ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్తి నిండా శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 11వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 2వ తేదీ ఆదివారం 100.2 ఎఫ్ఎం మెగాహెర్ట్స్ పై ఇయాల్టి ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినొచ్చు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6 గంటలకు వస్తుంది. ఇంకొంచేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ప్రార్థనా భక్తి సంగీత కార్యక్రమం ఇయల ప్రార్థనల శ్రీ ఆదిత్య హృదయం సూర్యాష్టకం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ముందుగా శ్రీ ఆదిత్య హృదయం సూర్యాష్టకం విన్నాం.

0: రూపున తీవ్రమైన రూపున మరల తిరిగి వస్తావని తీర్పును ఇస్తావని తీరే.
1: ఇది ఇయాల్టి ప్రార్థన. ఇప్పటిదాకా ప్రార్థన శ్రీ ఆదిత్య హృదయం సూర్యాష్టకం క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఇవాళ్టి ప్రార్థన కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థనల శివస్తోత్ర మాలిక వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింట ఎలా పొద్దుగల సంధి రాత్రి 11 గంటలకు మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు వాటి సమయాలు ఎలా పొద్దుగల 7:15 ఎన్నో పనికచ్చే ముచ్చట్లను వినిపించే అంబటల సంగతులు కార్యక్రమంలో తల్లిపాలు బతుకు పునాది తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు సుమనస్పతి రెడ్డి. తెలంగాణ కవిత్వం సమకాలీనత గురించి ప్రముఖ కవి ఏనుగు నరసింహారెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు డాక్టర్ ఉదారి నారాయణ. వీటితో పాటు మరిన్ని విశేషాలుంటాయి ఇవాళ అంబటల సంగతులు కార్యక్రమంలో. 8:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 18వ భాగంలో సరస్వతి రాణే గురించి విశేషాలు వింటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. 8:45 న్యాయశాఖ వారి ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది 9 వరకు. మీరు వచ్చే మీకు నచ్చిన పాటలు వినిపించే కార్యక్రమాల వివరాలు వాటి సమయాలు ఇలా పొద్దుగల 9:00 to 9:35 దాకా సింగిడి సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. సాయంత్రం 5 మాట చెప్పుండ్రు పాట ఇండ్రులా. అట్లనే 8:00 to 8:45 దాకా ఉషారు కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 10:30 మధురిమల హాయన పాటలు వింటారు. ఈ పాటల కార్యక్రమాలకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్, 2950081. ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు. 9:35 విశాఖపట్నం భోగాపురంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:00 to 3:00 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 3:00 to 5:00 హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రాల నుంచి ప్రసారమవుతాయి. సాయంత్రం 5:30 సంబరం పిల్లల కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం లాండసాంగి మండల పరిషత్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇంకా పిల్లల పాటలు వింటారు. 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలం జామణి గ్రామానికి చెందిన మలపతి భూమయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు మొదటి భాగం వింటారు. తలమడుగుకు చెందిన ఎల్చల్వార్ మాణిక్రావు బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు మూడో భాగం ప్రసారమవుతుంది. 7:15 ఇల్లు యోసఫ్ యోసందాళ్ల కార్యక్రమంలో పాల సంఘాల ఏర్పాటు సూచనల గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు కేలినిన్. ఇంకా గొర్రెలు మేకలలో మశూచి వ్యాధి లక్షణాలు చికిత్స నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు పి అశోక్. 7:45 to 8:00 దిల్ పసంద్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి అచ్చు పుస్తకం పోయింది కథ ఇంటారు రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్.

ఈశ్వరరావు. ఇవి ఇలా మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:40 కావస్తుంది. ఇంకొచ్చేసేపట్లో ప్రాంతీయ వార్తలు, విజయవాడ కేంద్రం నుంచి రిలే. తిరిగి 7:15 అమ్మటల సంగతుల కార్యక్రమంలో కలుద్దాం. ట్యూన్ చేసి వింటూ ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా నషా ముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ ను ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. చెరువులను పరిరక్షించడం అంటే భావితరాల భవిష్యత్తును సంరక్షించడమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాలకు ముందస్తుగా పన్నుల వాటాను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఇక వార్తల్లోని వివరాలు. 2047 నాటికి మాదక ద్రవ్యరహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా నషా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ ను ప్రారంభించనున్నారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల భాగస్వామ్యంతో మై భారత్ విభాగం ఆధ్వర్యంలో 100 వారాల పాటు ఈ జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నం నుంచి అమరావతికి చేరుకున్న అనంతరం కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన మంత్రులు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం వైభవంగా జరిగిందని, తిమ్సా నృత్యంతో స్వాగతం నుంచి బహిరంగ సభ వరకు ప్రతి అంశాన్ని అద్భుతంగా నిర్వహించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా కార్యక్రమ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి గిరిజన సోదరీమణులు చేసిన కృషి, చూపిన సహనం చూసి చలించిపోయానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడటం మాత్రమే కాదని భావితరాల భవిష్యత్తును భద్రపరచడమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ నల్ల చెరువు పునరుజ్జీవంపై ఆయన నిన్న స్పందిస్తూ, ప్రతి చెరువును కాపాడుతూ ప్రతి అంగుళం ప్రజా ఆస్తిని సంరక్షించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ క్యూర్ పరిధిని విస్తరిస్తూ చెరువులకు పునరుజ్జీవం పోస్తూ భావితరాలకు జీవంతో నిండిన భవిష్యత్తును హైదరాబాద్ విపత్తుల నిర్వహణ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ సంస్థ హైడ్రా సంరక్షిస్తుందని తెలిపారు. హైదరాబాద్లో చెరువుల పునరుజ్జీవంతో నగర రూపురేఖలు మారుతున్న తీరు ఎంతో సంతృప్తిని ఇస్తోందని చెప్పారు. రాష్ట్రాలకు ముందస్తుగా పన్నుల వాటాను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతించారు. సాధారణ షెడ్యూల్కు ముందుగానే రాష్ట్రాలకు 1,09,019 కోట్ల రూపాయలు పన్నుల వాటాగా విడుదల చేయడం దూరదృష్టితో తీసుకున్న నిర్ణయమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ నిధులు మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలు, గ్రామీణ పట్టణ అభివృద్ది, ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణ దేశ ఆర్థికాభివృద్దికి ఊతమిస్తాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు 4,597 కోట్ల రూపాయలు విడుదల కావడం కీలక సమయంలో లభించిన ఆర్థిక బలమని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, కడల్ ప్రాజెక్టుల పునరుద్దరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామిలతో కలిసి ఈ 3 ప్రాజెక్టులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఆ 3 బ్యారేజెస్ కూడా సైంటిఫిక్ గా ఒక సిస్టమేటిక్ గా టెస్టింగ్ చేసి రిహాబిలిటేషన్ చేసి పునరుద్ధరణ పనులకి కట్టుబడి ఉన్నాము. 65 ఏళ్లు పూర్తయినా ఎంత గట్టిగా ఉంది ఈ డ్యాము. ఇంకా 3-4 రోజులు ఈ వాటర్ ఇన్ఫ్లో వాచ్ చేసి మేము ప్రకటన చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. పోయిన సంవత్సరం 38 టీఎంసీలు ఉంటే ఎస్ఆర్ఎస్పీలో 26 టీఎంసీలు ఉన్నాయారు. తప్పనిసరిగా రైతుల పక్షపాత ప్రభుత్వం కాబట్టి ఏది రైతులకు మేలైతే ఆ విధంగా

0: ముందుకు పోతుంది చెప్పి మనం చేస్తాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని పేద గ్రామీణ కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ కింద భారీ ప్రయోజనాలు అందిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రాష్టంలో వ్యవసాయ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామీణ కుటుంబాలకు వీబీజీ రామ్జీ పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కోర్టుల్లో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించడంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తోందని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు. వివాదాలను కోర్టు వెలుపలే సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన కక్షిదారులకు సూచించారు. రాజమహేంద్రవరంలో నిన్న నిర్వహించిన మధ్యవర్తిత్వం దేశం కోసం అవగాహన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటు ధరల్లో బియ్యం విక్రయాలను రాష్ట ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రారంభించనుంది. ఇందుకోసం రాష్ట వ్యాప్తంగా రైతు బజార్లు, రైసు మిల్లుల్లో బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో 52 రూపాయలు, బీపీటీ పచ్చి బియ్యాన్ని కిలో 50 రూపాయలు చొప్పున విక్రయించనున్నారు. రాష్టంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల కౌంటర్ల ద్వారా ఈ బియ్యం విక్రయాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడ పట్మట రైతు బజార్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం నిర్మాణంలో 2019 ఎన్నికలకు ముందు శంకుస్థాపన మాత్రమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి చేశారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 2020 జూన్లో జీఎంఆర్తో రాయితీ ఒప్పందం కుదుర్చడం నుంచి భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, అనుమతులు, భద్రతా క్లియరెన్సులు, నీరు, విద్యుత్, అంతర్గత రహదారులు, ఆర్థిక సమీకరణ వంటి అన్ని కీలక పనులు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన వివిధ పనులకు మొత్తం 1200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. శిశువులకు రోగనిరోధక శక్తిని అందించడంలో తల్లిపాల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా నషా ముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. చెరువులను పరిరక్షించడం అంటే భావితరాల భవిష్యత్తును సంరక్షించడమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాలకు ముందస్తుగా పన్నుల వాటాను విడుదల చేయాలన్న

0: हरियाणा, पंजाब, चंडीगढ़, उत्तराखंड, हिमाचल प्रदेश, जम्मू कश्मीर, लद्दाख, अरुणाचल प्रदेश, गुजरात, कोंकण, गोवा, मध्य प्रदेश, ओडिशा, अंडमान निकोबार द्वीप समूहेषु अपि अतिवृष्टिः व्यक्तीकृता इति वार्ताः।
1: नमस्कार, ఆకాశవాణి శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ అందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ వింటారు.
2: తొలి ఏకాదశి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాల్లోని గ్రామాల్లో తొలి ఏకాదశి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. ఆలయాలలో ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. వేకువఝాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దక్షిణ కాశీగా పేరొందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 5 రోజుల పాటు నిర్వహించిన శ్రీ పార్వతీ రాజరాజేశ్వర అఖిల భారత వేద శాస్త్ర స్మార్త ఆగమ విద్వత్ సదస్సు, జాతీయ వేద స్మార్త పరీక్ష మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించారు. జూలై 21న ప్రారంభమైన మహోత్సవాలు జూలై 25 వరకు ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆషాఢమాసం బోనాల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాల్లోని గ్రామాల్లో వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున డప్పు చప్పులతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకుని బోనాల మొక్కులు చెల్లించుకుంటున్నారు. నూతనంగా చేరిన ఆలయ ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి భక్తుల మన్ననలు పొందాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈవో రమాదేవి సూచించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా నియామకమైన 21 మంది ఆలయ ఉద్యోగులకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిబంధనలు, విధి విధానాలు, విధులు, క్రమశిక్షణ, ఆలయ సేవా విధానాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేవాదాయ, ధర్మాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగులు ఆలయాల పవిత్రత కాపాడుతూ నిబంధనలకు లోబడి విధులు పారదర్శకంగా నిర్వహించాలని చెప్పారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, జలాశయాల్లో తక్కువ నీటి లభ్యత కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్ మానేరు జలాశయం, గంభీరావుపేట మండలం నర్మల ఎగువ మానేరు జలాశయం, కోనరావుపేట మండలం మల్కపేట, ఎల్లంతకుంట మండలం అనంతగిరి, అన్నపూర్ణ జలాశయాల నుంచి పంటలకు ఈ ఖరీఫ్ సీజన్లో నీరు ఇచ్చే అవకాశం లేదని నీటిపారుదల ఆయకట్టు అభివృద్ది శాఖ సీఈ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ పరిస్థితులను ఆయకట్టు రైతులు అందరూ గమనించాలని కోరారు. దేశంలోని సహకార రంగంలో పేరు ప్రఖ్యాతులుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ పంపిణీ సేవలు అందించిన సహకార విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్ సెస్ ప్రస్థానం ముగిసింది. పాలకవర్గం కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సెస్ పరిధిలో పూర్తి స్థాయి విద్యుత్ పంపిణీ సేవలను ఎన్పీడీసీఎల్ నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన మేర కురవడం లేదని, రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యాన అధికారి శరత్ బాబు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లిలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు పెసర, కంది, రాగులు, నువ్వులు, కూరగాయలు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని సూచించారు. తహసీల్దార్ షరీఫ్ మొయినుద్దీన్, మండల వ్యవసాయ అధికారిని ప్రణీత, అధికారులు, రైతులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ సమగ్రాభివృద్ది విస్తరణ పనులకు రాష్ట ప్రభుత్వం మరో 99.40 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నిధులు మంజూరుతో ఆలయ అభివృద్ది కోసం ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం నిధులు 249.40 కోట్లకు చేరుకుంది. రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్దికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో దశల వారీగా భారీ నిధులు కేటాయించింది. క్రమశిక్షణ, నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజల మన్ననలు పొందేలా ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది పనిచేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని పరేడ్ మైదానంలో జిల్లా ఆర్మడ్ రిజర్వ్ సివిల్ హోంగార్డ్ సిబ్బందికి నిర్వహించిన పెరేడ్కు ఎస్పీ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సిబ్బంది నిర్వహించిన పెరేడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది విధుల్లో క్రమశిక్షణతో పాటు ఆరోగ్యంపై శ్రద్ద వహించాలన్నారు.
1: శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ అందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నషా ముక్త్ భారత్ అభియాన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం నిన్న 199,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 13 బంగారు పథకాలతో భారత్ 4వ స్థానానికి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ను ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవం మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జనభాగీదారీ ప్రచారానికి నంది పలుకుతుంది. దేశవ్యాప్తంగా 10,000కు పైగా ప్రాంతాల నుంచి యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మై భారత్ వాలంటీర్లు, మై భారత్ నేషనల్ సర్వీస్ స్కీమ్ వాలంటీర్లు, యువజన క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఎన్జిఓలు, కార్మిక సంఘాల యువజన విభాగాలు, 125కు పైగా భాగస్వామ్య ఆధ్యాత్మిక సంస్థలు కూడా వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమంలో కలుస్తాయి. ఈ ప్రచారంలో భాగంగా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించేందుకు, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా వీకెండ్ కార్యకలాపాలు నిర్వహిస్తారు. క్రీడల ఈవెంట్లు, వాకథాన్లు, మెడిటేషన్ సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, అవగాహన ప్రచారాలు, నుక్కడ్ నాటకాలు, చర్చా వేదికలు, కళా పోటీలు, సామాజిక భాగస్వామ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. మాదక ద్రవ్యాల బారిన పడకుండా యువతను దూరంగా ఉంచేందుకు, సానుకూలమైన సామాజిక మార్పుగా రాయబారులుగా మారేందుకు వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న మైసూరులో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ వివేక్ స్మారకాన్ని ప్రారంభించారు. 1892లో స్వామి వివేకానంద మైసూర్ చారిత్రక సందర్శన జ్ఞాపకార్థంగా ఈ స్మారకాన్ని నిర్మించారు. ఆ సమయంలో ఆయన మైసూర్ దివాన్ సర్ కె శేషాద్రి అయ్యర్ను కలుసుకున్నారు. షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో పాల్గొనడానికి అమెరికా ప్రయాణానికి మైసూర్ మహారాజా శ్రీ చామరాజేంద్ర వడియార్ నుండి వివేకానంద ఆర్థిక సహాయం పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, స్వామి వివేకానంద నిజమైన భారత్ ఆత్మను ప్రతిబింబించారని, దేశ యువత ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా నిలుస్తోందని చెప్పారు.
1: స్వామి వివేకానంద జీ యువాఓ కి శిక్షా కో రాష్ట్ర నిర్మాణ కా మజబూత్ ఆధార్ మాన్తే థే. ఉన్హోనే స్వయమే దేఖా థా కి కైసే దునియా కే దేశ్ అప్నే యువాఓ కో శిక్షిత్ బనా రహే హై. భారత్ కే యువానే ఏక్ లంబీ యాత్రా తయ్ కీ హై. ఆజ్ వో యువా దునియా కే వికాస్ కో గతి దే రహా హై.
0: ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రి సైదో బక్తియార్ ఒదిలోవిచ్ ఇవాళ నుంచి 4వ తేదీ వరకు మన దేశంలో అధికార పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఒదిలోవిచ్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుసుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ఒదిలోవిచ్ సమావేశమవుతారు. ఢిల్లీలో జరగనున్న ఒక వాణిజ్య వేదికలో కూడా పాల్గొంటారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నీట్ పీజీ 2026 పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా, సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో నిర్వహించే ఏర్పాట్లను సమీక్షించారు. ఈ నెల 30వ తేదీన ఈ పరీక్ష జరుగుతుంది. ఈ సమావేశంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్, టెక్నాలజీ భాగస్వాములు, పరీక్ష నిర్వహణలో పాలు పంచుకుంటున్న ఇతర భాగస్వాములు పాల్గొన్నారు. పరీక్షలకు సంబంధించిన లాజిస్టిక్స్, అభ్యర్థుల సౌకర్యార్థం తీసుకుంటున్న చర్యలు, భద్రతా విధానం, నీట్ పీజీ 2026 కోసం ప్రవేశపెట్టిన సాంకేతికాధారిత చర్యల గురించి మంత్రికి సమావేశంలో వివరించారు. పుకార్లు నమ్మి మోసపోవద్దని కేవలం ఎన్బీఎంఎస్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని నడ్డా అభ్యర్థులను కోరారు. పరీక్ష ప్రారంభానికి కొద్ది సమయం ముందు సురక్షితమైన ఎన్క్రిప్ట్ చేసిన సమయపాలనతో కూడిన ప్రక్రియ ద్వారా తుది

0: ప్రశ్నపత్రం ఎంపిక చేస్తారని, షెడ్యూల్ చేసిన సమయం వరకు దాని గోప్యత కాపాడడానికి బహుళ స్థాయిలో సాంకేతిక కార్యాచరణ రక్షణలున్నాయని నడ్డా తెలియజేశారు. 2026 నీట్ పీజీ కోసం 273,183 మంది అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోగా, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 12.5% పైగా పెరుగుదల సూచిస్తోందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పరీక్షను 340 నగరాల్లో 1300కు పైగా పరీక్షా కేంద్రాల్లో ఒకే షిఫ్ట్లో నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆగస్టు 10వ తేదీన జరగవలసిన సాధారణ నెలవారీ బదిలీతో సంబంధం లేకుండా రాష్ట ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం 109,019 కోట్ల రూపాయలను నిన్న విడుదల చేసింది. రాష్ట్రాలు మూలధన అభివృద్ది వ్యయాలను వేగవంతం చేసేందుకు మరింత వెసులుబాటు కల్పించడమే ఈ అదనపు వాయిదా ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్కు 19,208 కోట్ల రూపాయలతో అత్యధిక వాటా విడుదల చేయగా, తర్వాత స్థానాల్లో బీహార్ 10,845 కోట్ల రూపాయలు, మధ్యప్రదేశ్ 8,010 కోట్ల రూపాయలు అందుకున్నాయి. పశ్చిమ బెంగాల్కు 7,866 కోట్ల రూపాయలు, మహారాష్ట్రకు 7,022 కోట్ల రూపాయలు విడుదల చేశారు. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా తమ వాటాలు అందుకున్నాయి. లోక్మాన్య బాలగంగాధర్ తిలక్ 160వ వర్ధంతి సందర్భంగా పుణెలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు 2026 లోక్మాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. తిలక్ స్మారక్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ అవార్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా అజిత్ దోవల్కు అందజేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, భారత జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో అజిత్ దోవల్ విశేషమైన కృషి చేశారని, నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక కీలకమైన జాతీయ భద్రతా నిర్ణయాలను అమలు చేయడంలో దోవల్ కీలక పాత్ర పోషించారని, దేశానికి ఆయన అందించిన అసాధారణ సేవల గుర్తింపుగా ఈ పురస్కారం లభించిందని చెప్పారు.
1: భారత్ కి సేనకు ఆధునిక్ బనానా, సమసామయిక్ పరివర్తన్ కర్నా, సేనా కే అందర్ టెక్నోలోజీ ఔర్ వీరతా దోనో కా ఏక్ అద్భుత్ ఫైన్ ట్యూనింగ్ కర్నా, కై ప్రకార్ కే బడే ఫైసలే అజిత్ జీ కే కార్యకాల మే నరేంద్ర మోదీ జీ నే లియే హై. ఔర్ నరేంద్ర మోదీ జీ కే ఫైసలో కే పీచే దోవల్ జీ కా బహుత్ లంబా అనుభవ్ సిద్ధ.
0: ఈ సత్కారాన్ని స్వీకరించిన అజిత్ దోవల్ మాట్లాడుతూ, స్వేచ్ఛ అనేది కేవలం ఇష్టానుసారం ప్రవర్తించే స్వాతంత్రం మాత్రమే కాదని, జాతీయ ప్రయోజనాలకే అన్నిటికంటే మొదటి స్థానం ఇచ్చే బాధ్యత అని పేర్కొన్నారు. ఇరాన్పై సైనిక చర్యను తీవ్రతరం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదిరించారు. అమెరికా నౌకలపై దాడులు నాపేసి చర్చలకు తిరిగి వచ్చే వరకు అమెరికా దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. పశ్చిమాసియాలో పరిస్థితి మరింత దిగజారితే అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్దంగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ తన పౌరులకు కొత్త భద్రతా సూచిక జారీ చేసింది. అమెరికా మద్దతున్న కాల్పుల విరమణ ఒప్పందానికి తాము సిద్దమని హమాస్ ప్రకటించినప్పటికీ, ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంతో ఈ ఉద్రిక్తతలు లెబనాన్ కు కూడా పాకాయి. మరోవైపు తనపై దాడి జరిగితే పశ్చిమాసియాలోని కీలక ఇజ్రాయెల్ మౌలిక సదుపాయాలపైన, అమెరికా ఇంధన సౌకర్యాలపైన దాడులు చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ఇరాన్ హెచ్చరించింది. పెరూలో నాజ్కా నగరం సమీపంలో ఒక పర్యాటక విమానం పొలాల్లో కూలిపోవడంతో 13 మంది మరణించారు. పెరూ ప్రాచీన తెగలు శతాబ్దాల క్రితం ఎడారిలో చెక్కిన పురాతన జియోగ్లిఫ్స్ అయిన ప్రసిద్ధ నాజ్కా లైన్స్ ను వీక్షించేందుకు టూరిస్టులను తీసుకువెడుతున్న విమానం కూలినట్లు నాజ్కా మున్సిపల్ ప్రభుత్వం తెలియజేసింది. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల 10వ రోజున 4 విభాగాల్లో 16 పతకాలు సాధించడం ద్వారా భారత్ పతకాల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. మొత్తం పతకాల సంఖ్య 39కి చేరింది. అందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలున్నాయి. బాక్సింగ్ జట్టు 10 పతకాలతో అగ్రగామిగా నిలిచింది. పురుషుల పారాషాట్ పోట్, పురుషుల ట్రిపుల్ జంప్ లో 2 పతకాలు, జూడో అథ్లెటిక్స్ లో 1 చొప్పున భారత అథ్లెట్లు సాధించారు. కామన్వెల్త్ క్రీడల్లో భారతీయ బాక్సర్లు చారిత్రాత్మకంగా ఒకే ఎడిషన్లో ఏ దేశం సాధించని విధంగా అపూర్వమైన 7 స్వర్ణ పతకాలతో పాటు 3 రజత పతకాలను కూడా కైవసం చేసుకున్నారు. ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా ఖంగా, సరుంధతి చౌదరి, సచిన్ సివాచ్, అంకుష్ పంగల్ స్వర్ణ పతకాలను సాధించారు. విశేషాలు మరొకసారి. నషాముక్త్ భారత్ అభియాన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభిస్తారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం నిన్న 109,019 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో 13 బంగారు పథకాలతో

0: భారత్ నాలుగో స్థానానికి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఈ మాసం పాట రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం బీకేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. చిన్న
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబటాల సంగతులు. అన్ని విషయాలను తెలుసుకుంటూ మనలో చైతన్యం నింపేలా చేసే కార్యక్రమం విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, అలానే న్యాయం చట్టంతో పాటు గొప్ప వ్యక్తుల ముచ్చట్లను వినిపించి మనలో చైతన్యం నింపే కార్యక్రమం అంబటాల సంగతులు. ఇలా అంబటాల సంగతులు కార్యక్రమంలో తల్లిపాలు బతుకు పునాది, తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట విడతారు సుమనస్పతి రెడ్డి. తెలంగాణ కవిత్వం సమకాలీనత గురించి ప్రముఖ కవి ఏనుగు నరసింహారెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట విడతారు డాక్టర్ ఉదారి నారాయణ. వీటితో పాటు మరిన్ని విశేషాలుంటాయి ఇయాల్టి అంబటాల సంగతులు కార్యక్రమంలో. ఇయాల్టి తెలుగు తిథి స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం గ్రీష్మ ఋతువు కృష్ణపక్షం పుష్యమే కార్తె ఆషాఢమాసం దక్షిణాయనం తిథి చౌతి పూర్వభావ నక్షత్రం ఆదివారం.

వాతావరణ సూచన: ఆకాశం కొంతమేర మేఘావృతమైంది. గాలిలో తేమ 81%. గాలి గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. గడిచిన 24 గంటలు నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు: గరిష్టంగా 33 డిగ్రీల సెల్సియస్ గా, కనిష్టంగా 27 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. మనసుకు ప్రశాంతతనిచ్చే ప్రకృతి మధ్య మనసును తేలిక చేసే ఈ హాయన వాద్య సంగీతం వింటూ ఈ రోజును ప్రారంభించండి శుభోదయం తెలుపుతూ.

0: రైతన్నల కోసం ఈ అవసరం సలహా.
1: నా పేరు డాక్టర్ జి అనిత అండి, అసోసియేట్ ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్.
2: ఇప్పుడు పురుగుల నివారణ కోసం మనం రకరకాల రసాయనేతర పద్ధతులు వాడుకోవచ్చండి. వీటిలో ఎరలు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ ఎరల వాడకం ఏంటంటే, ఇవన్నీ కూడా ఒకటి కెమికల్ రసాయనం ఉన్నా కూడా చిన్న మోతాదులో రసాయనం వాడుకోవడం, లేకపోతే ఈ ఎర పంటలు వేసుకోవడము, లేకపోతే ఏదైతే వాతావరణానికి ఏదైతే హాని కలగని ఏదైతే రసాయనాలు ఉన్నాయో వాటి వాడకము. ఈ ఎరలు వాడడం వల్ల ఏమవుతుందంటే, ఒకటి రైతుకి చాలా వరకు పెట్టుబడి ఖర్చులు అనేవి తగ్గుతాయి, రెండోది వాతావరణంలో ఏదైతే మిత్ర పురుగులు ఉన్నాయో వాటికి ఎటువంటి హాని జరగకుండా మనం శత్రు పురుగుల్ని మాత్రమే ఉధృతి తగ్గించుకోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఈ ఎరల వాడకం ఏంటంటే, రైతు కొంచెం ప్లాన్ చేసుకుని ముందుగా కొంచెం ఆలోచించుకుని ఏవేవి మనకు సామాగ్రి అవసరమో ఇవి ముందుగా తెచ్చుకుని పెట్టుకున్నప్పుడు ఈ ఎరల వాడకం అన్నది రైతుకి చాలా వరకు లాభసాటిగా నిరూపిస్తుంది. ఈ ఏదైతే మనకి నేలలో ఉండే సూక్ష్మజీవులు కానీ పంటలో ఉండే అవశేషాలు కానీ వీటికి ఎలాంటి నష్టం జరగదు అంటే, చాలా వరకు మనం క్రిమి సంహారక మందులు వాడినప్పుడు నేలలో సూక్ష్మజీవులు చనిపోతాయండి. వీటి వల్ల మనకి ఏదైతే పంటలో సాంద్రత ఉందో, నేలలో సాంద్రత ఏదైతే ఉంటుందో అది చాలా వరకు తగ్గిపోతుంది. అదే మనం ఈ రసాయనేతర పద్ధతుల్లో ఎప్పుడైతే రైతు సోదరులు ఈ పురుగుల్ని నివారించుకోవచ్చో, ఇలాంటి పద్ధతులు వాడుకున్నప్పుడు మనకి వాతావరణ కాలుష్యం ఉండదు, అలానే వాతావరణం ఏదైతే సమతుల్యత ఉందో అది కూడా చెక్కు చెదరకుండా భావితరాల కోసం ఉంటుంది.
0: వివిధ పంటల్లో ఎరల వాడకం లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత చెప్పిన ఈ అవసరం సలహా అది.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: తెలంగాణ యాసభాషల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింద. శ్రోతలు మీరు వింటున్నారు అమ్మటల సంగతులు కార్యక్రమం. ఈరోజుతో ముడిపడి ఉన్న విశేషాలను తెలిపేది చరిత్రలో. ఈరోజు చరిత్రలో ఎలా విద్యావేత్త రసాయన శాస్త్రజ్ఞుడు ప్రఫుల్ చంద్రరాయ్ జయంతి, రచయిత మల్లాది సుబ్బమ్మ జయంతి, ఇంకా తెలుగు నాటక రంగ ప్రముఖులు బళ్ళారి రాఘవ జయంతి, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి, సంగీత దర్శకుడు గాయకుడు దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు, నటి షీల పుట్టినరోజు, రచయిత దర్శకుడు రాధాకృష్ణ కుమార్ పుట్టినరోజు, స్నేహితుల దినోత్సవం ఎలా, అట్లనే సోదరి మౌళ్ల దినోత్సవం కూడా ఎలా, ఇంకా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. బెంగాలీ విద్యావేత్త, ప్రసిద్ధ రసాయన శాస్త్రజ్ఞుడు, చరిత్రకారుడు, పారిశ్రామికవేత్త, పరోపకారి ఆచార్య ప్రఫుల్ల చంద్రరాయ్ జయంతి ఇయ్యలా. బెంగాలీ జాతీయవాదిగా అతను రసాయన శాస్త్రంలో మొట్టమొదటి భారతీయ పరిశోధనా పాఠశాలను స్థాపించారు. భారతదేశంలో రసాయన శాస్త్ర పితామహుడిగా పరిగణించబడ్డారు.
4: झूठा है जापानी ये पटलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी
5: चप्पल संगति वच्चिंदि काबट्टी मन श्रोतलकु ओक मुख्यमैन विषयं चेप्पाली विनियोगदारुलकु मेरुगैन नाण्यत भद्रता इच्चेंदुकु भारत प्रभुत्वं 25 कु पैगा चप्पल उत्पत्तुलपैन BIS मार्क नु तप्पनिसरि चेसिंदि ई पादाल रक्षण कोसं ब्यूरो आफ् इंडियन स्टांडर्ड्स वारी ISI मार्क उन्न चप्पलनि कोनुगोलु चेयंडि BIS नाण्यतकु नम्मकानिकि हामी
6: जारी चेयवारु ब्यूरो आफ् Indian Standards
0: Hyderabad. ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతులు కార్యక్రమం. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 వరకు నిర్వహిస్తారు. పిల్లలు ఆరోగ్యం, పోషణ మరియు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు భాగస్వామ్య సంస్థలు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. మరి ఇలా తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాలు బతుకు పునాది తల్లిపాల

0: వారోత్సవాల సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో సుమనస్పతి రెడ్డి వెట్న ముచ్చటిందాం.
1: డాక్టర్ సాధన గారు నమస్కారం.
2: నమస్కారం అండి.
1: తల్లిపాల ప్రాముఖ్యం గురించి ప్రతి సంవత్సరం మరింత చెప్పుకోవడం పెరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఆధునిక యుగంలో కొంతకాలం పాటు తల్లి ఎక్కువ రోజులు పాలివ్వకూడదు, వీలైనంత త్వరగా శిశువుని తల్లిపాల నుంచి దూరం చేసి బయట ఆహారం ఇవ్వాలనే ప్రచారం కొన్ని రోజులు జరిగింది. అది కొంత వ్యాపారాత్మకంగా కూడా జరిగింది. కానీ ఈ మధ్య కొన్ని దశాబ్దాలుగా, ఒకటి రెండు దశాబ్దాలుగా తల్లిపాల ప్రాముఖ్యాన్ని మరీ నొక్కి చెప్తున్నారు. తప్పకుండా తల్లిపాలు ఇవ్వాలి, తల్లిపాల తర్వాతే వేరే ఆహారానికి శిశువును తీసుకెళ్లాలి, తల్లిపాల కంటే మేలైన ఆహారం శిశువుకి ఏమీ లేదు అనేది కూడా చెప్తూ ఉన్నారు. మరి మన ఆదిలాబాద్ ప్రాంతంలో శిశువు పుట్టిన వెంటనే, తర్వాత శిశువుకి 6 నెలలు, తర్వాత 2 సంవత్సరాల దాకా తల్లిపాలను ఇచ్చే అలవాటు ఏ స్థాయిలో ఉంది? అంటే మొదటి కంటే ఎక్కువ మంది ఇప్పుడు తల్లిపాలు ఇస్తున్నారా, లేక తగ్గిందా, ఎలా ఉంది పరిస్థితి?
2: మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో చూసుకుంటే తల్లిపాలు ఇస్తున్నారు, దాదాపుగా 100% తల్లిపాలు ఇస్తున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల మదర్ కి గనక హెల్త్ ప్రాబ్లం ఉండడం, లేకపోతే వేరే దీర్ఘకాలిక రోగాలు ఉండడం వల్ల వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే తల్లిపాలు ఇస్తున్నారు కానీ ఏదైతే మనం గంటలోపే పాలు తాగించడం అనేది ఉందో అది కొంత జాప్యం జరుగుతుంది, అది మాత్రం జరుగుతుంది సార్ ఇది ఆదిలాబాద్ లో.
1: సరే, అయితే ఇప్పుడు శిశువు పుట్టిన దగ్గరే నుండి తల్లిపాలు పట్టే పద్ధతి ఇది మంచిది అని ఒకటి చెప్తున్నారు కదా, ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ వైపు నుంచి కూడా చెప్తున్నారు, మన దగ్గర కూడా ఆరోగ్య శాఖ వివిధ విభాగాల ద్వారా ఇది ప్రచారం చేస్తూ ఉన్నది, ఆ సరి అయిన పద్ధతి ఏమిటో చెప్పండి.
2: సరి అయిన పద్ధతి అంటే సార్ విత్ ఇన్ డెలివరీ అయిన మనం ఏదైతే 30 నిమిషాల లోపే మనం పాలు పట్టించడం అనేది ప్రతి ఇన్స్టిట్యూషన్ లో, ఏదైతే పిహెచ్లే కానివ్వండి, సిహెచ్లే కానివ్వండి, రిమ్స్ లాంటి మన పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులు కానివ్వండి, దీని గురించి అక్కడ ఉన్న స్టాఫ్ ఏదైతే ఉన్నారో, స్టాఫ్ నర్సే కానీ, ఎన్ఎంలే కానీ, డాక్టర్లే కానీ, విత్ ఇన్ 30 నిమిషాల లో పాలు పట్టించడం, పాల ప్రాముఖ్యతను వాళ్ళకి చెప్పడం, ఈ పాల వల్ల నీ బిడ్డకి అంటే ఏ రకమైన హెల్ప్ చేస్తుంది, ఏ రకంగా నీకు బేబీ పెరగడానికి అనేది కొంత, అంటే ఇక్కడ మనకి ట్రైబల్ జనాలు ఉన్నారు సార్, వాళ్ళకి అంత అవగాహన ఉండదు పాల వల్ల తన బిడ్డకి ఏమొస్తుంది అనేది. అదే కనుక వాళ్ళు పాలు కనుక ఎన్ని సంవత్సరాలనే ఇవ్వచ్చు సార్, ఇప్పుడు మీరు అన్నట్టు 6 నెలలే ఎక్స్క్లూసివ్ కాకుండా మనం ఎన్ని సంవత్సరాలైనా
1: అంటే పుట్టిన తర్వాత 1/2 గంటలో తప్పకుండా తల్లిపాలు శిశువుకి తాగించాలి. ఆ తర్వాత,
2: ఆ తర్వాత
1: మొదటి 3, 4, 5, 10 రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమైనా ఉందా?
2: 3-4 అంటే కంపల్సరీ ఒక 3 డేస్ మాత్రం మనకి ఏదైతే మొర్రిపాలు అంటామో సార్ అది మెయిన్ మనకి రోగ నిరోధక శక్తి పిల్లల్లో పెరగడానికి దోహదం చేస్తుంది. ఈ ఏదైతే డయేరియా డెత్స్ గానీ, ఉదరకోశ సంబంధించిన, శ్వాసకోశ సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి పిల్లలకి.
1: అంటే శిశువు పుట్టిన 1 గంట నుంచి మొదటి 3 రోజులు ఇచ్చే పాలు చాలా
2: చాలా ముఖ్యమైనవి.
1: మరైతే శిశువు పుట్టిన తర్వాత మొదటి 1 గంటలోనే ఇవ్వాలి, ఆ తర్వాత ఈ మొదటి 3 రోజులు మొర్రిపాలు ఉంటాయి కాబట్టి ఇవన్నిటికంటే ఇవి చాలా శ్రేష్టమైన,
2: చాలా శ్రేష్టమైన, దాంట్లో అన్ని మనకి విటమిన్స్, ఈ రోగ నిరోధక సంబంధించిన
1: అన్ని విలువలు
2: అందులో ఉంటాయి.
1: అయినప్పుడు ఈ మొదటి 3 రోజుల్లో ఎంతెంత సేపటికి పాలిస్తూ ఉండాలి తల్లి?
2: మామూలుగా అయితే సార్ 2 గంటలకు ఒకసారి పాలు ఇవ్వాలి, కానీ పిల్లవాడు గాని బేబీ గాని ఒకవేళ గనక ఏడ్చినప్పుడల్లా కూడా పాలు ఇవ్వచ్చు. ఎన్నిసార్లు ఏడ్చినా కూడా మనం పాలు ఇవ్వచ్చు, కానీ మినిమం 2 గంటలకు ఒకసారి అయితే కంపల్సరీ ఇవ్వాలి.
1: బాబు గాని పాప గాని పాలు తాగాలని అనుకుంటే ఇస్తూనే ఉండాలి,
2: ఇస్తూనే ఉండాలి.
1: తల్లి అలసిపోయానని అనుకోకూడదు,
2: అనుకోకూడదు.
1: ఇది చాలా జాగ్రత్తగా చెప్పాల్సి ఉంటుంది తల్లులకు.
2: తల్లులకు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడే తాగిండ్రు ఇంకా అవసరం లేదనుకుంటారు, కానీ బిడ్డ ఏడ్చినప్పుడల్లా పాలు ఇవ్వడం మంచి పద్ధతి.
1: ఈ విషయం ప్రసవించబోయే తల్లులు ముందే గ్రహించి జ్ఞాపకం పెట్టుకుని పాటించాలి, వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వాళ్ళ ద్వారా చేయించాలి. ఆ తర్వాత మొదటి 3 రోజులు ఈ జాగ్రత్త తీసుకున్న తర్వాత మొదటి 6 నెలలు శిశువు కేవలం తల్లిపాలే ఇవ్వాలి, బయట ఆహారం ఏమి పెట్టకూడదని అని ఇప్పుడు చెప్తున్నారు కదా, దాని గురించి చెప్పండి.
2: మనం ఏదైతే మనం 6 నెలలు కేవలం తల్లిపాలే ఇవ్వాలని చెప్తున్నాము సార్, దాంట్లో ఏంటంటే మనకి బిడ్డకి కావలసిన ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, లేదంటే ఫ్యాట్ కానీ, బేబీకి సంబంధించిన అన్ని దాంట్లోనే ఉంటాయి
1: కాబట్టి
2: సంపూర్ణ ఆహారం ఉంటుంది కాబట్టి మనం వేరే ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదు, నీళ్లు కూడా తాగించాల్సిన అవసరం లేదు సార్, ఎందుకంటే మిల్క్ లోనే మనకి వాటర్ ఉంటుంది కాబట్టి ఏ ఆహారం కూడా తీసుకోవడానికి వీల్లేదు.
1: మొదటి 6 నెలలు తొందరపడి మనం ఏమైనా ఎక్కువ పెడితే బాగుంటుందేమో, ఇన్ని రోజులుగా తల్లిపాలే తాగిస్తున్నాం, బయటదేమన్నా మనం తీసుకోవాలేమో ఆ శ్రద్ధ అని ఏ చింత అవసరం లేదు,
2: అవసరం లేదు, అది సరిపోతుంది, బిడ్డకి కావాల్సిన అన్ని ఉంటాయి.
1: సో ఏమి ఇబ్బంది లేకుండా తల్లి తన పాలు 6 నెలల పాటు ఇస్తుండాలి. రోజుకి ఎన్నిసార్లు ఇవ్వాలంటారు శిశువుకు పాలు?
2: 10 నుండి 12

0: సార్లు,
1: 10-12 సార్లు,
0: 10 నుండి అంటే మనం 2 గంటలకు ఒకసారి అనుకుంటున్నాం కాబట్టి 12 సార్లు కాదు, మనం ఎన్ని సార్లు ఇచ్చినవి వచ్చు కానీ మినిమం అయితే 12 సార్లు అన్నీ ఇవ్వాలి.
1: ఎంతసేపు ఇవ్వాలి ఒక్కొక్కసారి పాలు?
0: బిడ్డ వదిలిపెట్టేదాకా ఇవ్వచ్చు.
1: అయితే ఈ పాలు శిశువు ఎట్లా తల్లి పాలను తల్లి స్తనం నుంచి తీసుకుంటాడో ఆ విషయంలో జాగ్రత్తలు చాలా తీసుకోవాల్సి ఉంటుంది కదా. సరిగ్గా పాలు పట్టడం అనేది,
0: అవి ఏవైతే మనము లిప్స్ ఉంటాయో ఆ లిప్స్ ఏవి కూడా మనకి లోపల ఇట్లా ముడుచుకొని ఉండొద్దు. టోటల్ గా నోరు తెరిచి ఆ ఏదైతే ముందు భాగం ఉంటుందో ఏరియోలా ఆ మొత్తం కూడా బేబీ నోట్లో ఫుల్ గా ఉండాలి. అప్పుడే ఆ ఏదైతే పాలు వస్తున్నాయో అది ఏది వేస్ట్ కాకుండా కరెక్ట్ గా సక్ చేయడానికి లాగడానికి పనికి వస్తుంది. అది అప్పుడు పాలు చాలా బాగా వస్తాయి.
1: పాలు ఎట్లా కూర్చొని ఇవ్వాలి, శిశువు ఏ రకంగా పాలు చీకాలి, ఈ విషయం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఒక పద్ధతి నేర్చుకుని పాటిస్తే చక్కగా
0: బాగుంటుంది.
1: 6 నెలల తర్వాత బయటి ఆహారం కొంత శిశువుకు నేర్పాలని మీరు కూడా చెప్తున్నారు కదా, అది ఏ రకంగా వెళ్ళాలి, దానితో పాటు ఆ బయటి ఆహారాన్ని పెంచుతూ తల్లి పాలు ఎంత కాలం వరకు తల్లి ఇవ్వవచ్చు?
0: తల్లి పాలు అంతకుముందు మనము ఇంతకాలం అని చెప్పడానికి లేదు సార్. ఎంత కాలం అంటే అంతకాలం ఇవ్వచ్చు,
1: ఓపికున్నంత కాలం
0: ఇవ్వచ్చు,
1: పిల్లవాడికి ఇష్టమైనంత కాలం,
0: ఇష్టమైనంత కాలం ఇవ్వచ్చు. దానికి ఎన్ని నెలలు ఇవ్వాలి, ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలనేది ఏం లేదు,
1: కానీ కనీసం 2 సంవత్సరాలు
0: అయితే ఇవ్వాలి. మళ్ళీ 6 నెలల తర్వాత ఏదైతే అదనపు ఆహారం ఉంటుందో అది కొంచెం ఇచ్చుకుంటా పాలు ఇవ్వచ్చు.
1: మార్కెట్ లో ఇప్పుడు శిశువులకి అనేక రకాల ఆహారం ఇవ్వాలి అని రకరకాలవి దొరుకుతున్నాయి, బేబీ ఫుడ్ ప్రొడక్ట్స్ అంటాం, అవి ఇవ్వాలా? అంటే తల్లి పాలతో పాటు 6 నెలల తర్వాత బయట ఆహారం ఇవ్వచ్చు అంటున్నారు కదా, అప్పుడు కూడా ఈ బయట దొరికే నానా రకాల ఫుడ్ ప్రొడక్ట్స్ ఇవ్వాలా, లేక ఇంట్లో చేసిన వస్తువులే పిల్లలకి పెట్టడం మంచిదా?
0: ఇంట్లో చేసినవే పెట్టడం మంచిది. ఏవంటే మన ఇంట్లో పప్పు దినుసులు ఉంటాయి, పప్పు దినుసులని మనం పౌడర్ లాగా చేసి మనం అరటి పండ్లు కూడా పెట్టొచ్చు. ఏదైతే ఏదైనా కూడా ఆహారాన్ని మెత్తగా బేబీ నోట్లకు పోయే రకంగా కొంచెం పలుచగా చేసుకోవడానికి మనం చేసుకొని మన ఇంటి ఫుడ్ ప్రిపేర్ చేయడమే మంచిది సార్. బయట అది ఇవ్వాలని ఏం లేదు, మనదే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది అయితేనే శిశువుకు మంచిగా ఉంటుంది.
1: అదే శ్రేష్టం. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చెప్తున్న కొన్ని గణాంకాల ప్రకారము తల్లులందరూ తమ పుట్టిన శిశువులకు మొదటి అరగంట నుంచి పాలిస్తూ పోతే ప్రపంచవ్యాప్తంగా 8,23,000 పిల్లల చావుల్ని మనం అరికట్టవచ్చు, 20,000 తల్లుల చావులను కూడా అరికట్టవచ్చు. శిశువుకి తల్లిపాల వల్ల చాలా మేలని చెప్తున్నాం, మరి ఇక్కడ ఈ గణాంకాలను బట్టి చూస్తేనైతే తల్లికి కూడా కొంత మేలుందని తెలుస్తూ ఉన్నది, అది ఏ రకంగా?
0: మదర్ డెలివరీ అయిన వెంటనే కనుక మనకి బిడ్డకి అరగంటలోపు పాలిస్తే బాడీలో వాళ్ళ బాడీలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఆ హార్మోన్ గర్భసంచి మీద పనిచేసి ఏదైతే గర్భసంచి వ్యాకోచించి ఉంటుందో డెలివరీ అయిన టైంలో అది దగ్గరికి వచ్చేసి గట్టి పడుతుంది. ఆ గట్టి పడడం వల్ల ఏదైతే మనము బ్లీడింగ్ వల్ల చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఆ బ్లీడింగ్ ని మనం కంట్రోల్ చేయడం అవుతుంది, బ్లీడింగ్ తగ్గిపోతుంది, రక్తస్రావం జరగదు కాబట్టి మదర్ ని మనం సేవ్ చేసినట్టుంది. తర్వాత వీళ్ళకి ఫ్యూచర్ లో కూడా మదర్ కి ఓవేరియన్ క్యాన్సర్స్ లాంటివి కానీ లేదంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ లాంటివి కానీ రాకుండా ఉంటాయి.
1: తల్లికి కూడా అనేక రకాల
0: మేలు జరుగుతుంది
1: పాలిస్తూ ఉంటే.
0: ఏదైతే మెనోపాజ్ దశల్లో వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ వస్తుంది, అది కూడా లేట్ వస్తుంది, వాళ్ళకి సేవ్ చేస్తుంది. అది
1: అంటే మధ్య వయసులో
0: వచ్చే ఏదైతే అంటే పెడుసు బారిపోతాయి కదా ఎముకలు.
1: దాదాపు 10-12 సార్లు తల్లిపాలు ఇవ్వాలి కనీసం 6 నెలల దాకా అని మీరు చెప్తున్నారు. మొదటి రోజుల్లో అయితే మరింత ఎక్కువగా ఇవ్వాలి. ఇన్ని గంటల పాలు ఇవ్వడం అనేది బాగా శ్రమతో కూడుకున్నది కదా, అంటే తల్లికి శారీరక దారుఢ్యము, మానసిక స్థైర్యము, ఓపిక ఇవన్నీ చాలా ఉండాలి. వాళ్ళ మానసిక స్థితి కూడా వాళ్ళ మీద పని ఒత్తిడి కూడా ఉండకుండా ప్రశాంతంగా ఉండగలగాలి. దానికి తల్లి తనంత తాను చేయాల్సినవి అయితే ఉన్నాయి, కానీ చుట్టూ ఉన్న వాళ్ళు, కుటుంబంలో వాళ్ళు, లేక తల్లి ఎక్కడైనా పని చేస్తూ ఉంటే వాళ్ళు కూడా తగిన వసతులు, తగిన సౌకర్యాలు, వాతావరణం కల్పించాలి కదా, దానికి ఏమేం చేయాలో చెప్పండి. తల్లి ఏం చేయాలి, మిగతా వాళ్ళు ఏం చేయాలి?
0: మదర్ అయితే మనము పిల్లలకి కష్టం అనుకోకుండానే మనం ఇవన్నీ ఇవ్వాలి, ఎందుకంటే రేపు బిడ్డ మానసికంగా శారీరకంగా ఎదుగుదలకి మనము దోహదపడిన వాళ్ళం అవుతాము. ఇంకొకటి సార్, వాళ్ళ కుటుంబంలో ఏదైతే కుటుంబ సభ్యులు ఉన్నారో ఆమెకి మాత్రం అన్ని రకాలుగా మంచి ఆహారాన్ని, ఒక టైం వాళ్ళు పడుకోవడానికి రెస్ట్ కూడా ఉండదు సార్, వాళ్ళకి కొంచెం విశ్రాంతి ఇచ్చి ఇవ్వడం వల్ల తల్లి మానసికంగా కూడా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా కొంచెం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మదర్ కి హెల్ప్ చేయాలి. ఆ టైంలో మిల్క్ ఫీడింగ్ ఇచ్చే

0: అప్పుడు కానీ వాళ్ళు కొంచెం ఏదో సపరేట్ ఒక కొంచెం వాళ్ళకి టైం ఇవ్వాలి. ఇప్పుడు ఏదైనా అంటే అత్తగారింట్లో పనులు ఎక్కువ ఉంటాయి, ఒత్తిడి పనులు, ఒత్తిడి చేయకుండా మదర్కి కుటుంబ సభ్యులలో కూడా కొంత ఆమెకి హెల్ప్ చేయాలి. ఇంకొకటి చుట్టుపక్కల
1: నీ
0: వాళ్ళు
1: ముఖ్యమైన పని నీ బిడ్డకు పాలు ఇవ్వడమే
0: అనే
1: అనే
0: విధంగా
1: పద్ధతిలో ఉండాలి.
0: అనే పద్ధతిలో ఉండాలి. తర్వాత బయట మనము ఆఫీసులలో కానీ ఇప్పుడు కూలీ పనులు చేసే వాళ్ళు కూడా ఉంటారు సార్. మరి ఎక్కడైతే వాళ్ళు మదర్ ఎక్కడైతే వర్క్ చేస్తుందో, ఎక్కడైతే పని చేస్తుందో, అక్కడ కొంత ప్రవేశి అంటే ఏదన్నా కొంత
1: ఒక
0: ప్రైవసీ
1: గది
0: లాగా
1: గాని ఒక తెర కట్టి గాని
0: తరగట్ట గాని ఒక కుర్చీసో కొంచెం ఆమె బిడ్డకి పాలిచ్చే విధంగా అక్కడ
1: కొంచెం వాళ్ళు
0: తయారు చేసి
1: సుఖంగా కూర్చొని పాలు ఇవ్వడానికి
0: పాలు
1: ఏర్పాటు చేయాలి.
0: ఇవ్వడానికి ఏర్పాటు చేస్తే చాలా మంచిది.
1: ఇప్పుడు పెద్ద నగరాల్లో షాపింగ్ కాంప్లెక్స్లో వగైరాల్లో ఇటువంటి ఏర్పాటు చేస్తున్నారు, పాలు ఇవ్వడానికి చిన్న గది పెడుతున్నారు. అట్లా మన గ్రామీణ ప్రాంతాల్లో అంత అవసరం లేదు, కానీ మీరు అన్నట్టుగా పొలాల్లో పనిచేస్తున్న కూలీలకు, ఆ కూలీలను పెట్టుకున్న రైతు గాని వాళ్ళు గాని, లేక ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నప్పుడు అక్కడి యజమానులు గాని, ఇలాగే కట్టడం పనులలో భవన నిర్మాణ కార్యక్రమాల్లో రోడ్డు నిర్మాణ కార్యక్రమాల్లో ఉన్న ఆడవాళ్లకు, చిన్నపిల్లలు శిశువులు ఉన్న తల్లుల కోసం అక్కడ ఎంతో కొంత ప్రత్యేకమైన, వాళ్ళు ఇబ్బంది పడకుండా శిశువుకు అవసరమైనప్పుడల్లా పని మానుకొని వచ్చి పాలివ్వడానికి తగిన ఏర్పాటు చేయడం చాలా అవసరం కదా.
0: చాలా అవసరం అది ప్రతి చోట సార్. తల్లికి ఆ రకంగా మనం పాలు ఇవ్వడమే చెప్తున్నాం కానీ వాళ్ళకి ఏ రకమైన మనం ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం అనేది కూడా ఆలోచించాలి.
1: అందుకనేమో ముఖ్యంగా వ్యవస్థీకృత రంగంలో, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగినులకు 6 నెలల పాటు అయితే ఇప్పుడు సెలవు ఇస్తున్నారు, మెటర్నిటీ లీవ్ అని, ప్రసూతి సెలవు అని ఇస్తున్నారు. ఇది అన్ని రంగాల్లో కూడా అసలు వెళ్ళాలేమో.
0: అవును సార్, అందరికీ కంపల్సరీ ఈ 6 నెలలు ఏదైతే, కొన్ని ప్రైవేట్ సంస్థలలో మాత్రం ఇది లేదు సార్, కేవలం 1 మంత్ లేకపోతే ఇవ్వడం జరుగుతుంది.
1: నిజానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స్త్రీలకు కూడా ప్రభుత్వం ఎన్నో రకాల పెన్షన్ల లాంటివి ఇస్తోంది, కానీ ప్రసవించిన స్త్రీలకు కూడా, తల్లులకు కూడా ఒక 6 నెలల పాటు వాళ్ళకు ఒక భృతి అనేది ప్రభుత్వం ఇస్తే నిజానికి తర్వాతి తరం చక్కగా ఎదిగి రావడానికి చాలా తోడ్పడుతుంది అనుకుంటా.
0: అవును సార్. ఇంకొక విషయం ఏంటి సార్, ఇంతకు ముందు పిల్లలలో మరణాలు జరుగుతుండేవి, అంటే కారణం కూడా మనకు తెలియకుండా సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ అని ఉండేది. అదేంటంటే తెలియకుండానే బిడ్డకు అసలు ఏం జరిగిందో కూడా తెలియకుండానే చనిపోవడం అనేది జరుగుతుంటుంది. అలాంటి మరణాలను కూడా మనం పాలు ఇవ్వడం వలన ఆ మరణాలని, శిశు మరణాలని మనము ఆపిన వాళ్ళం అవుతాం.
1: మొత్తం మీద ఆదిలాబాద్ జిల్లాలో తల్లులు శిశువులకు పాలు ఇచ్చే అలవాటు బాగానే ఉంది, కానీ అది ఇంకా సమర్థవంతంగా, ఇంకా పద్ధతి ప్రకారము, ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు ఏవైతే చెప్పారో, శిశువు పుట్టిన 3 నెలల నుంచి మొదలు పెట్టుకుని 2, 3, 4 వీలున్నంత వరకు, ఇష్టమైనంత వరకు కూడా ఇస్తూ పోవాలి. కానీ మొదటి 6 నెలలు మాత్రం పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలి, ఇంకే ఆహారం ఇవ్వకుండా ఉంటే ఇంకా అంతకంటే, ప్రకృతి చేసిన ఆ ఏర్పాటు కంటే ఎక్కువగా ఏమి చేయాల్సిన అవసరం లేదు.
0: అవును సార్,
1: బాగున్నదండి. తల్లిపాలు జీవితానికి ఆధారం, బతుకుకు పునాది అన్న విషయం చాలా ముఖ్యమైన విషయం. దీన్ని అందరూ గుర్తుపెట్టుకుని తల్లులకు అవగాహన కల్పించి, తల్లులకు కావలసిన సౌకర్యాన్ని కూడా కుటుంబంలో, బయట సమాజంలో, పనిచేసే చోట్లలో, అన్ని చోట్ల కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ వివరాలన్నీ చాలా చక్కగా అందరికి అర్థమయ్యేలా చెప్పారు డాక్టర్ గారు. నమస్కారం.
2: తల్లిపాలు బతుకు పునాది. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చటది. మీరు విన్న ఈ కార్యక్రమాన్ని మళ్లీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మరి వినుడే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మతి మరకుండ్రీ.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింట. తెలుగు నాటక రంగ ప్రముఖులు, ప్రముఖ న్యాయవాది అయినా కూడా నాటకాలలో ప్రత్యేక అభిమానం, ప్రతిభతో రాణించిన బళ్ళారి రాఘవ జయంతి ఈయల. తన సమయాన్ని, సంపదను నాటక రంగ పురోగతి కోసం వెచ్చించారు వారు. చిన్నప్పటి నుంచి నటన మీద, నాటకాల్లో ఆసక్తితో చదివే రోజుల్లో అనేక నాటకాలు నటించారు. ఆయన న్యాయవాదిగా ముఖ్యంగా క్రిమినల్ కేసులు వాదించడంలో ప్రసిద్ధి చెందారు. ఆయన ప్రతిభను గుర్తించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించింది.

0: బహదూర్ అన్న బిరుదును కూడా ఇచ్చింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇది 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. స్త్రీవాద రచయిత్రి, హేతువాది, స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు మల్లాది సుబ్బమ్మ జయంతి ఇయ్యల కుల నిర్మూలన, ఛాందస వ్యతిరేక పోరాటం, మూఢ విశ్వాస నిర్మూలన, స్త్రీ జనోద్ధరణ, కుటుంబ నియంత్రణ, స్త్రీ విద్య కోసం ఎంతగానో కృషి చేశారు. ఆచార్య సి నారాయణరెడ్డి ఈమెను గురించి, వాలుని బట్టి గాలిని బట్టి సాగిపోయిన వ్యక్తి కాదు అని అన్నారు. ఈమె 60కి పైగా రచనలు చేశారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 1 ఆదివారం ప్రపంచవ్యాప్తంగా సోదరిమణుల దినోత్సవం ఘనంగా జరుపుకుంటాం. ఈ రోజులో అక్కా చెల్లెళ్ల మధ్య ఉండే పవిత్రమైన బంధాన్ని, ప్రేమను ఒకరికొకరు మద్దతుని ఇచ్చుకుంటూ గౌరవిస్తూ ఈ వేడుకలు జరుపుకుంటారు. తెలంగాణ యాసాభాసల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతులు కార్యక్రమం. ఎందరో మంది కవులు మన తెలంగాణలో వారి కవిత్వం, సాహిత్యాలతో ప్రజల్లో మార్పు తెచ్చే ప్రయత్నాలు చేశారు. ఉద్యమ పోరాట సమయంలో వారి కవిత్వాలు రచనలతో ఉత్తేజాన్ని నింపుతూ చైతన్యం కల్పించారు. తెలంగాణ కవిత్వం, సమకాలీనత గురించి ప్రముఖ కవి ఏనుగు నరసింహారెడ్డితో ముచ్చట విందాం. ముచ్చట పెట్టింది డాక్టర్ ఉదారి నారాయణ.
2: నమస్కారం నరసింహారెడ్డి గారు.
3: నమస్కారం నారాయణ గారు.
2: మీరు కవిగా రచయితగా ఎదగడానికి మీ కుటుంబ పరిస్థితులు, పరిసరాలు ఏమైనా ప్రేరణ కలిగించాయా?
3: అట్లా స్పష్టంగా చెప్పలేను నేను, కానీ మా కుటుంబ నేపథ్యం అయితే కొంచెం భిన్నమైనదే. మిగిలిన సాహిత్యకారులకు ఉండేటటువంటి వాతావరణం అయితే మా కుటుంబంలో లేదు. మా కుటుంబంలో మా నాన్న గాని, అమ్మ గాని, చివరికి నాకంటే 7 సంవత్సరాలు పెద్దదైన మా అక్క గాని, అందరు కూడా నిరక్షరాస్యులు. ఇంకా ఆ మాటకు చెప్పాల్సి వస్తే నల్లగొండ జిల్లా రామన్నపేట మండలంలో ఉన్న కల్లోనికుంట అనే గ్రామంలోనే అక్షరాస్యత లేదు. అగ్రవర్ణానికి చెందిన ఒక కుటుంబంలో అసలే అక్షరాస్యత లేకుండా ఉండడం తెలంగాణలో ఆశ్చర్యం కూడా ఏమి కాదని నేను అనుకుంటాను. మా కుటుంబంలో మొదటి అక్షరాస్యుని నేనే. నేను ఒక 3 సంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్నగారు చనిపోవడం వల్ల నేను మా సొంత ఊరు కల్లోనికుంటలో ఉండడానికి అవకాశం లేక బతుకు తెరువు కోసం మా అమ్మ నన్ను తీసుకుని చిట్యాల గ్రామానికి వలస వచ్చారు. చిట్యాల గ్రామానికి వలస వచ్చిన దగ్గర నుంచి నేను చిట్యాల ఉన్నత పాఠశాలలో చదవడం జరిగింది. ఆ ఉన్నత పాఠశాలలో చదువుతున్న సందర్భంగా అక్కడి ఉపాధ్యాయుల స్ఫూర్తి నాలో సాహిత్య వికాసానికి దోహదం చేసింది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా చెప్పుకోవాల్సి వస్తే ఒక 2-3 ఉపాధ్యాయులు నేను తప్పనిసరిగా మననం చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ల వల్లనే నేను రాయడం, చదవడం అనేది 10వ తరగతి కంటే ముందే ప్రారంభమైంది. 10వ తరగతి కంటే ముందే ఒక స్పృహ, ఆనాటికి నవలలు చదివే వాళ్లని చూసి వాళ్లతో ఇన్స్పైర్ అయి బాల పత్రిక ఒక దానికోసం ఒక నవల కూడా రాశాను నేను 9వ తరగతిలో ఉండగా. అట్లా చిట్యాల ఉన్నత పాఠశాల వాతావరణమే నన్ను సాహిత్యం వైపు మళ్లింపజేసిందని చెప్పగలను.
2: మీ కుటుంబ నేపథ్యం ఏమి లేదంటారు. అయితే పరిశీలకుడిగా ప్రస్తుతం తెలంగాణ కవిత్వం ఏ విధంగా ఉన్నదని చెప్పేసి మీ అంచనా వెలుగుతారు?
3: ఇది చాలా పెద్ద ప్రశ్న. పరిశీలకుడిగా అనడం కంటే నేను ఒక కవిగా ఇప్పుడు తెలంగాణ వర్తమాన కవిత్వాన్ని పరిశీలించినప్పుడు నాకు గతంలో నడిచిన కవిత్వాన్ని చదువుకున్నవాడిగా, ఇప్పుడు నడుస్తున్న కవిత్వాన్ని చూస్తున్నవాడిగా కొన్ని అభిప్రాయాలున్నాయి. ఏంటంటే మనం

0: చాలా వేగవంతంగా చేస్తున్నారు, ప్రచురణ సృజన కంటే వేగవంతంగా చేస్తున్నారు. ఇది ఒకటి సమాజంలోకి సాహిత్యాన్ని లేదా కవిత్వాన్ని తీసుకుపోయే ధోరణి పట్ల నాకున్న అవగాహన, ఇంకా రచన పట్ల, రచన మీద వాళ్ళకుండే కమిట్మెంట్ పట్ల కూడా అట్లాంటి తేడా ఉంది. అప్పుడు చాలా నిర్దిష్టమైన లక్ష్యం కోసం నిర్దిష్టమైన వస్తువుని ఎంపిక చేసుకుని ఒక బాధ్యతాయుతమైన రచనలు అప్పుడు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి.
1: ఇప్పుడు లేదంటారు మరి?
0: ఇప్పుడు కాలం కొంత ముందుకు నడిచిన తర్వాత ఏవి అంత బాధ్యతాయుతంగా చేసిన రచనలు అనేవి మిగులుతాయి, కానీ ఇప్పుడు వస్తున్న రచనల సంఖ్య కొంచెం ఎక్కువ, పుంఖాను పుంఖాలుగా వస్తూ ఉన్నాయి. దీనికి కారణాలు కూడా ఉన్నాయి అనుకుంటాను నేను. ఏంటంటే కేవలం ఈ 5-6 సంవత్సరాల నుండి విస్తృతంగా సోషల్ మీడియా రావడం వల్ల మనం పెన్ను ఇంక్ ఆరక ముందే అచ్చులో చూసుకోవాలనే ఒక ధోరణి వచ్చింది. ఆ ధోరణికి ఇంకా హాస్యంగా అనిపించినప్పటికీ ఒక నిజం ఏంటంటే పెన్ను పెట్టి ఎవరు రాయడం లేదు, అంటే ఫింగర్స్ పెట్టి టైప్ చేస్తున్నారు. వాట్సాప్ లో ఫేస్బుక్ లో టైప్ చేసి ఈ టైప్ పూర్తయిన తర్వాత ఒకసారి బ్యాక్ వెళ్లి ప్రూఫ్ చూసుకోకుండా దాన్ని ఫస్ట్ పోస్ట్ చేసేస్తున్నారు. పోస్ట్ చేసిన తర్వాత తనే మళ్ళీ ఎట్లా ఎంత బాగా వచ్చింది పోస్ట్ చేసుకుంటే అని వెనక్కి చూస్తే తప్పుంది అని ఆ తప్పుని మళ్ళీ ఎడిట్లోకి పోయి పెట్టుకునే ఒక విపరీతమైన వేగం వచ్చింది. ఇది కవిత్వ ధోరణిలో, కవిత్వ పద్ధతికి లేదా కవిత్వానికి ఇంత స్పీడ్ ఉండడం సరి అయింది కాదనే ఒక ఫీలింగ్ అయితే నాకు ఉంది. ఒక కాలంలో రాసేటటువంటి కవులు లేదా రచయితలు అందరూ కూడా ఒక 20 సంవత్సరాల తర్వాత ఉండరన్నది చరిత్ర చెప్పిన నిజం. అప్పుడు కూడా మనం ఇప్పుడు ఈనాడు మాట్లాడుకుంటున్న ఒక శ్రీశ్రీయో, ఒక అజంతానో, ఒక తిలక్కో అప్పుడు ఒక్కరు ఇద్దరు మాత్రమే ఉండేవాళ్ళు కాదు. అప్పుడు కూడా డజన్ల కొద్ది ఉండి ఉంటారు, ఒక 10 మంది వచ్చారు ఇక్కడ దాకా. ఇప్పుడు 100 మంది ఉన్నారు, 1 డజన్ మంది 2 డజన్ల మంది ముందుకు పోతారు అని నాకు అనిపిస్తూ ఉంటుంది.
1: నరసింహారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ అనేది ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. అయితే దానికి మీరు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యంగా తెలంగాణ సాహిత్య వికాసం కోసం మీరు అకాడమిక్గా చేస్తున్న కృషి ఎటువంటిది అదిలాబాద్ శ్రోతలకు తెలియజేస్తారా?
0: అంటే మీరు ఇప్పుడు సాహిత్య అకాడమీ కార్యక్రమాలని అడుగుతున్నట్టే లెక్క. సాహిత్య అకాడమీ కార్యక్రమాల వద్దకు వస్తే మేము బహుముఖీనమైన కార్యక్రమాలని టేకప్ చేశాం. అందులో మీకు చెప్పదగ్గ ప్రాజెక్ట్స్ 2-3 ఉన్నాయి. ఒకటి పుస్తక ప్రచురణ, అరుదైన అందుబాటులో లేని పుస్తకాలని ప్రచురించాలనేది ఒకటో లక్ష్యం. ఈ దిశగా ఇప్పటి వరకు 75 పుస్తకాలని అకాడమీ ప్రచురించింది. ఇది ఒక దిశలో నడుస్తూ ఉంది. రెండోది ఏంటంటే తెలంగాణ ఇప్పుడు 10 జిల్లాలని 33 జిల్లాలుగా పరిపాలన సౌలభ్యం కోసం విభజించుకోవడం జరిగింది. ఈ పరిపాలన సౌలభ్యం కోసం విభజించుకున్న 33 జిల్లాలకి వాటి సొంత అస్తిత్వంతో కూడిన జిల్లా సాహిత్య చరిత్రలు ఉండాలని అకాడమీ భావించింది. రచయితల్ని ఎంపిక చేసి అందుకు వాళ్లకు బాధ్యతలు కూడా అప్పజెప్పడం జరిగింది. చాలా మంది జిల్లా సాహిత్య చరిత్రలు రాసి మాకు ఇచ్చారు, అందులో ఇంకా కొంతమంది రాస్తూ ఉన్నారు. ఇది రెండవ ప్రాజెక్టు. అకాడమీ కొంచెం అధ్యయనశీలత ఉండి బాధ్యతాయుతంగా రాయగలిగినటువంటి వాళ్ళని ఎంపిక చేసుకోవడం జరిగింది. 33 మంది దొరకడం కూడా కష్టమే అయింది. ప్రతి జిల్లాకి ఒక బాధ్యుణ్ణి అంటే ఒక రచయితని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ రచయిత ఒక సమ్యక్ దృష్టితోటి తను కూడా ఆ జిల్లాలో ఒక కవిని అనుకుని మిగిలిన కవులందరి చరిత్ర రాసేటప్పుడు కొంచెం సంయమనంతో రాయాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఒక చిన్నపాటి ఇన్స్ట్రక్షన్ ట్రైనింగ్ లాంటిది పెట్టి కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మాకు తెలిసి పుస్తక రూపంలో ప్రచురణ బయటకు వచ్చింది కేవలం 4. పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 4 జిల్లాలు మాత్రమే బయటకు వచ్చాయి. వాటి మీద మాకైతే పూర్తి విశ్వాసం ఉంది. తర్వాత మిగిలిన ఏవి బయటకు రాలేదు.
1: మళ్ళీ ఒకసారి కవిత్వానికి వద్దాం. మీరు పరిశోధకులుగా, కథారచయితగా, తర్వాత విమర్శకులుగా ఉంటూనే కవిత్వాన్ని బాగా ప్రేమిస్తున్నట్టు సంకలనాలు వెలువడిస్తున్నారు. అయితే మీ ఇటీవల వచ్చినటువంటి మూలమలుపులోంచి ఒక మంచి కవిత మా శ్రోతల కోసం వినిపిస్తారా?
0: తప్పనిసరిగా. ఇప్పుడు మూలమలుపు కవిత సంపుటి ఒక రెవెన్యూ అధికారిని అన్న విషయం ఈ కవిత్వం దాచలేదు. నేను రెవెన్యూ శాఖలో చేస్తూ ఉన్నప్పటి నా అనుభవాలు కూడా
1: అట్లా
0: ఉన్నాయి. ఇందులో కవిత్వంలో వస్తువులు అయ్యాయి కాబట్టి నేను జీవితానికి అతీతంగా ఏ పోయం రాయలేని వాడిని. కాబట్టి నా వైయక్తిక జీవితం, సామాజిక జీవితంలో నుంచి పుట్టుకుని వచ్చిన అనేక కవితల్లో ఒక కవిత నేను తహసిల్ ఆఫీసు వైపు అని

0: ఉంది. ఇది పాలపిట్టలో ప్రచురించబడే తర్వాత ఈ పుస్తకంలో చేర్చాను. తహసీల్ ఆఫీసు వైపు నిద్రాలోకాన్ని అలంకరించడం కోసం అల్లిపెట్టుకున్న కలల పొగడపూల దండను ఇంటి గుమ్మానికి వేలాడదీసి తహసీల్ ఆఫీసు తటపటాయింపులకు బయలుదేరతాను. ప్రయాణపు పదనిసలు మొదలు కాకుండానే సెల్ఫోన్ తరంగాలలో చిక్కుబడిపోతాను. దరహాసం ముసుగేసుకున్న మంత్రిగారి అధికారం కంఠస్వరంతో కావలసిన పనిని నిర్దేశిస్తుంది. సౌమ్యత అవసరం లేని కలెక్టర్ ఆజ్ఞ సంక్షిప్త సందేశంతో బేజారెత్తిస్తుంది. ఎస్ఎంఎస్ అన్నమాట. సంక్షిప్త సందేశంతో బేజారెత్తిస్తుంది. స్వయం ప్రకటిత దర్పాల ఉరుముల్ని వదిలిపెడుతూ ఒత్తిడి సంఘాలు హెచ్చరికల్ని విడుదల చేస్తాయి. కురుస్తున్న జడివాన మీద అదనపు వడగళ్ల రాయిలా స్నేహ సంభాషణలు మొదలై కొన్ని కోర్కెలుగా మొనదేరతాయి. అవసరాలు శబ్దాలకు సంకేతాల్ని పుట్టిస్తాయి. అంతలోనే వాట్సాప్ చిత్రాలకు నివేదికల నిఖార్సులు కావాలని ఒక బాంబు. ఈమెయిల్ బాణం తగలలేదనే ఆనందాన్ని తుత్తునియలు చేసే ఇంకో సెల్కాల్. ఆఫీసు జోన్లో ఎప్పుడూ హెచ్చరికలేని తుఫాన్ ఒకటి తీరం దాటుతూనే ఉంటుంది. లిట్మస్ పేపరు లేని ప్రయోగశాలలో సంతకం చేయాలో వద్దో వేలు విడిచిన ఏ మేనమామ చెప్పడు. ఎలాగూ యుద్ధం తప్పదని గుర్రం ఎక్కుతానో లేదో కళ్యం ఇంకెవడో లాగుతూ ఉంటాడు. దరఖాస్తు పట్టుకొచ్చిన చందమామలు వెన్నెల కురవడానికి జంకుతుంటాయి. తురాయి పూల కిరీటం ధరించిన విలేకరులు కొంటెగా గిల్లిపోతుంటారు. ఉన్నట్టుండి వాతావరణం అకస్మాత్తుగా వేడెక్కుతుంది. కిటికీలోంచి వాన బలప్రదర్శన చేస్తున్నా ఆఫీసు వేడిలో ఉక్కబోస్తూ ఏసీని వెక్కిరిస్తుంది. కోర్టు వర్తమానం దూరవాణిలో కనిపించని ఉరుముల్ని విడుదల చేసి కంటెంప్ట్ తూటాల్ని కసిగా పేలుస్తుంది. ఉన్నట్లుండి ఎమ్మెల్యే చమత్కారపు లేఖ పంపిస్తాడు. ఏదైనా సలహా చెబుదామా? భస్మాసురుడి కథలో సారాన్ని ఔపోసన పట్టినట్టు దాన్ని మన మనోఫలకం మీదే ప్రయోగానికి పెడతాడు. సందర్భం ధర్నాల నినాదాన్ని బొమ్మ కడుతుంటే ఛాంబర్లో సలాముల బూటుకాళ్ల చప్పుడు రెండు ఫ్లోర్లను సాంత్వనపరుస్తుంది. యాంత్రికమైన సిఫారసులకు కసిగా రాసే జవాబులుంటాయి. నిజంగా చేయగలిగే పని చేతికి పూలహారాన్ని తొడిగిస్తుంది. మొండి పనుల యుద్ధానికి దండి జవాబుల డాలు సిద్ధమయ్యే ఉంటుంది. కార్యాలయం కదలదు, జనం రాకమానరు. కీలుగుర్రం నర్తిస్తూనే ఉంటుంది. పాత్రధారులుగా మన వేషం బాగానే నప్పిందని ఎవరో ముఖస్తుతి చేద్దామని ఇటే వస్తున్నట్టున్నారు అని ఒక రెవెన్యూ అధికారి, పర్టికులర్ ఎంఆర్ఓ అనుకోండి, నేను ఆ పని ఎక్కువ చేశాను. ఎంఆర్ఓ ఒక రోజు జీవితంలో దినచర్యలో భాగంగా ఏమేమి చక్కర్లు ఎదుర్కొంటాడు అని చెప్పడం కోసం చెప్పాను.
1: బాగుంది, మీ అనుభవం అది.
0: అనుభవమే.
1: అయితే ఇప్పుడు ఇంత మంచి కవిత్వం రాస్తున్నారు, ఈ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత, కార్యదర్శి అయిన తర్వాత ఇటువంటి కవిత్వం రాయలేకపోతున్నేమో పని ఒత్తిడి వల్ల అని మీకు ఎప్పుడైనా అనిపిస్తుంది?
0: ఇది చాలా మంచి ప్రశ్న, నిజానికి చాలా పెద్ద ప్రశ్న. ఈ డిపార్ట్మెంట్కి వచ్చాక ఈ పోయం రాయలేదు. ఈ డిపార్ట్మెంట్కు రాకముందు పోయమ్స్ రాశాను, వచ్చాక రాశాను. పోయమ్స్ రాయడానికి అనుకూలమైన వాతావరణం ఉండడం, కల్పించుకోవడం, రెండు ఉంటుంది. నేను కల్పించుకోవలసిన అవసరంలో ఉంటూ ఉంటాను ఎప్పటికీ. అయితే ఈ డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంటు అని కాకుండా ఏ వ్యక్తికి కూడా కవిత్వం అనే ప్రొఫెషన్ ఉండదు. తెలుగులో లేదు, ఇంగ్లీష్లో ఉంది. కొన్ని వెస్టర్న్ లాంగ్వేజెస్లో ఐ విల్ లివ్ యాజ్ ఎ పోయెట్ ఇండిపెండెంట్లీ అని అనుకున్న వాళ్ళు కూడా సర్వైవ్ అవుతారు అక్కడ. తెలుగులో మాత్రం మనం ఖచ్చితంగా జీవితం అంటే జీవిక కోసం ఒక ఉద్యోగం చేయాల్సిందే. మీరు టీచర్గా చేస్తారు, నేను రెవెన్యూ ఆఫీసర్గా చేస్తాను, తను జర్నలిస్ట్గా చేస్తారు. కాకపోతే అలైడ్ సబ్జెక్టు కింద అది టచ్లో ఉండే ప్రొఫెషన్ చేస్తున్న వాళ్ళు కొందరు ఉన్నారు. పాఠం చెప్తే నన్నయ్య పాఠం చెప్తాడు, జర్నలిస్టు వ్యాసం రాస్తే ఆధునిక ఏదో శ్రీశ్రీ కవిత్వానికి లింక్ పెట్టి రాస్తాడు. రెవెన్యూ ఉద్యోగి మాత్రం అట్లా చెప్పడానికి అవకాశం ఉండదు, కాబట్టి అది ఒక కన్స్ట్రెయింట్. అంతేగాని అది మన కవిత్వాన్ని పూర్తిగా తొక్కిపెట్టగలిగే వ్యవస్థ కాదు అని నిరూపించడానికి నేనే ఒక సాక్ష్యం అనుకుంటున్నాను. బహుశా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక డిప్యూటీ కలెక్టర్గా ఉండి కవిత్వాన్ని వదిలిపెట్టకుండా నడిపిస్తాను.

0: నడుస్తున్నటువంటి వాడిని నేనే, మా మిత్రులు అంటూ ఉంటారు. అది నా ఇష్టం వల్ల నడుస్తున్నటువంటి పని. నేను ఎంతగా ఇష్టపడతానంటే ఉద్యోగంతో పాటు అదనపు శ్రమ చేయడం వల్ల దీన్ని కాపాడుకోగలుగుతున్నా.
1: కవిత్వం రాయడానికి స్పందన, అనుభూతి, ఫీల్ కావడం ఇవి ఉంటాయి. మీరు వ్యాసాలు కూడా రాస్తుంటారు, ఇప్పుడు అంతరంగం సమాహార వేశారు కదా పుస్తకాలు. ఒక వ్యాసం రాయాలంటే కనీసం 15 రోజులు కొన్ని పుస్తకాలు తిరిగేయాలి, రెఫరెన్స్ తీసుకోవాలి. దీనికి కవిత్వం కంటే ఎక్కువ శ్రమ.
0: అవును,
1: అది ఎట్లా సాధ్యం?
0: అది సాధ్యం అంటే నిజానికి అది కొంచెం కష్ట సాధ్యమైన పని. దీనికి ఇద్దరు వ్యక్తుల్ని నేను చెప్పాల్సి ఉంటది, పట్టుబట్టి నిందించాల్సి ఉంటే ఇద్దరు వ్యక్తుల్ని నిందించాల్సి ఉంటది. ఒక్కరు గుడిపాటి, ఇంకొకరు గంటా జలంధర్ రెడ్డి. తమ పత్రికకి ఈ వ్యాసం, ఈ సమీక్ష కావాలని అడిగి నా చేత గుడిపాటి రాయించాడు. అది రాస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది అయినా, కొంచెం చదవడానికి స్ట్రెయిన్ అయినా, ఆ ఆర్టికల్ ప్రింట్ అయినప్పుడు, తర్వాత పుస్తక రూపంలోకి వచ్చినప్పుడు పొందిన ఆనందం చాలా గొప్పది. అందుకు నేను గుడిపాటికి థ్యాంక్ఫుల్గా ఉండాలి. అట్లాగే గంట జలంధర్ రెడ్డి ఎక్కడో ఒక సెమినార్ పెట్టి ఆ సెమినార్కి నువ్వు పత్ర సమర్పణ చేయాలి అంటారంటే, నేను ఇంకేదో ఒక సభలో 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడడం సాధ్యమే కానీ, ఒక పేపర్ ప్రజెంట్ చేయాలంటే నేను కనీసం ఒక 10-15 రోజులు దాని మీద కూర్చొని వర్క్ చేసి ఫుట్ నోట్స్ లాంటివి కూడా పెట్టి ఇవ్వాలి అని అంటే, లేదు లేదు నువ్వు పెట్టాల్సిందే, పెట్టగలవు అని చెప్పి నా మీద పెట్టడం వల్ల అట్లా ఈ ఇద్దరు వ్యక్తులు నేను విమర్శకుడి అవతారం ఎత్తడానికి కారకులు.
1: అయితే దీని తర్వాత కథలు కూడా రాస్తుంటారు కదా?
0: అవును, తక్కువ రాశాను.
1: అయితే మొన్న ఇటీవల ఒకటి పాలపిట్టలో ఇల్లు కథ వచ్చింది.
0: అవును,
1: ఆ ఇల్లు కథలో మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ సమస్యనే ఉంది. అది దాదాపుగా కథ చదివిన వాళ్ళు రచయిత అనుభవం ఏంది అంటే నిజంగా జరిగిందా మరి, ఆ రకంగా రాశారు మీరు?
0: నిజంగా జరిగింది అంటే వాస్తవంగా జరిగింది కాదు, జరుగుతాయి అంటే అట్లాంటి
1: జరుగుతున్నాయి కూడా.
0: ఇట్ ఈస్ అన్ యావరేజ్ స్టోరీ. అంటే యావరేజ్ ఒక ఇల్లు కోసం సామాన్య మానవుడు చేసే ప్రయత్నాలని అందులో చిత్రించాను. అందులో నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసిన అంశం అందులో కనిపిస్తూ ఉంటుంది. మా చిత్రణలో కానీ దాని మీద ఉన్న బ్యాక్ డ్రాప్లో కానీ అంత రెవెన్యూ శాఖ ఇల్లు ఉండడానికి లేకపోవడానికి ఒక పాత్రధారిలాగా కనిపిస్తూ ఉంటుంది. అది కూడా అంటే నేను మొదలే చెప్పాను కదా, నేను ఊహాజనితమైన కథలు రాయను, ఊహాజనితమైన కవిత్వం కూడా నాకు రాదు. అది నేను చేసే వృత్తి నుంచి తప్పనిసరిగా అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. అట్లా కొన్ని కథలే రాశాను, బట్ రాసినవి ఇదివరకు గతంలో వచ్చిన ఇంకొక 2-3 కథలు కూడా ఏంటంటే, ఒకటి జాగా, ఇంకొకటి బండ్లబాట అని. అవి కూడా ఎంతో కొంత రెవెన్యూ డిపార్ట్మెంట్కు, వ్యవస్థకు, భూమికి లింక్ లేని కథలేదు. భూమికి లింక్ లేకపోయినా ఆ వాస్తవ జీవితానికి లింక్ లేని కవిత్వం కూడా లేదు నా దగ్గర. అది ప్రత్యేకత అనుకోవచ్చు, బలము అనుకోవచ్చు, బలహీనత అనుకోవచ్చు.
1: రూబాయిలు కూడా ఈ మధ్యన ఆంధ్రప్రభలో బాగా రాశారు కదా, అయితే వచన కవిత్వానికి దానికి ఆ రూపానికి కొంచెం తేడా ఉంటుంది కదా?
0: అవును,
1: మరి అది ఎందుకు రాయాలనిపించింది?
0: ఇది దీనికి కొంచెం హిస్టారికల్ జంక్చర్ ఉంది. ఏంటంటే నేను తెలంగాణ మూమెంట్ నడుస్తూ ఉన్నప్పుడు చాలా మంది మన మిత్రులు గొడవ చేసినట్టు చేయడానికి నాకు కొంచెం పరిమితులు ఉండే. అంటే నేను వచ్చి రోడ్డు మీద ధర్నా చేయడానికి, మన ఫ్రెండ్స్ టీచర్లు చాలా మంది ధర్నా చేస్తూ ఉంటే ఆ ధర్నాని కంట్రోల్ చేయాల్సిన రోల్లో నేనున్నా. అప్పుడు అక్కడ టెంపరీగా టెక్నికల్ గా కంట్రోల్ చేసి తర్వాత దాన్ని ఒక పోయంలో పెట్టుకునేవాడిని. ఆ పోయము ఒకవేళ వచన కవిత్వంలో అన్ని
2: తెలంగాణ కవిత్వం సమకాలీనత గురించి ప్రముఖ కవి ఏనుగు నరసింహారెడ్డితో డాక్టర్ ఉదయ నారాయణ పెట్టిన ముచ్చటది. ఇది ఇయాల్టి అంబటల సంగతులు కార్యక్రమం. రేపటి అంబటల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన వెల్లపిల్ల పడుకొని చేసే యోగాసనాల గురించి పి తిరుపతి రెడ్డి ప్రసంగం ప్రసారమవుతుంది. చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శనంలో సమస్య పరిష్కార నైపుణ్యాల అధ్యాపకుడు డి లక్ష్మీ నరసింహం ప్రసంగం ప్రసారమవుతుంది. ఇంకా దేశభక్తి గీతం వింటారు. పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయులు రచయిత మందలపతి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 8 గంటలకు వస్తుంది. ఇంకొంచెంసేపట్లో సమాచార ప్రభ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

పుస్తకంతో గొప్ప సాహిత్య కథల నుండి రచనలను వినిపించే కార్యక్రమం పుస్తకంతో.

0: గొప్ప సాహిత్య కథలతో నిండిన రచనలను వినిపించే కార్యక్రమం పుస్తకంతో. ఇలా పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 18వ భాగంలో సరస్వతి రాణి గురించి విశేషాలు వింటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: PM जय अब गरीबों की जय बन गई है.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 18వ భాగంలో సరస్వతి రాణి గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్.
2: సరస్వతి రాణి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం విని ఆనందించే శ్రోతలకు పరిచయం అవసరం లేని పేరు. అవును, ప్రఖ్యాత గాయిక హీరాబాయి బరోడేకర్ చెల్లెలు. ఆమెతో కలిసి జుగల్బందీలు చేసిన తొలి గాయిక సరస్వతి రాణి. వాయిద్యాలలో జుగల్బందీలుండేవి, కాని గానంలో జుగల్బందీలకు తెరలేపిన గాయికా శిరోమణులు హీరాబాయి బరోడేకర్, సరస్వతి రాణిలే. నిజంగానే ఆమె గాన సరస్వతి. ఒకవైపు సంగీతంలో మేరు నగధీరులైన అన్న సురేష్ బాబు మానే, మరోవైపు గాన కోకిల హీరాబాయి బరోడేకర్. ఉద్ధతుల మధ్య పేదలుండతరమే అనుకున్నట్లు కాకుండా తన అస్తిత్వాన్ని నిలుపుకొన్నది సరస్వతి రాణి. పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య మలుచిన చిన్ని మొక్క నవనవలాడుతూ ఎదిగి మహావృక్షమైనట్లు సరస్వతి రాణి హిందుస్థానీ సంగీతంలో ఉన్నత స్థానాలకెదిగింది. కిరాణా ఘరానా సంగీతంలో కౌస్తుభ మణి వంటివారని పేరుగాంచిన ఖాన్ సాహెబ్ అబ్దుల్ కనీం ఖాన్ సాహెబ్ బరోడా సంస్థానంలో ఉన్న సమయంలో అక్కడి రాజకుటుంబానికి చెందిన తారాబాయి అనే శిష్యురాల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది సంస్థానానికి సంబంధించిన వారికి నచ్చనందున తారాబాయి మానేతో కలిసి ఖాన్ సాహెబ్ బరోడా వదిలి బొంబాయి చేరుకున్నారు. వారికి 2 కొడుకులు 3 కూతుళ్లు కలిగినారు. కొడుకులు సురేష్ బాబు మానే, కృష్ణా మానే, హీరాబాయి బరోడేకర్, కమలాబాయి, సరస్వతి రాణి అనే 3 కూతుళ్లు. సురేష్ బాబు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ వద్ద సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకున్నాడు. అతని గానం అచ్చం ఖాన్ సాహెబ్ గానాన్ని పోలి ఉంటుంది. సురేష్ బాబు తన చెల్లెలు హీరాబాయి బరోడేకర్, సరస్వతి రాణేలతో పాటు మాణిక్ వర్మ, మాలతీ పాండే, ప్రభా అత్రే వంటి శిష్యురాళ్లకు సంగీతం నేర్పినాడు. సరస్వతి రాణి తన అన్న సురేష్ బాబు మాణి, అక్క హీరాబాయి బరోడేకర్ వద్ద సంగీతం నేర్చినప్పటికీ ఇతర ఘరానా గాయకులు అనగా జైపూర్ అత్రోలీ ఘరానాకు చెందిన ఉస్తాద్ నత్తన్ ఖాన్ వద్ద, గ్వాలియర్ ఘరానాకు చెందిన మాస్టర్ కృష్ణారావు వద్ద మరియు ప్రొఫెసర్ బిఆర్ దేవ్ధర్ వద్ద ఆయా ఘరానాల సంగీతంలోని మెలకువలు నేర్చుకున్నది. కాని ఆమె గాత్రం కిరాణా ఘరానా పద్ధతిలోనే సాగుతుంది. సరస్వతి రాణి ఎదిగిన వాతావరణమంతా మధుర సంగీతమయమైనదే, కనుక సంగీతం ఆమెకు ఉగ్గుపాలతోనే అబ్బినట్లు చెప్పవచ్చు. పిన్న వయస్సులోనే సంగీతంలో నైపుణ్యాన్ని సంపాదించిన సరస్వతి రాణి 7 సంవత్సరాల వయస్సులోనే మరాఠీ రంగస్థల నటిగా వేదికనెక్కింది. సౌభద్ర, సంశయ్ కళ్ళోల్, ఏకచ్ ప్యాలా వంటి మరాఠీ నాటకాలలో పాత్రలు వేసే అవకాశం వచ్చింది. ఈ మరాఠీ నాటకాల ముందు సంగీత్ అని ఒక విశేషణాన్ని జోడిస్తారు. ఉదాహరణకు సంగీత్ సౌభద్ర. ఈ నాటకాలు సంగీత ప్రధానమైనవి. ఈ నాటకాల్లో గానం చేయబడే నాట్యగీతాలు శాస్త్రీయ సంగీతానికి ఏమాత్రం తీసిపోకుండా ఉంటాయి. ఈ ప్రభావం తెలుగు నాటకరంగంపైన కూడా పడింది. అందుకే తెలుగు పద్య నాటకాలకు మరాఠీ నాట్యగీతాలు మాతృకల వంటివని ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు గారు తాము రాసిన బాలగంధర్వ అనే వ్యాసంలో పేర్కొన్నారు. సరస్వతి రాణి శాస్త్రీయ సంగీతాన్ని సాధన చేస్తూనే మరాఠీ నాటక రంగంలో మంచి పేరు సంపాదించింది. ఆమె ఎంతగా ఎదిగిపోయిందంటే ఆనాటి మేటి నట గాయకుడు బాలగంధర్వ సరసన నటించేంతగా. 1913 అక్టోబర్ 4వ తేదీన జన్మించిన సరస్వతి రాణి 1929 అంటే 16 సంవత్సరాల వయస్సులోనే రంగస్థలంపై తనదైన ముద్ర వేసుకున్నది. హీరాబాయి బరోడేకర్ శిష్యురాలిగా, చెల్లెలిగా ఆమెతో పాటు కచేరీలు చేస్తూ జుగల్బందీలకు నాంది పలికింది. హీరాబాయి బరోడేకర్ సరస్వతి రాణేలు కలిసి చేసిన జుగల్బందీలు సంగీతజ్ఞులను విశేషంగా ఆకర్షించినాయి. విజయవాడ మొదలైన ఆంధ్ర ప్రాంతాల్లో కూడా వారు జుగల్బందీలు చేసినట్లు చెప్పుకుంటారు. ఈ జుగల్బందీలలో చంద్రకౌన్స్, బసంత్ రాగాల రికార్డులు ఈనాటికీ లభ్యమవుతున్నాయి. సరస్వతి రాణే తమ 20 సంవత్సరాల వయస్సులో, అనగా 1933 నుండి ఆకాశవాణిలో కార్యక్రమాలనివ్వడం ప్రారంభించింది. 1933 నుండి 1990 వరకు, అనగా తాను సంగీత సన్యాసం చేసే వరకు, ఆకాశవాణి శ్రేష్ఠ గాయికగా, అంటే ఆల్ ఇండియా రేడియో టాప్ గ్రేడ్ ఆర్టిస్టుగా గుర్తింపబడమేగాక, ఆకాశవాణి సంగీత సభల్లో అత్యధికంగా పాల్గొన్న కొందరు గాయకుల్లో ఆమె ఒకరుగా పేరుగాంచింది. కన్యాకుమారి నుండి పేష్వార్, ఈనాడది పాకిస్తాన్లో ఉన్నది, కన్యాకుమారి నుండి పేష్వార్ వరకు ఆమె గానం చేయని రేడియో స్టేషన్ లేదనడం అతిశయోక్తి కాదు. అంతేగాక హిందీ, మరాఠీ చిత్రాల్లో మొట్టమొదటి నేపథ్య గాయికగా గుర్తింపబడింది. ఆమె గానం చేసిన మొదటి మరాఠీ చిత్రం పాయాచీ దాసి. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ప్రఖ్యాత దర్శకుడు, కవి, రచయిత ఆచార్య అత్రే. హిందీ చిత్రం రామరాజ్యలో ఆమె పాడిన ఒక గీతం ఆనాడు సంచలనం సృష్టించింది. నిండు గర్భిణి అయిన సీతమ్మవారిని అడవిలో వదిలి రమ్మంటాడు రాములవారు. ఆ విషయం తెలిసిన చెలికత్తే సీతమ్మవారికి సంగీతం వినిపించే పనిలో బీనా మధుర మధుర కచ్బోల్ అని పాడుతుంది. ఆ పాట నేపథ్యగానం సరస్వతీరాణే చేసింది. సమయం రాత్రి. పాడిన రాగం భీంపలాసి. అది మధ్యాహ్నం గానం చేయవలసిన రాగం. బేవక్తికి రాగిణి అంటే అదే. ఈ రాగాన్ని కర్ణాటక సంగీతంలో అభేరి రాగమంటారు. త్యాగరాజస్వామివారి నగుమోముగనలేని నాజాలి దెలిసి అనే ప్రఖ్యాత కీర్తన ఈ రాగంలోనే ఉన్నది. రామరాజ్య చిత్రం ఆనాటి గొప్ప చిత్రంగా చెప్తారు. మహాత్మాగాంధీగారు కూడా ఈ చిత్రాన్ని చూసి ఆనందించినారట. ఈ చిత్రంలో సీతమ్మవారు శోభనా సమర్థ్, అంటే ప్రముఖ బాలీవుడ్ నటీమణులు నూతన్, తనూజల తల్లి. ఇంకా బాగా చెప్పాలంటే ఈ తరం నటి కాజోల్ అమ్మమ్మ. ఆ చిత్రానికి సంగీతం సమకూర్చింది ప్రముఖ సంగీత విద్వాంసులు పండిత్ శంకర్రావు వ్యాస్. ఆ రాగంలో ఆ సమయంలో పాడించటమంటే జరగబోయే అనౌచిత్యానికి ప్రతీక. చెలికత్తె పాత్రధారిణి, ఆనాటి మేటి నటి రంజన. ఈ గీతం చివర్లో తారసప్తకానికి చేరుకోగానే వీణ తీగలు తెగిపోతాయి. ఇక్కడ ఒక విషయం చెప్పడం అప్రస్తుతం కాదు. ప్రముఖ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారు ఈ గీతాన్ని గురించి, సరస్వతీరాణే గాత్రాన్ని గురించి చెప్పేటప్పుడు తన్మయత్వంతో చెప్పేవారు. జ్ఞాపకాలు అనే బనారస్ పట్టుచీర మడతలు విప్పినట్లు ఒక్కో విషయాన్ని విడమర్చి చెప్పేవారు. ఆనాడు ఈ యూట్యూబ్లు, ఇంటర్నెట్లు లేవు. ఇప్పుడు కావాలనుకుంటే వెంటనే సరస్వతీరాణే రంజన కంఠం నుండి బీనా మధుర మధుర కచ్బోల్ అనే గీతం జాలువారుతుంది యూట్యూబ్లో. ఈ సౌకర్యం ఆనాడుంటే సదాశివ గారు ఇంకా ఉత్సాహంతో సంగీతాన్ని గురించిన వ్యాసాలు రాసేవారు కదా అనిపిస్తుంది. అప్పటికే 3 గ్రంథాలు వెలువడ్డాయి. 3వ గ్రంథమైన స్వరలయలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఇక ప్రస్తుతానికి వస్తే సరస్వతీరాణే నేపథ్యగానం అందించిన మరో చిత్రం భూమిక. 1977 శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో వెలువడిన ఈ చిత్రం ప్రముఖ మరాఠీ నటి హంసా వాడ్కర్ జీవిత చరిత్ర. మరాఠీ సినిమాలలో సాత్విక పాత్రలు వేసి మరాఠీ ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకున్న హంసా వాడ్కర్ నిజ జీవితంలోని ఉత్థాన పతనాలను ఈ చిత్రంలో శ్యామ్ బెనగల్ వాస్తవికంగా చిత్రీకరించినారు. ఈ చిత్రంలో నటించిన స్మితా పాటిల్ నటించలేదు, హంసా వాడ్కర్గా జీవించింది. ఈ చిత్రం నేపథ్యంలో సరస్వతీరాణే పాడిన శుద్ధ కళ్యాణ్ రాగంలోని బందిష్ బాజోరే ముంగరవా వినిపిస్తూ ఉంటుంది. భూమికతో పాటు మరో హిందీ చిత్రం సర్గంలో కూడా సరస్వతీరాణే నేపథ్యగానమందించింది. సరస్వతీరాణే రేడియో, సినిమా, నాటకం వంటి జనరంజకమైన కార్యక్రమాలతో పాటు ఆమె పాడిన భావగీతాలు అంటే మన లలిత సంగీతం వంటి గీతాలు కూడా బహుళ జనాదరణ పొందినాయి. అత్యధిక రికార్డులు అమ్ముడు పోవడానికి కారకురాలైన గాయికగా గుర్తించిన హెచ్ఎంవి కంపెనీ వాళ్లు సరస్వతి రాణేను సన్మానించినారంటే ఆమె రికార్డులను శ్రోతలెంతగా ఆదరించినారో తెలుస్తుంది. ఆనాటి మేటి సంగీత దర్శకులైన పండిత్ శంకర్రావు వ్యాస్, సి రామచంద్ర, సుధీర్ ఫడ్కే, కేసీడే వంటి వారు సమకూర్చిన బాణీలలో సరస్వతి రాణే గానం చేసింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంలో ఢిల్లీలో జరిగిన సభకు హీరాబాయి బరోడేకర్తో పాటు సరస్వతి రాణే ఆహ్వానింపబడింది. అదే సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి కీర్తిశేషులు యశ్వంతరావు చౌహాన్ మహారాష్ట్రలోని శివనేరిలో ఏర్పాటు చేసిన భారీ సభలో ప్రత్యేక ఆహ్వానితురాలిగా సరస్వతీరాణి హాజరైంది. సరస్వతీరాణి అసంఖ్యాకమైన పురస్కారాలను అందుకున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రభుత్వం 1966లో అందించిన బాలగంధర్వ పురస్కారం, ఇంకా బాలగంధర్వ బంగారు పతకం, సంగీత రీసెర్చ్ అకాడమీ పురస్కారం, యశ్వంతరావు చౌహాన్ పురస్కారం, గురు మహాత్మా పురస్కారం, వాటితో పాటు ఉస్తాద్ ఫయ్యాజ్ అహ్మద్ ఖాన్ సాహెబ్ మెమోరియల్ ట్రస్ట్ వారందించిన పురస్కారాలు కూడా ఉన్నాయి. ఆమె భర్త సుందర్రావు రాణి కనుక సరస్వతీబాయి కాస్త సరస్వతీ రాణి అయింది. ఆమెకు అనేక మంది శిష్యురాణులున్నారు. అయితే ఆమె మనుమరాలు మీనా ఫతీర్పేకర్ యువగాయికగా పేరుగాంచింది. యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో తెలియదు గాని సరస్వతి రాణే అక్టోబర్ నెలలోనే జన్మించింది, అక్టోబర్ నెలలోనే మరణించింది. అక్టోబర్ 4, 1913లో జన్మించిన సరస్వతి రాణే అక్టోబర్ 10, 2006లో తమ 93 సంవత్సరాల వయస్సులో గంధర్వ లోకాలకు చేరుకున్నది.
1: ఇప్పటిదాకా పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 18వ భాగంలో సరస్వతి రాణి గురించి విశేషాలు విన్నారు రచన పఠనం ఎస్ రాజవర్ధన్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రేపు పొద్దుగల 8:30 మావూరి భాగవతం కథల సంపుటి నుండి కోతిమూతి ఎల్లయ్య కథ ఇంటారు రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. మీరు విన్న ఈ కార్యక్రమాన్ని మళ్లీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. వినడే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మతి మరకుండ్రి.
4: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ముఖాన మొటిమలా,
2: సై బాత్,
1: గజ్జా బొబ్బలా,
2: సై బాత్,
1: నడుగుల తామరా,
2: సై బాత్,
1: బురద కుళ్ళా,
2: సై బాత్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సై బాల్.
4: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడతాం. హలో.
5: హలో మేడం.
4: నమస్తే అండి. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు?
5: నల్గొండ నుంచి మేడం మాట్లాడుతున్నా.
4: మీ పేరు?
5: నా పేరు దండరవీందర్ రెడ్డి మేడం.
4: ఆహా, రవీందర్ గారు ఏం చేస్తుంటారు?
5: నేను టీచర్ మేడం.
4: మరి ఇలా స్నేహితుల దినోత్సవం కదా, మీరు ఏదైనా మంచి జ్ఞాపకాన్ని చెప్తారా మీ దోస్తుతో గడుపుకున్నది? సూపర్. మరి ఏ పాట వినాలనుకుంటున్నారు స్నేహితుల దినోత్సవం సందర్భంగా? తప్పకుండా అండి, మీ స్నేహం ఇలానే ఉండాలని కోరుకుంటూ మీరు అడిగిన

పాట వస్తుంది, వినేసిద్దాం. ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు. ఒక్క తల్లి కడుపున పుట్టకున్నా ఎంతో అనుబంధంగా మారి కష్టాల్లో కన్నీరు తుడిచి తోడుగా ఉంటూ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ దుఃఖంలో ధైర్యాన్నిస్తూ మనలో తప్పుల్ని సరిదిద్దుతూ మనల్ని మనగా ఎంచుకొని మనతో ఉండేది స్నేహం. మరి ఇలాంటి స్నేహాన్ని మీరు ఎప్పుడూ వదులుకోవద్దు. ఇప్పుడైతే వారి కోరిక మేరకు ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి.

0: ఆన్లైన్ లో ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనిమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి ఇయ్యల 1916 భారతదేశానికి ఒక జాతీయ పతాకం అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించారు. 19 వయసులో దేశభక్తితో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 2వ బోయర్ యుద్దంలో ఉత్సాహంగా పాల్గొన్నారాయన. జాతీయ జెండా ఎలా ఉండాలనే సమస్యనే అభిమాన విషయంగా పెట్టుకుని దాని గురించి దేశంలో ప్రచారం ప్రారంభించారు. 1913 నుండి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై నాయకులందరితోనూ జాతీయ పతాక రూపకల్పన గురించి చర్చలు జరిపారు. 1916 లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండాను ఎగురవేశారు. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు సమ నిష్పత్తిలో ఉంటాయి. మన జెండా త్యాగానికి, స్వచ్ఛతకు, పచ్చదనం సాఫల్యతకు చిహ్నాలు కాగా అశోక చక్రం ధర్మానికి ప్రతీక. ఆయన జయంతి సందర్భంగా ఆయన యాదిలో ఈ పాట.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్దిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
4: PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
3: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
5: తెలంగాణ యాసాబాసల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. అద్భుతమైన సంగీతంతో పాటు తన మధుర కంఠంతో ఎన్నో పాటలకు సంగీతాన్ని అందిస్తూ ఎన్నో పాటలను పాడుతూ మనలో రెట్టింపు ఉత్సాహాన్ని పెంచే యువ సంగీత దర్శకుడు గాయకుడు దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు ఇయ్యలా. సైమా అవార్డు భాగంలో తెలుగులో సైమా ఉత్తమ సంగీత దర్శకుడు విభాగంలో అత్యధికంగా 11 సార్లు నామినేట్ అయి 7 సార్లు అవార్డును గెలుచుకున్నారు. ఇంకా చిన్నప్పటి నుండే సంగీతం మీద తనకున్న ఇష్టంతో, ఆ చిన్నప్పటి నుండే నేను సంగీత దర్శకుడిని కావాలి అన్న కలలు కని ఆ కలల్ని నిజం చేసుకున్నాడు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులో పుష్ప సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడు విభాగంలో జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. దేవి నీకోసం, నవ్వుతూ బ్రతకాలిరా, ఆనందం, కలుసుకోవాలని, ఖడ్గం, మన్మధుడు ఇలా ఎన్నో చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందించారు. ఆయన సంగీతాన్ని అందించి పాట పాడిన కలుసుకోవాలని చిత్రం నుంచి ఈ పాట

0: ఇదిగో కోడలి పిల్ల.
1: ఏంటత్తయ్యా?
0: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
1: ఏంటవి?
0: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
1: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
0: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
1: ఓ,
0: ఎలాగంటే యూపీఐతో?
1: అలాగా?
0: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
1: అదేంటత్తయ్య?
0: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
1: అబ్బా చాలండి అత్తయ్య.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
1: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
3: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్.

0: Well done.
1: Business loan approve అయింది.
0: ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనది. మీరెవరు?
2: ఆర్బీఐ అంటోంది.
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
3: ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి తన నటన అందంతో అందరినీ అలరిస్తున్న నటి షీలా కౌర్ పుట్టినరోజు ఇయ్యాల. నవదీప్ హీరోగా నటించిన సీతాకొక చిలుక చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ నటించారు. బాలనటిగా దాదాపు 20 సినిమాల వరకు నటించారు షీలా. తెలుగులో రాజుబాయ్, హలో ప్రేమిస్తారా, పరుగు, మస్కా, అదుర్స్ ఇలా ఎన్నో చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన పరుగు చిత్రం నుంచి ఈ పాట.

0: らだ。
1: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. మంచి స్నేహం ఎంత వెతికినా దొరకదు కదా, మరి మనల్ని వెతుక్కుంటూ వచ్చిన స్నేహాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోకండి. అలాంటి స్నేహాన్ని వదలకుండా మీ పట్టునే ఉంచుకోండి.

0: సమయభావం వల్ల పాటను పూర్తిగా వినిపించలేకపోతున్నా, ఇది ఇయాల్టి సింగిడి సినీ గీతాల కార్యక్రమం. మరిన్ని మీకు నచ్చిన పాటలను సాయంత్రం 5 గంటగా మాటచెప్పుర పాటల రాత్రి హుషారు కార్యక్రమంలో వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 8:35 అవుతుంది. ఇంకొంచెంసేపట్లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న భోగాపురంలో ప్రారంభించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై రేడియో నివేదిక ఇంటారు. సమర్పణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ లక్ష్మీకాంత్, శ్రీ కొండపల్లి విశ్వేశ్వరరావు, శ్రీ డి రమేష్ నాయుడు. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు భోగాపురంలో నిన్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్యక్రమంపై రేడియో నివేదిక వింటారు ఇప్పుడు. సమర్పణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ లక్ష్మీకాంత్, కొండపల్లి విశ్వేశ్వరరావు.

గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న ఆగస్టు 1వ తేదీ శనివారం భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జానపద కళారీతులతో, గిరిజన సాంప్రదాయ దింసా నృత్యాలతో ప్రధానమంత్రికి సాదర స్వాగతం పలికారు ఉత్తరాంధ్ర ప్రజలు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖల సహాయ మంత్రి గౌరవనీయులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ప్రారంభోపన్యాసం చేశారు.

0: కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో నిర్మించినటువంటి విమానాశ్రయం రాబోయేటువంటి రోజుల్లో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవ కలుగజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అంతేకాదు ఏడాదికి 20,000 మెట్రిక్ టన్ల యొక్క కార్గో రవాణా సామర్థ్యం కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఆక్వా ఉత్పత్తులు కానీ ఫార్మా ఉత్పత్తులు కానీ నేరుగా విదేశాలకి అగుమతి చేసేటువంటి ఒక హబ్బుగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మిత్రులారా. ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. 2016లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఉడాన్ పథకం ఏదైతే ఉన్నదో ఈ ఉడాన్ పథకం భారతదేశం యొక్క విమానయాగ రంగాన్ని యొక్క భవిష్యత్తును మార్చేసింది అనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
1: అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వలన ఉత్తరాంధ్ర బాగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఉత్తరాంధ్ర యువత ముందుకు రావాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.
2: ఉత్తరాంధ్ర అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం వైపు చూసేవాళ్ళు. మనకి పని కావాలన్నా, మనకి ఏ అవకాశం కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈరోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మనందరం కూడా తెలియజేసుకోవాలి. అవకాశాల నిధిగా భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంతంలో మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారంలాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను. అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. మన యువతి యువకులకి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి భూమి మన ప్రాంతంలో తీసుకుంటే ఒక పక్కన ఆధ్యాత్మిక ఆలయాలు శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అరసవెల్లి, సింహాచలం, అలాగే రామతీర్థాలు, పైడితల్లి అమ్మవారు, ఇలా ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మరొక పక్కన పర్యాటక రంగం, కొండలు, సముద్రం, అలాగే దానితో పాటు ఈరోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో గూగుల్ లాంటి సంస్థ ఇక్కడికి వస్తుంది. ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, రైల్వే జోన్ మనకు వచ్చింది, మూలపేట పోర్టు మనకు వచ్చింది. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందన్నది యువతి యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇక చేయాల్సింది మనం ఒక్కటే. మనకి రెండు విజన్లు ఉన్నాయి, స్వర్ణాంధ్ర విజన్ బై చంద్రబాబు నాయుడు గారు, వికసిత్ భారత్ విజన్ బై నరేంద్ర మోదీ గారు. మన యువతందరం కూడా కలిసి ఆ రెండు విజన్లు రెండు కళ్ళులాగా మనం అందరం కూడా ముందుకు నడిచి అత్యంత సుందరమైనటువంటి శక్తివంతమైనటువంటి భారతదేశం తయారవడానికి ఈ రెండు విజన్లు కూడా మనం స్వీకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా ముందుకు రావాలని మరొక్కసారి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాను.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు మాట్లాడుతూ,
3: ఈ రోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయక ఈ రోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్లే రోజు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం వల్ల ఈ రోజు ఈ ఎయిర్పోర్ట్ మనం చేసుకుంటాం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, మనందరం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అనేక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఈరోజు మనం నడవగెళ్తున్నామంటే దానికి కారణం మన నమో ఇస్తున్న సహకారం. ఈరోజు ఎవరు ఉంచిన విధంగా మన రాష్ట్రంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ తక్కువ సమయంలో మనం ప్రారంభించుకున్నాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నాం. గూగుల్, ఆసిల్లర్ మిత్తల్, ఆమ్కా ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే దానికి కారణం కూడా మోడీజీ కా విజన్ ఆర్ నాయుడుజీ కా ఎగ్జిక్యూషన్ ఆర్ దోనో కా ఏక్ హీ మిషన్, వికసిత్ ఉత్తరాంధ్ర. గడిచిన రెండేళ్ళలో ఇది 5వ సారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం. ఆంధ్రప్రదేశ్

0: ఆంధ్ర ప్రజలన్న ఆయనకు అపారమైన ప్రేమ. ఆంధ్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ,
0: ఈ నేల బానిసగా ఉండదు, ఈ జాతి ఎవరికి తలవంచదని సవాల్ విసిరిన అసమాన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, ఆయన పేరు మన ఎయిర్పోర్ట్కి పెట్టడం చాలా చాలా స్ఫూర్తిదాయకం. యాజ్ వి డెడికేట్ దిస్ ఎయిర్పోర్ట్ టు ద పీపుల్, వన్ థాట్ కమ్స్ టు మై మైండ్, అల్లూరి స్ఫూర్తి రెక్కలపై ప్రపంచాన్ని చేరే ఆంధ్రప్రదేశ్. మోదీ గారి నాయకత్వంలో ఈరోజు 17,435 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అంకితం కావడం, అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం మన రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీని బలోపేతం చేయడం కాదు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచి ఇండస్ట్రియల్ గ్రోత్కు మరింత వేగాన్ని అందించి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆంధ్రప్రదేశ్ని మరింత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాయి. ఒక దేశం కేవలం ప్రకటనలతో అభివృద్ధి చెందదు, ప్రజల కలల సాకారం అయ్యే మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుంది. సో ఆనరబుల్ మోదీజీ, యువర్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్ అండ్ ఆత్మ నిర్భర్ భారత్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ ద నేషన్ అక్రాస్ ఎవ్రీ సెక్టర్, ఫ్రమ్ హైవేస్ టు రైల్వేస్, ఫ్రమ్ పోర్ట్స్ టు ఎయిర్పోర్ట్స్, ఫ్రమ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. చరిత్ర కేవలం మన నిర్మించిన కట్టడాలను మాత్రమే గుర్తుంచుకోదు, వాటి ద్వారా నిర్మితమైన భవిష్యత్తుని గుర్తుంచుకుంటుంది. ఈ విషయం మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కు లభిస్తున్న అభివృద్ధిలో చాలా చాలా స్పష్టంగా కనిపిస్తాం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అట్ విశాఖపట్నం ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేసింది. ప్రత్యేకించి ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం ఆ మహావీరుడికి నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలను, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే చాలా చాలా గొప్ప నిర్ణయం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు మణిహారం అన్నారు. 2027 నాటికి పోలవరం, 2028 నాటికి అమరావతి మొదటి దశ పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు.
2: ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్ ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది, ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది, ఇంకా ఎన్నెన్నో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయి. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణమైందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్టు. ఈరోజు ఉత్తరాంధ్ర దశ దిశ మార్చి కీలక ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 2027 పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఏఎస్ఆర్ ఎయిర్పోర్టు 2703 ఎకరాలు, 5641 కోట్ల రూపాయలు అద్భుతంగా వచ్చింది.

0: చే బీచ్ కారిడార్ ప్రకృతి అందాలతో మరింత ఆకర్షణ తెస్తుంది. ఈ రెండేళ్లలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు సంబంధించి 6,13,00,000 పెట్టుబడులు ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్రలో వచ్చే 3 ఏళ్లలో 2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇది కాకుండా 65 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న నేరేడు బ్యారేజీని కేంద్రం క్లియర్ చేశారు. దశాబ్దాల కలని నిజం చేస్తాం. ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని ఉత్తరాంధ్రకి ముఖ్యంగా అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. గోదావరి వంశధారిని అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం.
1: భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో పాటు 18,000 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని అన్నారు. అల్లూరు సీతారామరాజు గారు గిరిజన హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని, అటువంటి మహనీయుడి పేరుతో నిర్మించిన ఈ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త రన్వేగా పనిచేస్తుందని ప్రధాని అన్నారు. గత 12 సంవత్సరాలలో విమానయాన రంగం ఎంతో ప్రగతి సాధించిందని అన్నారు. ఉడాన్ పథకం ద్వారా పేద కుటుంబంలోని ప్రజలు కూడా విమానంలో ప్రయాణిస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు. వికసిత్ భారత్ సాధనలో ఆంధ్రప్రదేశ్ ఒక గ్రోత్ ఇంజన్లా పనిచేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పీఎం గతిశక్తి ద్వారా రైల్వే, పోర్టులు, ఎయిర్పోర్టులను ఒక సమగ్ర నెట్వర్క్గా అనుసంధానం చేసి అభివృద్ధి చేస్తున్నాం అని ప్రధానమంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతిభావంతులైన యువత సామర్థ్యం దేశానికి ఉపయోగపడాలని గౌరవ ప్రధానమంత్రి ఈ సందర్భంగా కోరారు.
0: సాథ్యో, ఆజ్ యహా కరీబ్ 18,000 కరోడ్ రూపీస్ కి వికాస్ పరియోజనాఓ కా శుభారంభ్, లోకార్పణ ఔర్ శిలాన్యాస్ హువా హై. ఎయిర్పోర్ట్ కే సాథ్ సాథ్ యే ప్రోజెక్ట్ ఆంధ్ర కీ రోడ్ కనెక్టివిటీ సే భీ జుడే హై. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र किस स्पीड से आगे बढ़ रहा है. मैं आप सभी को इन प्रोजेक्ट की बहुत बहुत शुभकामनाएं देता हूं. साथियों, ये धरती అల్లూరి సీతారాం రాజు కి ధర్తీ హై. అల్లూరి సీతారాం రాజుజీనే జిస్ ధర్తీ పర్ ఆదివాసీ హితో కే లియే అప్నా జీవన్ సమర్పిత్ కియా, ఆజ్ ఉసీ ధర్తీ పర్ ఆంధ్రప్రదేశ్ కే ఏక్ నయే ఎయిర్పోర్ట్ కి శురువాత్ హో రహీ హై. యే ఎయిర్పోర్ట్ ఆంధ్ర ఔర్ ఉత్తర ఆంధ్ర కి గ్రోత్ కా రన్వే హై. యే ఆంధ్ర కే యువాఓ కే బెహతర్ భవిష్య కా లాంచ్ ప్యాడ్ హై. మే ఆంధ్రప్రదేశ్ కే లోగో కో, దేశ్ కే లోగో కో బహుత్ బహుత్ బధాయి దేతా హూం. సాథియో, బీతే 12 ఇయర్స్ మే దేశ్ కే ఏవియేషన్ సెక్టర్ నే అసాధారణ ప్రగతి కీ హై. 2014 తక్ దేశ్ మే కేవల్ 74 एयरपोर्ट ऑपरेशनल थे. आज ये संख्या 166 है. एक समय था जब हवाई उड़ानें सिर्फ बड़े शहरों तक सीमित थी. एनडीए सरकार में आज छोटे शहर के साधारण लोग भी फ्लाइट से आ जा रहे हैं. 12 ఇయర్స్ మే సిర్ఫ్ ఎయిర్పోర్ట్ కి సంఖ్య

0: इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत धन्यवाद।
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్ మరియు సెమీకండక్టర్ తయారీ రంగానికి చిరునామాగా మార్చే క్రమంలో మరో ప్రతిష్టాత్మకమైనటువంటి అడుగుపడింది. అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏఎస్ఐపి సంస్థ ఎపెక్ట్కో లిమిటెడ్ భాగస్వామ్యంతో విశాఖపట్నం జిల్లాలో ఆనందపురం మండలంలో తుర్లవాడ గ్రామంలో ఏర్పాటు చేయనున్న సెమీకండక్టర్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ భూమి పూజ కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భోగాపురం నుండి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ అశ్విని వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు, గోవా రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాప్రతినిధులు, అధికారులు, అత్యధిక సంఖ్యలో ఉత్తరాంధ్ర ప్రజలు పాల్గొన్నారు.
2: గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భోగాపురంలో నిన్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన కార్యక్రమ రేడియో నివేదిక విన్నారు. సమర్పణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీయుతులు ఎస్ లక్ష్మీకాంత్, కొండపల్లి విశ్వేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం భోగాపురంలో ప్రారంభించిన శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ కార్యక్రమంపై రేడియో నివేదిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అయింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ఆసరాగా చేసుకుని భూములను ఆక్రమించుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నాటి ధరణి పోర్టల్ నుంచి ప్రస్తుత భూభారతి వరకు జరిగిన ప్రతి లావాదేవీని ఫాస్ట్ట్రాక్ విధానంలో ప్రభుత్వం విశ్లేషిస్తుందని ఆయన నిన్న హైదరాబాద్లో చెప్పారు. నీట్ పరీక్షలపై వచ్చే వదంతులను నమ్మవద్దని తమ శాఖతో పాటు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ జారీ చేసే ప్రకటనల్ని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా సూచించారు. ఈ నెల 30న జరిగే నీట్ పీజీ పరీక్షల ఏర్పాట్లను ఆయన నిన్న సమీక్షించారు. రాష్ట్రంలో హరిత పరిశ్రమలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని, పరిశ్రమలను మరింత ప్రోత్సహించేందుకు త్వరలో నూతన విధానాలు వస్తాయని పరిశ్రమల శాఖ రాష్ట్ర డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి చెప్పారు. ఇప్పటికే ఏ పరిశ్రమకైనా టీఎస్ ఐపాస్ ద్వారా 30 రోజుల్లోనే అనుమతులిస్తున్నామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రైట్ టు డూ బిజినెస్ అనే కొత్త విధానాలను త్వరలో ప్రవేశపెడతామని వివరించారు. రాష్ట్ర హోంశాఖలో 7437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అభ్యర్థులు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 19 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించారు. మొదట నిర్ణయించిన ప్రకారం మొన్నటితోనే ఈ గడువు ముగిసింది. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో

సందడి నెలకొంది. అమ్మవారి దర్శనానికి వచ్చే శివశక్తులకు మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు సమయం కేటాయించారు. రేపు ఎల్లుండి రాత్రి అమ్మవారి ఫలహార బండ్ల ఊరేగింపు ఉంటుంది. వచ్చే రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఎగువను కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి ఓటర్ల జాబితాను పారదర్శకంగా ఖచ్చితంగా సమగ్రంగా తయారు చేయడానికి భారత ఎన్నికల సంఘం నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమం ఈ నెల 10వ తారీఖు వరదాకా పొడిగించారు. ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే ఎస్ఐఆర్ గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ ఆర్బి కర్ణన్ గారితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్వి కన్నన్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి. ప్రత్యేకంగా ఎయిర్ ఇండియా లిసనర్స్ అందరికి నా తరపు నుంచి కార్పొరేషన్ తరపు నుంచి స్వచ్ఛ నమస్కారం అండి.
1: ఆర్వి కన్నన్ గారు, ప్రతి ఒక్కరి దగ్గర వింటున్న పదం ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటరాక్టివ్ రివిజన్ ప్రత్యేక సమగ్ర సవరణ అంటే ఏమిటి సార్?
2: లైక్ ఏఆర్ ఎస్ఐఆర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ నౌ, ఎస్పెషలీ ఇప్పుడు ఉన్న మీరు నేషనల్ లెవెల్లో ఫేస్ వన్ ఫేస్ టూ జరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎస్ఐఆర్ మీద చాలా అవగాహన రావడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ మేజర్ ఎజెండా ఎలక్ట్రల్ రూల్ ప్యూరిఫై చేయాలి, అండ్ ఎస్ఐఆర్ మేజర్ అబ్జెక్టివ్ నో ఎలిజిబుల్ ఓటర్ టు బి లెఫ్ట్ బిహైండ్ అండ్ నో ఇన్ఎలిజిబుల్ ఓటర్ షుడ్ బి ఇన్ ద రోల్. అర్హత ఉన్న వాళ్ళు ఎవరు రోల్లో నుంచి పోలింగ్ బూత్లో ఉన్న ఎలక్ట్రల్ రోల్ నుంచి మిస్ అవ్వకూడదు, అర్హత లేని వాళ్ళు వారు ఎలక్ట్రల్ రోల్లో ఉండకూడదు. సో ఒక ఇది క్లియర్గా చెప్పాలన్నా ఒక క్లీనింగ్ ప్రాసెస్ ప్యూరిఫైయింగ్ ప్రాసెస్ ఆఫ్ ది ఎలక్ట్రల్ రోల్ క్లియర్గా చెప్పచ్చు.
1: ఎస్ఐఆర్ ఎవరు చేస్తున్నారండి, ఓటర్లు ఎలా అందుబాటులో ఉండాలి?
2: ఎస్ఐఆర్ ఎలక్షన్ కమిషన్ ఆదేశం ప్రకారం ప్రతి ఒక్క జిల్లాలో జిల్లా ఎన్నికల అధికారి ఉంటారు, అన్ని జిల్లాలో డిస్టిక్ కలెక్టర్ ఉంటారు, జిహెచ్ఎంసీ పరిధిలో కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ కార్పొరేషన్ డిఓగా పనిచేయడం జరుగుతుంది. ఎస్ఐఆర్ ప్రాసెస్ ఎలా ఉంటుందినా, ఆల్రెడీ రోల్ ఎలక్ట్రల్ రోల్ ఎవరి పేరు ఉన్నాయో వారికే ఎనుమరేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దీనిలో కొత్తగా ఎవరికో లేని వాళ్ళకి ఇవ్వడం ఏమి ఉండదు, ఉన్న ఎలక్ట్రల్ రోల్ని మనం ప్యూరిఫై చేస్తున్నాం. ఆ బూత్లో ఒక 1000 మంది ఉన్నారన్న 1000 మందికి ఎనుమరేషన్ ఫామ్ బిఎల్ఓ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. 1000 మంది ఇచ్చిన తర్వాత వారి దగ్గర కలెక్ట్ చేయడం జరుగుతుంది. కలెక్ట్ చేసి వారు ప్రాసెస్ చేస్తారు, ఆన్లైన్లో ప్రాసెస్ చేస్తారు. సో ఎవరెవరు మళ్ళీ తిరిగి ఇచ్చారు వారి పేరు డ్రాఫ్ట్ రోల్లో వస్తుంది. ఎవరు పేరు ఇవ్వలేదు, తిరిగి ఇవ్వలేదు, చనిపోయి ఉండొచ్చు, లేదన్నా బయట వెళ్ళి ఉండొచ్చు, వేరెక్కడ షిఫ్ట్ చేసి ఉండొచ్చు, ఎవరెవరు లేదో వారి పేరు డ్రాఫ్ట్ లిస్టులో డిలీటెడ్ లిస్ట్లో వస్తుంది, లేదన్నా రోల్లో లేని వాళ్ళ లిస్ట్లో వస్తుంది. 2/31 జూలై మనం పబ్లిష్ చేస్తాం.
1: ఒకవేళ పనుల నిమిత్తం కానీ ఉద్యోగ నిమిత్తం కానీ బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది కార్మికులు ఉంటారండి, వాళ్ళు వెళ్తే 2-3 నెలలు పనుల కోసం వెళ్తుంటారు, వాళ్ళు ఏం చేయాలి, ఎటువంటి పరిస్థితి?
2: వారికి ఏమైనా ఇప్పుడు వారు ఆల్రెడీ ఆ పోలింగ్ బూత్లో ఎలక్టర్ రోల్గా నమోదు చేసి ఉన్నారన్నా వారి కోసం వారి ఫ్యామిలీ మెంబర్ సైన్ చేసి ఇవ్వచ్చు ఫామ్ని. యాక్చువల్గా ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలి. ఫ్యామిలీ మెంబర్ ఫిల్ చేసినప్పుడు వారు ఫొటోస్ రీసెంట్ ఫొటోస్ పెట్టి వారు అప్పుడు బయట ఎక్కడ వెళ్ళి ఉన్నారు, హాస్పిటల్ అడ్మిట్ చేసి ఉండొచ్చు, ఈ కెనాట్ కమ్ అండ్ గివ్ నా, వారు ఫామ్ ఫైన్ చేసి ఇవ్వచ్చు, బిఎల్ఓస్ వెరిఫై చేసుకుని వారి దగ్గర తీసుకోవడం జరుగుతుంది.
1: వీళ్ళు మన అధికారులు ఇంటి వద్దకు వచ్చినప్పుడు లేరనుకోండి, వాళ్ళు మళ్ళీ ఎక్కడ సంప్రదించాలి దీనికోసం?
2: ఆన్లైన్లో అప్లై చేయొచ్చు, voter.ec.gov.in ద్వారా చేయొచ్చు, లేదన్నా మినిమం 3 టైమ్స్ మాక్సిమం 5 టైమ్స్ ప్రతి ఇంటికి రావడం జరుగుతుంది. వారు తప్పకుండా వచ్చి మీ దగ్గర వచ్చి ఇస్తారు. మీ ఇల్లు తాళం వేసి ఉన్నా కూడా సెకండ్ టైం వచ్చినప్పుడు లేదన్నా ఎనుమరేషన్ ఫామ్ మీ గేట్ పైగానే పెట్టేసి వెళ్తారు. సో ప్రతి ఒక్క బిఎల్ఓస్ ప్రతి ఇంటికి వెళ్ళాలి, తప్పకుండా వెళ్తారు. మన దగ్గర ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది, దాదాపుగా బాగా పికప్ కూడా చేయండి. లాస్ట్ 3-4 డేస్లో 24 జూలై వరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. హౌస్ టు హౌస్ విజిట్ 25 జూన్ నుంచి 24 జూలై వరకు మన ప్రతి ఒక్క ఇంటికి వారు వెళ్ళి రావడం, మళ్ళీ కలెక్ట్ చేయడం, అన్ని బిఎల్ఓస్ చేయడం జరుగుతుంది. బిఎల్ఓస్తో పాటు బూత్ లెవెల్ ఏజెంట్స్ని

0: పొలిటికల్ పార్టీస్ అపాయింట్ చేస్తారు. ఒక బూత్ కు ఒక బూత్ లెవెల్ ఏజెంట్ ఒక పార్టీ అపాయింట్ చేయడం అవకాశం ఉంది. వారు కూడా వారితో పాటు వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. వారు కూడా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి తిరగచ్చు, ఫామ్స్ ఇవ్వచ్చు, మళ్ళీ ఫామ్స్ కలెక్ట్ చేసి కూడా బీఓలోస్ కి ఇవ్వడం అవకాశం ఉంది.
1: అధికారులు వచ్చినప్పుడు ఓటర్లు ఎటువంటి పత్రాలు వాళ్ళు అందుబాటులో ఉంచుకోవాలి?
0: చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇప్పుడు ఎనుమరేషన్ ఫామ్ అప్పుడు ఇవ్వడానికి ఏ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి అవసరం లేదు. ఓన్లీ ఎనుమరేషన్ ఫామ్ లో ఆల్రెడీ ఎనుమరేషన్ ఫార్ వారి పేమ్ ఆల్రెడీ ఉంటుంది. వారి పేరు, ఏ ఓటర్, ఎక్కడ ఏ పోలింగ్ బూత్, వారి ఫోటో కూడా ఉంటుంది. వారు ఫామ్ ఫిల్ చేసి 2002లో వారు అక్కడ ఓటు ఉన్నారో ఓటు నమోదు చేయడం, వారు లేదా వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నారో అది నమోదు చేసి అది ప్లేట్ ఫిల్ చేసినా సరిపోతుంది. ఎక్స్ట్రా ఏ ఫామ్, ఆధార్ కార్డు, పాస్పోర్టో, డ్రైవింగ్ లైసెన్స్, ఇటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి అవసరం లేదు. ఓన్లీ ఎనుమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చినా సరిపోతుంది.
1: ఓటర్ యొక్క అడ్రస్ మారినప్పుడు ఆ అడ్రస్ నిర్ధారిస్తూ రెంటల్ అగ్రిమెంట్ చూపించినా సరిపోతుందా?
0: ఇప్పుడు ఎక్కడ ఉన్నారనో అక్కడే ఇస్తాం. ఇప్పుడు మీరు యాక్చువల్గా ఓటు వేసిన ఒక ఎక్స్ ప్లేస్ లో ఉన్నారు, హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఉన్నారనుకో. ఇప్పుడు మీరు షిఫ్ట్ అయ్యి వేరే కాన్స్టిట్యూన్సీకి వెళ్ళారు, బట్ ఓటు చేంజ్ చేయలేదు. నేను జూబ్లీ హిల్స్ పాత స్థలంకి ఇస్తాను. అక్కడ మీరు అలా కలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ ఫామ్ ఫిల్ చేయండి, డ్రాఫ్ట్ అయిన తర్వాత మీరు ఫామ్ 8 ఇచ్చి చేంజ్ చేసుకోవచ్చు అవకాశం.
1: ఓకే, అప్పుడు నియోజకవర్గం
0: అప్పుడు మీరు అక్కడే చేంజ్ చేయాలనుకున్నా చేంజ్ చేసుకోండి, వేరే పోలింగ్ బూత్ లేదా నియోజకవర్గం చేంజ్ చేయాలి, ఫామ్ 8 ప్రకారం చేయడానికి అవకాశం ఉంది.
1: మీరు ఇప్పుడు ఐడి కార్డులు ఏమి అవసరం లేదన్నారు కాబట్టి ప్రైవేట్ కంపెనీ ఐడి కార్డులు ఇలా ఏది అవసరం లేదు?
0: ఏ ఐడి కార్డు అవసరం లేదు ఎన్యురేషన్ ఫామ్ కు.
1: ఆర్వి కన్నన్ గారు, ఇప్పుడు సపోజ్ మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి ఈ ఓటర్ గుర్తింపు కార్డు ఉండి మన దగ్గర వ్యాపారాల నిమిత్తం గానీ ఉద్యోగాల నిమిత్తం గానీ కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్న వాళ్ళు ఉంటారు, అటువంటి వారు ఏం చేయాలి? ఒకవేళ రెండు రాష్ట్రాల్లో కార్డు ఉంటే వాళ్ళు ఏం చేయాలి?
0: వారు ఒక నిర్ణయం తీసుకోవాలి, ఎక్కడ వారు ఓటు హక్కుని వినియోగం చేయాలో అక్కడే వారు పెట్టుకుని ఇంకొక ఏరియాలో డిలీట్ చేయడానికి ఫామ్ 7 ఇవ్వాలి. ఇది రెండు ఓటు ఉన్నాను, ఒక ఓటే ఉండాలి, ఒక ఓటు పై ఎక్కడ ఉన్నా కూడా ఇది కూడా ఆర్పీ యాక్ట్ ప్రకారం నేరం వస్తుంది. సో వారు రిక్వెస్ట్ చేస్తున్నారు మీ ద్వారా ప్రతి ఒక్కరిని, ఎక్కడ మీరు ఓటు వేయాలనుకున్నారు, ఎక్కడ మీరు ఓటు వేస్తున్నారు ప్రెసెంట్ గా అక్కడే మీరు ఓటు హక్కుని వాడడానికి నమోదు చేసుకోండి, ఎక్కడ మీకు లేదో గతంలో ఎక్కడ ఉన్నాయో అక్కడ కూడా ఫామ్ 7 ఇచ్చి జాయిన్ చేయాలని కోరుకుంటున్నాను.
1: ఈ సవరణ ప్రక్రియ ద్వారా ప్రజలకు ఎటువంటి ఉపయోగం జరుగుతుంది?
0: ఒకటి, మన ఎలక్ట్రల్ రోల్ క్లియర్ అవుతుంది. ముందు చాలా హైదరాబాద్ మీద లేదా అర్బన్ ఏరియా మీద ఓటర్ పర్సెంటేజ్ పెరగట్లేదు, తక్కువనే ఓటు వేస్తున్నారు. సో ఇది ఇప్పుడు క్లీన్ అయిందినా ఓట్ పర్సెంట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, ఓటింగ్ పర్సెంటేజ్. అది ఒకటి, ఓటింగ్ పార్టిసిపేషన్ ఇంక్రీస్ అవ్వడం అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఎలక్షన్ కమిషన్ కూడా ప్రతి ఒక్కరు కూడా వారు కూడా ఎక్కడ రెండు ఓటు ఎక్కడ లేకుండా డూప్లికేట్ ఓటు లేకుండా రోల్ పబ్లిష్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మన జనాలు కూడా, ప్రత్యేకంగా సిటిజన్స్ కూడా, వారు ఎక్కడ ఓటు వేస్తున్నారు వారు కూడా క్లారిటీ ఉంటుంది. సిటిజన్ కూడా చాలా ఇంపార్టెంట్ డెమోక్రటిక్ రైట్ని, వారు ఎక్కడ వాడుకోవాలని వారు కూడా క్లారిటీ వస్తారు. డెమోక్రటిక్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలన్నా చాలా ఇంపార్టెంట్ ఓటు హక్కు ఉండాలి. ఓటు హక్కు ఉండాలన్నా ఎలక్టరల్ రోల్లో వారు నమోదు చేసి ఉండాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ని అందరం పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను.
1: కమిషనర్ గారు, దీనికోసం ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉందా?
0: యా, 1915 చెప్పి మన ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ప్రతి ఒక్కరు ఎవరన్నా అడిగారన్నా వారు తప్పకుండా ఫోన్ చేసి వారు అడగచ్చు, వారు ఇన్ఫర్మేషన్ కూడా సిద్ధంగా ఉన్నారు.
1: జిహెచ్ఎంసీ పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉండొచ్చు?
0: జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు దాదాపుగా మన టోటల్ ఓటర్ లిస్ట్ ప్రకారం 15 కాన్స్టిట్యున్సీ ఉన్నాయి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉన్నాయి, 47 lakhs పైగా ఓటర్స్ ఉన్నాయి.
1: కమిషనర్ గారు, కొంతమందిలో కొన్ని అపోహలు ఉన్నాయి, ఈ గుర్తింపు కార్డు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నారు అనేది, దీనికి మీరేమంటారు?
0: ఇది ఎస్ఐఆర్ నేషనల్ ఎక్సర్సైజ్, కంటిన్యూస్ త్రూ అవుట్ ద కంట్రీ చేస్తున్నారు. ఫేజ్ 3లో ఉన్నాం, ఫేజ్ 1 ఫేజ్ 2 అయింది, ఫేజ్ 3లో చేస్తున్నాం. ఇది రెగ్యులర్ గా ఎవ్రీ 10 ఇయర్స్ 20 ఇయర్స్ ఎలక్షన్ కమిషన్ ఎక్సైజ్ చేస్తున్నారు, రెగ్యులర్ గా చేస్తారు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద డెమోక్రసీ. సో మన కూడా సిటిజన్ గా ఈ ఎస్ఐఆర్ యాక్టివిటీలో ప్రతి ఒక్క సిటిజన్ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం.
1: ఈ ప్రక్రియ ఎప్పటి దాకా ఉంటుంది? ఆ ఎండ్ డేట్ లో చేసుకోలేకపోతే ఏం చేయాలండి?
0: ప్రక్రియ మీరు చెప్పిన ప్రకారం హౌస్ టు హౌస్ విజిట్ బిఎల్ఓస్ మొదలు పెట్టారు. ఫైనల్ రోల్ 1 అక్టోబర్ పబ్లిష్ చేయడం జరుగుతుంది.
1: కమిషనర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు, అయితే మీ డేటా అంతా ఫిల్ చేసిన తర్వాత కూడా వాళ్ళ పేరు నమోదు కానప్పుడు ఫైనల్ రోల్ కూడా రాకముందు వీళ్ళు ఏమైనా అప్పీల్ చేసుకోవచ్చా? మా అన్ని ఉన్నా కూడా మాది ఎందుకు అవ్వలేదు?
0: అప్పీల్ ఫేస్, నోటీస్ ఫేస్ ఈఆర్ఓ చేసిన తర్వాత 31 జూలై నుంచి 28 వరకు ఉన్నాయి, సెప్టెంబర్ వరకు ఉన్నాయి, 15 సెప్టెంబర్ వరకు ఉన్నాయి. అప్పీల్ అన్ని ఈఆర్ఓ చేసినది డిఓ దగ్గర అప్పీల్ చేయొచ్చు, కమిషనర్ దగ్గర చేయొచ్చు. కమిషనర్ దగ్గర మీరు సాటిస్ఫై అవ్వాలన్నా సిఓ దగ్గర అప్పీల్ చేయొచ్చు. 2 అప్పీల్ అవకాశం కూడా ఉన్నాయి.
1: ఆర్వి కన్నన్ గారు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నివసిస్తున్న ప్రజలకు ఈ ఎస్ఐఆర్ గురించి మీరేం చెప్తారు?
0: ఎస్ఐఆర్ ఇట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ డ్యూటీగా మన ఓటర్ వినియోగిస్తున్నాము. దానికోసం ప్రతి ఒక్కరిని ఎస్ఐఆర్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. మీరందరం ఎనిమినేషన్ ఫామ్ బియ్యలో కలెక్ట్ చేసుకుని ఫిల్ చేసుకుని తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇదన్నీ కార్యక్రమం.

0: అలా పకడ్బందీగా ఎలక్షన్ కమిషన్ ఆదేశం ప్రకారం చేస్తున్నాము. ఇదన్నీ మీరు ఒక సిటిజన్ గా మన డెమోక్రటిక్ రైట్ వాడాలి. ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైన విలువ ఉన్నది ఓటు హక్కు. ఓటు హక్కు కావాలన్న ఎలక్టరల్ రోల్ నమోదై ఉండాలి. నమోదు చేయాలన్నా ఎస్ఐఆర్ యాక్టివిటీలు తప్పకుండా పార్టిసిపేట్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
1: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్వి కర్ణన్ గారు మీ అమూల్యమైన అభిప్రాయాలను ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు ధన్యవాదాలు.
2: ఓటర్ల జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా, సమగ్రంగా తయారు చేయడానికి భారత ఎన్నికల సంఘం నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమం ఈ నెల 10వ తారీఖు దాకా పొడిగించారు. ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే ఎస్ఐఆర్ గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ ఆర్వి కర్ణన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సాంకేతిక సహకారం జగదీష్ మట్వాడ. శ్రోతలకు మరోసారి తెలియచేస్తున్నాం, ఎస్ఐఆర్ కార్యక్రమం ఈ నెల 10వ తారీఖు దాకా పొడిగించారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోగలరు. ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా ప్రేమదేశం. ఈ చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ బృందం పడిన భువనచంద్ర గీతానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు స్నేహం కోసం, ఈ చిత్రం కోసం రాజేష్ పాడిన సీతారామ శాస్త్రి గీతానికి ఎస్జే రాజ్ కుమార్ సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ఉన్నది ఒకటే జిందగి. ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ పాడిన చంద్రబోస్ గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాట విందాం.
4: ఉన్నది ఒకటే జిందగి. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగి మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత

0: ఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం హేమచంద్రపర్ణ సిరివెన్నెల గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: చిత్రసీమలో ఇప్పుడు నీ స్నేహం. ఈ చిత్రం కోసం రాజేష్ పాడిన సిరివెన్నెల గీతానికి ఆర్పి పట్నాయక్ సంగీతం అందించిన పాట విందాం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: చిత్రసీమలో ఇప్పుడు వసంతం చిత్రం కోసం చిత్రపడిన సిరివెన్నెల గీతానికి ఎస్సీ రాజ్ కుమార్ సంగీతం అందించిన పాట విందాం.

0: పాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

ಮನೋಜನರಂಜನಿ. చిత్రసీమలో చివరిగా ఇద్దరు మిత్రులు. ఈ చిత్రం కోసం పార్థసారథి చిత్ర పడిన సీతారామశాస్త్రి గీతానికి మణిశర్మ సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిలయంలో సమయం 11 గంటలు. వార్తల ముఖ్య అంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాళులర్పించారు. పింగళి వెంకయ్య నిజమైన గాంధీయవాది అని, స్వాతంత్ర సమరయోధుడిగా చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పింగళి వెంకయ్య ఆలోచనలు, దేశభక్తి, త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నషాముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల ప్రచార కార్యక్రమంలో భాగంగా దీనిని తలపెట్టారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. అమ్మవారి దర్శనానికి వచ్చే శివశక్తులకు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు సమయం కేటాయించారు. రేపు ఎల్లుండి రాత్రి అమ్మవారి ఫలహార బండ్ల ఊరేగింపు ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ఆసరాగా చేసుకుని భూములను ఆక్రమించుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నాటి ధరణి పోర్టల్ నుంచి ప్రస్తుత భూభారతి వరకు జరిగిన ప్రతి లావాదేవీని ఫాస్ట్ట్రాక్ విధానంలో ప్రభుత్వం విశ్లేషిస్తుందని ఆయన నిన్న హైదరాబాద్లో చెప్పారు. రాష్ట్ర హోంశాఖలో 7437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అభ్యర్థులు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 19 తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల 15 తేదీ వరకు పొడిగించారు. మొదట నిర్ణయించిన ప్రకారం మొన్నటితోనే ఈ గడువు ముగిసింది. వచ్చే రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.

వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. అండ్ మన స్టూడియో క్లాక్ లో టైం 11:31 క్రాస్ చేసి 18 seconds అవుతుంది. ఎస్, దళపతి ఏం చెప్పాలి సినిమా గురించి. స్టోరీ, సాంగ్స్, యాక్షన్ అన్నింట్లో 100కి 100 మార్కులు సొంతం చేసుకున్న సినిమా. సూపర్ స్టార్ రజనీకాంత్, మమ్మూటి, శోభన, భానుప్రియ, శ్రీవిద్య, అమరీష్ పురి ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్. మరి తమిళ్లో తళపతిగా రిలీజ్ అయ్యి తెలుగులో దళపతిగా డబ్ చేయబడింది ఈ సినిమా. మహాభారతంలో కర్ణుడు, దుర్యోధనుడు వీళ్ల స్నేహాన్ని ఆధారంగా తీసుకుని ఈ సినిమాని డైరెక్ట్ చేశారు మణిరత్నం గారు. ఇళయరాజా కంపోజిషన్ అంటే కూడా మనందరికీ తెలిసిందే, వేరే లోకంలోకి తీసుకెళ్లిపోతారు కదా ఆయన మ్యూజిక్ తో. ఫాస్ట్ బీట్, మెలడీ, మాస్ సాంగ్, జానర్ ఏదైనా అది ఇళయరాజా గారు చాలా ఈజీగా కంపోజ్ చేసేస్తారు. ఏ జనరేషన్ వాళ్ళైనా కనెక్ట్ అవ్వాల్సిందే. అలా ఉంటాయి మరి ఆయన కంపోజ్ చేసిన పాటలు. అందులో దళపతి ఆల్బమ్ అయితే ఎన్నిసార్లు విన్నా అంతే ఫ్రెష్ ఫీల్. అందుకే ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ సినిమా నుండి ఒక సూపర్ హిట్ ట్రాక్ వినేద్దాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడిన ఈ పాట మీ అందరి కోసం. రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Go retro with Akashvani Telugu. ఒక రాధ ఇద్దరు కృష్ణులు సినిమా గుర్తుందా మీకు? కమల్ హాసన్ శ్రీదేవిల సూపర్ హిట్ కాంబినేషన్. ఇద్దరు నాచురల్ యాక్టర్స్, ఒకే ఫ్రేమ్ లో అండ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కి ఫిదా అయిపోవాలి కదా. ఆ సినిమాలో ఒక పాట ఉంటుంది, బృందావనంలో షూట్ చేసినట్టు అనిపిస్తుంది. చక్కగా రాధా కృష్ణ అక్కడే సరదాగా డాన్స్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. ఒక సీన్ లో కృష్ణుడి వేణువుని ఉయ్యాలలాగా చూపిస్తారు. ఆ డైరెక్షన్ కూడా అసలు ఎంత క్రియేటివ్ గా ఉంటుందో కదా. గుర్తొచ్చిందా మరి ఏ పాట? ఎస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి గారు పాడిన ఆ పాట. ఇళయరాజ గారికి మ్యూజిక్ కంపోజిషన్ కి వేటూరి సుందరరామూర్తి గారి సాహిత్యం తోడైంది. మరి ఆ పాట మీ అందరి కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. అండ్ స్టూడియో క్లాక్ లో టైం 11:46 క్రాస్ చేసి 8 సెకండ్స్ అవుతోంది. ఎస్, పెళ్ళంటే పెళ్ళంటే బోలెడన్ని ముచ్చట్లు, సరదాగా ఆటలు పాటలు, గోరింటాకులు, పందిళ్ళు, భోజనాలు, పట్టు చీరలు, ఇలా చెప్పుకుంటూ ఉంటే లిస్ట్ పెద్దగానే ఉంటుంది. ఇంకా వేరే ఊళ్ళోకి పెళ్ళిళ్ళకి అటెండ్ అవ్వాలి అంటే మాత్రం అది ఇంకో పెద్ద హడావిడే. కానీ ఇవాళ రేపు చాలా కేసెస్లో ఆరంభంలోనే అంతమైపోతున్న పెళ్లిళ్ళు చూస్తున్నాం. కారణం ఏదైనా విడిపోవాలి అని ఒకసారి అనుకుంటే కలిసి ఉండడానికి ఒక్క క్షణం ఆలోచించడం కూడా కష్టమే. మరి పెళ్లికి అసలైన అర్థం ఏంటి? సీతారాముల ఆదర్శం, రాధాకృష్ణుల అనురాగం, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు తోడుగా ఉంటూ ఇది మనకి వచ్చిన కష్టం మనం కలిసి పోరాడాలి అన్న భావంతో ఉంటే అది ఏ బంధమైనా గట్టిగానే ఉంటుంది. అదేనేమో పెళ్ళంటే. కాలం 6 ఋతువులుగా విడిపోయినా, దైవం ఎన్ని మతాలుగా విడిపోయినా, వేద మంత్రాలతో అగ్నిసాక్షిగా కలిపిన పెళ్లి అనే బంధం మాత్రం ఎప్పటికీ విడిపోదు అని ఇప్పుడు వినబోయే పాటలు రాస్తారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. త్రిశూలం సినిమాలో కూడా పెళ్లంటే పందిళ్లు అని ఒక పాట ఉంటుంది. ఆచార్య ఆత్రేయ గారు రాశారు ఈ పాటని. సంగీతం అందించారు కేవీ మహాదేవన్. మరి ఈ పాటలో కూడా పెళ్లంటే ఏంటి అని చక్కగా వివరిస్తారు. మరి పెళ్లి అనే బంధం గురించి మర్చిపోతున్న ఈ రోజుల్లో ఈ పాటలు వింటే ఆ బంధానికి ఉన్న విలువ మళ్లీ మనకి ఖచ్చితంగా గుర్తొస్తుందేమో కదా.

హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులు చే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.

ఎస్, 1980 నుండి 1990 మధ్య కాలంలో వచ్చిన సినిమాల నుండి మంచి మంచి పాటలు విన్నారు. ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో మరి మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మరి స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:05 దాటి 54 సెకండ్లు. మరి కాసేపట్లో చైతన్య స్ఫూర్తి వింటారు.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: అరే మామా, ఒసే బ్రో, ఇలా పిలుపు ఏదైనా ఎమోషన్ మాత్రం ఒకటే, ఎస్ ఫ్రెండ్. ఎగ్జామ్కి ఒక రోజు ముందు టీచర్ అయిపోయే దగ్గర నుండి కష్టం వస్తే కన్నీరు తుడిచి వెన్ను తట్టి నేనున్నాను అని ఆదుకునే వరకు ఫ్రెండ్ మనకి ఎప్పుడు తోడుగానే ఉంటాడు. అవునా? అసలు ఒక సేయింగ్ ఉంటుంది కదా, చుట్టాలు లేనివాడు ఉంటాడేమో కానీ స్నేహితుడు లేనివాడు మాత్రం ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు అని. ఒక బ్లడ్ రిలేషన్ ఉండదు, మా ఊరు మా కులం మా మతం మా వయసు ఇలాంటి భేదాలు ఏవీ ఉండవు. మనసు మనసు మాట్లాడుకుంటాయి. మరి ఆ గొప్ప బంధమే స్నేహబంధం. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం అబ్బా స్నేహితుడు కదా. మరి ఇవాళ ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. మీ ఫ్రెండ్స్ కి విష్ చేశారా? ఒరే ఎలా ఉన్నావురా అని కాల్ చేసి పలకరించారా? చాలా రోజులుగారే వీడికి కాల్ చేయాలబ్బా, చాలా రోజులు అయిపోయింది. మొన్నేదో స్టేటస్ పెట్టాడు, మెసేజ్ చేద్దాం అనుకుని మర్చిపోయాను. ఇలా అనుకున్న ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు కదా, ఫస్ట్ వెళ్ళి వాళ్ళకి విష్ చేయండి. అండ్ అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఇవాళ మరి మనం చైతన్య స్ఫూర్తిలో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా, అంటే మన భారతీయ పురాణాలు ఫ్రెండ్షిప్, స్నేహం గురించి ఏం చెప్తున్నాయి, మనం వాటి నుంచి ఏం నేర్చుకోవచ్చు, ఈ విషయాలన్నీ మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఇంతలో మీరు నాకు మరి షో వింటూ మెసేజెస్ చేయొచ్చు. దేని గురించి అంటే, మీ ఫ్రెండ్స్ అండ్ మీరు ఫేస్ చేసిన ఒక కష్టకాలం, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏంటి, ఇంకా వాళ్లతో టచ్లో ఉన్నారా, ఇలాంటి విషయాలన్నీ నాతో పంచుకోవచ్చు. గుర్తుంది కదా, మీరు మీ ఫ్రెండ్స్ కలిసి ఫేస్ చేసిన ఆ కష్టకాలం ఏంటి, చాలా బ్రీఫ్గా సింపుల్గా పంపించండి నా వాట్సాప్ నెంబర్కి. నా వాట్సాప్ నెంబర్ గుర్తుందిగా, STD కోడ్ 040ని యాడ్ చేస్తూ 2324082 23204085 వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఆయన మనం మాట్లాడుకుంటున్నాం భారతీయ పురాణాలు స్నేహం గురించి ఏం చెప్తున్నాయి అని. మరి మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చే ఒక స్నేహబంధం కృష్ణుడు కుచేలుడిది. అవునా? కృష్ణుడు కుచేలుడు ఆశ్రమంలో చదువుకుంటారు. కుల మత భేదాలకి అతీతంగా ఉంటుంది వీళ్ల స్నేహం. అలా మరి పెరిగి పెద్దయి ఇద్దరు వేరువేరు స్థానాల్లో స్థిరపడి ఉంటారు. ఒక రోజు మరి కుచేలుడు కృష్ణుడిని కలవాలనుకుంటాడు, కానీ ఉట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది అని ఏదైనా తీసుకెళ్దాం అనుకుంటాడు. కానీ మరి కృష్ణుడు ఉన్న స్థాయి తగ్గ తన ఇంట్లో ఏమీ లేవు అని తనకు అనిపించి కుచేలుడు పిడికెడు అటుకులు ఒక అతుకుల బట్టలో తీసుకెళ్తాడు. మరి మొహమాట పడుతూనే కృష్ణుడిని చూడగానే అవిస్తాడు. కృష్ణుడు పేద ధనిక అనే భేదం లేకుండా చిన్నప్పటి స్నేహితుడిని ఆత్మీయంగా హత్తుకుని తాను తెచ్చిన అటుకులు తింటాడు. తర్వాత తెలిసిందే కుచేలుడు ఎంత ధనవంతుడు అవుతాడు. అవునా? మరి ఈ కథ మనకేం నేర్పిస్తుంది? అవును, పేద ధనిక అనే తేడా స్నేహానికి తెలీదు, కానీ కొన్నిసార్లు కొన్ని ఫ్రెండ్షిప్స్ లో ఈ డిఫరెన్సెస్ వస్తాయి. నా ఫ్రెండ్ నా కోసం ఖర్చు పెట్టినంత నేను పెట్టలేకపోతున్నాను అనిపించి, ఆర్ నేను ఒక పర్టికులర్ స్థాయికి రీచ్ అయిన తర్వాతే వాడితో మాట్లాడడం కంటిన్యూ చేస్తాను, ఇలాంటివి ఇలాంటివి అనుకుని కొంచెం ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఎక్కువగా ఇది కాలేజ్ ఫ్రెండ్షిప్స్ లో జరుగుతుంది. ఎస్, సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏం పర్మనెంట్ కాదు, అందరూ బెటర్ అవుతారు అని అర్థం చేసుకుని ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఫ్రెండ్స్ ని దూరం చేసుకోవడం మంచిది కాదనమాట. అయినా ఒకటి చెప్పండి, స్నేహాన్ని డబ్బుతో వెలకట్టగలమా? లేదు కదా.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: యుగాలు, రాజులు, కాలం అన్నీ మారే, ఇకపై మారతాయి కూడా. కానీ ఒక్కటి మాత్రం మారదు, అదే స్నేహానికి అర్థం చెప్పే కొన్ని బంధాలు. అవి ఎప్పటికీ మారో, మార్గదర్శకాల్లా నిలుస్తాయి. మరి అలాంటి ఇంకో స్నేహబంధం రాముడు సుగ్రీవులది. కిష్కింధలో రాముడు సుగ్రీవుణ్ణి హనుమంతుణ్ణి కలుస్తారు. రాముడికి సుగ్రీవుడికి ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీతాన్వేషణలో రాముడికి సుగ్రీవుడు చేసిన సహాయం కూడా అంతా ఇంత కాదు. రాముడు ఏడిస్తే తాను ఏడ్చాడు, రాముడు ఎంత అంటే అంతే అంటాడు సుగ్రీవుడు. స్నేహితుడు అనుకున్నాక నీ సమస్య నా సమస్యనా, అలాంటి తేడా ఏమీ ఉండదు అని నేర్పిస్తుంది ఈ ఫ్రెండ్షిప్. వానర సైన్యాన్ని ఒకచోటికి చేర్చడం, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఎవరు ఏ దిక్కుకి వెళ్లి సీతని వెతికి తీసుకురావాలి, ఇలా మొత్తం ఒక మంచి ప్రణాళిక వేస్తాడు సుగ్రీవుడు. మరి ఇది నా సమస్య అని అనుకున్నాడు కాబట్టే కదా అంత చేశాడు సుగ్రీవుడు. మరి ఇంకో ఫ్రెండ్షిప్ గురించి కూడా మాట్లాడుకోవాలి మనం, అది కూడా రామాయణం నుండే. దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వికసిత్ భారత్ సాధనకు శారీరకంగా మానసికంగా స్వస్థత కలిగిన యువజనులు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చెప్పారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో అనేక రాష్టాల్లో భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. మన దేశానికి చెందిన తన్వీ శర్మ తైపే ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. భారత్ వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో దేశ యువత శారీరకంగా దారుఢ్యంతో మానసికంగా బలంగా ఆత్మవిశ్వాసంతో నిండి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీ నుండి వర్చువల్ గా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభోత్సవం చేస్తూ ఆయన మాట్లాడారు. యువత ఎప్పుడూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి కోరారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జన్ భాగీదారీ ప్రచారానికి ఈ ప్రారంభోత్సవం నాంది పలుకుతుందని ప్రధానమంత్రి తెలియజేశారు.
1: ఆజ్ లియా గయా యే సంకల్ప్ ఆనే వాలే 100 సప్తాహ్ తక్ లగాతార్ ఐసే హీ ఆగే బఢేగా. హర్ రవివార్ కళా సంస్కృతి స్పోర్ట్స్ మెడిటేషన్ అధ్యాత్మ और सेवा से जुड़ी गतिविधियां होगी. नशा मुक्ति का संदेश नए लोगों तक पहुंचेगा. आने वाले 100 रविवार नशा मुक्त भारत की दिशा में 100 मजबूत कदम होंगे. 100 मजबूत स्टेप.
0: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా వీకెండ్ కార్యకలాపాలు నిర్వహిస్తారని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా 28,000 ప్రాంతాల నుంచి 1,00,000 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో మై భారత్, నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అలాగే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, యువజన క్లబ్లు, ఎన్జీఓలు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాల్లోని తప్తపాణిలో జరిగే పలు విద్యా సాంస్కృతిక అధికారిక కార్యక్రమాల్లో రాష్టపతి పాల్గొంటారు. పర్యటన మొదటి రోజున కటక్లో జగద్గురు కృపాళు విశ్వవిద్యాలయాన్ని రాష్టపతి ప్రారంభిస్తారు. మంగళవారం నాడు ఆమె దక్షిణ ఒడిశాకు వెళ్లి తప్తపాణి సమీపంలోని మా కామ్ధుని దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అధికారిక కార్యక్రమాలకు హాజరవుతారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాలు సజావుగా సాగేందుకు భువనేశ్వర్, కటక్లో 40 ప్లాటూన్ల పోలీసులను మోహరించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, నిఘా, ఇతర భద్రతా చర్యలను కూడా కట్టుదిట్టం చేశారు. ఐఐటి ఢిల్లీలో హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2.0 వీవింగ్ ఇన్నోవేషన్స్ 2వ సంచిక ముగిసింది. జౌళి మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ హ్యాకథాన్ భారత చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి సాంకేతికత, డిజైన్, సుస్థిర పరిష్కారాలను ఉపయోగించుకునే లక్ష్యంతో నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మగ్గాల ఆధునికీకరణ, డిజైన్ల ఆవిష్కరణ, సుస్థిరత, మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడం, చేనేత కార్మికుల జీవనోపాధికి సంబంధించి

0: సాధించిన సవాళ్లను పరిష్కరించేందుకు ఆవిష్కర్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, చేనేత నిపుణులకు ఈ హ్యాకథాన్ ఒక జాతీయ వేదికను కల్పించింది. 2,500కు పైగా విద్యార్థులు వచ్చారని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశవ్యాప్తంగా షార్ట్ లిస్ట్ చేసిన టాప్ 100 జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న 280 మంది సభ్యులు దేశ చేనేత రంగానికి సాంకేతిక ఆధారిత పరిష్కారాలను అభివృద్ది చేసేందుకు ఈ హ్యాకథాన్లో పాల్గొన్నారు. హ్యాకథాన్లో బహుమతి పొందిన పరిష్కారాల్లో చేనేత కార్మికుల జీవనోపాధి కోసం ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్లు, డిజిటల్ మార్కెట్ యాక్సెస్ టూల్స్, మగ్గాల ఆధునికీకరణ మొదలైన ఆవిష్కరణలు ఉన్నాయి. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. పింగళి వెంకయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, భారత జాతీయ జెండా రూపకర్త అని రాధాకృష్ణన్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. దేశ చరిత్రలో పింగళి వెంకయ్య చెరగని ముద్ర వేశారని ఆయన అన్నారు. త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుడిని గర్వంతో మమేకం చేస్తున్న తరుణంలో పింగళి వెంకయ్య నిస్వార్థ సేవలు, శాశ్వత వారసత్వాన్ని అందరూ అరుదైన గౌరవంతో స్మరించుకుంటున్నారని ఉపరాష్టపతి పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. భారత్ గర్వానికి, ఆకాంక్షలకు ప్రతీకగా ఎత్తుగా ఎగురుతున్న జాతీయ జెండా తిరంగా రూపకల్పనలో పింగళి వెంకయ్య అమరమైన సేవలు అందించారని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నీట్ పీజీ 2026 పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించే ఏర్పాట్లను సమీక్షించారు. ఈ నెల 30వ తేదీన పరీక్ష జరుగుతుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ మెడికల్ సైన్సెస్, టెక్నాలజీ భాగస్వాములు, పరీక్ష నిర్వహణ లోపాలు పంచుకుంటున్న ఇతర భాగస్వాములు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరీక్షకు సంబంధించిన లాజిస్టిక్స్, అభ్యర్థుల సౌకర్యం కోసం తీసుకున్న చర్యలు, భద్రత, నీట్ పీజీ 2026 కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక ఆధార చర్యల గురించి సమావేశంలో మంత్రికి వివరించారు. పుకార్లు నమ్మి మోసపోవద్దని, కేవలం ఎన్బీఈఎంఎస్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఈ సందర్బంగా జేపీ నడ్డా అభ్యర్థులను కోరారు. పరీక్ష ప్రారంభానికి కొద్ది సమయం ముందు అత్యంత సురక్షితమైన ఎన్క్రిప్ట్ చేసిన ప్రక్రియ ద్వారా తుది ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేస్తారని, అంతవరకు దాని గోప్యతను కాపాడేందుకు బహుళ స్థాయిల సాంకేతిక రక్షణలున్నాయని నడ్డా చెప్పారు. నీట్ పీజీ 2026 కోసం 273,183 మంది అభ్యర్థులు తమ పేరు నమోదు చేసుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 12.5% పైగా పెరిగిందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 340 నగరాలు, 1300కు పైగా పరీక్షా కేంద్రాల్లో ఒకే షిఫ్ట్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రి సైదోవ్ భక్తియా రోదిలోవిచ్ ఈ రోజు నుంచి 4వ తేదీ వరకు మన దేశంలో అధికారిక పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఒదిలోవిచ్ రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుసుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో కూడా ఆయన సమావేశం జరుపుతారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కేరళలో తిరువనంతపురం, కొల్లం మినహా మిగిలిన 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తీర ప్రాంతాల్లో చేపల వేటపై నిషేధం విధించగా 60 సహాయక శిబిరాల్లో 1,465 మందికి ఆశ్రయం కల్పించారు. ఇప్పటి వరకు వర్షాలు, వరదలకు సంబంధించిన సంఘటనలో 6 మరణించారు, 4 గల్లంతయ్యారు. 17 ఇళ్లు పూర్తిగాను, 127 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒడిశాలో మహానదీ పరివాహక ప్రాంతంలో వరద పరిస్థితి క్రమంగా మెరుగుపడుతున్నప్పటికీ కట్టక్లోని అన్సుపా సరస్సులోకి నీరు చేరడంతో కట్టక్ పూరి, జగత్సింగ్పూర్, కేంద్రపాడ ఖుర్దాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. 4 మంత్రులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జమ్మూకాశ్మీర్లో రాబోయే 7 రోజులు అక్కడక్కడా భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేసింది. స్థానికంగా భారీ వర్షాలు, మేఘ విస్ఫోటనాలు, ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉన్న జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుజరాత్లో మోర్బీ, సురేంద్రనగర్, రాజ్కోట్, అహ్మదాబాద్ సహా 6 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు న్యూఢిల్లీలో సండే జోన్ సైకిల్ 84వ సంచికలో పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, సైక్లిస్టులు, ఎన్సీసీ కేడెట్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాండవ్య మాట్లాడుతూ,
1: ప్రధానమంత్రిజీ ఆప్కే ప్రత్యేక్ జన ఆందోళన్ నే యా సిద్ధ కియా హే కి జబ్ నేతృత్వ స్పష్ట హో తబ్ సంకల్ప సిద్ధి మే పరివర్తన్.

0: हो जाता है। आप ही के नेतृत्व में इस देश ने स्वच्छता अभियान को जन आंदोलन में बदलते हुए देखा, ओपन डिफिकेशन फ्री भारत का सपना साकार होते हुए देखा, भारत को नक्सलवाद मुक्त होते हुए भी देखा और फिट इंडिया मूवमेंट से युवाओं को खेल के मैदान में भी देखा है। हमें पूरा विश्वास है कि आपके नेतृत्व में ही हम नशा मुक्त भारत का लक्ष्य भी अवश्य प्राप्त करेंगे।
1: మన దేశానికి చెందిన తన్వీ శర్మ తన తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ అయిన తైపే ఓపెన్ సూపర్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. వియత్నాం కు చెందిన ఆరో సీడ్ నూయిన్ తూయి లిన్ పై 21-16, 21-16 స్కోర్ తేడాతో విజయం సాధించి 17 ఏళ్ల తన్వీ శర్మ టైటిల్ గెలుచుకున్నారు. విశేషాలు మరొకసారి. వికసిత్ భారత్ సాధనకు శారీరకంగా మానసికంగా స్వస్థత కలిగిన యువజనులు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు చెప్పారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో అనేక రాష్టాల్లో భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. మన దేశానికి చెందిన తన్వీ శర్మ తైపే ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ను వియత్నాం ప్రత్యర్థిని ఓడించి గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40 దాటి 40 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్, భారతీయ పురాణాల నుండి ఫ్రెండ్షిప్ కి సంబంధించిన విషయాలు అండ్ దాంట్లోంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని మాట్లాడుకుంటున్నాము. మరి రామాయణంలో ఇంకో ఫ్రెండ్షిప్ గురించి చెప్తానన్నాను కదా, అది రాముడు హనుమంతుడిది. హనుమనామం సంగతి తెలియదు కానీ రామనామం ఉన్న ప్రతి చోట హనుమంతుడు ఉంటాడు అని అంటారు. హనుమంతుడు రాముడికి నమ్మిన బండు. రావణాసురుడు సీతని అపహరించినప్పుడు సీతని వెతికే క్రమంలో రాముడు హనుమంతుడిని దక్షిణ దిశగా పంపిస్తాడు, అంటే సౌత్ డైరెక్షన్ అనమాట. మరి ఎంత వెతికినా సీత కనిపించకపోవడంతో హనుమంతుడు చాలా నిరాశగా ఒక చోట కూర్చొని ఉంటాడు. వెతకగా వెతకగా లంకలో సీత కనిపిస్తుంది. అప్పుడు హనుమంతుడి సంతోషానికి అంతే లేదు. ఇక్కడ రెండు విషయాలు నేర్చుకోవచ్చు మనం. రాముడి కష్టాన్ని తన కష్టంగా భావించాడు హనుమంతుడు. ఇంకోటి, సీత కనిపించగానే గంతులేశాడు, అంటే తన కష్టం తీరినట్టు తన సమస్యకి పరిష్కారం దొరికినంత సంతోషపడ్డాడు హనుమంతుడు. ఇదే మరి స్నేహం అంటే. అండ్ ఇదే మనం నేర్చుకోవాలి కూడా. మన ఫ్రెండ్ కి సక్సెస్ వస్తే మనం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. వాళ్ళకి ఫెయిల్యూర్ ఎదురైతే మనం సపోర్ట్ ఇవ్వాలి. మన చేతుల్లో ఉన్నంత వరకు మనం హెల్ప్ చేయాలి. ఒక మాట, ఒక్క మాట చాలు తెలుసా, అరే పర్లేదురా ఈసారి సక్సెస్ అవుతావు, ఇలాంటి చిన్న మాటలు చాలు ఆ ఫ్రెండ్ లో ధైర్యాన్ని నింపడానికి. పెద్దగా ఏం చేయక్కర్లేదు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

హనుమంతుడు జాంబవంతుడు ఈ బాండ్ నుండి కూడా మనం ఒక క్వాలిటీ గుర్తు చేసుకోవాలి. హనుమంతుడు సీతని వెతికే క్రమంలో సముద్రం దాటగలడా అని తన మీద తాను అనుమానంతో ఒక్కడే దీనంగా కూర్చుంటాడు. ఎస్, సెల్ఫ్ డౌట్ అంటారు దీన్ని. మరి అదే టైంలో జాంబవంతుడు చెప్తాడు, ఏంటి హనుమ, నీ శక్తిని నువ్వే అనుమానిస్తున్నావా? సెత్త యోజనాలు ఒకేసారి దాటగలవు నువ్వు, ముందుకు వెళ్ళు అని ఆ మాటలు హనుమంతుడికి తన శక్తిని మళ్లీ కొత్తగా పరిచయం చేస్తాయి. ఇది కూడా మరి ఫ్రెండ్షిప్ లో ఉండాల్సిన ఇంకో క్వాలిటీ ఏమో, మన ఫ్రెండ్స్ కి సెల్ఫ్ డౌట్ అంటే వాళ్ల మీద వాళ్లకి సందేహం ఉన్నప్పుడు అడుగు ముందుకి వేయరు, భయపడుతూ ఉంటారు. మరి మనం ఆ టైంలో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే కొన్నిసార్లు మన చేతిలో లేని పరిస్థితుల్ని చూసి మనం భయపడుతూ ఉంటాం, కానీ మన దగ్గర ఉన్న బలాన్ని మనం మర్చిపోతాం, అవునా? సో ఆ సపోర్ట్ ఇచ్చే ఫ్రెండ్ మనం ఎందుకు అవ్వకూడదు? ఆలోచించండి, ఆలోచిస్తూ ఈ పాట వినండి.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మహాభారతం ఎన్ని ఫ్రెండ్షిప్స్ కనిపిస్తాయో ఇందులో. కర్ణుడు, దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు కూడా. ఒకనొక సందర్భంలో కృష్ణుడు చేసిన హితబోధ ఒక భయపడుతున్న మంచ చెడ అని ఆలోచించి ముందుకి అడుగు వేయడానికి తడబడుతున్న స్నేహితుడిని భలేగా ముందుకు నడిపిస్తుంది. నీ కర్మను నువ్వు ఆచరించడమే ముఖ్యం, మరి దాని ఫలితం మీద నీకు అసలు అధికారం లేదు అని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తాడు కృష్ణుడు. ఇంకా చాలా చెప్తాడు అర్జునుడికి, ధైర్యాన్ని కూడా చెప్తాడు, తన బాధ్యత కూడా గుర్తు చేస్తాడు. మరి మనం ఇందులో నుండి కూడా మన ఫ్రెండ్స్ కి తోడుగా ఉండాలి అన్న విషయాన్ని నేర్చుకోవచ్చు. కర్ణుడు, దుర్యోధనుడు, స్నేహానికి ధర్మం అధర్మంతో ఏంటి సంబంధం అన్న విషయం మనం నేర్చుకోవచ్చు. దుర్యోధనుడు కర్ణుడిని తనతో సమానంగా చూస్తాడు, అవునా? కానీ ఒక తక్కువ జాతి వాడిగా ఎప్పుడూ చూడడు. తన రాజ్యం కూడా ఇస్తాడు కర్ణుడికి. తిరిగి ఏం కావాలి అని కర్ణుడు అడిగితే ఈ స్నేహ బంధం ఇలానే ఉండాలి అని అడుగుతాడు తప్ప ఇంకేమీ చెప్పడు. ఇక్కడి వరకు చూస్తే మేబీ ఫ్రెండ్షిప్ అంటే అంతే కదా, ఒకటి ఆశించి మనం ఏదైనా ఇస్తే అది వ్యాపారమే అవుతుంది కానీ స్నేహం అవ్వదు. సో ఇది కూడా మనం నేర్చుకోవచ్చు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్, మరి మన భారతీయ పురాణాలు ఫ్రెండ్షిప్ కి సంబంధించిన కొన్ని విషయాలు ఏం చెప్తున్నాయి అండ్ ఆ బాండ్స్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని మాట్లాడుకున్నాము. సో ఇవాళ రేపట్లో మరి నిజమైన ఫ్రెండ్షిప్స్ ఉన్నాయా అంటే దానికి సమాధానం ఎవరికి వాళ్లే చెప్పుకోవాలి. అందుకే ఏమాత్రం సమయం దొరికినా మన ఫ్రెండ్స్ తో అలా ఒక టీ కాఫీ ఓ అరగంట నడుస్తూ ముచ్చట్లు చెప్పుకోవడం ఇలా కొంచెం టైం స్పెండ్ చేస్తే మనకున్న స్ట్రెస్ అంతా పోతుంది అండ్ ఆ బాండ్ ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో మాట్లాడదాం అనుకుంటూ పోస్ట్ పోన్ చేసిన కాల్ ని ఈ రోజే చేయండి. ఆ కలవడం ఏదో ఈ రోజే కలవండి, హ్యాపీగా నవ్వుకుంటూ ఉండండి. ఎస్, ఇది మరి ఇవాళ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ చైతన్య స్ఫూర్తి మీ అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తుంది మీ ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్, నేను మీ ఆర్జే భవానీ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మాదక ద్రవ్యరహిత సమాజంతోనే వికసిత్ భారత్ 2047 కల సాకారమవుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉద్ఘాటించారు. నషాముక్త్ భారత్ ప్రచారాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధరణి పోర్టల్ నుండి ప్రస్తుతం భూభారతి పోర్టల్ వరకు జరిగిన లావాదేవీలన్నింటినీ విశ్లేషించి అవకతవకల బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. రానున్న 3 రోజుల్లో రాష్టంలోని అనేక జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మాదక ద్రవ్య రహిత సమాజంతోనే వికసిత్ భారత్ 2047 కల నెరవేరుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉద్ఘాటించారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషాముక్త్ భారత్ ప్రచారాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాద్ గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో బ్రహ్మకుమారిస్ మై భారత్ సంయుక్తంగా నిర్వహించిన 10 కోట్ల వ్యసన ముక్తి ప్రతిజ్ఞ ఉద్యమం మెగా రక్తదాన ఉద్యమ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగించారు. దేశంలోని 65% ఉన్న యువతనే అసలైన శక్తి అని, వారు స్వాభిమానంతో ముందడుగు వేయాలని, స్వామి వివేకానంద స్ఫూర్తితో గమ్యం చేరేంతవరకు పోరాడాలని సూచించారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించి దేశ ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం వికసిత్ భారత్ 2047 నిర్మాణానికి బలమైన పునాది అని గవర్నర్ అన్నారు. సభికులతో ఆయన నషాముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. త్రివర్ణ పతాకం రూపకల్పన ద్వారా భారత జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత దేశభక్తుడు పింగళి వెంకయ్య అని కొనియాడారు. ఆయన ఆలోచనలు, దేశభక్తి, త్యాగనిరతి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ఆసరాగా చేసుకుని భూములను ఆక్రమించుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నాటి ధరణి పోర్టల్ నుంచి ప్రస్తుత భూభారతి వరకు జరిగిన ప్రతి లావాదేవీని ఫాస్ట్ ట్రాక్ విధానంలో ప్రభుత్వం విశ్లేషిస్తోందని ఆయన నిన్న హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో చెప్పారు. తమ ప్రభుత్వం అంగుళం భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదని, హైకోర్టు ఆదేశాల ప్రకారమే ధరణి పోర్టల్లోని జాబితానే సమర్పించినట్టు వివరించారు. రాష్టంలోని అసైన్డ్ భూములపై ప్రభుత్వం అన్ని కోణాల్లో విశ్లేషిస్తోందని, వాటిపై త్వరలో సమగ్ర విధానం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రైతుల ప్రయోజనాలే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్టంగా సాగునీరు అందించేందుకు వివిధ ప్రాజెక్టుల నీటి లభ్యత, ప్రవాహ పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎల్లంపల్లి రిజర్వాయర్ అప్పటి ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండేదని, ఇక్కడి నీటిని కాళేశ్వరం నీరుగా ప్రచారం చేయడం సరికాదని అన్నారు. రాష్టంలో హరిత పరిశ్రమలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, పరిశ్రమలను మరింత ప్రోత్సహించేందుకు త్వరలో నూతన విధానాలు వస్తాయని పరిశ్రమల శాఖ రాష్ట డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి చెప్పారు. ఇప్పటికే

0: పరిశ్రమకైనా టీఎస్ ఐపాస్ ద్వారా 30 రోజుల్లోనే అనుమతిలిస్తున్నామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రైట్ టు డూ బిజినెస్ అనే కొత్త విధానాలను త్వరలో ప్రవేశపెడతామని వివరించారు. మానవ అక్రమ రవాణా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సంక్షోభాల్లో ఒకటని, ఇది వ్యవస్థీకృత నేరంగా మారిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని నివారించేందుకు ఎన్ని చట్టాలున్నప్పటికీ వివిధ శాఖల మధ్య గల సమన్వయ లోపం కారణంగా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేకువజామున మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ప్రత్యేక పూజలు జరిపారు. బోనాలు సమర్పించేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. భక్తులతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. సాధారణ భక్తుల కోసం 3 క్యూలైన్లు, బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తుల కోసం 2 క్యూలైన్లు దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే శివ భక్తులకు మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు సమయాన్ని కేటాయించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్బంగా జగిత్యాల జిల్లాలో గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారంతో పాటు రోగ నిరోధక శక్తిని అందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
1: బ్రెస్ట్ ఫీడింగ్ ఒక ఇంపార్టెన్స్ అనేది సబ్ సెంటర్స్ లో, పిఎస్సి లో, తర్వాత మెడికల్ కాలేజ్ లెవెల్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ అనేది పబ్లిక్ లో, ఇంకా పుట్టిన వెంటనే బిడ్డకి పాలు ఇవ్వడం, ఫీడింగ్ అవేర్నెస్ అనేది చెప్పడం, దాని ఇంపార్టెన్స్ అనేది పబ్లిక్ లో తెలియజేయడం.
0: రాజన్న సిరిసిల్ల జిల్లాలో తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి. పుట్టిన వెంటనే పిల్లలకు తల్లిపాలు తాగించడం చాలా మంచిదని, దాని ద్వారా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజన్ చెప్పారు.
2: ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. పుట్టిన వెంటనే పిల్లలకి తల్లిపాలు తాగించడం చాలా మంచిది. దాని ద్వారా పిల్లల లోపల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పిల్లలకి టైం టేబుల్ పెట్టుకుని పాలు ఇవ్వడం కాకుండా ఎప్పుడైతే ఆకలి సంకేతాలు వస్తాయో అప్పుడు తప్పనిసరిగా ఇవ్వాలి.
0: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడ్ మానేర్ వరకు ఈరోజు 5వ రోజున కూడా నీటి విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు గాయత్రి పంప్ హౌస్ నుంచి 4 టీఎంసీల నీటిని విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. వరద కాలువ నిండుగా ప్రవహిస్తుండడం జలకళ సంతరించుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా ఈ నెలాఖరు వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ర్యాలీలు, బహిరంగ సమావేశాలు నిర్వహించరాదని ఆయన తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఈరోజు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రానున్న 3 రోజుల్లో రాష్టంలోని 18 జిల్లాల్లో 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, జనగాం, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. కడపటి వార్తలు అందే సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నదీ నీటిమట్టం 47 అడుగులుగా ఉంది. కృష్ణానదిలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో సోమశిల, సంగమేశ్వరం మధ్య బోటింగ్ సేవలను పూర్తిగా నిలిపివేసినట్టు జిల్లా పర్యాటక శాఖాధికారి కల్వరాల నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు. వరద నీటి మట్టం పెరుగుతున్నందున సంగమేశ్వర క్షేత్ర దర్శనం కోసం పర్యాటకులు రావద్దని ఆయన సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మాదక ద్రవ్యరహిత సమాజంతో

నే వికసిత్ భారత్ 2047 కల సాకారమవుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉద్ఘాటించారు. నషాముక్త్ భారత్ ప్రచారాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధరణి పోర్టల్ నుంచి ప్రస్తుత భూభారతి పోర్టల్ వరకు జరిగిన లావాదేవీలన్నింటినీ విశ్లేషించి అవకతవకల బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:20 దాటి 55 సెకండ్లు. మరి కాసేపట్లో షో టైం వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్ షో టైం వింటున్నారు ఆన్ ఆకాశవాణి వివిధ భారతి విత్ మీ ఆర్జే భవాని. మరి షో టైం అంటే మీ అందరి ఫేవరెట్, అందుకే కదా వెల్కమ్ టు షో టైం అని మీరే నాకు వెల్కమ్ చెప్తున్నారు. ఎనీవేస్, సో షో టైం అంటే మరి తెలుసు కదా రూల్స్, నేను అడిగే క్వశ్చన్స్ కి వాట్సాప్ లో నాకు ఆన్సర్స్ పంపించవచ్చు. సో ప్రతిరోజు సినిమా, కరెంట్ అఫైర్స్, ఇలా వేరే వేరే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ పంపిస్తూ ఉంటారు. మరి ఇవాళ సండే కాబట్టి కొంచెం డిఫరెంట్ గా మీకోసం కొన్ని క్వశ్చన్స్ తో నేను రెడీగా ఉన్నాను. రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అని కాంపిటీషన్ ఏం లేదు, జస్ట్ నేను అడిగే క్వశ్చన్స్ కి మీ ఒపీనియన్స్ ని, మీ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోవచ్చు అనమాట. అంటే క్యాజువల్ గా మనం మాట్లాడుకోవచ్చు బేసిక్ గా. సో ఫోన్లతో రెడీగా ఉన్నారుగా, అయితే ఫస్ట్ నంబర్ సేవ్ చేసుకోండి. 040STD కోడ్ ని యాడ్ చేస్తూ 2324 0852 0403240852 ఇది నా వాట్సాప్ నంబర్. సో మీకోసం నేను అడుగుతున్న క్వశ్చన్, మనందరం చిన్నప్పుడు అనుకునే ఉంటాం కదా, నేను పెద్ద అయ్యాక వీళ్ళల్లా అవ్వాలి, వాళ్ళల్లా అవ్వాలి. కొంతమంది మా తల్లిదండ్రుల్లా అవ్వాలి అనుకుంటారు, కొంతమంది ఇష్టమైన టీచర్, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోల్ మోడల్ ని పెట్టుకుంటూ ఉంటాము. మరి మీ చిన్నప్పుడు మీరు ఎవరు మీ రోల్ మోడల్ అని అనుకున్నారు, నేను పెద్ద అయ్యాక వీళ్ళల్లా అవ్వాలి అని ఎవరిని మీరు అనుకున్నారు నాతో షేర్ చేసుకోవచ్చు ఇందాక చెప్పిన నా వాట్సాప్ నంబర్పై. అంతవరకు బాద్షా మూవీ నుంచి ఈ పాట మీకోసం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎస్ షో టైం వింటున్నారు ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. అండ్ నేను అడిగిన క్వశ్చన్, మీ రోల్ మోడల్ ఎవరు ఉండేవారు మీ చిన్నప్పుడు అని అడిగాను. కానీ మన వండర్ఫుల్ శ్రోతలు ఏం చేశారు, మీరు నాకే ఇంకొక ఆప్షన్ ఇచ్చారు. మీరు ఏం అవుదాం అనుకున్నారో ఆ ఆన్సర్స్ పంపించారు నాకు. సరేలేండి, మీకోసం నేను క్వశ్చన్ మార్చేస్తాను. ఇంజనీర్ అవుదాం అనుకున్నాను అని అంటున్నారు గీతానగర్ హైదరాబాద్ నుండి చోడవరపు నాగేశ్వరరావు. అలాగే డాక్టర్ అని దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. టీచర్ అవ్వాలనుకున్నాను అని నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద మెసేజ్ చేశారు. అండ్ ఎస్ రమణి గారు సికింద్రాబాద్ నుంచి, మా మ్యాథ్స్ టీచర్ నా రోల్ మోడల్, నేను కూడా మ్యాథ్స్ టీచర్ అయ్యాను అంటున్నారు. ఓ థ్యాంక్స్ అండి, మీరు క్వశ్చన్ ని చాలా బాగా అర్థం చేసుకున్నారు, సరిగా అర్థం చేసుకున్నారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ యా, మ్యాథ్స్ అంటే నాకు పర్సనలీ చాలా భయము, సో మ్యాథ్స్ టీచర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ అనమాట. సో రమణి సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు ఇలాగా. తర్వాత నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుండి కీర్తి రాజ్ కుమార్ మెసేజ్ చేస్తున్నారు. నేను నా చిన్నతనంలో హీరోనే అయ్యి విలన్స్ భారతం పట్టాలి అనుకునేవాడిని అని. ఎవరు కాదన్నారండి మీరు హీరో అని, మీరు ఇప్పుడు కూడా హీరోనే కదా. నల్గొండ జిల్లా నుంచి దమ్మోజి వెంకటచారి వరలక్ష్మి కృష్ణమ్మ ముగ్గురు అనుకున్నారా, మంచి డాక్టర్ అవ్వాలనుకున్నాను కానీ కాలేకపోయాను అని. ఇట్స్ ఓకే, ఏం పర్లేదు. పెడన నుంచి అప్పలరాజు అబ్దుల్ కలాం గారు నా ఇన్స్పిరేషన్ అని అంటున్నారు. నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని పట్టుదల ఉండేది, ఎస్ సాధించి 33 ఇయర్స్గా వాళ్లు సర్వీస్ అందించి ప్రస్తుతం రిటైర్మెంట్ తీసుకుని 12 ఇయర్స్గా హాయిగా రేడియో వింటున్నాను అంటున్నారు. ఎస్ వెరీ గుడ్, టైం అలా అలా స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా, సరదాగా. పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. టీచర్ అవ్వాలని నా కోరికగా ఉండేది, అందుకే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని నా రోల్ మోడల్గా నేను ఎంచుకున్నాను అన్నారు. ఎస్ వండర్ఫుల్ రోల్ మోడల్. తర్వాత నా చిన్ననాటి కోరిక డాక్టర్ అవ్వాలని నాకు ఉండేది అంటున్నారు. ఆర్మూర్ నుండి ఎం రాధాకుమారస్వామి. ఇంకా మైకేల్ జాక్సన్ ఇస్ మై ఇన్స్పిరేషన్ అంటున్నారు ఆడపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి. దివాకర్ ఉమ్మడ నుంచి ఇంకా ఏమీ టైప్ చేయలేదు. కలెక్టర్ అవ్వాలనుకున్నాను అంటున్నారు సుందర్ జగిత్యాల నుంచి. సో ఓకే, ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు.

హుజూరాబాద్. ఓకే, మరి మీరు ఏమవ్వాలనుకున్నారు? మీ రోల్ మోడల్ ఎవరు? మెసేజ్ చేయలేదు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం. మై రోల్ మోడల్ మా నాన్న. ఓ, వెరీ గుడ్. వెరీ వెరీ పర్సనల్ ఇది. క్లర్క్ గ్రేడ్ అవ్వాలని కోరుకున్నాను. నేను క్లర్క్ గ్రేడ్ అయ్యాను ఆర్మూర్ నుండి, ప్రేమ్నాథ్ కళావతి. వెరీ గుడ్, అనుకున్నది సాధించారు. అండ్ మంచి రిథమ్ ప్లేయర్ అవ్వాలనుకున్నాను కానీ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను అంటున్నారు. ఈస్ట్ మారేడ్పల్లి నుండి ఈశ్వర్ చంద్ర. తర్వాత ఎస్, రోల్ మోడల్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నా రోల్ మోడల్ అని అంటున్నారు. డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి. ఓకే, హైట్ తక్కువ అయినందుకు నేను పోలీస్ ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వలేకపోయాను. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు. డాక్టర్, ఇంజనీర్, ఈ రెండు అవ్వాలనుకున్నారంటే నందిపేట నుండి వెంకటేష్ గారు. సో ఇలా మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆన్సర్ పంపించారు. ఎస్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 20 ఇయర్స్ సర్వీస్ చేశాను అంటున్నారు. జ్ఞానేశ్వర్ అండ్ ప్రవీణ మహి, సిరిమల్లి కాలనీ, అత్తాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఓ, వెరీ గుడ్. వావ్, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి. చాలా క్లారిటీతో ఉన్నారు మీరు. ఏదో కావాలనుకుంటున్నాను, టైలరింగ్ టైలర్ అయ్యాను అని అంటున్నారు. అదేమన్నా తక్కువ అనుకుంటున్నారా అండి బాబు? మెడల్ నొప్పెట్టేస్తాయి కుట్టి కుట్టి. ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. రోల్ మోడల్ కృష్ణ శాస్త్రి గారు. నేను ఆయనలా కవిని అవ్వాలనుకుంటున్నాను అంటున్నారు అరుణ ఇబ్రహీంపట్నం నుంచి. ఎస్, అవుతారు. అండ్ భగత్ సింగ్ వాజ్ మై ఇన్స్పిరేషన్ అంటున్నారు నాగరాజ్ సైనిక్పురి సికింద్రాబాద్ నుంచి. సో ఇలా మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆన్సర్ పంపించారు. మంచి మంచి ఆన్సర్స్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి షో టైంలో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్. స్కూల్ కదా, 15 సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ ఒక స్టూడెంట్ లైఫ్లో. అవునా, చాలా విషయాలు నేర్పిస్తుంది కూడా స్కూల్. షేరింగ్, కేరింగ్, రెస్పెక్ట్, డిసిప్లిన్, ఇలా చాలా నేర్చుకోవచ్చు. కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది మేబీ ఇది కూడా స్కూల్లో ఉన్నప్పుడే చిన్నపిల్లలకి నేర్పించి ఉండాల్సింది అని. అంటే ఎమోషనల్ కంట్రోల్, అంటే భావోద్వేగాల్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అంటే డబ్బును ఎలా ఖర్చు చేయాలి, ఎలా దాచుకోవాలి వంటి విషయాలు. ఇలా కొన్ని అనిపిస్తూ ఉంటాయి కదా, ఇది నాకు స్కూల్లోనే చెప్పుంటే బాగుంటుంది అని. మరి మీరు అలాంటి విషయం ఏదైనా ఒకటి ఇప్పుడు స్కూల్ కరిక్యులంలో వాళ్ళ సిలబస్లో యాడ్ చేయాలి అని అనుకుంటే ఏది యాడ్ చేస్తారు? ఏ విషయం ఇప్పుడు పిల్లలు ఖచ్చితంగా స్కూల్లో నేర్చుకోవాలి అని మీరు అనుకుంటున్నారో నాతో పంచుకోవచ్చు నా వాట్సాప్ నెంబర్ మీద 0402324085. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఎస్, షో టైంలో నేను మిమ్మల్ని అడిగాను స్కూల్ కరికులంలో యాడ్ చేయాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా ఉన్నాయా ఇప్పటి స్కూల్లో అని అడిగాను. సో హనుమంత్ రావు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుండి మెసేజ్ చేస్తున్నారు, క్రమశిక్షణ నేర్పించాలి అని. ఓకే, బడిలో పిల్లలు మంచి వృత్తి విద్యా కోర్సులను అభ్యసించి ప్రావీణ్యం సంపాదించాలని కోరుతున్నాను అని కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఇంకా స్నేహితుల దినోత్సవం, ఓకే ఓకే, మీకు కూడా స్నేహితుల దినోత్సవం అండి. నిజామాబాద్ జిల్లా నుంచి చిలుక నారాయణ మెసేజ్ చేస్తున్నారు. క్రమశిక్షణ అంటూ మెసేజ్ చేస్తున్నారు దేవనూర్ నుంచి మురళీ రాధాకృష్ణయ్య, రాధమ్మ, ముఖేష్, హరీష్. ఎస్, కంప్యూటర్ స్కిల్స్ నేర్పించాలంటున్నారు హుజూరాబాద్ నుంచి మాధవ్ గారు. ఇంకా క్రమశిక్షణ అనే ఆన్సర్ వస్తుంది షాపల్లి నుంచి చింతా శ్రీనివాస్. అలాగే భగవద్గీత స్కూల్లో నేర్చుకోవాలి అని నేను అనుకుంటున్నాను అంటున్నారు మురహరి, యశోద, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్. ఇంకా యోగా అయినా అండి, సూర్య నమస్కారాలు, యోగా ఇవన్నీ నేర్పించాలి అంటున్నారు సుందర్ జగిత్యాల నుంచి. ఓకే, క్రమశిక్షణకి ఎన్ని ఓట్లు వస్తున్నాయేంటి? సో క్రమశిక్షణ అంటున్నారు పుట్టపాక నుండి భవానీ వెంకట్. ఇంకా ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఫైనాన్షియల్ లిటరసీ, ఓ నేను చెప్పింది నాకే చెప్తున్నారా? సంతోష్ కుమార్ గారు, కొత్తగా ఏదైనా చెప్పండి, మీరు ఏమి ఇంక్లూడ్ చేయాలి, చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. వెంకటేష్ నందిపేట నుంచి, ఇంటి నుంచి అన్ని వస్తువులు సిద్ధం చేసుకోవడం నేర్పించాలి అంటున్నారు. అండ్ బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ అంటున్నారు, అమ్మ నాన్న డబ్బులు ఇస్తే బయటకి జంక్ ఫుడ్ తినడం ఆపి దాచుకుంటే సేవ్, ఇలాంటి అలవాట్లు నేర్పించాలి.

సో ఇప్పుడున్న స్కూల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి, మెయిన్ చదివే రోజుల్లో ఏమి ఉండేవి కావు అన్నారు. ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్య. ఇంకా వస్తూనే ఉన్నాయి ఆన్సర్స్, యాక్చువల్లీ మంచి మంచి ఆన్సర్స్ వస్తున్నాయి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక పాట ప్లే చేసేస్తాను, ఆ తర్వాత మిగతా ఆన్సర్స్ చదువుతాను. ఓకేనా? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, మీరు వింటున్నారు షో టైమ్ ఆన్ ఆకాశవాణి వివిధ్ భారతి అండ్ నేను మీ ఆర్జీ భవాని. మన స్టూడియో క్లాక్ లో టైం 1:44 క్రాస్ చేసి 4 సెకండ్స్ అవుతుంది. ఎస్, సో మరి షో టైంలో నేను అడిగాను స్కూల్ కరిక్యులంలో యాడ్ చేయాల్సిన కొన్ని విషయాలు ఏమైనా ఉన్నాయా, మీకు ఏదైనా అనిపిస్తుందా అని అడిగాను. సో మిగతా ఆన్సర్స్ చదువుతానని చెప్పాను కదా. సో పెడన నుంచి అప్పలరాజు మెసేజ్ చేస్తున్నారు, దుబారా ఖర్చులకు హంగులకు పోకుండా ఆర్భాటాలకు వీటికి దూరంగా ఉండి ఉన్న దాంట్లోనే సర్దుకునే అలవాటు నేర్పించాలి అని మెసేజ్ చేస్తున్నారు. ఎస్, మంచి విషయం ఇది. అండ్ క్రమశిక్షణ, గురువుల్ని పెద్దవారిని గౌరవించడం అంటూ మెసేజ్ చేస్తున్నారు. పేరు చెప్పలేదు, జస్ట్ వీళ్ళు ఎవరో అనుకుంటున్నారు. ఓకే, ఫస్ట్ పాఠాలు చెప్పాలి.

తర్వాత కెరియరే నేర్పిస్తుంది అంటున్నారు. ఓకే, చోడవరపు సాయి మాన్విత గీతానగర్ హైదరాబాద్ నుంచి. అండ్ స్పోర్ట్స్ ని కూడా చాలా యాక్టివ్ గా తీసుకోవాలి, బికాజ్ చదువుకుని చదువుకుని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి అంటున్నారు. ఈ గోల్ఫ్ కోచ్ ఎవరు అంటే దుబాయ్ నుంచి బబ్లు అండ్ రేణుక. చూసారా, మరి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఉంటే ఎక్కడి నుంచైనా వినొచ్చు మన వివిధ భారతి ప్రోగ్రామ్స్. యా, అమ్మ నాన్నల్ని వయసు వీటిని గౌరవించుకోవాలి. ఓకే, వయసుకి తగ్గ పెద్దలకి మర్యాద ఇవ్వాలి అంటున్నారా, మేబీ ఇంకొంచెం బెటర్గా రాయచ్చేమో, నాకు అర్థం కాలేదు, సారీ అండి. గణేష్ వేదవతి గారు, తర్వాత రెస్పెక్ట్ టు ఎల్డర్స్ హెరిటేజ్ అండ్ కల్చర్ అంటున్నారు జ్ఞానేశ్వర్ సాయి సుమంత్ ఫ్రమ్ అత్తాపూర్ హైదరాబాద్. ఎస్, క్రమశిక్షణ అని అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి. మనం అనుకున్నది స్పష్టంగా చెప్పే జ్ఞానం ధైర్యం చిన్నతనం నుండి అలవాటు చేయాలి అంటున్నారు. వీళ్ళెవరో మరి మెసేజ్ పెట్టలేదు, బట్ హ్యాపీ ఫ్రెండ్షిప్ చెప్పారు, థ్యాంక్ యూ. క్రమశిక్షణ హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు వినయ్ కుమార్ మెసేజ్ చేస్తున్నారు. ఇంకా చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి, అండ్ పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా, అండ్ ఆడెప్పు సంతోష్ కుమార్ బెల్లంపల్లి, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కూడా వీళ్ళందరూ క్రమశిక్షణ అనే చెప్తున్నారు. నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రెస్పెక్టింగ్ ఎల్డర్స్ అండ్ డిసిప్లిన్ స్పోర్ట్స్ యోగా స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ అంటున్నారు. ఓకే, ఆర్మూర్ నుండి నాథ్ ప్రేమ్నాథ్ కళావతి కూడా క్రమశిక్షణ. లైఫ్ స్కిల్స్ నేర్పించాలి అంటున్నారు రమణి గారు సికింద్రాబాద్ నుంచి. ఎస్, ఓకే, సివిక్ సెన్స్ నీట్నెస్ ఆన్ రోడ్స్ నాన్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ కవర్స్ ఇలాంటి విషయాలు చెప్తే బాగుంటుంది అని చాలా మంది కూడా మెసేజ్ చేస్తున్నారు. ఎస్, సో మీకోసం మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్, రోజుకి మీ ఫోన్ ఒక గంట మాత్రమే పనిచేస్తుంది అంటే మీరు ఆ గంటలో చేసే పని ఏంటి? అంటే ఆ గంట తర్వాత మీరు ఫోన్ వాడలేరన్నమాట, అండ్ ఇందులో ఆప్షన్స్ ఏమీ లేవు. మీరు ఎంత ఛార్జింగ్ పెట్టినా ఎంత రీఛార్జ్ చేసినా 1 అవర్ తర్వాత ఫోన్ పనిచేయదు. డేలో ఒక రోజులో ఒక గంట మాత్రమే మీ ఫోన్ పనిచేస్తుంది అంటే ఆ గంటలో మీరు ఫోన్తో చేసే పని ఏంటి? నాకు నా వాట్సాప్ మీద పంపించవచ్చు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎస్, షో టైం వింటున్నారు. మరి షో టైంలో నేను అడిగిన క్వశ్చన్, రోజుకి ఒక గంట మాత్రమే మీ ఫోన్ పనిచేస్తుంది అంటే మీరు చేసే పని ఏంటి అని అడిగాను. సూర్యారాం నుంచి సుప్రియ శ్రీహర్ష్ మెసేజ్ చేస్తున్నారు, మా పేరెంట్స్ కి కాల్ చేసి మాట్లాడతాను అని. రేడియో వింటానంటున్నారు నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి. అత్యవసరపు పనులు ఏమైనా ఉంటే అవి త్వరగా ఫినిష్ చేసుకుంటానంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి. ఫ్రెండ్స్తో మాట్లాడతానంటున్నారు సూర్యారాం హైదరాబాద్ నుంచి. ఎస్ఎన్ మూర్తి అండ్ రాణి, ఓ షో టైం మాత్రమే వింటాను అంటున్నారు. మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకర్, లక్ష్మి, నరసింహ. నా అనుకునే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, తర్వాత నేను ప్రశాంతంగా నా పనులు నేను చేసుకుంటానంటున్నారు లిల్లీ ఫ్రమ్ సీతాఫల్ మండి. వివిధ్ భారతి హైదరాబాద్ ఎఫ్ఎం వింటాము, షో టైం వింటామంటున్నారు. ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, అలాగే పాటలు వింటానంటున్నారు. షాపలి నుంచి చింత శ్రీనివాస్. ముఖ్యమైన వాళ్ళకి కాల్ చేసుకుంటానంటున్నారు నిజామాబాద్. వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద అండ్ ఆత్మీయులతో మాట్లాడతారంట. చందనగర్ నుంచి విజయ్ కుమార్, అలాగే నల్గొండ జిల్లా నరసింహపురం నుంచి నరసింహ మెసేజ్ చేస్తున్నారు. ఫస్ట్ నా గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేస్తాను, నెక్స్ట్ మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి డబ్బులు వేయించుకుంటాను, తర్వాత ఫుడ్ ఆర్డర్ పెడతాను అని. బాగా ప్లాన్ చేసుకున్నారు. తర్వాత మంచి సాంగ్స్ వింటాను, నాటకాలు అవి వింటూ ఉంటాను అంటున్నారు బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్. యా వివిధ్ భారతి అంటున్నారు మళ్ళీ. హంపాపురం నుంచి నారాయణ స్వామి, చిరంజీవి నాగభూషణ అండ్ చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి కూడా అదే ఆన్సర్ మెసేజ్ చేస్తున్నారు. ఫోన్ ఆఫ్ చేసిన తర్వాత మార్కెట్కి వెళ్ళి కూరగాయలు, ఇంటికి సంబంధించిన కిరాణా షాప్ ఇవి తీసుకొస్తాను అంటున్నారు. ఓకే ఓకే, సో ఫోన్ పనిచేసే ఆ గంటలో ఇవి చేస్తారా? ఫోన్ ఆఫ్ చేసేస్తే ఏమో మరి నాకు అర్థం కాలేదు. ఆర్మూర్ నుండి ఎం రాధా కుమారస్వామి, ఇంకొంచెం క్లియర్గా మెసేజ్ చేయండి సార్. తర్వాత మెయిన్ ప్రోగ్రామ్స్ వింటాను అంటున్నారు రమాదేవి, గీతానగర్ హైదరాబాద్ నుంచి. గబగబా ఇష్టమైన వాళ్ళతో మాట్లాడేసి మంచి మంచి పాత పాటలను వింటూ హాయిగా ఎంజాయ్ చేస్తాను ఆ గంట సేపు అంటున్నారు సికింద్రాబాద్ నుంచి రమణి గారు. గంట సేపు సెల్లు పనిచేస్తుందంటే గంటలో మనకి అర్జెంట్ కాల్స్ కానీ, అర్జెంట్ ఏదైనా ఫోన్ పే చేసుకోవడం కానీ, మనం వేయడం కానీ, ఇలా ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉంటే వాటిని మాట్లాడి ఆ ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ చేస్తానంటున్నారు. పాలెంపూలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా.

నుంచి ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్ఫార్మ్ చేస్తాను అండ్ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటాను మొబైల్ ఇష్యూ ఉంది లేకపోతే అందరూ భయపడతారు. ఆహా, రోజు పని చేయకుండా ఉండదు, రోజు గంటకి మాత్రమే పనిచేస్తుంది. బబ్లు రేణుక మెసేజ్ చేస్తున్నారు దుబాయ్ నుంచి, పిల్లలతో మాట్లాడడానికి సరిపోతుంది ఒక గంట, తర్వాత అవసరం లేదు నాకు ఫోన్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. పేరు పెట్టలేదు వీళ్ళెవరు, రాధ ఎమ్మట, మరి ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఇంటి పనులు ఏమైనా ఉంటే అవి చేసుకుంటానంటున్నారు. న్యూస్ చూడడం, స్టేటస్ చూడడం, ముఖ్యమైన వాళ్ళకి ఫోన్ చేయడం, రీల్స్ చూడడం, సాంగ్స్ వినడం, పాడడం అంటున్నారు. సుందరయ్య జగిత్యాల నుంచి, అవసరమైన కాల్స్ చేసుకుని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఫినిష్ చేసుకుని ఆఫీస్ వాళ్లతో వర్క్స్ కూడా ఫినిష్ చేసుకుంటానంటున్నారు ఆడపు సంతోష్. అండ్ ఇళయరాజా గారి పాటలను డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాను, పెడన నుంచి అప్పల్ రాజు. ఎస్, ఎల్లప్పుడూ మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటాను. వెంకటేష్ ఫ్రమ్ నందిపేట, ఓన్లీ 40 మినిట్స్ అండి షో టైం. అవసరం అనుకునే వాళ్ళకి డబ్బు సాయం చేస్తానంటున్నారు ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్, శ్యామల. సోషల్ సర్వీసెస్ అంటున్నారు, వీటి గురించి అవగాహన కల్పిస్తారట. ఫోన్ పే ఎంటీ చేసేస్తానంటున్నారు ప్రవీణ్ దుబాయ్ నుంచి. మరి నెక్స్ట్ డే పనిచేస్తుంది కదా ఫోన్. కొడుకు కోడలతో మాట్లాడతానంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి. కట్ల సతీష్, సుమలత కూడా మెసేజ్ చేస్తున్నారు. అండ్ వివిధ భారతికి ఓట్లు వస్తున్నాయి మళ్ళీ నాగర్ కర్నూలు జిల్లా నుంచి, నేదునూరి కళ్యాణ్ చారి. ఎస్, సో నాకు అర్థమైంది, మీ పల్స్ అర్థమైంది, చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు, చాలా చాలా ఆన్సర్స్ పంపించాలనుకుంటున్నారు, కానీ నేను అడిగిన టైంలోనే మరి మీరు పంపించాలి కదా, పాట అయిన తర్వాత కూడా పంపిస్తున్నారు. సో నేను వాళ్ళ ఆన్సర్స్ అసలు చదవలేను. సో యా, ఇది మరి 157 అవుతుంది కాబట్టి టైం ఇంకొక పాట మీకోసం ప్లే చేసి షో టైం ఈ రోజు ముగిద్దాం. మరి ఆన్సర్స్ పంపించిన మా లిజనర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఫ్రెండ్షిప్ డే విషెస్ కూడా పంపిస్తూనే ఉన్నారు మీ అందరికీ, మీ ఫ్రెండ్స్ కి కూడా హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 2 గంటల 15 నిమిషాలకి శక్తిశీలి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. అండ్ స్టూడియో క్లాక్ లో టైం 2:31 దాటి 12 సెకండ్లు. నేల, మట్టి, పంటలు ఇవేవి పెద్దగా తెలియని పదాలు సుమన్ కి. కానీ ఈ మెడిసినల్ మష్రూమ్స్ ని కల్టివేట్ చేసి నలుగురికి వాటి ప్రాముఖ్యతని తెలియజేయాలి అన్న ఉద్దేశం మాత్రం బలంగా ఉంది ఆవిడలో. ఒక 10x10 విస్తీర్ణం గల రూమ్ లో, అంటే 10x10 విస్తీర్ణం గల రూమ్ లో ఫార్మింగ్ మొదలు పెట్టారు ఆవిడ. ఆ మష్రూమ్స్ ని పెంచడానికి కావాల్సిన ఏసీ, మెషిన్స్ ఇవన్నీ కలిపి దాదాపు 10 లక్షల దాకా పెట్టుబడి పెట్టారు. మరి పుట్టుకతోనే అన్ని వచ్చేవి కదా, తప్పులు చేస్తూ ఉంటాం, కింద పడుతూ ఉంటాం, కానీ మళ్లీ లేచి నిలబడతాం కదా. మరి అలా ఆవిడ కూడా కొన్ని తప్పులు చేసి ఫలితాలు రాక మళ్లీ మళ్లీ ప్రయత్నించారు. గైడ్ చేయడానికి కూడా ఆవిడతో ఎవరూ లేరు. చాలా రీసెర్చ్ చేశారు, బుక్స్ చదివారు, ప్రాక్టికల్ గా ఆ టెంపరేచర్, హ్యూమిడిటీ అవన్నీ మెయింటైన్ చేసి ఆఖరికి ఆ క్రాప్ సైకిల్ అంతా అర్థం చేసుకున్నారు ఆవిడ. అప్పుడు వచ్చింది ఆవిడ చేతికి మొట్టమొదటి పంట. ఇదంతా ఒక 2.5 నుండి 3 నెలల సమయం పట్టిందిట ఈ క్రాప్ సైకిల్ అంతా అర్థం చేసుకోవడానికి అండ్ అది చేతికి రావడానికి. పంట రాగానే పెద్దగా అమ్మకాలు లేవు. మళ్ళీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి శాంపిల్స్ గా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో వాళ్ళంతా వాళ్ళ ఆహార అలవాట్లకి మష్రూమ్స్ ని కూడా యాడ్ చేసి తిని డిఫరెన్స్ ఏంటో తెలుసుకున్నారట. అంటే హెల్తీగా ఫీల్ అయ్యారు, ఎక్కువసేపు యాక్టివ్ గా ఉండగలిగారు. దాంతో ఇంకా ఇంకా కొనడం స్టార్ట్ చేశారు ఈ పుట్టగొడుగుల్ని. మొదట్లో మరి 5 కిలోగ్రాముల పుట్టగొడుగుల్ని అమ్మేవారు అండ్ అలా అలా ఆర్డర్స్ పెరగడంతో 2018 అంటే 2018లో ఆరెంజ్ హర్బ్ అనే బ్రాండ్ ని స్టార్ట్ చేశారు. మరి దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఈ సూపర్ హిట్ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: 5 కిలోగ్రాముల పుట్టగొడుగుల పంటతో స్టార్ట్ అయ్యి ఒక బ్రాండ్ ని స్థాపించారు ఢిల్లీకి చెందిన సుమన్ సుఖీజా అని చెప్తున్నాను కదా. అయితే ఆ నంబర్స్ ఇంకా అలా అలా పెరుగుతూనే ఉన్నాయి. 2019లో 5 కిలోగ్రాములు అండ్ అలా 2024లో 20 కిలోగ్రాముల పంటని పండిస్తూ వచ్చారు ఆవిడ. ఇప్పుడు మాత్రం 1 కిలోగ్రామ్ సుమారు కొన్ని వేలకి అమ్ముతుంటారట. సో అలా నంబర్స్ పెరగగానే ఆరెంజ్ హర్బ్ కూడా బాగా పేరు తెచ్చుకుంది. ఈ మష్రూమ్సే కాకుండా ఇంకా ఎన్నో హెల్త్ సప్లిమెంట్స్ కూడా అందిస్తారు ఈ బ్రాండ్ కింద. సంవత్సరం ఆదాయం సగటున 5 లక్షలు ఉండేదిట. మెల్లిగా ఉత్పత్తులు పెంచి పెద్ద పెద్ద ఈ కామర్స్ వెబ్సైట్స్ లో కూడా అమ్మకం

చేసి ఇప్పుడు ఏటా సుమారు 40 లక్షలు కేవలం మష్రూమ్స్ మీదనే సంపాదిస్తుంది ఈ బ్రాండ్. మరి అంతటితో ఆగలేదు వ్యాపారం, ఇంకో ప్రోడక్ట్ వైపు అడుగులు వేశారు ఆవిడ. మరి అదేంటో కూడా చెప్పేస్తాను ఈ పాట తర్వాత.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్ మెడిసినల్ మష్రూమ్స్ ఇంకా సాఫ్రన్ బిజినెస్ లో దూసుకుపోతున్నారు సుమన్ సుకీజా అని చెప్పాను. అండ్ ఆవిడ మరి నెక్స్ట్ ఆన్లైన్ బిజినెసే కాకుండా ఆఫ్లైన్ బిజినెస్ వైపు కూడా అడుగులు వేద్దాం అనుకుంటున్నారు. సో హోల్సేల్ మార్కెట్స్ సూపర్ మార్కెట్స్ లో కూడా వాళ్ల ప్రొడక్ట్స్ ని అమ్ముతూ ఏడాదికి కోటి రూపాయల ఆదాయం సంపాదించాలని ఆ దిశగా ప్రయాణిస్తున్నట్ట. మరి విద్యంతా తనలోనే ఉంచుకోకుండా నలుగురికి పంచాలి అన్న గొప్ప ఆలోచన ఆవిడది. అందుకే ఇండోర్ ఫార్మింగ్ లో సుమారు 500 మందికి పైగా శిక్షణ ఇచ్చారు. అండ్ ప్రతి చిన్న డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరికి వాళ్లు ఇంట్లోనే మష్రూమ్స్ ని ఎలా పెంచుకోవచ్చో అని శిక్షణ ఇస్తూ ఉంటారన్నమాట. ఎంత మంచి ఆలోచన కదా. ఎస్ మరి ఇది తన ఒక్కదాని వల్లే కాదు కుటుంబ సహకారం కూడా చాలా ఉంది అని చెప్తూ ఆశయాన్ని మాత్రం వదులుకోకూడదు, ప్రయత్నిస్తూనే ముందుకు సాగాలి అంటున్నారు సుమన్ సుఖీజా. ఇది మరి ఈనాటి శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం సరిగ్గా 3 గంటలు. మరికొద్ది క్షణాల్లో ముంబై కేంద్రం నుండి రీలే. నేను మీ ఆజే భవాని సైనింగ్ ఆఫ్.
1: సంపన్న కర్నే కి నేహా అగర్కర్ దేశాయ్ కో దీజే ఆజ్ఞా. నమస్కార్.

0: ये है विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। आइए सुनते हैं कार्यक्रम मन चाहे गीत।
1: मन चाहे गीत।
2: मन चाहे गीत।
3: सुमति, श्रीमती मुल्लपूडि राजेश्वरी, कुटुंबराव, श्री కృష్ణార్జున్ రావు వెన్న, పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీ కె మురళీ కృష్ణారెడ్డి, లేడీ ఇన్స్పెక్టర్ కుమారి ఎంబి హిమచంద్రిక, సైదులు శ్రీ కేతోజు భానుప్రకాష్,

0: యాదమ్మ, శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. వినండి ఎవ్వరిది పాపం నాటకం.
1: సార్, సార్, సారో, సారో.
2: ఏమిటి, ఏమిటి సైదులు, ఆ కంగారు ఏమిటి, ఏమైంది?
1: సార్, సార్, హత్య సార్, హత్య.
2: హత్య ఎవరు?
1: అదే సార్, పైన ముసలమ్మ గారు.
2: అబ్బాబ్బా, నీ కంగారు ఆపి వివరంగా చెప్పవయ్యా. ఏ ముసలమ్మ గారు?
1: అదే సార్, 200 మూటలు ఉంటది చూడు, అది పుష్పలతమ్మ గారు. ఎవరు చంపినారండి?
2: ఆవిడ ఎవరిని చంపేసింది?
1: కాదు సార్, ఆయమ్మనే ఎవరు చంపిర్రు.
2: మన ఫ్లాట్స్ లో హత్య జరిగిందా? పద పద పద పద, ఒక్కసారి ఉండు ఉండు ఉండు, కాదులే, నేను వస్తా. ఇదిగో ఇదిగో సైదులు, ఇట్రా ఇదిగో ఇట్రా. ఈ విషయం ఎవరికైనా చెప్పావా?
1: లేదు సార్, మీ కాడికే డైరెక్ట్ గా వచ్చిన ప్రెసిడెంట్ మీరే కదా.
2: మంచి పని చేసావు సైదులు. ఇదిగో అన్నట్టు ఈ విషయం అప్పుడే ఎక్కడ పక్క నీకు తెలిసిందా? నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఇప్పుడు వరహాలరావు గారికి వాళ్ళకి చెప్పేసేయాలి. ఈ ఫోన్లో ఈ నంబర్ ఎక్కడుందో ఏమిటో ఈ మొబైల్లో చూస్తున్నాను. దొరికింది. వరహాలరావు గారు, వరహాలరావు గారు, అర్జెంటు. మీరు ట్రెజరర్ గారు, ఇద్దరు త్వరగా. అవునండి, అర్జెంటుగా రావాలి ఇక్కడికే ఇప్పుడే. నిద్ర లేవకపోతే లేపండి అయ్యా. పర్లేదు, ఇక్కడికి వద్దులే. 203 ఫ్లాట్కి వచ్చేయండి, తొందరగా రండి. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పకూడదు. ఏవమ్మో, ఇప్పుడే వస్తా, తలుపేసుకో.
3: ఎక్కడికండి?
2: వచ్చిన తర్వాత చెప్తాలే. అదిగో అదిగో, అన్నట్లు ప్రవీణ్ని నిద్రలేపు.
3: సరే,
2: డెంటిస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు.

0: ఏంటి, ఏమైంది ఉదయాన్నే, ఏమిటి ఆ హడావుడి?
1: అయ్యో, నీకు తెలియలే, ఆ 203లో ఉంటదే పుష్పలత గారు, ఆవిడ పోయింది.
0: అవునా? ఎలా, గుండులా ఉంటుంది? ఒక్కతే ఉన్నా మహాధైర్యంగా ఉంటుందే, హార్ట్ అటాకా?
1: కాదనుకుంటా, ఎవరో చంపేశారంటున్నారు. దాదాపు 3 రోజులైందంట జరిగి.
0: అదేంటి, మన 4416 ఫ్లాట్స్లో ఎవ్వరికి తెలియకుండా ఎలా జరిగింది?
1: భలే వాడివి రాజారాం, అందరికీ తెలిసేలా జరగడానికి ఇదేమైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామా?
0: అట్లా అని కాదు, అసలు ఎప్పుడైనా ఎట్లా తెలిసిందంట?
1: మన వాచ్మెన్ సైదులు భార్య యాదమ్మ ఒక్కతే ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చే మనిషి. ఆ ముసలావిడ మరొకరిని లోపలికి రానియదు కదా. 2 అంతస్తులో ఉన్న మిగతా ఫ్లాట్స్ వాళ్ళకి ఏదో కంపు కొడుతున్నట్లు అనుమానం వచ్చి యాదమ్మని ఏదో పందికొక్కు చచ్చి ఉంటుందని శుభ్రం చేయమన్నారట. యాదమ్మకి 203 మీద అనుమానం వచ్చి ఎంత పిలిచినా తలుపు తీయకపోయేసరికి తలుపులు గట్టిగా నెట్టిందట. లోపల చూస్తే ఇదిగో పుష్పలత గారు చచ్చి పడిందట పాపం.
2: అరే, అప్పుడే పోలీసుల దాకా ఎట్లా వెళ్ళింది ఈ విషయం? ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారబ్బా?
3: తమరు ఎస్ఐ గారు అనుకుంటా సార్? గుడ్ మార్నింగ్ సార్.
4: వండర్ఫుల్, ఇంత బ్యాడ్ న్యూస్ విన్నా కూడా బిగ్ గుడ్ మార్నింగ్.
2: అది అది
4: ముందు స్పాట్ చూసుకోవాలి. మీరు?
2: నేను ఈ ఫ్లాట్స్కి ప్రెసిడెంట్ని సార్.
4: ఓకే ఓకే, నాతో రండి.
2: అలాగే సార్.
4: రాజు భాషా
5: సార్,
4: ఫోటోగ్రాఫ్ రెడీ?
5: వస్తున్నారు సార్.
4: ఫోరెన్సిక్ వాళ్ళు?
5: వాళ్ళు కూడా దారిలోనే ఉన్నారు.
4: ఫాలో మీ. సో అంటే ఆ ముసలావిడ ఒంటరి మహిళ అన్నమాట, ఎవరూ లేరన్నమాట.
2: అంటే లేరంటే లేరని కాదండి.
4: మరి లేరు అంటే ఉన్నట్ట?
2: అంటే అది కాదు సార్, పుష్పలత గారికి ఒక కొడుకు కోడలు ఉన్నారండి.
4: ఎక్కడ, అమెరికాలోనా?
2: కాదు సార్, పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్స్లో కొడుకు కోడలు మనుమరాలు.

0: ఉంటారండి.
1: ఓ ఐసి. మరి 3 రోజుల కింద చనిపోయిన తల్లి సమాచారం అతనికి ఇంకా తెలియదన్నమాట. ఓకే కుటుంబరావు గారు.
2: సార్
1: మీరుండండి. వాచ్మెన్.
2: సార్ నాకేం తెలియదు సార్, ఆ అమ్మ చాలా మంచిది సార్. ఊరితోని గొడవలు పెట్టుకోదు, పని మనిషిని కూడా పెట్టుకోదు, మాయాడదే. అప్పుడప్పుడు ఆ అమ్మ ఫోన్ చేసి పిలిస్తేనే కూరలు నార్లు తెచ్చిచ్చి చిన్న చిన్న పనులు చేసి వస్తుంది. గంతనే మా యాదమ్మ కూడా ఇలా పొద్దుగాలనే ఎరికైంది సార్.
1: అరే నిన్ను నేనేం అనలేదే, అడగను కూడా అడగలేదు, ఎందుకలా భుజాలు తడుముకుంటున్నావు?
2: గది కాదు సార్, బక్కోండి కదా, పిల్లలు గలవాణ్ణి, గందుకోసానికే.
1: ఓకే ఓకే ప్రెసిడెంట్ గారు.
3: సార్
1: పుష్పలత గారి కొడుకుకి విషయం తెలుసా?
3: నో సార్. అసలు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళిందో కూడా నాకు అర్థం కావడం లేదు సార్. జస్ట్ పావుగంట క్రితమే నాకు తెలిసింది.
1: ఓకే వాళ్ళ అబ్బాయిని పిలిపించండి.
3: అలాగే సార్.
1: నువ్వేనా సైదులు వారి యాదమ్మ?
4: అవు సార్, కానీ నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు.
1: నువ్వేనా మదర్ చూసింది?
4: అవును సార్.
1: టైం ఎంత అయింది అప్పుడు?
4: మసీదులో గప్పుడే అలో అనబడతారు కదా సార్, 5 గొట్టుంటది సార్, నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు.
1: ఇదిగో ఈసారి ఆ మాట అన్నావంటే నీకంతా తెలుసని రాసుకుంటా.
4: నీ కాలు ముక్త సార్, నీ కాలు ముక్త సార్, పిల్లలు గలవాళ్ళు, నాకేం తెలియదు సార్.
2: అయ్యి అడిగిన దానికి బదులు రాదే, ఆయన గుస్సా తెప్పిస్తున్నావు.
4: నాకు మస్తు భయం అవుతున్నదే సైదులో.
1: చూడండి మీలో ఎవరైనా సరే తెలిసింది తెలిసినట్టు చెప్పండి, సాక్ష్యాల సేకరణకి అవి చాలా అవసరం, అందువల్ల మాకు శ్రమ తగ్గుతుంది, అనుమానితులు తగ్గుతారు, అది మీకే లాభం. చెప్పమ్మా నీ పేరు యాదమ్మ. ఎస్ చెప్పు.
4: అవును సార్.
1: నువ్వు వెళ్ళేసరికి ఏమైంది, ఆమె బతికే ఉందా?
4: యాడు సారు, పందికొక్క సచ్చిందో పిల్లి పిల్ల సచ్చిందో అనుకుంటా లోపలికి వెళ్ళిన, ఎంతగనం తలుపుగొట్టినా తీయకపాయ కదా అని లోపలికి వెళ్ళిన, పాపం ఆ అమ్మ బాత్రూమ్ గడప కాడినుంచి లోపల దాకా ఎల్లకిలా పడుండా సారు. తెరిసిన కళ్ళు తెరిసినట్టే ఉండే, నోటి కాడినుంచి ముక్కులో నుంచి కారెన్ నెత్తురు ఎండిపోయి మోరీ కాడి దాకా పారింది సారు. ఇక నేనేం చూడలే, ఇక నేనేం చూడలే సారు. బైక్ ఉరుక్కుంటా వచ్చిన మా సైదులకి చెప్పంగానే ఆడు కూడా ఊరికి చూసుండు, గంతే. ఇంకా నాకేం తెలియదు సారు. శానా మంచి తల్లి, ఒకరి జోలికి పోకుండా బతుకుతుండే, చిన్న పని చేపించుకున్నా పైసలు ఇస్తుండే సారు. ఆమెంటో అవి టీవీ ఏందో గంతే, 3 రోజులకొక్క పాలి వండుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుండే సారు, ఫ్రిడ్జ్లో పెట్టుకుండేది.
5: ఇన్స్పెక్టర్ గారు.
1: ఎస్.
5: ఈయనే మిస్టర్ శ్రవణ్.
6: మా మదరు, మా అమ్మ, మా అమ్మ సార్.
1: మీరేనన్నమాట?
6: నాకిప్పుడు జస్ట్ గాట్ నోయ్, మా మదర్ ఈజ్ నో మోర్. ఇన్స్పెక్టర్ గారు
1: ఐఎమ్ సారీ, హ్యావ్ ఏ లుక్, మీతో మాట్లాడాలి. చూడండి సిటీలో ఇలా ఒంటరి వృద్ధ స్త్రీల మీద, దంపతుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. సరైన సాక్ష్యాలు లేకపోతే మేమేమీ చేయలేము, అందరినీ అనుమానించాల్సి వస్తుంది. వితౌట్ ఎనీ ఫియర్స్ అండ్ ఇన్హిబిషన్స్ మాకు నిజాలు చెప్పండి, ఇక్కడ కాదు స్టేషన్కి వచ్చి. రాజు, బాషా
7: సార్
1: స్టేషన్కి తీసుకురండి.
7: సరే సార్.
1: సీన్ ఎవరో డిస్టర్బ్ చేయొద్దు.
7: ఓకే సార్.
1: కానిస్టేబుల్స్.
7: ఎస్ సార్.
1: ఓకే మిస్టర్ శ్రవణ్ కుమార్, సన్ ఆఫ్ పుష్పలత, ఈ మటర్ గురించి మీకేమీ తెలియదని, మీ దగ్గర క్లూస్ లేవని అంటారు.
6: నిజం సార్, ఏదో సాదాసీదాగా బతికేవాళ్ళం, హత్యలు చేసేంత ధైర్యం కానీ అవసరం కానీ మాకు లేదు, ఏది దాచిపెట్టే అవసరం కూడా లేదు సార్, నమ్మండి సార్.
1: నిజంగానా?
6: ఎస్ సార్.
1: ఓకే నేను చెప్తా వినండి, మీరు వృత్తిరీత్యా మెడికల్ ఎగ్జిక్యూటివ్.
6: అవును సార్.
1: మీకు 18 ఏళ్ల క్రితం పెళ్ళయింది.
6: ఎస్ సార్.
1: మీకు ఒకే ఒక కుమార్తె ఇంటర్మీడియట్ చదువుతోంది.
6: అవునండి.
1: మీ శ్రీమతితో కలిసి మీరు మీ అత్తగారింట్లోనే పై పోషణలో ఉంటున్నారు. పుష్పలత గారు మీ కన్న తల్లి. నో సార్. అవును మిస్టర్ శ్రవణ్, పుష్పలత మీ కన్న తల్లి కాదు, పెంపుడు తల్లి. యామ్ ఐ రైట్?
6: అవును సార్.
1: ఇక్కడ మీరు మీ చుట్టుపక్కల వాళ్ళని మమ్మల్ని కూడా బోల్తా కొట్టించారు. ఐ మీన్ బోల్తా కొట్టించాలని చూశారు. ఎస్ సార్ నో?
6: కానీ కానీ సార్, పెద్దమ్మని నేను అమ్మలాగానే చూసుకున్నాను సార్, అందుకే.
1: అమ్మలాగే చూసుకున్నారు. 75 దాటిన తల్లిని మీకు ఆస్తిని పంచి ఇచ్చి, మీకు 20 దాటిన తర్వాత పెంపకానికి తీసుకున్న తల్లిని ఒంటరిగా వదిలి అత్తగారింట్లో కాపురం ఉంటూ చాలా గొప్పగా తల్లిలో చూసుకున్నారు కదూ.
6: ఎస్ఐ గారు, ఇది అందరిళ్లలోనూ ఉండే సమస్య. ఇది నా భార్యకు తల్లికి పడలేదు. నా భార్య నన్ను వదిలి పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరించింది. తప్పలేదు, అందుకే సార్.
1: అలాగే గుడ్. ఇంతకీ 20 వయసులో ఉన్న మిమ్మల్ని ఆవిడ ఎందుకు పెంచుకున్నారు? మీరు ఎలా ఒప్పుకున్నారు? మీ సొంత తల్లిదండ్రులు ఎందుకు ఒప్పుకున్నారు?
6: ఎస్ఐ గారు, అవన్నీ ఈ హత్యకు సంబంధించినవే అంటారా? వీటికి నేను సమాధానం చెప్పాలా?
1: అవసరం లేదు. మీకు చెప్పాలని లేకపోతే ఓకే, కానీ ఇది వినాల్సిన అవసరం ఉందనుకుంటారు శ్రవణ్? ఇది వినండి.
0: సార్ నమస్కారం అండి. నా పేరు కమల, శ్రవణ్కి కన్న తల్లండి. నా 4 సంతానంలో శ్రవణ్ పెద్దోడండి. 2 అమ్మాయిల తర్వాత పుట్టిన నా చిన్న కొడుకు వరుణ్ అండి. ఆడేమో మానసిక వికలాంగుడు అండి. మా వారు థియేటర్లో పిల్లనే శ్రవణ్ని డిగ్రీ దాకా చదివించానండి. ఆడపిల్లలు 10 చదివాక ఇంటి బాధ్యతగా దుకాణాల్లో సేల్స్ గర్ల్స్గా చేరారండి. ఆ సమయంలో నాదండి తన ఆస్తిని బంగారాన్ని చూసి నా పెద్ద కొడుకును దత్తతకి ఇస్తే ఆడు తన చెల్లెలను మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తాడని, నాకు ఆధారం అవుతాడని ఆశపడ్డానండి, ఒప్పుకున్నానండి. శ్రవణ్ కూడా సరే అన్నాడండి. కానీ నా ఆశ అడియాస అయిపోయిందండి. మా అక్క తానున్నాళ్ళు ఆస్తి బంగారాన్ని ఎవరికీ ఈనందండి. మంచి ఉద్యోగం సంపాదించిన నా కొడుక్కి తానే ఏరుకోరి పిల్లని చూసి పెళ్లి చేసిందండి. శ్రవణు తను తన కుటుంబం తప్ప ఆడికి ఇంకొంకో ధ్యాస లేదండి. ఏనాడు మా ముఖం కూడా చూడలేదండి. నేను ఎలాగో పెద్ద పెళ్ళికి పెళ్లి చేశాను. ఇక 2 అమ్మాయిని అన్నగారి దగ్గరికి సాయం కోరి పంపానండి. చదువు ఉద్యోగం అన్నయ్య దగ్గర ఉండమని పంపానండి. అప్పుడైతే మా అక్క ఉన్నప్పుడు కనీసం చీర కొని పెట్టి 100 రూపాయలు ఇచ్చేదండి. కానీ నా కోళ్ళు సుమతి, నీతో నాకు ఏ సంబంధం లేదు, మళ్ళీ నా గడు తొక్కి ఉంటే మర్యాద దక్కదంటూ పిల్లని గెంటేసిందండి. అంతే, ఆ తర్వాత మాకు ఆడితోటి ఏ సంబంధం లేదండి. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, ఓ వాడికి హత్య చేసే ధైర్యం లేదండి. ఇదైతే ఆడి పని కాదండి.
1: ఇది మీ కన్న తల్లి కంఠస్వరమే కదా?
6: చెప్పలేను. 15 దాటింది, నాకు గుర్తులేదు కూడాను.
1: సబాష్. కనీసం ఆవిడ చెప్పిన సమాచారం కరెక్ట్ అని ఒప్పుకుంటారా?
6: అబద్ధం.
1: ఏది, మీకు హత్య చేసే అంత ధైర్యం లేదనడమా?
6: నో, నా ఉద్దేశ్యం అది కాదు. నాకు హత్యతో ఏ సంబంధం లేదు.
1: చూడండి శ్రవణ్, మాకు కావాల్సింది ఉద్దేశాలు మాత్రమే కాదు, నిజాలు కూడా. ఆవిడ ఆస్తి కోసం మీరు పనిచేసి ఉండొచ్చు అని నేను అంటాను. మర్యాదగా నిజం చెప్పండి.
6: మీరు నన్ను అన్యాయంగా అనుమానిస్తున్నారు సార్. నాకే సంబంధం లేదు, నాకేం తెలియదు, నన్ను వదిలేయండి ప్లీజ్.
1: సరిగ్గా 10 నిజాలు తెలుసుకోగల సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నాయి. విశ్లేషించాలి, దట్స్ ఆల్. ప్రస్తుతానికి వెళ్ళండి, సిటీ దాటి ఎటు వెళ్ళొద్దు.
6: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
1: శ్రవణ్ కుమార్ గారి భార్య సుమతి మీరేనా?
8: అవును సార్.
1: చెప్పండి.

0: నాకేం తెలియదు సార్, నాకేం సంబంధం లేదు. ఎంతో పరువు మర్యాద గల ఫ్యామిలీ మాది, మమ్మల్ని ఇలా వీధులు అల్లరి పెట్టకండి.
1: అవునా? వయసు అయిపోయి చేతగాని స్థితిలో ఉన్న అత్తగారిని తన చావు తనను చావమని భర్తతో పుట్టింట్లో మకాం వేయడం పరువు, తోడ పుట్టిన వాళ్ళని ఆడుకొని ఇవ్వకుండా మొగుణ్ణి కుంగును కట్టుకొని తిరగడం మర్యాద? వెరీ గుడ్, ఇట్స్ ఓకే. చెప్పండి, మీ అత్తగారిని ఎలా ప్లాన్ చేసి చంపారు? ఎవరు చంపారు? ఎలా చంపించారు?
0: ఇట్స్ అబ్సర్డ్, అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఆ ముసల్దాన్ని చంపాల్సిన అవసరం నాకేంటి?
1: ఆస్తి, బంగారం, వాటిని తమ పేరును రాయడం.
0: అబద్ధం, నాకు అవేవి అవసరం లేదు. అందుకే అక్కడ నుంచి వచ్చేసాను. నా భర్త తనంతట తానే నాతో కూడా వచ్చేసాడు.
1: ఓహో, సరే. కిందటి నెల పుష్పలత గారు మీ ఇంటికి వచ్చిందా?
0: అవును, వచ్చింది. ఏవో సంతకాలు వాటి కోసం వచ్చింది.
1: కాదు మిస్సెస్ శ్రవణి గారు, నా ఆస్తి బంగారం అన్ని ఇచ్చేస్తానమ్మా. మీరైనా నాతో ఉండండి, నన్నైనా మీతో ఉండనియండి. రాత్రులు ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి, భయంగా ఉంటుంది. ఒక్కదాన్నే ఒంటరిగా ఉండలేకపోతున్నాను అని అని నీ కాళ్ళు పట్టుకుందా లేదా? ప్లీజ్ ఆన్సర్ మిస్సెస్ సుమతి శ్రవణ్.
0: అవునండి, నాకవిడంటే ఇష్టం లేదు కనుక కాదన్నాను. అయినా ఎందరిళ్లలో లేవు సారి ఎత్తా కోడల గొడవలు, అంత మాత్రానా మనుషుల్ని చంపుకుంటామా ఏంటి?
1: అప్పుడు మీ స్పందన ఏమిటో నేను చెప్పనా సుమతి? ఆవిడ మనతో ఉంటే నేనైనా చస్తాను, ఆవిడనైనా చంపుతాను. ఇల్లు బంగారం అన్ని నా పేరును రాసిమ్మనండి. ఎంతో కొంత పడేసి ఏ ఆశ్రమంలోనో పడేద్దాం. ఇదేగా తల్లి మీ ఆయనకు మీరు ఇచ్చిన సజెషన్?
0: మీకు ఇది ఎలా తెలిసిందో కానీ సార్, ఏదో ఫ్లోలో అన్నానంతే సార్. నా ఉద్దేశం అది కాదు. నాకిప్పుడు మా అత్తగారు కావాలి, ఆవిడ్ని మాతోనే ఉంచుకోవాలి, నేను ఆవిడికి సేవలు చేయాలి.
2: అత్తయ్య, అయ్యో అత్తయ్య, సారీ, నన్ను క్షమించండి.
1: సూపర్ మేడం, సూపర్, వండర్ఫుల్ యాక్షన్. చెప్పండి, పుష్పలత గారిని ఎలా చంపారు, ఎలా చంపించారు? నిజం కక్కకపోతే మా ఆచార వ్యవహారాలు మాకు ఉంటాయి మరి.
0: ప్రామిస్ సార్, నాకేమీ తెలియదు. ఆడపిల్ల తల్లిని, నన్ను నమ్మండి, అన్యాయం అయిపోతాం. నాకేమీ తెలియదు, నేను అమాయకురాల్ని.
1: అమాయకురాలు, సొంత అత్తగారు ఆడపడుచులు అక్కర్లేదు. పెంచిన తల్లితో భర్త ప్రేమగా ఉండకూడదు. అసలు ఆ తల్లులిద్దరితో మాట్లాడితే బ్రహ్మరాక్షసులా విరుచుకుపడి నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడినా విసిరిపారేసిన మీరు అమాయకులు. మిమ్మల్ని పెంచిన మీ తల్లిదండ్రులు మరింత అమాయకులు. మిస్సెస్ సుమతి, ఆలోచించుకోండి. పోయిన పుష్పలత గారి ఒంటి మీద నగలు పోయాయి. అవి మీరు ఒకప్పుడు కోరుకున్న నగలు. మర్యాదగా నిజం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. ఒప్పుకునేలాగా చేయగల సత్తా మాకుంది. జస్ట్ 10 రోజుల సమయం తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోతుంది.

0: ఏమిటి సైదులు, ఎందుకంతగా దాస్తావు? నిజం చెప్తే పోతుంది కదా.
1: ఏందయ్యా సారు, మీకు కూడా నా పైన అనుమానమా? నాకేం తెలియదు సారు, ఆ అమ్మకాడికి నేను వెళ్ళేదే నెలకొప్పాలి, మెయింటెనెన్స్ పైసల కోసానికి. ఒట్టు సారు, పోలీసులకు తవరన్నా చెప్పుండ్రి. చూడండి, ఈ పెట్ల ఆతలు తేలినాయో.
0: నాకు నీ మీద ఏమి అనుమానం లేదు సైదులు, కానీ ఎవరో వచ్చి వివరాలు అడిగితే ఆవిడ, అదే పుష్పలత గారి వివరాలు అవన్నీ చెప్పావట కదా. ఎందుకు చెప్పావు? మరి అందుకే పోలీసులు నీ పైన అనుమాన పడుతున్నారు.
1: వాళ్ళెవరో ఆ ముసలమ్మ గారి తాలూకు బంధుకలం అన్నారు సారు, అందుకే చెప్పిన. ఇంతగనం ఘోరం అవుతుందని నాకే వరక. నిజం సారు, నాకేం తెలియదు, మా అమ్మ మీదట్టు.
0: అదేలే, వాళ్ళెవరో కనీసం గుర్తునైనా చెప్పకపోతివి.
1: సత్యంగా చెప్తున్నా సారు, వాళ్ళెవరో ఏందో నాకు చెప్పనీకి వస్తలే. మధ్యాహ్నం ఎలా ఇస్త్రీ చేసుకుంటున్నా, యువలో హెల్మెట్లు పెట్టుకొని ముక్కుకు దస్తులు కట్టుకొని 200-300లా ఎవరెవరు ఉంటుర్రు అని అడిగినరు. నేను మీలెవలు అని అడిగిన, అవి చుట్టాలవనిర్రు. నాకే మెరక, ఇంకా పుష్పలతమ్మ గారు ఒక్కతే ఉంటదని చెప్పిన. కంతే, నాకు ఇంకేం తెలియదు సారు. నేను కంతనే చెప్పిన, పోలీసులు నమ్ముతలేరు.
0: అక్కడే వచ్చింది సిక్కు సైదులు. వాళ్ల పేర్లు అడ్రస్లు విజిటర్స్ బుక్ లో రాయించాలి కదా. పెద్ద ఆమెకు ఈ విషయం చెప్పాలి కదా. నువ్వు నాకైనా చెప్పాల్సింది కదా.
2: పిచ్చి తల్లి, అన్యాయంగా చచ్చిపోయింది కదా పాపం, అన్యాయంగా చచ్చిపోయింది.
1: అయినా ఆళ్ళే చంపినరని ఎట్లంటారయ్యా? కర్మ సారు, ఆమెకు అట్లా రాసి పెట్టింది, నాకు ఇట్లా రాసి పెట్టింది. ఊర్లో చేయలేండిపోయి అప్పులైనాయని బస్తీకి వచ్చిన. ఈ ప్లాట్లలో వాచ్మెన్ పనికి ఒప్పుకున్న చూడండి. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అయినా అదేంటి సారు, అందరిని వదిలేసిండ్రు, నా ఎరకబడిండ్రు పోలీసులు. ఒళ్ళంతా పచ్చి పుండైపోయాయి. ఎవరు చంపిండ్రు, ఎట్లా చంపిండ్రు, ఏం పెట్టి చంపిండ్రు? ఈ పోలీసులను పారేతు నన్ను అడిగితే నేనేం చెప్తా? ఎవరో వచ్చిండ్రని చెప్పి నా నెత్తికి తెచ్చుకున్నా. భగవంతుడా, తప్పుకాయనాయన.

0: భయపడుకు యాదమ్మా, నేను నీలాంటి ఓ స్త్రీని అంతే. మేమేమి నువ్వే పుష్పలత గారిని చంపావు అనడం లేదే, ఎందుకు అలా వణికిపోతున్నావు?
1: నీ కాలు ముక్త మేడం, నీ కాలు ముక్త. నాకేం తెలియదు, నన్ను వదిలే మేడం, పిల్లల తల్లిని అలాగమైపోతారు.
0: అరే నువ్వు రిలాక్స్డ్ గా ఉండి యాదమ్మా, ఒకటి చెప్పు, నీకు ఆ పెద్దావిడంటే ఇష్టమేనా?
1: ఓ అయ్యమ్మ చాలా మంచిది.
0: మరి ఆ మనిషి అన్యాయంగా పోయింది కదా, ఇలా అర్ధాంతంగా పోయిన మనిషి ఏమవుతుంది?
1: ఏమో మేడం, చదువు లేని దాన్ని, నాకు ఇంకేం తెలియదు.
0: ఏ మీ నల్గొండ జిల్లాలో రాంపల్లి ఊర్లో ఎవరికి దయ్యాల గురించి తెలీదా?
1: ఓ నాయనో, నా అమ్మ అయ్య ఊరు రాంపల్లిని, నీకే తయారిక మేడం.
0: నాకు ఇంకా కూడా తెలుసు, చెప్పనా? సైదులకి నువ్వు రెండో భార్యవి
1: మేడం.
0: అలాగే నీకు సైదులు రెండో భర్త. నీ మొదటి భర్త పురుగుల మందు తాగి చచ్చిపోతే నీ పిల్లలిద్దరినీ సాకుతానని మాటిచ్చి మొదటి భార్య ఎవరితోనో వెళ్లిపోయాక ఒంటరిగా మిగిలిన సైదులు మీ ఊరి పంచాయతీ సాక్షిగా నిన్ను కట్టుకున్నాడు. మీ ఇద్దరికి పుట్టిన పిల్లవాడే నీ ప్రాణానికి ప్రాణమైన ప్రభాస్, అవునా?
1: వామో, నీకు దండం పెడతా తల్లే, నీకు దండం పెడతా. ఇన్ని తెలిసిన మేడమో, ఈ సావెనుక నేను లేనని నీకు తెలుదా?
0: ఖచ్చితంగా తెలుసు యాదమ్మా, కానీ పుష్పలత గారు దయ్యంగా మారిందనుకో నిన్ను వదిలిపెట్టదేమో అని ఆలోచిస్తున్నా. ఆమె ఆత్మ శాంతించాలి కదా. అనుమానితులు ఎవరైనా ఉంటే చెప్పు, చాలు మనం పట్టేద్దాం, అది సంగతి.
1: పుష్పలతమ్మ ఇంట్లోకి ఎవరిని రానిదమ్మా, నేను మా ఓడు సైదులు వెళ్తాం, అవసరం ఉంటేనే. అయ్యమ్మ కొడుకు కోడలు ఉన్నప్పుడు ఎప్పుడు చూడు లొల్లైతుండే. ఆ కోడలమ్మ అత్తను బాగా తిడుతుండే, ఆ సారు వల్లకుండా కూసునేటోడు. ఇప్పుడు ఒవ్వులు దారి ఆల్దయ్యన్నాక చిన్నమ్మగారు అస్సలు ఎడికొత్తలేరు. నెలకో పాలి అయ్యొచ్చి అయ్యి ఇయ్యి తెచ్చిచ్చి పోతుండు. గప్పుడు మళ్ళా పెద్దమ్మగారే, పుష్పలతమ్మగారు బాగా ఏడుతుంది, ఏందేందో అడుగుతుంది. తలుపులు వేసుకుంటారు కదా, ఏమి వినిపియదు. ఆ సార్ కోపంగా వెళ్ళిపోతాడు గంతే.
0: అవునా యాదమ్మ, అన్నట్లు పుష్పలత గారికి ఒక మనవరాలుంది కదా, ఆ పిల్ల ఎప్పుడు ఇక్కడికి రాదా?
1: ఎందుకు రాదమ్మా, వస్తుంది. వాళ్ళమ్మ కోపం చేస్తుందని కాలేజీ టైంలో వస్తుంది. పెద్దమ్మకి సుత శిలకలాగా ఉంటదిగా అమ్మా. బుజ్జి మనవరాలంటే చాలా ఇష్టం. ఆ బుజ్జి నాయనమ్మ కాడ కూసుని కబుర్లు చెప్పేటిది, తిండి తినేటిది. ఇగో ఈ అమ్మ సావక ముందు గప్పుడప్పుడు గా శనివారం నాడు ఎవడో పిల్లగాంతోని బండి మీద వచ్చినది. సానాసేపు ఆంతోని మాట్లాడినాక నాయనమ్మ కడిగిపోయింది.
0: అది ఆ పిల్లవాడిని నువ్వు గుర్తుపట్టగలవా?
1: చూస్తే గుర్తుపడతానమ్మా, అయినా నాకేం తెలియదు తల్లి. పెద్దోళ్ళ బిడ్డలు పెద్ద పెద్ద సోపతులు, నాకేమెరక నన్ను పోనీ తల్లి. నా చిన్న కొడుకు నేను కనిపించకుంటే ఊరెగిరిపోయేటట్టు ఎడుతాడు. నీ కాలు ముక్త మేడం, నన్ను పోనీ మేడం, నన్ను పోనీ.
0: ఓకే మంచిదాను యాదమ్మా, నువ్వు మళ్ళీ అవసరమైతే పిలుస్తాం.
1: అట్టగేనమ్మా.

0: అయ్యేది అనుకో, దయ్యం.
1: వామో మేడం, నీ కాలు మొక్తా మేడం. ఎప్పుడు పిలిచినా వస్తా. ఇంట్లో నాకు సైదులకు ఏం సంబంధం లేదని మాత్రం నమ్ముండ్రి. ఇక పోత తల్లి. మేడము.
0: ఏంటి అదమ్మా?
1: ఏమనుకోవద్దు మేడము. తమరికి ఇద్దామని తెచ్చిన యాద మరిసిన.
0: ఏంటది
1: గది? పుష్పలతమ్మ చచ్చిపోయిందని తెలిసే వరకు భయంతో బయటికి ఉరుక్కుంటా వస్తా అంటే కాళ్ళు ఏమో గుచ్చుకుందమ్మా. ఏందో అని చూస్తే ఇగో గీ బంగారం గొలుసు. పాడు మనసు, తెల్వకనే తీసిన, తెల్వకనే దాసిన. నా మగని కూడా చెప్పలే ఇంతవరకు. నీ కాలు మొక్త, గిది నాకొద్దు. దీన్ని ఎవరు చూతారో, నాకేమైతుందోనని బుగులు. నన్ను తిండి తినియలే, కొనుక్కు తీయనియట్లే.
0: ఇదొక్కటేనా యాదమ్మా, ఇంకా ఏమైనా?
1: లేదు తల్లి, లేదు. సత్య ప్రమాణకంగా ఇదొక్కటే దొరికిన తల్లి. నీ కాలు మొక్త, నాకేం తెలియదు.
0: దీన్ని పుష్పలత గారి మెల్లో ఎప్పుడైనా చూసావా?
1: ఆ అమ్మ మెల్లో రెండు వరుసలు గొలుసు, దానెమ్మడు హనుమాన్ బొమ్మ లాకెట్టు ఉండేటిది. చేతులు రెండింటికి నాలుగు నాలుగు గాజులు ఉండేటి. చెవులకు తెల్ల రాళ్ళ కమ్మలు ఉండేటి. అయ్యి తప్ప నేనెప్పుడేమీ సోల్లే ఆ అమ్మకాడ.
0: సరే మంచిది, వెళ్ళు యాదమ్మ.
1: పోతా మేడము. మేడము, ఒక ఇసియం మేడం. మా నాయన ఒగ్గు కథలు చెప్తాడు. అయ్యన్ని ఇంట్లో రాములోరు, సీతమ్మ, హరిశ్చంద్రుడు, చంద్రమతి వాళ్ళే ఉంటారు మేడం. మా అమ్మ నాకు చిన్నగున్నప్పుడు కళ్ళ మాటలు చెప్పినా, పరాయోళ్ళ సొమ్ము బొక్కినా, వచ్చే జన్మలో కుక్కలెక్క బుట్టి వాళ్ళిళ్ళ కాపలా కాస్తమే బిడ్డ, గాటికి ఆశపడొద్దు అనింది. మా కట్ట మాకు సాలు మేడం, ఒక్క పొద్దులుండైనా బతుకుతాం. తప్పుడు సెటల్ చెయ్యం తల్లి, నన్ను నమ్ము.
0: నమ్మాన్లే యాదమ్మా, వెళ్ళిరా.
1: గట్టనే మేడం, గట్టనే పోయొత్తా.

0: ఏంటండి, ఇంకా ఆ డల్నెస్ పోదా? కర్మకాండలు పూర్తయ్యాయి కదా, ఇప్పటికైనా మామూలు అవ్వండి. పోయిన వాళ్లతో మనము పోతామా ఏంటి?
1: పోయినా బాగుండేది.
0: ఏంటండి ఆ మాటలు? కాలం మూడింది, చక్కగా పోయింది ఆవిడ, మనమేం చేయగలం?
1: కాలం మూడటం కాదు, కర్మ కాలిపోయింది. నేనేదో ఉద్ధరిస్తాననుకుని దగ్గరకు చేర్చుకుంది, చివరికి దిక్కులేని దానిలా చనిపోయింది. మన తప్పులకి అమ్మ బలైపోయింది సుమతి.
0: ఏంటి మీరనేది? మనదేం తప్పు? ఆవిడకి అలా రాసి పెట్టుంది, చచ్చిపోయిందంతే.
1: ఎంత నిర్దయగా మాట్లాడుతున్నావు సుమతి. ఇదే నీ తల్లిదండ్రులకి ఇలా అయితే నువ్వు ఇలాగే ఉంటావా?
0: కాస్త కంట్రోల్లో ఉండి మాట్లాడండి. మా అమ్మ నాన్నలకేం ఇలాంటి పరిస్థితి రాదు. నేనుండగా వాళ్ళకేం కానివ్వను, కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటాను. మరోసారి ఇంకెప్పుడైనా ఇలాంటి మాటలు మాట్లాడితే, ఇదిగో చెప్తున్నా, మర్యాద ఉండదు, జాగ్రత్త మీకు.
1: మర్యాద మర్యాద మననా తెలిసిన మనిషివే అయితే పెద్దవాడికి ఈ పరిస్థితి వచ్చేదా?
0: అంటే తప్పంతా నాదేనన్నా మీ ఉద్దేశం? అంత ప్రేమ ఉన్నవారు నా కొంగు పుచ్చుకుని వెనకాల ఎందుకు వచ్చారు? అయ్యో పాప అమ్మ అనుకుని అక్కడే ఉండలేకపోయారా?
1: నన్ను ఉండనిచ్చావా నువ్వు? నన్ను ఉండనిచ్చావా నువ్వు? నరకం చూపించావు. ఇప్పుడు పోలీసులకు సమాధానం చెప్పుకోలేక, ఫ్రెండ్స్ ముందు తల ఎత్తుకోలేక, కన్న తల్లికి కూడా జుగుప్స కలిగించేలాగా తయారైందే నా బతుకు.
0: మగాడు మగాడిలా మాట్లాడాలి, ఆడదానిలా ఏడుపేంటి?
1: అవును సుమతి, ఆడది మగాడిగా మారాక మగాడికి మిగిలేది ఆ ఏడుపే. ఎస్, తప్పు చేశాను. అమ్మని చెల్లి తమ్ములని అన్యాయం చేశాను, పెంచుకున్న తల్లిని అన్యాయం చేశాను. అవును, నాకు ఈ శిక్ష పడాల్సిందే, అంతే.
0: ఇంకా వాళ్ళని అమ్మ చెల్లి తమ్ముడు అంటారేంటి? మీరా కొంపలో మనుషుల మధ్య ఉంటే మిమ్మల్ని కట్టుకునేదాన్నే కాదు, గంపెడు ఆస్తుందని, అంతా నాకే వస్తుందని, ఒక్కగానొక్క కూతురు సుఖపడుతుందని మీకిచ్చి చేశారు మా వాళ్ళు. ఆ ముసల్ది ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా చచ్చింది. ఇప్పుడు పోలీసులు ఆ ఇంటిని కూడా సీల్ చేసి పారేశారు. మనమేదో ఆ ముసల్దాన్ని చంపినట్లు మన వెంటబడి నలిపేస్తున్నారు ఈ పోలీసులు. మా అమ్మ నాన్న ఎంత కుమిలిపోతున్నారో తెలుసా మీకు? మీ కర్మ కాదు ఇది, నా కర్మ. మిమ్మల్ని కట్టుకున్నందుకు నేను ఏడవాలి.
1: ఏడుద్దాం, ఇప్పుడు మిగిలింది అదే మనకు. అమ్మ సారీ అమ్మా, అమ్మా నన్ను క్షమిస్తావా అమ్మా? అమ్మా
0: చిచ్చే, ఇంత వాజమ్మని నేనెక్కడ చూడలేదు.
1: అవును, నిజమే చెప్పావు సుమతి.

0: తోబుట్టువులకు అండగా ఉండాల్సిన నేను వాళ్ళని విదిలించి పారేశాను. కాళ్ళ మీద పడి బతకనీరా నాయనా అని బ్రతిమిలాడిన పెద్దమ్మని ఒంటరి చేశాను. పెళ్ళాం పిల్లలు తప్ప మరొకరు లేనట్టు నా జీవితం మొత్తం నీ చేతుల్లో పెట్టాను. తెలివిగా నన్ను మచ్చిక చేసుకున్న నీ తల్లిదండ్రుల అడుగులకు మడుగులొత్తాను. పున్నామ నరకాన్ని తప్పిస్తాననుకున్న పెంచిన తల్లికి బ్రతికుండగానే నరకాన్ని చూపించాను. అవును, నాకు ఈ శాస్తి జరగాల్సిందే.
1: హలో, మిస్టర్ శ్రవణ్ కుమార్?
0: ఎస్ సార్.
1: ఒకసారి పోలీస్ స్టేషన్కి వస్తారా?
0: ఓకే సార్, వస్తాను. అది ఒక అరగంటలో పోలీస్ స్టేషన్లో ఉంటాను సార్.
1: ఓకే.
2: హాయ్ ఇన్స్పెక్టర్ అవళి.
3: హాయ్ సార్. హావ్ సమ్ కాఫీ సార్?
2: వై నాట్, కెన్ ఐ స్మోక్ టు?
3: వద్దు, నాకు పొగ పడదు.
2: ఇదే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ పొజిషన్లో ఉన్నా ఆడవాళ్ళు ఆడవాళ్ళే.
3: థ్యాంక్ యూ సార్, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. తాగండి, కాఫీ చల్లారిపోతుంది.
2: ఏం చేద్దాం మిస్ రావళి, కేసులో పురోగతి శూన్యం, ఒక్క అంగుళం కూడా ముందుకు జరగలేదు.
3: అదే ఆలోచిస్తున్నాను సార్. పుష్పలత గారి కేసు మిస్టరీగానే ఉంది. ఇంట్రాగేషన్ ఏది అందడం లేదు, మోటివ్ కూడా స్పష్టంగా లేదు. ఆవిడ శరీరం మీద నగలు తప్ప బీర్వాలో ఉన్న నగలు, ఖరీదైన చీరలు, వెండి సామాన్లు వగైరాలు ఏమీ పోలేదు. అసలు బీర్వా తెరవబడలేదు. ఇల్లు డాక్యుమెంట్స్ కూడా లాకర్లో భద్రంగా ఉన్నాయి.
2: ఎస్ రావళి, హతురాలి ఒంటి మీద ఆనవాళ్లు చూస్తే ఆమెను చిత్రవధ చేసి చంపినట్లు అనిపిస్తోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అవే తెలియజేస్తున్నాయి. అగంతుకుడు ఎవరో కాలింగ్ బెల్ నొక్కి ఆమె తలుపు తీయగానే హఠాత్తుగా ఆమెపై దాడి చేసినట్లు, వెల్లికిలా పడిపోయిన పుష్పలత గారిని సోఫా దిండుతో ఊపిరి ఆడకుండా చేసి ఆ తర్వాత ఆమె కంఠానికి తాడు కట్టి బాత్రూమ్ దాకా లాక్కు వెళ్ళినట్టు రిపోర్ట్స్లో. ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా?
3: చాలా మైనర్ అండ్ నెగ్లిజబుల్ పాయింట్స్ సార్. స్పాట్ దగ్గరలో దొరికిన గొలుసుకున్న పులిగోరు లాకెట్, దాని వెనుక ఇంప్రెస్ చేయబడిన దాన్ని బట్టి గణపతి జ్యువెలరీస్ ప్రొద్దుటూర్ అని ఉంది. హతురాలు రాయలసీమ వాసి కాదు. మనం అనుమానించే ఆమె కొడుకు కోడళ్లు కూడా ఆ ప్రాంతానికి పరిచయస్తులు కాదు. వాచ్మెన్ దంపతులు తెలంగాణ వాస్తవ్యులు.
2: అవును, మనకి అనుమానం వచ్చిన పుష్పలత గారి మనవరాలి బాయ్ ఫ్రెండ్ కూడా లోకల్ వ్యక్తి. సారీ, బాయ్ ఫ్రెండ్ అనకూడదేమో, జస్ట్ క్లాస్మేట్ మాత్రమేనే కదా తెలియంది ఇన్వెస్టిగేషన్లో.
3: ఎస్ సార్. ఇకపోతే పుష్పలత గారి భర్త తాలూకు బంధువుల్లో ఈవిడ ఆస్తిని పొందాలనుకున్న వారిలో ఆమె మరిది ఆడపడుచులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఈ పదేళ్లలో ఎప్పుడూ వదిన గారిని, అదే పుష్పలత గారిని పలకరించిన రుజువులు లేవు. ఎప్పుడైతే ఈవిడ శ్రవణ్ణి దత్తత స్వీకారం చేశారో అప్పటినుంచే వారి మధ్య రాకపోకలు లేవు. వారి ఇళ్లలో జరిగే వివాహం లాంటి శుభకార్యాలకు ఈమెను పిలిచినా పుష్పలత గారి పెద్ద వయసు కారణంగా కొంత, శ్రవణ్ దంపతులు ఆమెను కట్టడి చేయడం వలన కొంత, పూర్తిగా ఒంటరి జీవితమే గడుపుతోంది. కొన్ని నెలల క్రితం పుష్పలత గారికి చికెన్ గున్యా అతి తీవ్రంగా వచ్చినప్పుడు కూడా ఆమె తిండికి మందులకి కూడా ఆమెకు అపార్ట్మెంట్స్లో వాళ్లే సాయం చేయడం, వాచ్మెన్ భార్య సపర్యలు చేయడం జరిగిందట. తల్లికి తెలియకుండా మనవరాలు కొద్దో గొప్పో నాయనమ్మను అటెండ్ అయిందంట. శ్రవణ్ తర్వాత అపార్ట్మెంట్స్లో వాళ్ళకి ఖర్చైన సొమ్ముని వాచ్మెన్కి చెల్లించి థ్యాంక్స్తో సరిపెట్టాడట.
2: వెరీ గుడ్. రాను రాను భారతదేశం మొత్తం ఒక వృద్ధాలయంగా మారిపోతుంది. మనసుతో జీవించే మనుషులు మృగ్యమైపోతున్నారు. ఓకే రవళి, చెప్పు వాట్ నెక్స్ట్, ఏం చేద్దాం? లక్షల కేసుల్లాగే దీన్ని మూసేద్దామా?
3: సార్, సంహావ్ నాకెందుకో ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చిన తర్వాత అరైజ్ అయిన ఈ కేసుని సాల్వ్ చేయాలనుంది సార్. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. 6 నెలలు దాటేదాకా మనకు సమయం ఉంది కదా సార్ క్లోజ్ చేయడానికి.
2: ఓకే, ఆల్ ది బెస్ట్ రవళి.
3: థ్యాంక్ యూ సార్.

0: Cheers.
1: థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు.
2: అవును కుటుంబరావు గారు, మనం అందరం ఇప్పుడు రెండు రెండిళ్ళ వాళ్ళు అవుతున్నాం. ఒక్కొక్కరికి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్,
3: దాదాపు కోటిన్నర ఖరీదు చేసే ఆస్తి. ఈ సెంటర్లో అంత విలువగల ఫ్లాట్.

0: ఫ్లాట్స్ దొరకటం మన లక్.
1: ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కట్టిన ఈ ఫ్లాట్స్ ని మనం జస్ట్ 3.5 లక్షల్లో కొనుగోలు చేశాం. అప్పుడు అనుకోలేదు ఇంత డెవలప్మెంట్ వస్తుందని. వెరీ వెరీ హ్యాపీ. మరో పెగ్గు ఈ సమయంలో.
2: విత్ ప్లెజర్.
0: నువ్వు కూడా ఇంకో పెగ్గు కొట్టు రాజారా.
3: మళ్ళీ ఇలాంటి సెలబ్రేషన్ మన గృహ ప్రవేశాల తర్వాతే. పొయ్యండి కాస్త. మీరు గ్లాసు పర్లేదు తీసుకోండి సార్.
0: చూడండి మళ్ళీ చెప్పలేదనొద్దు. ఈ నెలాఖరికల్లా మనం ఇక్కడి నుంచి ఇదిగో ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. సరిగ్గా 7.5 లో మనకి ఫర్నిష్డ్ అపార్ట్మెంట్స్ సొంతం అవుతాయి. ఈ సమయంలో బిల్డర్ మనకి ఏంటున్నారా 10,000 చొప్పున బాడుగు చెల్లిస్తాడు. లోపల అదేంటే ఇంటీరియర్స్ రిజిస్ట్రేషన్ వగేరా ఖర్చులు మనమే. దుడ్లు లేవు మా వల్ల కాదు అని మాత్రం అనొద్దు.
1: అమ్మమ్మ ఎలా అంటామండి, ఇన్నాళ్ళకి ఈ విషయం ముడిపడింది. కాదు అనం లేదు అనం ఏది మరి కాస్త.
4: పోలీసులు
5: ఇదేంటి ఈ సమయంలో? సార్ రండి రండి సార్ కూర్చోండి సార్.
4: రాంగ్ టైంలో వచ్చినట్టున్నాం కదా.
5: నో సార్. పాపం పుష్పలత గారు అన్యాయంగా సార్. సార్ ఏమైనా తెలిసిందా సార్? ఎవరో తెలిసిందా? ఆ కేసు కోసమేనా మీరు వచ్చింది?
4: ఎస్. తెలియకుండా ఎలా ఉంటుందండి? చాలా చాలా క్లియర్గా ఈజీగా తేలిపోయింది.
5: ఈజీగా తేలిపోయిందా? ఎవరు సార్? వాచ్మెన్ గారేనా?
0: అంతే సార్. పైసల కోసం ప్రాణాలు తీసే పాపులు సార్ వాళ్ళు.
4: రైట్ సైడ్. ప్రాణాలు పొట్టన పెట్టుకునే వాళ్ళు పాపులే, వారికి శిక్ష పడటమే ధర్మం.
5: లేడీ ఇన్స్పెక్టర్ గారు, అమ్మా ఇంత చీకట్లో మీరు కూడా?
6: డ్యూటీ ఇస్ గాడ్ కదా. పోలీస్ అంటే అర్థం తెలుసా? పబ్లిక్ ఆఫీసర్ ఫర్ లీగల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ క్రిమినల్ ఎమర్జెన్సీస్. రండి ఇప్పుడు మీరు మాకు అతిథి.
5: నేనా అమ్మా? నన్న మీరు అరెస్ట్ చేసేది?
6: ఎస్. పదండి
5: సార్. ఎక్కడ పొరపాటు జరిగింది సార్? ఇది అన్యాయం సార్. నేను హత్య చేస్తానా? నాకు అంత ధైర్యం ఉందా సార్? అవసరం కూడా లేదు సార్. చూడండి పబ్లిక్ సర్వెంట్గా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినా ఈ 10 ఏళ్ల నుంచి కృష్ణారామ అనుకుంటూ బతుకుతున్నాను సార్. నన్నా సార్ మీరు అరెస్ట్ చేసేది?
4: మిస్టర్ అవళి.
6: ఎస్ సార్.
4: కస్టడీలోకి తీసుకోండి. కుటుంబరావు గారు ఎక్కువ నటించకండి, చూడడానికి అంత బాగోలేదు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. జరగండి. ఎవరైనా సంతకం చేయండి ఇందులో.
5: ఏమిటయ్యా? ఎవరు అడగరేమిటి? ఎందుకు అని ప్రశ్నించరేమిటి? మీకోసం నేను ఇంతగా శ్రమ పడి ఈ ఫ్లాట్స్ స్థానంలో రాజమహల్ కట్టించబోతుంటే ఇలా చూస్తూ ఊరుకుంటా. అడగండి, ఇది అన్యాయం అని అరవండి.
1: మాకు తెలియాలి ఏ పాపం తెలియని పెద్ద మనిషి కుటుంబరావు గారు పిల్లా పాప గలవాడని ఇలా అన్యాయం చేస్తారా? మేము ఒప్పుకోం.
7: అవును మేము ఒప్పుకోము. సార్ తోలుకొచ్చిన సార్ ఇలాను.
8: సార్ మేము నిజంగా మాకేం తెలియదు సార్.
4: మీకు ఈ హత్యలో భాగం లేదు, కానీ హత్య జరిగిన నేపథ్యం మాత్రం మీ ఇరువురిదే.
6: న్యాయానికి ధర్మానికి మరింత స్వేచ్ఛ ఉండుంటే స్వార్థ మనస్తత్వానికి లోపత్వానికి తగిన శిక్ష పడవలసింది. అది మీకే. కనీస సానుభూతి ఏ కాస్తైనా మానవత్వం ఉండుంటే ఈ హత్య జరిగేది కాదు. మీ అదృష్టం బాగుంది కనుకనే కల్ప్రిట్ ఇంత త్వరగా దొరికాడు. మీరు బయటపడ్డారు. కుటుంబరావు గారు

0: మేడం
1: మీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారా?
0: ఉన్నారు మేడం.
1: వీడ్కోలు చెప్పేయండి, వెళ్దాం.
0: అమ్మా ఇన్స్పెక్టర్ గారు, మీరెక్కడో పొరపడుతున్నారు. ఏ రకంగానూ నాకు ఈ హత్యతో సంబంధం లేదు, ప్రయోజనము లేదు. సొసైటీలో నాకున్న పరపతి మీకు ఇంకా తెలిసినట్లు లేదు.
2: ఇజ్ ఇట్ ఓకే మిస్టర్ కుటుంబరావు?
0: సార్.
2: మీ వాళ్ళందరూ వచ్చినట్టేనా?
0: సార్. ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తున్నారు నన్ను? వారెంట్ ఉందా? నా ఒక్కగానొక్క కొడుకు ప్రవీణ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఒక్కసారి వాడికి కాల్ చేస్తాను. వాడు ఈ సిచ్యుయేషన్ని ఊహించడం కూడా ఊహించలేడు.
2: ఇజ్ ఇట్ నో వరీస్. తండ్రి కొడుకులిద్దరూ ఒకే బంధనంలో, సారీ బందీలుగా బతకొచ్చు. పదండి.
3: నిజంగా మాకు అర్థం కావటం లేదు. ఇంతకీ మా అమ్మని చంపింది ఎవరు? ఎందుకు చంపారు? ఏ మోటివ్?
1: అవన్నీ కోర్టులో తెలుస్తాయి. లెట్ అస్ స్టార్ట్.
4: మేడం, ప్రవీణ్ గురించి ఏదో అన్నారు, ఏమిటది?
0: ఇది చాలా అన్యాయం. ఎక్కడో బెంగళూరులో ఉన్న నా కుమారుడికి ఇందులో ఏ సంబంధం లేదు. వాడు వెల్ ఎడ్యుకేటెడ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, పెద్ద కార్పొరేట్ కన్సర్న్. ఏ ఆధారంతో వాడిని నేరస్తుడు అంటున్నారు?
2: ముందు సెల్ఫోన్ అటీ కానిస్టేబుల్, దీన్ని జాగ్రత్త చేయి. చూడండి కుటుంబరావు, యూఆర్ అండర్ అరెస్ట్. మీరే కదా అడిగారు ప్రవీణ్కి ఈ కేసుతో ఏమిటి సంబంధం అని.
4: అవునండి.
2: వినండి, ప్రవీణ్కి ఈ హత్యకు ఉన్న సంబంధాన్ని తెలియజేసినవి ఈ రెండు: పులిగోరు గొలుసు, తర్వాత డెంచూరు, ముందు కట్టుడు పళ్ళు. చూడండి కుటుంబరావు, ఇవి ఎవరో గుర్తుపట్టారా? నేను చెప్తాను. ఈ పులిగోరున్న బంగారు గొలుసు నీ ముద్దుల కొడుకు ప్రవీణ్కి మీ అత్తమామలు, అదే పొద్దుటూరులో ఉంటారే వాళ్ళు, అతని పసితనంలో చేయించింది. ఇక ఈ రెండు కట్టుడు పళ్ళు మీ వాడు ఆటల్లో కింద పడ్డప్పుడు మీరు కట్టించిన కట్టుడు పళ్ళు. పెద్దావిడిని చంపే ప్రక్రియలో ఆవిడ ఆత్మరక్షణ కోసం పెనుగులాడినప్పుడు ఆ స్పాట్లో కింద పడిపోయినాయి. హంతకుడు ఏదో ఒక ఆధారం వదలకుండా వెళ్ళడు. మిస్ రవళి, కంగ్రాచులేషన్స్ టు యూ, మంచి క్లూస్ ఇవి.
0: నో నో, అబద్ధం, ఇదంతా అబద్ధం. మా వాడికి ఈ కేసుతో ఏ సంబంధం లేదు. వాడుండేది బెంగళూరు. ఆ ముసలి దానితో ఏ వైరము మాకు లేదు. ఫ్రెండ్స్, ఇదేదో పోలీసుల ఎత్తుగడ. మా అబ్బాయికి మాకు ఈ హత్యతో ఎలాంటి కనెక్షను లేదు లేదు లేదు.
3: నాకు మీరు చెప్పేదేమీ అర్థం కావటం లేదు.
2: కథ మొత్తం వినకుండా అడ్డం పడితే ఎలా సార్? వాడు కంచికి వెళ్ళాలంటే చాలా మంది ఇల్లు ఉంటాయి. ఈ అపార్ట్మెంట్ కట్టి 30 సంవత్సరాలు దాటింది. మీ అందరికీ వీటి స్థానంలో ఇదే ప్రదేశంలో ఒక్కొక్కరికి 2 అపార్ట్మెంట్ కట్టిస్తానన్న ఈ బిల్డర్తో ఏకీభావం కలిగింది. పాత 16 ఫ్లాట్స్ స్థానంలో 50 ఫ్లాట్స్ కట్టిస్తానని అతను ఆఫర్ ఇచ్చాడు. మీ అందరి ఆశలపై అడ్డం మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రవణ్.
3: నో, నేనెప్పుడు కాదు అనలేదే.
2: కాదు అనడానికి కానీ అవును అనడానికి కానీ 203 ఫ్లాట్ మీ పేరు మీద లేదే. పుష్పలత గారికి తన ఫ్లాట్ను వదిలి ఎక్కడుండాలో తెలియలేదు. మీ శ్రీమతి ఆమెను ఫుట్పాత్ మీదకి పంపుతుందే తప్ప మీ వసారాలకు కూడా రానియదు.
5: సార్, మీరు నాపై పర్సనల్ రిమార్క్స్ చేస్తున్నారు.
1: ప్రాపర్టీ కోసం జరిగిన ఈ క్లాష్లో జరిగింది. ఇంప్రాపర్ కాబట్టే ఇంత విషాదం జరిగింది.
2: లెట్ మీ కన్క్లూడ్. అసోసియేషన్ జరిపే మీటింగ్స్లో మీరు ఎప్పుడూ పాల్గొనలేదు. వాళ్ళు పంపిన సమాచారాన్ని మీ నుండి సమాధానం లేదు. కారణం, సమాధానం మీ వద్ద లేదు గనక. అందుకే మిస్టర్ కుటుంబరావు, ద ప్రెసిడెంట్ ఆఫ్ అపురూప అపార్ట్మెంట్స్, తనంతట తానుగా క్లీనర్ సర్టిఫికెట్ ఇచ్చుకోదలిచాడు. పెద్దావిడిని మట్టు పెట్టడమే పరిష్కారం అన్న దురాలోచనతో తన కొడుకును సంప్రదించాడు. 27వ తేదీ రాత్రి పుష్పలత గారి చావుకి ముహూర్తం పెట్టాడు. కుటుంబరావు కొడుకు ప్రవీణు తనతో పాటు 10 దాకా చదివి ఆ తర్వాత చదువు మానేసి చిన్నా చితగా పనులు చేసుకుని బతికే వేణుగోపాల్తో కలిసి అతి క్రూరంగా చంపాడు. అయితే ఆ స్నేహితులిద్దరి మధ్య అప్పుడే డీల్ చెడిపోయింది. ప్రవీణ్ ఇస్తానన్న దానికన్నా మరింత ఎక్కువ కావాలని అడిగిన వేణుగోపాల్ అభ్యర్థనని ప్రవీణ్ ఒప్పుకోలేదు. ఘర్షణలో ఊడిపోయిన పళ్ళను కట్టించుకునేందుకు మరో 2 రోజులు ప్రవీణ్ ఇదే నగరంలో ఉండాల్సి వచ్చింది. ఫ్లాట్ నెంబర్ 203కి వెళ్ళి వెతుక్కోవడానికి అతనికి ధైర్యం చాలేదు. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండిపోయిన ప్రవీణ్ పళ్ళు కట్టించుకునేందుకు డెంటిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఆ మర్నాడు పళ్ళను అమ్ముచ్చుకోవడం జరిగింది. ఆ 2 రోజుల్లో దిక్కులేని చావుకు గురైన పుష్పలత గారి శవం

0: కుళ్ళిపోయింది. ప్రవీణ్ తప్పుకున్నాడు. కుటుంబరావు గారు ఆ ఫ్లాట్లోకి అడుగు కూడా పెట్టకుండా అమాయకుళ్ళగా నటించాడు. ఇది సంగతి
1: సార్. ఇది అబద్ధం సార్. నా కుటుంబానికి ఇందులో ఏమాత్రమూ సంబంధం లేదు. నమ్మండి సార్, నన్ను నమ్మండి.
0: గుడ్ పర్ఫార్మెన్స్ కుటుంబరావు గారు. ఇంతకీ ఈ విషయం ఎలా తెలిసిందో చెప్పనివ్వండి. ప్రవీణ్కి హత్యాకాండలో సాయం చేసిన వేణుగోపాల్ టెలిఫోన్ కాల్స్కి ప్రవీణ్ రెస్పాండ్ అవ్వలేదు. ఆ కసితో ఆకాశరామన్నగా మారి ఇన్ఫర్మేషన్ అందించాడు. ఆకాశరామన్న ఆనుపానం తెలుసుకోవడం మా పోలీస్ డిపార్ట్మెంట్కి డ్రిల్ చేసిన తేలిక. సో కుటుంబరావు గారు అనుకో, మీ 70 సంవత్సరాల జీవితంలో ఇలాంటి ఉత్కంఠభరిత సన్నివేశం చూసి ఉన్నారనుకోను.
2: అమ్మా ఇన్స్పెక్టర్ అమ్మా, దండాలు తల్లి, కూటికి గూటికి గుడ్డకి నోచుకొని బక్కోళ్ళం, చదువు రానోళ్ళం, ఈ సావు మా సావు కొత్తదని భయపడ్డాం. మమ్మల్ని అన్యాయం కాకుండా కాసినవు తల్లి, నీ కాలు ముక్తమయమ్మా.
3: చదువుకున్న వాళ్ళకి సంస్కారం రావాలి, కానీ నేటి పరిస్థితి చదువు కొందరిలో స్వార్థాన్ని మోసాన్ని డబ్బు కోసం గడ్డి తినే నీచత్వాన్ని నేర్పుతోంది. చదువుకోకపోవడమే మీరు చేసిన మంచి పని యాదమ్మా. నిజానికి మిమ్మల్ని ఇందులో ఇరికించే ప్రయత్నం చేశాడు ఈయన. సైదుల దగ్గరికి మనుషుల్ని పంపి మీ మీద అనుమానం కలిగేలా చేశాడు. అందుకే సైదుల్ని హంతకుడిగా కాకపోయినా అనుమానితుడిగా విచారించవలసి వచ్చింది. వీఆర్ సారీ. ఓకే సార్, లెటస్ మూవ్. మా పేరెంట్స్ కంగారు పడతారు.
0: మొత్తానికి ఏ పొజిషన్లో ఉన్నా ఆడపిల్ల ఆడపిల్ల అనిపించవరావళి.
3: ఎస్ సార్, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్.

0: మీరింతవరకు ఎవ్వరిది పాపం నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, కుమారి ఎంబి హిమచంద్రిక, శ్రీ కేతోజు భానుప్రకాష్, శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. రచన శ్రీమతి నందిరాజు పద్మలతా జయరాం. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: బక్త్ ఖాన్, ఆలీ జహాన్ బియాబానో పహాడో మే భటక్నే కే బజాయ్ ఫిరంగి కి హుకూమత్ కుబూల్ ఫర్మాయి హై. ఇన్కి జానో మాల్ ఔర్ ఇజ్జత్ కి జిమ్మేదారీ మైనే లీ హై.
2: మక్కార్ గద్దార్ ఫరేబి ఇలాహి బక్ష్, తుమ్ యహాన్ తక్ గిరోగే మైనే సోచా భీ నా థా.
1: బక్త్ ఖాన్, జబాన్ కో లగామ్ దో,
2: తల్వార్ మ్యాన్ మే రహనే దో, వక్త్ ఇజాజత్ నహీ దే రహా హై, వర్నా ఇస్కే పానీ సే తారుఫ్ కరా దేతా. ఆలీ జా, లమ్హా భర్ భీ యహాన్ ఠహర్నా హమే నుక్సాన్ పహుంచా సక్తా హై.
3: బక్త్ ఖాన్, హమ్ బహుత్ థక్ గయే హై, టూట్ చుకే హై, హమారే అజ్జా నే ఫిరంగి కా లోహా మాన్ లియా హై. ఏక్ అకేలా బక్త్ ఖాన్ ఔర్ యే జయీఫ్ బాద్షాహ్ జఫర్.
2: సర్కార్, దేర్ నా ఫర్మాయే, తశ్రీఫ్ లే చలే.
1: బక్త్ ఖాన్, బాద్షాహ్ తనహా నహీ హై, అహ్లు అయాల్ కే బారే మే భీ సోచనా హమారా ఫర్జ్ హై.
2: మేరే సర్కార్, ఏక్ ఏక్ లమ్హా కీమతీ హై.
3: బక్త్ ఖాన్, హమే మలికాయే ఆలియా ఔర్ అప్నే ఫర్జందగాన్ సే మశ్వరా కర్ లేనే దో.
2: సర్కార్, క్యా యే ఆఖరీ ఫైసలా హై?
1: బక్త్ ఖాన్, తుమ్ సిర్ఫ్ ఏక్ సిపహ్ సాలార్ హో, హదే తోడ్నే కీ కోషిష్ నా కరో.
2: आप खामोश हैं आली जा, इलाही बख्श तुम जीत गए. तारीख का मौर्रिख लिखेगा सल्तनत मुगलिया के आखिरी ताजदार की हार फरेबी मक्का रिश्तेदार के हाथों हुई है. तो आस्तीन का सांप निकला, इलाही बख्श थूकता हूं तुझ पर. मैं जमुना में नाव पर आली जा आपकी राह देख रहा हूं.

0: ये है विविध भारती।
1: उजाले उनकी यादों की। उजाले उनकी यादों की।

0: నిజగమదని
1: సగమగత
0: నిజగమదని
1: నిధమగతని
0: దని సగమత
1: ధమగతని
0: మదని సగమ గత నిధని గత నిధని గత

0: सुन रहे हैं विविध भारती।
1: आकाशवाणी विविध भारती केंद्रम నిలయంలో సమయం 5 గంటలు।
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా।

శ్రోతలందరికీ ముందుగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. స్టూడియోలో సమయం 5:58. ఇప్పటిదాకా వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ ముంబై కేంద్రాల నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రసారాలు షురూ అవుతాయి. ఈ ప్రసారాలను 100.2 MHz ఎఫ్ఎం పై ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై కూడా ఇనొచ్చు. ఇంకొంచెం సేపట్లో మిమ్మల్ని పలకరించి అలరించే కార్యక్రమం మాట చెప్పునరి పాటయి నుండి షురూ అవుతుంది. ఇదైనాక 5:30 సంబురం పిల్లల కార్యక్రమం ఉంటుంది. ఇక మిగతా అన్ని కార్యక్రమాల వివరాలు 6:05 ఇయ్యలటి రేపటి కార్యక్రమాల చెప్తా. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండుండ్రి 100.2 FM.

మాట చెప్పుర్రీ, పాట ఇనున్రి. మీ మాటలతో పాటు మీరు కోరుకునే పాటలు. ఈ సరదా సినీ గీతాలతో మీ మాటలతో సందడిగా సాగే ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయొచ్చు, మీకు నచ్చిన పాటల్ని అడగచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0872732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్. దీన్ని జత చేసి 29501, ఇంకో నంబర్ 2300081. ఈ నంబర్లకు ఫోన్ చేసి పాటల్ని కోరచ్చు. అదేవిధంగా ఉత్తరం ద్వారా కూడా పాటల్ని కోరే వెసులుబాటును మీకు కల్పించింది మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. అందుకు మీరు ఉత్తరం రాయాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ 504001, ఇది పిన్ కోడ్ నంబర్.

కొన్ని అక్షరాల కలయిక పదాలుగా మారగా ఆ పదాల కూర్పు వల్ల కావ్యం ఉద్భవించినట్లు స్వరాలతో కూర్చిన మాల సంగీతమై సామవేదంగా మలచబడిందట. మరి ఆ స్వరాలు కలగలిసిన గీతాలను ఇప్పుడు విందాం మన మాట చెప్పునరీ పాటయినరీ కార్యక్రమంలో. మరి కార్యక్రమంలో ముందుగా అతడే ఒక సైన్యం చిత్రం కోసం సునీత ఆలపించిన ఈ గీతం విందాం.

0: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పున్రీ పాట ఇనున్రీ కార్యక్రమంలో కోరిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో,
0: నమస్తే అండి.
1: శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం. సాయినాథ్ కదా?
1: అవును మేడం, సాయినాథ్.
0: బోత్ మండల్ మార్లపల్లి నుంచి చెప్పాలి. సాయినాథ్, ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తారా? సరే, మరి ఇవాళ స్నేహితుల దినోత్సవం ఉంది కదా, కలుసుకున్నారా? మరి మీరు దోస్తులు ఎవరన్నా ఎక్కడన్నా కలుసుకున్నారా? శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఓకే,
1: ఒక కేక్ కట్ చేశాం మేడం.
0: ఓహో, కేక్ కూడా కట్ చేసిండ్రు అయితే.
1: మా ఫ్రెండ్ ఉంటాడు నిర్మల్లో.
0: అవునా? ఓకే ఓకే. ఇంకా మరి ఇప్పుడు చేన్లో ఉన్నారా, ఇంటి కాడ ఉన్నారా?
1: చేన్లో ఉన్నాం మేడం, మాకు ఎడ్లు ఉన్నాయి, ఎడ్లు మేపాలా.
0: అవును, మంచిగా ముసురు కూడా బంద్ అయిపోయింది, వర్షం 2 రోజుల నుంచి పడలేదు కదా. సాగుతున్నాయి. ఏం పనులు నడుస్తున్నాయి మరి ఇప్పుడు?
1: కలుపులు మేడం, ఇప్పుడు గడ్డిలైనాయి.
0: పత్తి పెట్టినరా మరి?
1: మేడం, పత్తి పెట్టినాము. ఒక 5 ఎకరాలు, 5 ఎకరాలు స్టోర్ ఉంది. ఇది మొదటిసారి మేడం నాకు ఫోన్ తలగడం.
0: అవునా, ఇప్పుడే ఫస్ట్ టైం మీరు చేసుడు?
1: ఇదే ఫస్ట్ టైం. మార్నింగ్ ఫోన్ చాలా సార్లు చేశాను మేడం, సింగిడి
0: అయితే మీకు అదృష్టం బాగుంది. మరి స్నేహితుల దినోత్సవం సందర్భంగా సాయంత్రం మీకు ఫోన్ కలిసింది కదా, చెప్పండి. మరి మీ స్నేహితులకు ఏమైనా చెప్తారా శ్రోతలకు?
1: స్నేహితులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
0: ఓకే.
1: మా ఫ్రెండ్ రాలేడు మేడం, సాయి ప్రసాద్ అని హైదరాబాద్ లో ఉంటాడు.
0: ఓకే,
1: ఆల్రెడీ ఫోన్ లో మెసేజ్ చేసినా గానీ రేడియో ద్వారా కూడా ఆయనకి దినోత్సవ శుభాకాంక్షలు.
0: ఏం పేరు అన్నారు?
1: సాయి ప్రసాద్.
0: సాయి ప్రసాద్ కి సాయినాథ్ తరపున స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నారు, అంతేనా?
1: అవును మేడం.
0: ఓకే సాయినాథ్, మరి ఏ పాట వింటారు?
1: RX 100 నుండి పిల్లారా.
0: సరే మరి, పాట వస్తుంది విందామా?
1: ఓకే మేడం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
4: ఇది తెలంగాణ యాసాబాసలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నింట. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి కార్యక్రమంలో కోరిన పాటల్ని. అయితే శ్రోతలు, మీరు కూడా ఇట్లనే కోరిన పాటల్ని వినేటందుకు మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0873 కోడ్ను జత చేసి 2950 ఇంకొక నంబర్ 2300 ఈ నంబర్లకు ఫోన్లు చేయుండ్రి. అట్లనే నాతో ముచ్చట పెడుతూ మీకు తెలిసినటువంటి కొత్త విషయాలను శ్రోతలతో పంచుకుంటూ మీరు కోరిన పాటల్ని కూడా వినొచ్చు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నింట. మీరు వింటున్నారు మాట చెప్పున్రి పాట ఇనున్రి కార్యక్రమంలో కోరిన పాటల్ని. ఈ కోరిన పాటల్ని వినతందుకు మరొక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్లో ఉన్నారు. కీర్తి రాజ్కుమార్ గారు నిజామాబాద్ నుండి. హలో.
2: హలో,
1: నమస్తే అండి. ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? నేను బాగున్నా. చెప్పండి సార్, నిజామాబాద్ లో ఎట్లుంది, వర్షం పడుతుందా ఇప్పుడు?
2: పడిందమ్మా, ఒక హాఫ్ అన్ అవర్ పడింది, ఇప్పుడు వేడిస్తుంది.
1: ఓకేనండి, మీకు ముందుగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు సార్.
2: అమ్మ మీకు కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. నా బాల్య మిత్రులకు, నా తోటి సహోదరులకు మరియు శ్రోతలకు, హైదరాబాద్ శ్రోతలకు అందరికి రాజ్కుమార్ బాబి వందనం.
1: ధన్యవాదాలండి. చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు?
2: అమ్మ నేను రెడీమేడ్ గవర్నమెంట్ లో వర్క్ చేస్తాను అమ్మా.
1: బోనాల పండుగ ఇవాళ ఆదివారం కాబట్టి ఆషాఢ బోనాల పండుగ జరుగుతుందా?
2: అవునమ్మా, చాలా ఉత్సాహంగా చాలా మంచిగా చేస్తున్నామమ్మా.
1: ఓకే,
2: అంటే తమ్ముదిలో చాలా బాగుంది, ఇప్పుడే వర్షం కూడా కురిసి వెలిసింది.
1: ఓకే,
2: రైతులు చాలా ఖుషిగా ఉన్నారమ్మా.
1: అవునా,
2: హ్యాపీగా ఉన్నారు. ఈ పంటలు నాట్లు పడిపోయినాయి, చెర్లలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో కూడా వాటర్ వచ్చేసింది.
1: అవునండి,
2: బాగానే ఉందమ్మా. ఈ సందర్భంగా అమ్మా
1: స్నేహబంధం
2: సినిమా నుంచి, స్నేహబంధము ఎంత మధురము ఈ పాట.
1: తప్పకుండా అండి. సరేనండి, మరి మీ పాట వస్తుంది, విందాం మరి.
2: ఓకే అమ్మా,
1: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
2: నమస్తే అమ్మా.

0: இந்தட்டோ இயலட்டி மாட்டச்சப்புன்றி பாட்டை நுன்றி காரிக்கரமம் சமப்தம். తిరిగి రేపోజా మట్టు 5 నుంచి 5:30 దాకా ప్రసారం అయ్యే మాట చెప్పుండ్రి పాట ఈ నుండి కార్యక్రమంలో మరిన్ని కోరిన పాటల్ని వినొచ్చు. అట్లనే ఇయ్యల రాత్రి 8 గంటలకు ఉషారులో కూడా ఉషారైన పాటల్ని వినిపిస్తా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ఇది 100.2 FM మనస్సు నింట. మీరు వింటున్నారు సంబురం పిల్లల కార్యక్రమం. చిన్నపిల్లలు మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వినాలని అనుకునే వాళ్ళం ఎంతోమందిమే ఉంటాం కదా. ఎందుకంటే మరి వాళ్ళ మాటల్లోని కమ్మదనం అంతా వినసొంపుగా ఉంటుందన్నమాట. ఇప్పటి ఈ సంబురం కార్యక్రమంలో కూడా వారి మాటలు, పాటలతో, పద్యాలతో, కథలతో మనందరినీ అలరించదందుకు ముందుకు వస్తున్నారు ఆదిలాబాద్ గ్రామీణ మండలం లాండసాంగ్వి మండల పరిషత్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమంలో.
2: కథలు వినడం అంటే అందరికీ సరదా. అమ్మమ్మలు, నానమ్మలు చెప్పే కథలు విని

0: మనం హాయిగా నిద్రపోతాం. అలాగే మనం ఎన్నో విషయాలను నేర్చుకుంటాం. అలాగే మేము అనగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లాండసాంగి 5వ తరగతి విద్యార్థులం అలాంటి నీతి కథలను సొంతంగా రాశాము. అవి మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాము.
1: నా పేరు చెక్కల కృతిక. 5వ తరగతి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లాండసాంగిలో చదువుతున్నాను. నేను మా తెలుగు టీచర్ ఏ స్వాతి గారి మార్గదర్శనంలో సొంతంగా కథలు రాశాను. వాటిని మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను. ఆకలి బాధ. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో కోతి మరియు చిలుక మంచి స్నేహితులు. కోతికి ఒక పండు కనబడింది. చిలుకకు కూడా ఆకలి వేసింది. చిలుక కోతి దగ్గరకు వెళ్ళి ఇలా అను పో అని అంది. దానికి చిలుక ఎందుకు ఇవ్వవు అని అడిగితే కోతి నా ఇష్టం నీకెందుకు అని కోతి పండు ఇవ్వలేదు. పాపం చిలుక ఆకలితో చెట్టు కింద పడుకుంది. తరువాత రోజు చిలుక బయటకు పండు కోసం తిరుగుతుంది. అప్పుడు చిలుకకు ఒక పండు దొరికింది. అప్పుడు కోతికి పండు దొరకలేదు. కోతి చిలుక దగ్గరకు వెళ్ళి నాకు కూడా పండు ఇస్తావా అని అడిగితే చిలుక ఇదిగో తీసుకో అని పండు ఇచ్చింది. దానికి కోతి నువ్వు నన్ను క్షమించు, నేను నిన్న నాకు దొరికిన పండు నీకు ఇవ్వలేదు కదా, అయినా నాకు ఇచ్చావు అనగానే చిలుక పర్వాలేదులే, ఈ లోకంలో నీలాంటి స్నేహితుడు ఉండడం చాలా కష్టం, మనం ఎప్పుడు ఇలాగే ఉందాము సరేనా అని అనగానే నువ్వెంతో మంచిదానివి అని కోతి కృతజ్ఞతలు తెలిపింది. అప్పటి నుండి ఇద్దరు ఎప్పటిలాగే ఆనందంగా కలిసిమెలిసి ఉన్నారు. నీతి. ఆకలితో ఉన్నవారి కడుపు నింపడం మన బాధ్యత.
0: నా పేరు ఎస్కే అలీనా. నేను 5వ తరగతి చదువుతున్నాను. కథ పేరు మిత్రద్రోహం. అనగనగా ఒక ఊరు ఉండేది. అదే ఊరిలో కాకి కోడి పెట్ట ఉండేవి. కాకి కోడి పెట్ట మంచి స్నేహితులు. ఏవైనా కలిసిమెలిసి తినేవి, కలిసిమెలిసి పనులు చేసేవి. ఒకరోజు కోడిపెట్ట నీళ్లలో పడిపోయింది. కాపాడండి అంటూ కుకురుకూక్ అని అరిచింది. ఆ అరుపులు విని కాకి వెళ్ళి చూసింది. చూడగానే కోడిపెట్ట కనిపించింది. నన్ను కాపాడు కాకి, నేను నిన్ను కాపాడుతాను అంది. దానికి కాకి అమ్మో నేను నీళ్లలో మునిగిపోతాను అంది. అందుకే నేను నిన్ను కాపాడను అంది. ఆ మాటలు విని కోడిపెట్ట చాలా బాధపడింది. ఎలాగో అలాగా ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చింది. అక్కడ కాకి ఉండడం చూసి ఇలా అంది, నువ్వు ఎందుకు నన్ను కాపాడలేదు? దానికి కాకి నా ఇష్టం నీకెందుకు అంది. తరువాత రోజు ఎప్పటిలాకే ఊరిలోకి తిరగడానికి వెళ్ళాయి. అప్పుడు కాకి సంతోషంగా ఎగురుతూ ఎగురుతూ నీళ్లలో పడిపోయింది. కోడిపెట్ట జాగ్రత్తగా వస్తుంది. అప్పుడు కాకి అరుపులు వినబడ్డాయి. వెంటనే నీళ్ల దగ్గరికి వెళ్ళి చూసింది. నన్ను కాపాడు కోడిపెట్ట అంది. కోడిపెట్ట ఒక్కసారి తనకు కాకి చేసిన మిత్రద్రోహం గుర్తుకు వచ్చి ఆగిపోయింది. కాని ఇలా ఆలోచించింది, కాకి నా దోస్తును కాపాడకుంటా నేను అని. కోడిపెట్ట ఈదుకుంటూ వెళ్ళి కాకిని పట్టుకుంది. తరువాత ఒడ్డుకు తెచ్చింది. కాకి ఇలా అంది, నేను నిన్ను కాపాడలేదు కదా, కాని నువ్వు నన్ను కాపాడావు, నన్ను క్షమించు మిత్రుమా. దానికి కోడిపెట్ట నువ్వు నా మిత్రురాలు, నేను నిన్ను ఎలా వదిలేస్తాను చెప్పు. దానికి కాకి చాలా సంతోషించి ఇప్పటి నుండి ఇద్దరం కలిసి మెలిసి ఉందాం అని అంది. నీతి. మనం ఎవరైనా గాని ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయాలి.
2: నా పేరు అక్షర. నేను 5వ తరగతి చదువుతున్నాను.

0: మంచి స్నేహితులు. అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో నెమలి తోడేలు ఉండేవి. నెమలి తోడేలు మంచి స్నేహితులు. నెమలి తోడేలు ఎప్పుడు పోట్లాడుకునేవే కావు. నెమలి తోడేలు ఒకరోజు అడవికి తిరగడానికి వెళ్ళాయి. అక్కడ రకరకాల పండ్లు ఉన్నాయి. అప్పుడు అవి ఆ పండ్లను కోసి తిన్నాయి. అవి అలా వెళ్తూ వెళ్తూ ఉండగా తోడేలు మేకను చూసింది. వెంటనే వేటకు వెళ్ళింది. అప్పుడు నెమలి వెళ్ళొద్దు, అక్కడ వాగు ఉందని హెచ్చరించింది. అయినా తోడేలు పట్టించుకోలేదు. మేక వాగు వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. తోడేలు కూడా దాన్ని వెంబడించింది. మేకను పట్టుకునే తొందరలో తోడేలు వాగులో పడిపోయింది. తోడేలు, నెమలి నన్ను కాపాడు అని అరుచుకుంటూ వాగులో కొట్టుకుపోసాగింది. వెంటనే నెమలికి ఆ అరుపు వినబడింది. వెంటనే ఎగురుకుంటూ వచ్చి తోడేలు చేతులు పట్టుకుని ఒడ్డు వరకు ఎగురుకుంటూ వచ్చి ఒడ్డున చేర్చింది. తనను కాపాడిన నెమలితో ఇలా అంది, నువ్వు ఎంత గొప్ప స్నేహితురాలివి. నువ్వు వద్దని చెప్పినా వినకుండా వెళ్ళిన నాకు తగిన శాస్తి జరిగింది. ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయను మిత్రమా అని ఇద్దరూ కలిసి మళ్ళీ అడవిలోకి వెళ్ళాయి. నీతి, అందుకే అంటారు చెప్పిన మాట వినాలి, అప్పుడే మనం జాగ్రత్తగా ఉంటాం. నా పేరు అక్షర, నేను 5వ తరగతి చదువుతున్నాను. కనువిప్పు కథ. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో భాగ్యమ్మ ఉండేది. ఆమెకు 4 కొడుకులు. తనకు ఉన్నంతలో కొడుకులను చదివించింది. వారికి పెళ్లి చేసింది. తన పొలాన్ని కొడుకులకు పంచింది. కొన్ని సంవత్సరాల తరువాత తనకు చాత కాకుండా అయిపోయింది. అప్పుడు కొడుకు దగ్గరికి వెళితే వారు, మా దగ్గర వద్దు అని, నీ ఇంట్లో నువ్వు ఉండు అన్నారు. ఆమె చాలా బాధపడింది. మళ్ళీ 4 కలిసి మాట్లాడుకున్నారు. కొన్ని నెలలు మీ ఇంట్లో, కొన్ని నెలలు మా ఇంట్లో ఉంటుందని అనుకున్నారు. అందరూ సరే అన్నారు. భాగ్యమ్మ 3 నెలలు ఒక కొడుకు దగ్గర ఉండేది, మళ్ళీ మరో కొడుకు దగ్గరికి వెళ్ళేది. దారిలో ఆమెకు చాలా కష్టాలు పడాల్సి వచ్చేది. ఒకరోజు చిన్న కొడుకు ఇంటి నుంచి పెద్ద కొడుకు ఇంటికి వెళుతుంది. దారిలో ఒక చిన్న అడవి వచ్చింది. ఆ అడవి గుండా వెళుతుంటే ఆమెకు ఏనుగులు కనిపించాయి. ఏనుగులను చూసి భయపడింది. ఆ ఏనుగులు ఒక ముసలి ఏనుగుని తీసుకొని పోతున్నాయి. ఇదంతా భాగ్యమ్మ చూసింది. విషయం అడిగింది. అప్పుడు ఏనుగు ఇలా అంది, పాపం ఈ ఏనుగు తాతకు పిల్లలు లేరు. మా అందరికీ ఇన్ని రోజులు ఎంతో రక్షణగా ఉన్నది. ఎన్నో మంచి విషయాలు చెప్పేది. కానీ ఇప్పుడు తనకు చాత కాకుండా అయిపోయింది. అందుకని అతని బాగోగులు చూసుకోవడం మా బాధ్యత అనుకున్నాము. అందుకని మేమంతా తనని బాగా చూసుకుంటున్నాము అని చెప్పింది. ఇదంతా విని భాగ్యమ్మ చాలా ఏడిచింది. తన విషయం అంతా చెప్పింది. అయ్యో, మనుషులు ఇలా ప్రవర్తిస్తున్నారు అని బాధపడ్డాయి. అడవి జంతువులు భాగ్యమ్మకు పండ్లు కాయలు తెచ్చి ఇచ్చాయి. వాటితో కడుపు నింపుకున్నది. ఆకులు గడ్డితో పడుకోవడానికి ఏర్పాటు చేశాయి. అప్పుడు భాగ్యమ్మ ఇలా అన్నది, మనుషుల కన్నా పశువులే నయం అన్నది. అన్ని జంతువులకు మంచి మంచి కథలు చెప్పేది. వాటితో సంతోషంగా ఉండిపోయింది. కొన్నాళ్లకు అన్నదమ్ములు ఈ విషయం తెలుసుకుని బాధపడ్డారు. జంతువులను చూసి బుద్ధి తెచ్చుకున్నారు. తల్లి ప్రేమగా చూసుకుంటున్నారు. నీతి, జంతువుల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు.
1: నా పేరు కృతిక, 5వ తరగతి చదువుతున్నాను. ఆలోచించి పనిచేయాలి. అనగనగా 4 స్నేహితులు ఎప్పుడు కలిసిమెలిసి ఉండేవారు. వారిలో 3 స్నేహితులు చాలా విద్యను నేర్చుకున్నారు. కానీ 4వ స్నేహితుడు మాత్రం సాధారణ జీవితాన్ని గడిపేవాడు. ఒకరోజు వారు అడవికి వెళ్లారు. అక్కడ చనిపోయిన జంతువు కాలేబరాన్ని చూశారు. వారిలో 3 స్నేహితులు వారు నేర్చుకున్న విద్యతో దానికి ప్రాణం పోయాలని అనుకున్నారు. కానీ 4వ స్నేహితుడు వద్దని చెప్పాడు. వారు ఆ 4వ స్నేహితుడు మాటలను పిడచెవిన పెట్టారు. మొదటి మిత్రుడు, ఆ జంతువు కాలేబరం ఎముకలను ఒక్కచోట చేర్చాడు. రెండవ మిత్రుడు, వాటికి పెద్ద సింహం రూపంను జత చేశాడు. మూడవ మిత్రుడు, దానికి ప్రాణం పోయసాగాడు. కాని ఆ నాలుగవ మిత్రుడు అక్కడి నుండి దూరంగా వెళ్లి ఒక చెట్టుపై ఎక్కాడు. వెంటనే ఆ సింహానికి ప్రాణం వచ్చి అక్కడ ఉన్న ముగ్గురు మిత్రులను చంపింది. చెట్టు మీద ఉన్న మిత్రునికి ఏమీ కాకుండా అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళాడు. నీతి. మనం ఒక పని చేసే ముందు ఒక నిమిషం ఆలోచించాలి.
0: నా పేరు అక్షర, నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు కవిత చెప్పబోతున్నాను. కవిత శీర్షిక అచ్చులలో బడి. అమ్మ ఒడిలో ఆటలెన్నో ఆడి ఇంతలోనే బడికి వచ్చి ఈలలు వేస్తూ గోలలు చేస్తూ ఉరుకులతో పరుగులతో ఊగల్లో విహరిస్తూ ఎంత కష్టమైనా ఇష్టంతో చేరి ఏదైనా సాధించాలనే తపనతో ఐరావతమంటి గమ్యాన్ని ఒడిసి పట్టుకుని ఓపికతో ఓనామాలు నేరుస్తూ ఔరా అనేలా అందరు మెచ్చేలా అందరు కలిసి ఉండేలా ఆనందంగా ఉందాము, రోజు బడికి వెళదాము. నా పేరు అక్షర, నేను 5వ తరగతి చదువుతున్నాను. అచ్చులలో ప్రభుత్వ బడి. ఆ అమ్మలా అక్కున చేర్చేది ప్రభుత్వ బడి. ఆ ఆప్యాయతలో పలకరించేది ప్రభుత్వ బడి. ఈ ఇంటినే మరిపించే దేవాలయమే ప్రభుత్వ బడి. ఈ ఈలలు గోలలు చేసిన భరించే ప్రభుత్వ బడి. ఊ ఉన్నత శిఖరాలను అందించేది ప్రభుత్వ బడి. ఊ ఊహల కందని లక్షల వైపు నడిపించేది ప్రభుత్వ బడి. రు ఋషుల తపస్సు భూని. ఏ ఎలా సాధ్యమును సుసాధ్యము చేసేది ప్రభుత్వ బడి. ఏ మూలో ఉన్న విద్యార్థి సృజనాత్మకతను వెలికి తీసేది ప్రభుత్వ బడి. ఓ ఒరవడిగా అక్షరాలు దిద్దించే ప్రభుత్వ బడి. ఓ ఓపికగా ఆలోవోకగా పాఠాలు నేర్పేది ప్రభుత్వ బడి. ఔ ఔరా ఔరావురా అనిపించేలా విన్నుత కార్యక్రముల ప్రభుత్వ బడి. అం అందరినీ అందాలమెక్కించేదే మన ప్రభుత్వ బడి. ఇదే మన చదువుల గుడి. నా పేరు అక్షర, నేను 5వ తరగతి చదువుతున్నాను. కవిత పేరు నా భరత భూమి. భగవంతుడు పారాడిన బంగారు ముంగిలి నా భరత భూమి. పావన గంగాజల పవిత్ర స్థలం నా భరత భూమి. చందన పరిమళ దివ్య కుసుమం నా భరత భూమి. వేదాల సారమై వర్ధిల్లే కీర్తి పతాకం నా భరత భూమి. పునీతం చేసి ముక్తినిచ్చే పుణ్యధామం నా భరత భూమి. జయహో భారత్.
1: నా పేరు కృతిక. కవిత పేరు వానమ్మ రావమ్మ. వానా వానా నేనిక్కడ, వాకబు చేశా నువ్వెక్కడ. వాకిలి తడుపగా రావాలి, వాసన దండిగా పంచాలి. వాగులు వంకలు నిండాలి, వాడవాడలు మురియాలి. వాడిన చెట్లు చిగురించాలి, వాయసాలెన్నో వాలాలి. వానరం కొమ్మలతో ఊగాలి, వసంతం పకపక నవ్వాలి.
2: నా పేరు శ్రావణి, నేను 5వ తరగతి చదువుతున్నాను. దొంగతనం చెయ్యవద్దు. అనగనగా ఒక అడవిలో చాలా జంతువులు పక్షులు ఉండేవి. వాటిలో చిలుక కోతి కుందేలు స్నేహంగా ఉండేవి. అవి వాళ్ళ అమ్మ నాన్న చెప్పినట్టు వినేవి, పెట్టినవి తినేవి. కాని ఒకరోజు అవి ఎవరికి చెప్పకుండా ఒక తోటకి వెళ్ళాయి. ఆ తోటలో ఎన్నో పండ్లు చెట్లు ఉన్నాయి. వాటికి తినాలనిపించింది. కోతి ఒక మామిడి పండు కోసి కింద వేసింది. చిలుక కుందేలు తిన్నాయి. బాగుంది, ఇంకా కోస్తామా, అమ్మా నాన్నకు కూడా ఇద్దాము అన్నాయి. అయితే కోతి ఇంకా కోసింది, కుందేలు బుట్ట నింపింది. అవి ఆనందంతో గంతులు వేశాయి, పెద్దగా అరుస్తున్నాయి. ఈ శబ్దం తోట కాపలాదారు.

0: అందరూ విన్నాడు. వచ్చాడు, బుట్టలో పండ్లను చూశాడు, కట్టెతో కొట్టాలని తెచ్చాడు. కాని అవి తనకి దొరకకుండా చేతికి అందించిన పండ్లు పట్టుకొని కోయాయి, వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చాయి, జరిగిందంతా చెప్పాయి. అప్పుడు వాటి పిల్లల్ని తిట్టాయి, మనం వేరే వాళ్ళ వస్తువులు పండ్లు తీసుకోవద్దు, దొంగతనం చెయ్యవద్దు. ఒకవేళ మీరు తోట కాపరికి దొరికితే మాకు మీరు దొరికేవారు కదా, దెబ్బలు తినేవాళ్ళు, చాలా తప్పు చేశారు, ఇంకోసారి ఇలాంటి పనులు చేయకండి అని చెప్పాయి. అవి భయపడుతూ సరే అన్నాయి, బుద్ధి వచ్చింది అని చెప్పాయి. నీతి పరుల సొమ్ము పాము వంటిది.
1: నా పేరు అక్షర, నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయే కవిత పేరు సెల్లోనే ఉండకు. కంటి నిద్రను మింగింది, కంట నిప్పును రగిలించింది, నాడు ఆస్తుల పెంపకాలు, నేడు పోస్టుల పంపకాలు, చాటింగుతో మూసపోకు, చీటింగుకు బరికాకు, నట్టింట్లో ముచ్చట్లు మాయం, నెట్టింట్ల ఇక్కట్లు ఖాయం, సెల్లు పిలుపు వీణూల విందైంది, తల్లి పిలుపు కన్న కఠోరమైంది.
2: నా పేరు కృతిక, నేను చదవబోయే కథ ధైర్యం. కరోనా వైరస్ అందరికీ భయపెడుతుంది, ఎన్నో రోగాల పేర్లు విన్నాము. సోము రాము అనే ఇద్దరు స్నేహితులకు కూడా కరోనా వైరస్ వచ్చింది అని పరీక్ష చేసుకుంటే తెలిసింది. అప్పటి నుండి వారికి భయం వేసింది, వారి ఇంట్లో వేరే గదిలో ఉన్నారు. అయితే సోము చాలా బాధతో ఉండేవాడు, కరోనా చంపుతుందని ఏడుచేవాడు, సరిగా తినేవాడు కాదు, మాట్లాడేవాడు కూడా కాదు, పడుకునేవాడు కూడా కాదు. రాము మాత్రము హాయిగా తినేవాడు, పడుకునేవాడు, ఎండలో నడిచేవాడు, జోకులు వేసేవాడు, దేవుని పాటలు పాడేవాడు, ధైర్యంగా ఉండేవాడు. కొన్ని రోజులకు మళ్ళీ పరీక్ష చేసుకున్నాడు, నెగటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. సోము మాత్రం బాగా సన్నగా అయ్యాడు, శక్తి లేదు, ఎవరు ఎంత ధైర్యం చెప్పినా వినలేదు, చివరకు చనిపోయాడు. నీతి, ధైర్యం మనలను అన్ని వేళల్లో కాపాడుతుంది.
3: నా పేరు శ్రీనివి, నేను 5వ తరగతి చదువుతున్నాడు. కథ పేరు తప్పిపోయిన కుక్క పిల్ల. ఒక ఊరిలో ఒక కుక్క ఉండేది. ఆ కుక్కకు 10 పిల్లలు పుట్టాయి. ఆ పిల్లలు వాటి తల్లి చుట్టూ తిరుగుతూ ఆడుకుంటాయి. ఒకరోజు ఒక పిల్ల తప్పిపోయింది. దానికి వల్ల అమ్మ దొరకలేదు, బాగా ఏడ్చింది, వెతికింది. వేరే కుక్క ఆ పిల్లను చూసింది. ఆ పిల్ల కుక్కను చూసింది. ఆ కుక్క తన తల్లి అనుకున్నది, కూయ్ కూయ్ అంటూ దాని దగ్గరికి ఉరుకుతున్నది. ఆ పిల్ల వాళ్ళ తల్లి తన బిడ్డ కోసం వెతుకుతూ అక్కడికి వచ్చి బౌబౌ అన్నది. ఈ అరుపు విని కుక్క పిల్ల తన తల్లిని గుర్తు పట్టింది, తల్లి దగ్గరకి వచ్చింది. తల్లి వేరే కుక్కను చూసి బాగా మొరిగింది, పారిపోయేలా చేసింది.

0: ఏంటి విషయం?
1: ఫీజ్ కోసం టెన్షన్.
0: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
2: ఆర్బీఐ అంటుంది
3: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన ఈ సంబరం కార్యక్రమాన్ని ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మల్లమల్ల వినాలనుకున్నా ఇది మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మీరు వినండి, మీ దోస్తులకు చుట్టాలకు వినిపించండి. మీరు అందరు విన్నాక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుడు మరకుండ్రి. ఇంతటితో ఇలాంటి సంబరం కార్యక్రమం సమాప్తం. రేపు జామట్టు 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా లక్షెట్పేటకు చెందిన సాయి శిరీషతో ముచ్చట ప్రసారమవుతుంది పాటల నడుమ. వీరితో ముచ్చట వెళతారు జీ జ్యోతి. ఇప్పుడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఒక పాట విందాం. ఈ పాట అనుబంధం చిత్రంలోనిది.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారా,
0: నేర్చుకుంటారా?
2: ఈ గీతాన్ని ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

0: జ్ఞాపకవంతురా, కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవగాలు.
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: వింటే వింటారు, పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

0: అది అనుబంధం చిత్రంలోని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన చక్కటి గీతం విన్నారు.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. సమయం 6 గంటలుగా వస్తుంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: 16 अगस्त तक आधिकारिक पोर्टल se.census.gov.in पर जाकर अपने परिवार की जानकारी ऑनलाइन दर्ज कर सकते हैं। वस्त्र मंत्रालय बुधवार को नई दिल्ली में जीआई एंड बियॉन्ड 2.0 शिखर सम्मेलन आयोजित करेगा। इसका उद्देश्य भारत के जीआई टैग प्राप्त हथकरघा और हस्तशिल्प उत्पादों का प्रदर्शन करना है। इस सम्मेलन में लगभग 10 देशों के खरीदार, निर्यातक और देशभर की बहुराष्ट्रीय कंपनियों के प्रतिनिधि शामिल होंगे। अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने ईरान पर प्रस्तावित सैन्य हमला फिलहाल टाल दिया है। राष्ट्रपति ट्रंप ने कहा कि ईरान और पश्चिम एशिया के कुछ देशों के अनुरोध के बाद यह फैसला लिया गया है। सोशल मीडिया पर श्री ट्रंप ने कहा कि संभावित समझौते में हॉर्मूज जल डमरू मध्य को तत्काल पूरी तरह खोलना और ईरान के परमाणु कार्यक्रम पर रोक शामिल है। हालांकि ईरान ने अब तक ट्रंप के इन दावों की आधिकारिक पुष्टि नहीं की है। केरलम में बारिश में कमी आने से कई जिलों में लोगों को राहत मिली है। मौसम विभाग ने आज 12 जिलों के लिए ऑरेंज अलर्ट और 2 जिलों के लिए येलो अलर्ट जारी किया है। राज्य के 10 जिलों में कल भी येलो अलर्ट लागू रहेगा। राज्य भर में कल से अब तक वर्षा संबंधित घटनाओं में 8 लोगों की मौत हुई है। 5,700 से अधिक लोगों को राहत शिविरों में पहुंचाया गया है। ग्लासगो राष्ट्रमंडल खेलों में जूडो खिलाड़ी इशरूप नारंग महिलाओं के 78 किलोग्राम वर्ग के कांस्य पदक मुकाबले में पहुंच गई हैं। भारत 39 पदकों के साथ तालिका में चौथे स्थान पर है, जिसमें 13 स्वर्ण, 17 रजत और 9 कांस्य पदक शामिल हैं। भारत के तेज गेंदबाज जसप्रीत बुमराह घुटने की चोट से पूरी तरह उभर ना पाने के कारण श्रीलंका के साथ 2 टेस्ट मैच की श्रृंखला से बाहर रहेंगे। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇయలటి రేపటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ముందుగా ఈయల ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాల గురించి తెలుసుకుందాం. ఈ పొజమటు ఇంకొంచెంసేపట్లో 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలం జామిడి గ్రామానికి చెందిన మలపతి భూమయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు మొదటి భాగం, ఇంకా తల్లమడుగుకు చెందిన ఎల్చర్వార్ మాణిక్వార్ రావు బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు మూడవ భాగం వింటారు. ఇలా రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో పాల సంఘాల ఏర్పాటు సూచనలు గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదనరావుతో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్. ఆ తర్వాత గొర్రెలు మేకలలో మశూచి వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. రాత్రి 8 హుషారులో కోరిన పాటలు వినొచ్చు. ఇంకా కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు, కథల సంపుటి నుంచి అచ్చు పుస్తకం పోయింది కథ వింటారు. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఈ కార్యక్రమం ఇయల రాత్రి 9:30 ప్రసారమవుతుంది. 9:45 ఇగ ఇనుండ్రిల ప్రముఖ కథా రచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డితో ముచ్చట రెండవ భాగం ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు వి గోపీచంద్. రాత్రి 10 రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో వరవిక్రయం శ్రావ్య నాటకం మొదటి భాగం వింటారు. రచన కాళ్లకూరి నారాయణరావు, రేడియో అనుసరణ నిర్వహణ బంద కనకలింగేశ్వరరావు. ఇక రాత్రి 10:30 మధురిమలో హాయన పాటల్ని కూడా వినిపిస్తా. ఇవి ఇయల ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఇక రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. రేపొదుగల్లా 7:15 అమ్మటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం, వెల్లకిలా పడుకొని చేసే యోగాసనాలు గురించి యోగా శిక్షకులు పి తిరుపతిరెడ్డి ప్రసంగం, ఇంకా చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో సమస్య పరిష్కార నైపుణ్యాలు గురించి కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డి లక్ష్మీనరసింహం ప్రసంగం ఉంటుంది. తర్వాత పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపతి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 41వ భాగం వింటారు. అంశం వీరభద్రుడు. రేపొద్దుగల్లా 8:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి కోతిమూతి ఎల్లయ్య కథ వింటారు. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఇక రేపొద్దు ఐదు గొట్టంగా రోజటి తీరంగాని మాట్లాడుతున్నారు.

0: చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో కోరిన పాటల్ని వింటారు. తర్వాత 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు. మంచిర్యాల జిల్లా లక్షెట్పేటకు చెందిన సాయి శిరీషతో ముచ్చట పాటల నడుమ ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు జీ జ్యోతి. రేపొజామట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన కాత్లే శ్రీధర్ బృందం పాడిన గోండి భజన పాటలు 4వ భాగం, ఇంకా నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన డోల్కీ పాటలు మొదటి భాగం వింటారు. రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో బంతి సాగులో యాజమాన్య పద్దతులు గురించి ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్. తర్వాత రైతు అంతరంగంలో పత్తి వరి పంటల సాగు అనుభవాలు గురించి నిర్మల్ జిల్లా దిలవార్పూర్కు చెందిన కోడి శ్రీనివాస్తో ముచ్చట ప్రసారం అవుతుంది. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్. రాత్రి 8:00 ఉషారులో ఉషారైన పాటల్ని వింటారు. ఇక రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి కొత్త పంతులు వచ్చిండు కథ వింటారు రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ముచ్చట కార్యక్రమంలో తల్లిపాల వారోత్సవాలు ప్రాముఖ్యత గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియాసుగంధితో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. ఈ కార్యక్రమం 9:45 ప్రసారం అవుతుంది. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు వాటి సమయాలు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: मेरा जूता है जापानी, ये पटलू न इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బీఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6:10 మరికొంచెం సేపట్లో ప్రాంతీయ
4: అవుతుంది. అంటే కరెంటు బిల్ 0. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. PM సూర్యఘర్ .gov.in లో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మేరా యువభారత్ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారిల సహకారంతో హైదరాబాద్ లో నిర్వహించిన నషాముక్త్ యువభారత్ సంకల్ప్ అభియాన్లో సుమారు 1500 మంది యువత ప్రతిజ్ఞ చేశారు. కీటో మోటార్స్ సంస్థ తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సును ఈరోజు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా రాష్ట ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అమెరికాలో జరిగిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీర్లను అవమానించేలా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. సికింద్రాబాద్ లో లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువభారత్ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారిస్ సహకారంతో హైదరాబాద్ లో నిర్వహించిన నషాముక్త్ యువ భారత్ సంకల్ప్ అభియాన్లో సుమారు 1500 మంది యువత పాల్గొన్నారు. ప్రధానమంత్రి వర్చువల్ సందేశాన్ని ప్రసారం చేయగా అనంతరం పాల్గొన్న యువత నషాముక్త్ యువ భారత్ ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని బేగంపేట ఐఏఎస్ అధికారుల సంఘం క్లబ్లో ఈరోజు కీటో మోటార్స్ సంస్థ తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సు ఆవిష్కరణ అధికారిక ఫ్లీట్ హ్యాండోవర్ కార్యక్రమం జరిగింది. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఎలక్ట్రిక్ బస్సును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పరిశుభ్రమైన పర్యావరణ హిత రవాణా వ్యవస్థకు విస్తరణకు ఎలక్ట్రిక్ వాహనాలు కీలకమని ఆయన పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రాభివృద్ది ప్రణాళికలను వివరించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం.

0: అని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో భాగంగా ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ప్రభుత్వ ఐటీఐల ఆధునీకరణ, 27 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ పర్యాటక అభివృద్దిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జుపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. అమెరికాలో జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మహాసభల్లో ప్రసంగిస్తూ ఆయన రాష్టంలోని పర్యాటక ప్రాంతాలు, వారసత్వ కట్టడాలను ఎన్ఆర్ఐలు దత్తత తీసుకుని అభివృద్దికి తోడ్పడాలని కోరారు. హైదరాబాద్లో 10 కోట్ల రూపాయలతో ఎన్ఆర్ఐ భవన్ నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ను అభివృద్దిలో అగ్రగామిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి నగరాభివృద్దికి అధిక నిధులు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. నగరంలో యుఐడిఎఫ్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కిసాన్ నగర్ లోని పోచమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధి అభివృద్దిలో భాగంగా ఉచిత చేపలు, రొయ్యల పెంపకం పథకానికి 116 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రాష్ట వ్యాప్తంగా చెరువులు, జలాశయాల్లో చేపలు, రొయ్య పిల్లలను ఉచితంగా విడుదల చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ దిశగా వేగంగా ముందుకు సాగుతోందని తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. అమెరికాలోని బాల్టిమోర్లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ సమాపేశాల సందర్భంగా ప్రవాస భారతీయులతో ఆయన మాట్లాడారు. మౌలిక సదుపాయాల అభివృద్ది, స్టార్టప్ల ప్రోత్సాహం, స్వదేశీ రక్షణ రంగం బలోపేతంతో భారత్కు ప్రపంచవ్యాప్తంగా గౌరవం పెరిగిందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రజలకు విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇంజనీర్లపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. ఇంజనీర్లను అవమానించేలా వ్యాఖ్యానించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ యువతకు, విద్యార్థులకు, ఇంజనీర్లకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ మౌనం ఈ వ్యాఖ్యలను సమర్థించినట్టేనని ఆయన ఆరోపించారు. ప్రాణహిత జలాల వినియోగం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ, లక్ష్మీ బ్యారేజీ మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కోటిలింగాల వద్ద గోదావరి బ్యాక్ వాటర్తో పాటు నంది మేడారం, లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ ను పలువురు నాయకులతో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఆయన,
1: కన్నపల్లి పంప్ హౌస్ ఏదైతుందో 93.5 మీటర్ లెవెల్ నుండి మనం పైకి ఎత్తిపోసుకునేటువంటి అవకాశం. చిన్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నప్పుడు కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసింది. అక్కడ నీటిని నిలుపుదల చేయటము ఇట్స్ రొటీన్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్. అందరం డిమాండ్ చేసిన అన్నాడు కన్నపల్లి పంప్ హౌస్ నీటి తరలిపి చేసే అవకాశాన్ని చూపెట్టడానికి పర్యటన చేపట్టింది. ఇంతవరకు ఏదైతుందో ఉత్తమ్ రెడ్డి ఆ కన్నపల్లి పంప్ హౌస్ సందర్శించాలి.
0: సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ తెల్లవారుజామున మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్కతో సహా పలువురు మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు బోనాలు సమర్పించేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. భక్తులతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అమెరికా కాన్సుల్ జనరల్ లారా ఈ విలియమ్స్ బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే టీపీసీసీ అధ్యకుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు, రాజ్యసభలో బీఆర్ఎస్ పక్షనేత వద్దిరాజు రవిచంద్ర తదితరులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పోచమ్మ,

0: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆషాఢ బోనాల వేడుకలు భక్తి శ్రద్దలతో కొనసాగుతున్నాయి. కాగజ్ నగర్ లోని మహంకాళి అమ్మవారిని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు దంపతులు దర్శించుకుని బోనం సమర్పించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ జరుగుతుందని, సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. క్లెయిమ్స్, అభ్యంతరాలపై నోటీసుల జారీ, పరిష్కార ప్రక్రియ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 15 వరకు కొనసాగుతుందని, అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్టు తెలియజేశారు. రాష్ట హోంశాఖలో ఖాళీగా ఉన్న 7437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. అభ్యర్థులు ఈ నెల 19వ తేదీ నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి హామీ పథకం ఉద్యోగులు చేస్తున్న సమ్మె 2వ రోజు కొనసాగింది. ఉద్యోగుల సంఘం జేఏసీ జిల్లా చైర్మన్ రమేష్ మాట్లాడుతూ 20 ఏళ్లకు పైగా ఉపాధి హామీలో పనిచేసి ఇప్పుడు వీబీజీ రామ్జీలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారీల సహకారంతో హైదరాబాద్ లో నిర్వహించిన నషా ముక్త్ యువ భారత్ సంకల్ప అభియాన్లో సుమారు 1500 మంది యువత ప్రతిజ్ఞ చేశారు. కీటో మోటార్స్ సంస్థ తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సును ఈరోజు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
2: ముఖాన మొటిమల హై బాల్, గజ్జా బబ్బలా హై బాల్, నడుగులో తామరా హై బాల్, గురద పుల్లా హై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. మీరు వింటున్నారు పల్లె పదాలు. పల్లెజనులు వారి వారి పనులు చేసుకుంటూ వారి అలసటను మర్చిపోతందుకు ఎన్నో రకాల పాటల్ని పాడుకుంటూ ఉంటారు. అలా భక్తి పాటలు, భజనలు, కీర్తనలు, బావమరదళ్ల పాటలు, కైగట్టి పాడుకునే పాటలు, ఇట్లా ఎన్నో రకాలు ఉంటాయి. మరి ఇయ్యలటి పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలం జామిడి గ్రామానికి చెందిన మలపతి భూమయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య దత్వాలు మొదటి భాగం, ఇంకా తలమడుగుకు చెందిన ఎల్చల్వార్ మాణికరావు బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు మూడవ భాగం విందాం. ముందుగల్లా తాంసీ మండలం జామిడి గ్రామానికి చెందిన మలపతి భూమయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు మొదటి భాగం విందాం.
6: మల్పెత్ భూమయ్య భజన మండల్ గ్రామం జామిడి మండల్ తాంసీ. గూకుంటి పొచ్చన్న, గూకుంటి రాములు, ఎడ్ల గంగన్న, దువాస నరసయ్య, నగరాల గంగారాం, తబిలిస్టు గజ్జల పేటన్న, దయాల భూమన్నా,

ఘటమనగా దేవుని యొక్క గుడి. ఈ గుడి కోసము గనులు సాధులు మునులు అందరూ కూడా ఈ ఉపదేశం అనే మార్గం గురించి దాన్ని తెలుసుకొని ఉన్నందరూ స్వర్గం చేరి ఈ పాదములు భూమి మీద ఉన్నాయి. దీన్ని ఇంతే ఉంచకు, ఇది ఒక దేవుని మయం ఉన్నది, దీని మీద ఉండి ఆ దేవుణ్ణి కంగో అని చెప్తున్నాడు. బొడ్డుబడే పీఠం రన్న, బొడ్డుబడే ఈ నడమ లోపట హృదయ స్థానం లోపట దేవుడు అనేటోడు ఉన్నాడు అని గుర్తెరిగినాడుగా.

నీవు నా ముందార రావేవు మనసా. ఈ యొక్క దేహము ఎన్నటికైనా క్షీణితమైపోయే దేహం ఇది. ఓ మనసా, నువ్వు ముందార వచ్చి ఇవన్నీ చేస్తున్నావు, దుర్బుద్ధులు చేస్తున్నావు, కొన్ని రోజుల నాడు నువ్వు మరణించే యాలలా, ఇది మాత్రం నీకు సాతియ్యదు సుమా. మనసు చెప్పినట్టు వద్దు, బుద్ధి అనే జ్ఞానం ఉన్నది, ఇలా బుద్ధిని పట్టుకొని నడు అని జ్ఞానం చెప్తున్నది. వంద నంబు నీకు గురువర ముందుగా చేసిన పాపము లార్చుటకు సందు తెలిపితివి పరమాత్మపురమునకు పొందుక గురువరణ్య పూజితునే నీవుండా ముందు.

ప్రపంచమంతా డబ్బు డబ్బు అనే ఆశకు లోబడి దేహము స్థిరమనుకోని ప్రపంచంలో నమ్మి చేరుతున్నారు. ఈ దేహము కొన్ని రోజుల నాడు క్షితిమై ఉంటది, ఈ దేహం ఉండది. అందుకోసం డబ్బు విడిచిపెట్టి ఆ భగవంతుడు ఉన్నాడు, నీ దేహం లోపట ఉన్నాడు, ఈ ఆత్మ లోపట ఉన్నాడు, అతన్ని కొంచెం దలు, అతన్ని చూడు అని చెప్తున్నది.

ఇప్పటిదాకా పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలం జామిడి గ్రామానికి చెందిన మలపతి భూమయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు మొదటి భాగం విన్నారు.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్ అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్ 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో

0: రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా, లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమంలో. ఇప్పుడు విందాం తలమడుగుకు చెందిన ఎల్చల్వార్ మాణిక్రావు బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు 3వ భాగం. ఇప్పుడు విందాం.
4: ఇప్పుడు పాడబోయే భజన వహ కైసే ఇన్సాన్ జరాన కర్తా శ్రమ్ జినెకో ఉల్టీ మారే తాన్ ఖానాతో కర్తా హే పైదా పాన బిడికా ఖర్చా జాదా నిభేన కర్కే కరే మిలావట్ ఝూట్ మిలావే శాన్ వహ కైసే ఇన్సాన్ అనే పాట పాడబోతున్నారు

बड़ी फजीती है भारत की जब से गांधी मुक्त हुआ। घुसखोरों का दिन निकला और वेसनी सब संयुक्त हुआ। इपणु चेते गांधी घर मुक्तंगायारो अपणुचि भारत देश परिस्थिति बागलेदु వీళ్ళు సంయుక్త అయి ఏ విధంగా ఈ దేశాన్ని నాశనం పట్టిస్తున్నారు అనేటువంటిది ఈ భజనలో తుకుడుజీ మహారాజ్ రచించినటువంటి పాట.

ఇప్పటిదాకా పల్లె పదాలు కార్యక్రమంలో తలమళ్ళుకు చెందిన ఎల్చల్వార్ మాణిక్రావు బృందం పాడిన తుకురోజీ మహారాజ్ భజనలు మూడవ భాగం విన్నారు. శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన ఈ పాటలను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మళ్ళా వినాలనుకున్నా ఇవి శ్రోతల సౌలభ్యం కోసం మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మీరు నుండి మీ దోస్తులకు చుట్టాలకు వినిపించండి. మీరు అందరు ఇన్నాక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుడు మరకుండ్రి. ఇంతటితో ఇయలటి పల్లెపదాలు కార్యక్రమం సమాప్తం. ఇక రేపొజ్జమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన కాత్లే శ్రీధర్ బృందం పాడిన గోండి భజన పాటలు 4వ భాగం, ఇంకా నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన డోల్కీ పాటలు 1వ భాగం వింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా విద్యా ఉద్యోగ సమాచారం, యువతకు అక్కరకొచ్చే సమాచారం. ముందుగా ఒక సమాచారం. 2026 విద్యా సంవత్సరానికి గాను విదేశీ విద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం ఎస్సీ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తుందని జిల్లా ఎస్సీ అభివృద్ది శాఖ అధికారి సునీత కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు 20 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇస్తామని తెలియజేసిండ్రు. విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ ఇంకా ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరాలనుకుంటే వారు 31 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సునీత కుమారి తెలిపిండ్రు.

ఇప్పుడు మరో సమాచారం. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్లో జరిగే పరీక్షలకు ఫీజుల చెల్లింపు ప్రక్రియ 1 ఆగస్టు నుంచి ప్రారంభం అయింది. ఈ మేరకు టాస్ డైరెక్టర్ కే లింగయ్య షెడ్యూల్ను విడుదల చేసిండ్రు. 1 ఆగస్టు వరకు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా ఫీజు చెల్లించవచ్చును. 1 ఆగస్టు 18 నుంచి 24 వరకు 25 రూపాయలు, 1 ఆగస్టు 25 నుంచి 29 వరకు 50 రూపాయల లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకునే అవకాశముంది. తత్కాల్ పథకం కింద 30 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 2 వరకు ఫీజులు చెల్లించవచ్చు. ఫీజులను ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తామని, చలాన్లు డీడీల రూపంలో దరఖాస్తులు అంగీకరించబోమని అధికారులు తెలిపారు. గతంలో ఫెయిలైన వారు వివిధ కారణాలతో పరీక్షలు రాయకపోయినా విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. పూర్తి వివరాలు, పరీక్షల షెడ్యూల్ త్వరలో వెల్లడిస్తామని విద్యార్థులు www.telangana.pensschool.org వెబ్సైట్ని పరిశీలించాలని సూచించారు.

0: ఇప్పుడు ఇంకో సమాచారం. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో అడ్మిషన్లకు దరఖాస్తు గడువును పొడిగించారు. దాన్ని ఆగస్టు 7కి పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 28న 2 గంటల పాటు 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుందని తెలియజేసారు. ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందుతుందని అధికారులు తెలియజేసారు. ఇది ఇయలటి విద్యా ఉద్యోగ సమాచారం. రేపు ఇదే సమయానికి మరిన్ని సమాచారాలను తెలుసుకోవచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05గా వస్తుంది. మరికొంచెంసేపట్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాల్లోని తప్తపానిలో జరిగే పలు విద్యా సాంస్కృతిక అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యటన మొదటి రోజున కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. మంగళవారం ఆమె దక్షిణ ఒడిశాకు వెళ్లి తప్తపాని సమీపంలోని మా కాంధునీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఇతర అధికారిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఈ పర్యటన కోసం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి కార్యక్రమాలు సజావుగా సాగేందుకు భువనేశ్వర్, కటక్లలో సుమారు 40 ప్లాటూన్ల పోలీసులను మోహరించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, నిఘా, ఇతర భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో దేశ యువత శారీరకంగా దృఢంగా, మానసికంగా బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. యువతను ఈ సామాజిక ముప్పు నుంచి కాపాడవలసిన అవసరం ఉందని, వ్యసనం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలను ప్రతి యువకుడు అర్థం చేసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల అలవాటు చివరికి విద్య, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసి, కుటుంబ జీవితాన్ని అస్తవ్యస్తం చేసి, వ్యక్తుల భవిష్యత్తును నాశనం చేస్తుందని మోదీ హెచ్చరించారు.
2: నషా కేవల్ శరీర్ కో నుక్సాన్ నహీ పహుంచాతా, నషా ఏక్ మా కీ ముస్కాన్ ఛీన్ లేతా హై, నషా ఏక్ పితా కే సపనో కో చూర్ చూర్ కర్ దేతా హై, ఔర్ జబ్ పరివార్ మే సమాజ్ మే ఐసా హోతా హై, ఔర్ కహీ నా కహీ రాష్ట్ర కీ శక్తి భీ కమజోర్ పడ్ జాతీ హై, ఔర్ ఇస్లీ హమే హర్ ఏక్ యువా కో నషే కే చుంగల్ మే ఫంస్నే సే బచానా హై.
1: దేశవ్యాప్తంగా 28,000 ప్రాంతాల నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1,00,000 మందికి పైగా యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మై భారత్, జాతీయ సేవా పథకం, స్వచ్ఛంద సేవకులు, అలాగే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 84వ ఎడిషన్ నిర్వహించారు. నషాముక్త్ భారత్ కార్యక్రమానికి మద్దతుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఫిట్నెస్ అభిమానులు, సైక్లిస్టులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ జీఐ ట్యాగ్ పొందిన చేతిమగ్గం, హస్తకళల ఉత్పత్తులు ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ వచ్చే బుధవారం న్యూఢిల్లీలో జీఐ అండ్ బియాండ్ 2.0 సదస్సు నిర్వహిస్తుంది. జీఐ ట్యాగ్ ఉత్పత్తులను ప్రోత్సహించడం, దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో వాటి స్థాయిని మరింత బలోపేతం చేయడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరేటా ఈ సదస్సును ప్రారంభిస్తారు. సుమారు 10 దేశాల నుంచి విదేశీ కొనుగోలుదారులు, దేశవ్యాప్తంగా ఉన్న ఎగుమతిదారులు, బహుళజాతి సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 100కు పైగా జీఐ నమోదిత చేతిమగ్గం, హస్తకళల ఉత్పత్తులను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నప్పటికీ భారత జాతీయ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దాదాపు 7% వృద్ధి చెందే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. మెరుగైన ఆర్థిక సూచీలు, పారిశ్రామిక కార్యకలాపాల్లో వృద్ధి, ఎగుమతుల పునరుద్దరణ వంటి అంశాలు ఈ వృద్ధికి తోడ్పడుతున్నాయని పేర్కొంది. నిన్న విడుదల చేసిన ఎస్బీఐ రీసెర్చ్ ప్రీ మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ నివేదికలో ఈ వృద్ధి అంచనా గతంలో అంచనా వేసిన దానికంటే మెరుగ్గా ఉందని తెలిపింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో వృద్ధి అంచనాలను తగ్గించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన సూచనలు కనిపిస్తున్నాయని నివేదిక పేర్కొంది. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో అధిక ఫ్రీక్వెన్సీ ఆర్థిక సూచీలు విస్తృత స్థాయిలో పుంజుకోవడం వల్ల వృద్ధి అవకాశాలు మెరుగుపడ్డాయని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. భారతదేశ బొగ్గు ఉత్పత్తి ఈ ఏడాది జూలైలో 7.51% వృద్ధిని నమోదు చేసింది. తాత్కాలిక గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూలైలో దేశవ్యాప్తంగా మొత్తం బొగ్గు ఉత్పత్తి 69.75 మిలియన్ టన్నులకు చేరుకుంది. గత నెలలో బొగ్గు రవాణా కూడా వార్షిక ప్రాతిపదికన 17.34% వృద్ధిని నమోదు చేసినట్టు అధికారులు తెలియజేశారు. మన దేశానికి స్వాతంత్ర్యం లభించి 79 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయ కేడెట్ దళం ఎన్సీసీ ఈరోజు న్యూఢిల్లీలో సైక్లోథాన్ 2026 నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ జెండా ఊపి సైక్లోథాన్ ను ప్రారంభించారు. భారత జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ద్వారా చేసిన పోస్టులో ఉపరాష్టపతి పింగళి వెంకయ్య ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, నిజమైన గాంధేయవాది అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశానికి త్రివర్ణ పతాకాన్ని అందించడంలో పింగళి వెంకయ్య అందించిన అమూల్యమైన సేవలను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని హెచ్చరించింది. కాంగోలో ఎబోలా కేసులు పెరుగుతున్నాయని, వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలు విస్తరిస్తున్నాయని, పొరుగు దేశాలకు సరిహద్దులు దాటి వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇది ఇప్పటివరకు ఆ దేశంలోనే అతిపెద్ద ఎబోలా వ్యాప్తిగా నమోదైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. గురువారం నాటికి 3605 నిర్ధారిత కేసులు, 1587 మరణాలు నమోదయ్యాయి. మరణాల రేటు 44% ఉంది. భద్రతా సమస్యలు, ప్రజల వలసలు, రాకపోకలు ఎబోలా నియంత్రణ చర్యలకు ఆటంకంగా మారుతున్నాయని, దీనివల్ల వ్యాధి మరింత వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవాతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ వెల్లడించింది. రాబోయే 2 రోజుల పాటు జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇండోనేషియాలోని మధురా ద్వీపం సమీపంలో సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక ఫెర్రీ నౌకలో ఈరోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోగా మరో 41 గల్లంతయ్యారు. ఈ ఫెర్రీలో ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 271 ఉన్నారు. ఇప్పటి వరకు 225 రక్షించినట్టు ఇండోనేషియా సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 పాటు పర్యటిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: రైతులు పంటలు వెట్టుడు షురు చేసే ముందు ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు. ఏ పంట వేయాలా, ఎప్పుడెప్పుడు కలుపు తీయాలా, ఎప్పుడు పంటకు నీళ్లు పెట్టాలా, ఎసుంటి మందులేయాలా, అధిక దిగుబడి పొందతందుకు ఏం చేయాలా అన్న అన్ని ముచ్చట్లను అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను అందిస్తున్న కార్యక్రమం ఇది. ఇయ్యలటి ఇల్లు వ్యవసంల పాల సంఘాల ఏర్పాటు, సూచనలు గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదనరావుతో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. ఆ తర్వాత గొర్రెలు, మేకలలో మశూచి వ్యాధి లక్షణాలు, చికిత్సా నివారణ గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి పి సురేష్తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. వాతావరణం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల వాతావరణం ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశమున్నది. అట్లనే కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం కూడా ఉన్నది. గాలిలో తేమ 71%గాను గాలి గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. గడిచిన 24 గంటలల్లా నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్గాను కనిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్గా నమోదైనాయి. ఇక వచ్చే 24 గంటలల్లా ఆకాశం మేఘావృతమై పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నది. ఇక ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశమున్నది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నారు. ఇప్పుడొక ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు ట్యూన్ చేసింది 100.2 FM. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసం, వ్యవసందారుల కార్యక్రమం. ప్రస్తుత జీవన

0: ప్రయాణంలో మనం ఏ ఫంక్షన్లకు వెళ్ళినా, ఎసుంటి కార్యక్రమాలు పెట్టుకున్నా కూడా, ఛాయలు తాగాలన్నా, పెరుగు కావాలన్నా, ముఖ్యంగా మనకు కావాల్సింది ముందు పాలు. మరి ఈ పాల సంఘాలను ఏ విధంగా ఏర్పాటు చేస్తారు అన్న విషయాలను, అన్ని ముచ్చట్లను ఇప్పుడు విందాం. పాల సంఘాల ఏర్పాటు సూచనలు గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన రావుతో ముచ్చట విందాం. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్.
1: నమస్కారం మధుసూదన్ రావు గారు.
2: నమస్కారం అండి.
1: అయితే ముందుగల్లా ఈ విషయం చెప్పండి, అసలు ఈ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఏర్పాటు చేయాలంటే ఎట్లా చేసుకోవాలి, దానికి సంబంధించిన విషయాలు చెప్తారా?
2: సహకార రంగంలో పాల ఉత్పత్తి, పాల సేకరణ అనేది మన భారతదేశంలోనే ప్రారంభమైంది. గుజరాత్ లో ఒకప్పుడు పాల్సన్ డైరీ అనే ప్రైవేట్ డైరీ వాళ్ళు పాల ఉత్పత్తిదారులను చాలా పీడించి తక్కువ ధరకు పాలను తీసుకుని ముంబైకి తీసుకెళ్లి అమ్ముకోవడం అనేది ఈ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు అంకురార్పణ వేసింది. అందులో భాగంగానే గుజరాత్ లోని ఆనంద్ లో అప్పటి పాడి రైతులందరూ కలిసి ఒక త్రిభువనదాస్ పటేల్ అనే ఒక అతని ఒక పెద్ద మనిషి యొక్క సూచనల మేరకు అక్కడ అమూల్ అనేదైతే డైరీ ఉందో, అమూల్ అంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, అలాంటి అమూల్ డైరీకి అందరూ ఒక సంఘంగా, గ్రామంలో సంఘటితంగా అందరూ చేరి ఒక్క మాటగా ఉండి వారందరూ కూడా చేరి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం అనే ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. ఇలా అంచెలంచెలుగా నాటి ఆ యొక్క అమూల్ డైరీలో ముఖ్యుడైన వర్గీస్ కురియన్ యొక్క కృషితోటి ఈరోజు మన భారతదేశంలో ప్రతి డైరీ రంగంలో ఈ పాలోత్పత్తిదారుల సహకార సంఘాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా విజయ డైరీ ద్వారా 1964 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అనే ఒక చట్టం ఏదైతే ఉందో ఆ చట్టబద్ధంగా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు అనేవి ఏర్పాటుకు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే తదుపరి కొన్ని సవరణలతో పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘాలు అనేవి, కంపెనీల చట్టం అనేది రావడం జరిగింది. అయినా గాని మరి ప్రభుత్వ ఆజమాయిషితో అధికారుల యొక్క పర్యవేక్షణలో జరిగే 1964 చట్టంలోని పాలోత్పత్తిదారుల సహకార సంఘం ఏర్పాటు అనేది పాడి రైతులకు ఎంతో భరోసాను కల్పిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మరి సహకార డైరీ అంటేనే 1-2 లీటర్లు పాలు పోసే చిన్న సన్నకారు రైతులకు ఆదుకునే సంస్థ కాబట్టి మరి అలాంటి పాడి రైతులందరినీ సంఘటన చేసి ఒక గ్రామం నుంచి సుమారుగా 40 నుంచి గరిష్టంగా ఎంతైనా పాలను మనం సేకరణ చేసుకునే అవకాశంని ఈ యొక్క ఉత్పత్తిదారుల సహకార సంఘం అనేది మనకు సహకరిస్తుంటుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో పాల ఉత్పత్తిదారులు ఎవరైనా పాడి పశువులు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క తాటిపై వచ్చి వారందరూ ఇలాంటి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవడం అనేది మరి మన రాష్ట్రంలో చాలా చురుగ్గా కొనసాగుతుంది. అదేవిధంగా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈ ప్రక్రియ అనేది వేగవంతంగా నడుస్తోందండి.
1: అయితే ఎవరైతే ఔత్సాహికులు ఉంటారో ఈ గ్రామ స్థాయిలో, ఒకవేళ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఏర్పాటు చేయాలనుకుంటే ఈ గ్రామ స్థాయి సంఘం ఏర్పాటులో ఉన్న విధి విధానాలు ఏమున్నాయో వాటి గురించి వివరిస్తారు.
2: ఎక్కడైనా పాల ఉత్పత్తి ఉన్న గ్రామాల్లో మరి లింగ, కుల, మత ఇలాంటి ప్రయోజనాలను ఆశించకుండా, అలాంటి వాటికి ఎలాంటి భేదాలు లేకుండా ఎవరైనా అంటే మహిళలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి ఒకళ్ళు ఉండాలి, ఒక కుటుంబం నుంచి ఒకళ్ళు మాత్రమే పాల ఉత్పత్తిదారుల సహకార సంఘంలో కనీసము 21 మంది పాల ఉత్పత్తిదారుల తోటి ఈ సంఘం అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. చేసుకోవాలి అంటే ముందుగా గ్రామంలో ఎవరికైతే పాడి పశువులు ఉన్నాయో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంఘం ఏర్పాటు అనే ప్రక్రియ గురించి తెలియాలి కాబట్టి పంచాయత్ సెక్రటరీ సహకారంతో మరి ఏదైనా దండోరా వేయించడమో లేకపోతే ఏదైనా మైక్లో ఉంటే మైక్లో చెప్పించడమో చేసి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి ముందు. ఎందుకంటే కొన్ని ఊర్లలో కేవలం కొంతమంది మాత్రమే మేమే సంఘం ఏర్పాటు
1: కూర్చొని మాట్లాడుకుని కమిటీ వేసుకోవడం కాకుండా
2: ప్రతి ఒక్కరికి తెలియాలి. అంటే వాళ్లకు పాడి పశువు వాళ్ళ లేకపోవచ్చు, వాళ్ళు రేపు ఆసక్తిగా కొనుక్కునే అవకాశం కూడా ఉంది, అలాంటి వాళ్ళని కూడా కలుపుకొని ఈ విధంగా పాలోత్పత్తిదారుల సహకార సంఘం అనే ఏర్పాటుకు ప్రారంభించుకోవాలి. తర్వాత సహకార సంఘము ఏర్పాటు దాని ఆవశ్యకతల గురించి సహకార శాఖ నుంచి అధికారులు కూడా వస్తుంటారు. అదేవిధంగా విజయ డైరీ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు వీళ్ళందరూ వచ్చేసి దీని యొక్క ప్రయోజనాలను చెప్పడం జరుగుతుంది. ఆ విధంగానే ఈ యొక్క పాల ఉత్పత్తిదారులందరూ కూడా వారి యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాస్బుక్, ఫోటోలతో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ని నింపి ఆ విధంగా మరి బైలాస్ ఉంటాయి.

0: బైలా పుస్తకాలపైనే పెంకుడా చేసుకోవాలి. ఒక అడ్హాక్ కమిటీ అనేది ముందుగా ఏర్పాటు చేసుకోవాలి. దానికోసము ఒక చీఫ్ ప్రమోటర్, అంటే ప్రాథమికంగా ఒక చీఫ్ ప్రమోటర్ తోటి ఒక 9 మంది సభ్యులతోటి ఈ యొక్క సంఘము కార్యవర్గం అనేది ఏర్పాటు చేసుకోవాలి. దీనికి ప్రిలిమినరీ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది, అది విజయ డైరీ ద్వారా చేస్తారు. తర్వాత ఒక 3 నెలల తర్వాత ఈ సంఘం అనేది పాల ఉత్పత్తి, పాల సేకరణ, పాలమ్మకాలపైన లాభాలు ఇలాంటివన్నిటిపైన కూడా చర్చించుకొని ఫైనల్ రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఆ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి ఒక చట్టబద్దమైన గుర్తింపు అనేది వస్తుంది. ఇంకా గ్రామంలో ఏ పాల ఉత్పత్తిదారుడైనా కానీ మళ్లీ కొత్తగా చేయదలుచుకుంటే వాళ్ల దగ్గర నుంచి కూడా తప్పనిసరిగా మరి ప్రవేశ రుసుము, షేర్ క్యాపిటల్, షేర్ క్యాపిటల్ కింద కనీసం 100 రూపాయలు, ఆ తర్వాత ప్రవేశ రుసుము కింద 10 రూపాయల చొప్పున పాడి రైతుల నుంచి వసూలు చేసి అలాంటి డబ్బులను కేంద్ర సహకార బ్యాంక్ లో ఒక అకౌంట్ ను తెరిచి అకౌంట్ లో వేసిన తర్వాత అవి ఆ తర్వాత ప్రతి గ్రామం పైన 500 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ కుండా కట్టాల్సి ఉంటుంది. అంటే ఒక గ్రామంలో ఒక సంఘం మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఒకటే చిన్న గ్రామం ఉంటుంది, దాంట్లో మేము 2 చేసుకుంటాం 3 చేసుకుంటాం అంటే కుదరదు. ఆ విధంగా ఆ యొక్క గ్రామం యొక్క పరిమితి కూడా మనము ముందే దాంట్లో చెప్పుకోవాలి ఆ బైలాస్ లో. మరి విస్తీర్ణం ఎంతవరకు ఈ యొక్క గ్రామ పరిధి అనేది విస్తరించి ఉంటుంది అనేది కూడా మనం దాన్ని డిఫైన్ చేసుకుంటే,
1: అంటే గ్రామ విస్తీర్ణము గ్రామ జనాభాని బట్టి కూడా
0: చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకుని ప్రతి ఒక్కరి ప్రాతినిధ్యం వచ్చేటట్టు కూడా చూసుకోవాలి. బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు,
1: అన్ని వర్గాల
0: ప్రజలని ప్రాతినిధ్యం అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ విధంగా చేసుకున్న తర్వాత ఈ సంఘం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా మరి ఈలాబ్ అనే ఒక సౌకర్యం ఉంది, అంటే దాంట్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా జరుగుతుంది కాబట్టి ఆ విధంగా దాంట్లో చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా సంఘం ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రమే గ్రామంలో ఇది మా సంఘము, దీన్ని నడుపుకోవాలి అనే ఒక మంచి బాధ్యతాయుతమైన వాతావరణము, ఒక మంచి అంకిత భావంతో కూడిన వాతావరణం అనేది ఏర్పడే అవకాశం ఉంటుందండి.
1: ఒకవేళ ఈ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఏర్పాటు చేసుకున్నారనుకోండి, ఈ సంఘం ఏర్పాటు చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎసుంటి లాభాలు ఉన్నాయి, ఏ రకమైన ప్రయోజనాలు కలుగుతాయి?
0: చాలా మంచి ప్రశ్న అండి. చాలా గ్రామాల్లో సంఘం ఏర్పాటు చేసుకుంటే జవాబుదారితనం పెరుగుతుంది, లెక్కలు చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి చాలా మంది భయపడి ముందుకు రావడం
1: లేదు.
0: కానీ ఈ విధంగా ఉండడం వల్ల ఒక మంచి జవాబుదారితనం పెరుగుతుంది. గ్రామంలో ఒక పాల ఉత్పత్తి ఎంత జరుగుతుంది అనే ఒక అంశం అనేది లెక్కలోకి వస్తుంది. అదే విధంగా మరి వారి యొక్క నిత్యావసరాలకు పోను అమ్మకానికి మార్కెటబుల్ సర్ప్లస్ అనేది ఎంత ఉంది అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా ఒక సంఘం అనేది ఏర్పాటు చేసుకోవడం వల్ల ఒక సంఘానికి పాడి రైతుకు, విజయ డైరీ కావచ్చు, బ్యాంకు కావచ్చు, త్రైపాక్షిక ఒప్పందంలో వాళ్లకు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవాలన్నా లేకపోతే ఇంకా మార్కెట్ ద్వారా గానీ అలాంటి వాటి ద్వారా పాడి రైతులకు కావాల్సిన ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని అమ్ముకునే అవకాశం కూడా, అంటే కొంత మార్జిన్ పెట్టుకుని అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మార్జిన్ ద్వారా కూడా సొసైటీ యొక్క నిర్వహణ అనేది చాలా సులభతరం అవుతుంది. అంతేకాకుండా విజయ డైరీ ద్వారా గనక మంచి పాల సేకరణ ఎక్కువ చేస్తున్న గ్రామాల్లో అక్కడే మనము పాల సేకరణ కోసము బల్క్ కూలింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం. ఆ ఏర్పాటు చేసిన బల్క్ కూలింగ్ యూనిట్ నిర్వహణ బాధ్యతలు కూడా సొసైటీకి అప్పజెప్పే అవకాశం ఉంది. మొన్న 1 సెప్టెంబర్ నుంచి 1 లీటర్ కు 2.5 రూపాయలు నిర్వహణ ఖర్చుల కోసం ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఎంత పాల సేకరణ అధికం చేసుకుంటే అంత మనకు ఈ యొక్క బిఎంసీల నిర్వహణ అనేది వాళ్ళు సులభతరంగా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక మంచి మేనేజీరియల్, అంటే ఒక నిర్వహణ దక్షత అనేది పెరుగుతుంది. అదే విధంగా పాడి రైతులకు మనం ఏ విధంగా సహకరించవచ్చు అనే అంశాలపైన ఒక మంచి కేంద్రీకరించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అనేక లాభాలతోటి, ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్టు పాడి పశువులకు రుణాలు కావాలన్నా గానీ ఎవరిస్తారు మాకు గ్యారంటీ అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు అంటుంటారు. కాబట్టి సొసైటీ గనక నిలబడితే ఇంతమంది ఉన్నారు కాబట్టి వీళ్లకు లోన్లు ఇవ్వచ్చు అని బ్యాంకులు వాళ్ళు కూడా ఒక మంచి అభిప్రాయంతో ముందొచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మరి సంయుక్త బాధ్యతా బృందాలుగా కూడా ఏర్పాటు చేసుకుని జాయింట్ లయబిలిటీ గ్రూప్స్, అంటే ప్రతి ఒక్క రైతు ఈ రైతు ఇంకొక రైతుకు ఇంకో రైతుకు, ఈ విధంగా వాళ్ళు గనక పూచీకత్తుగా ఉంటే వాళ్లకు కూడా బ్యాంక్ వాళ్ళు లోన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బ్యాంక్ వాళ్లకు లోన్ ఇవ్వడంలో కష్టం ఎక్కడ వస్తుందంటే రీపేమెంట్ అనేది సరిగ్గా జరిగితే వాళ్ళకి ఎలాంటి బాధ ఉండదు. కాబట్టి ఈ రీపేమెంట్ అనేది తిరిగి చెల్లించే విధానాన్ని ఆ బాధ్యతను సొసైటీ తీసుకుంటుంది. కాబట్టి అలాంటప్పుడు బ్యాంకుల వాళ్ళు కూడా మరి పాడి పశువుల కొనుగోలు కోసం రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకందరికి తెలిసిందే భారతదేశం పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది, 170 లక్షల మెట్రిక్

0: పర్యటనలతోటి ఏటా. మరి ఈ యొక్క పాల యొక్క డిమాండ్ కూడా బాగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాలో సుమారుగా 50,000 లీటర్ల పాల సేకరణ సామర్థ్యంతో డైరీలు ఏర్పాటు జరిగింది. ఇటీవలనే మన యొక్క విజయ డైరీ MD గారు, గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన ఆదర్శిన్న గారు, ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా మరి పాల సేకరణను ఇంకా అధికంగా పెంచి పాల అమ్మకాలను కూడా పెంచాలని సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సూచనల మేరకు అటు పాడి రైతులు కూడా ఏ గ్రామంలో కొంత పాలున్నా గానీ ఇప్పుడు చాలా మంది గ్రామాల వాళ్ళు మేము పాలు సేకరిస్తాం సార్ అని చెప్పేసి ముందుకొస్తున్నారు. ఈ విధంగా ఈ ఉత్సాహం అనేది ఇంకా కొనసాగితే ఇప్పుడు మనం జరుగుతున్న సుమారుగా 6-7 వేల లీటర్ల పాల సేకరణకు మరింకా మనం పాల సేకరణ పెంచితే మరి విజయ డైరీ ద్వారా ప్రతి 15 రోజులకు ఒకసారి పాల డబ్బులు బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి రైతులు కూడా మంచి భరోసాగా తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాడి పశువులకు కావలసిన ఇప్పుడు మనం సిరిసిన్నలో ఒక రహీం అనే ఒక రైతు, శివఘాట్ లో అలీ అనే ఒక రైతు, చాలా మంది ఈ విధంగా మంచి డైరీ ఫారాలు ఏర్పాటు చేస్తున్నారు. వీరందరికీ కూడా మరి కావలసిన దాణా కావచ్చు, మినరల్ మిక్చర్ కావచ్చు, గడ్డి విత్తనాలు కావచ్చు, ఇవన్నీ కూడా సబ్సిడీ పైన ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరి మనకు డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి మనకు బయట మార్కెట్ లో పాలకు ధర ఎక్కువగా అమ్ముడుపోయే అవకాశం ఉంది. ఆ ప్రలోభాలకు లోన్ కాకుండా మరి అందరూ కనుక డైరీ కనుక మనం ఆదరించుకుంటే తప్పనిసరిగా వినియోగదారులకు స్వచ్ఛమైన పాలు, ఆ తర్వాత నాణ్యతాబద్ధమైన పాలు కూడా మనం విజయ డైరీ ద్వారా అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అనేది గ్రామ స్థాయిలో ఒక పునాది లాంటిది. ఇది మూడంచెల వ్యవస్థ. ఎందుకంటే గ్రామ స్థాయిలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు ఉంటాయి, జిల్లా స్థాయిలో యూనియన్లు ఉంటాయి, అదేవిధంగా అగ్రభాగాన సమాఖ్య అనేది ఉంటుంది. ఈ విధంగా మూడంచెల ఈ వ్యవస్థలో పునాది అనేది పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం. కాబట్టి పాడి రైతులు ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంఘాల ఏర్పాటు, సంఘాల పనితీరు ఇవన్నీ కూడా మనం మదించుకొని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ పాల సేకరణను ఎక్కువగా మనం పెంచుకోగలిగితే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుందండి.
1: చాలా సంతోషం మధుసూదన్ రావు గారు. ముఖ్యంగా ఈ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఏర్పాటుకు అవసరమైన సూచనలు సలహాలు ఇస్తూనే ఈ సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల పాడి రైతులకు ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయనే దాని గురించి చక్కగా వివరించారు. మరి ఎవరైతే పాడి రైతులు ఉన్నారో మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, మరి వాళ్ళందరూ కూడా ఈ సహకార సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వం తరఫున అయితేనేమి ఇతరత్ర వస్తున్న అవకాశాలని అందిపుచ్చుకుని ఈ రంగంలో మంచిగా అభివృద్ధి సాధిస్తారని, ఆర్థికంగా కూడా బలపడతారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: ఇప్పటిదాకా పాల సంఘాల ఏర్పాటు సూచనలు గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన రావుతో కేలినిని వెట్టిన ముచ్చట విన్నారు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి August 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమం. గొర్రెలకు మేకలకు మశూచి వ్యాధి అనేది ఎట్లా సోకుతుంది, మరి దీనికి ఏ విధమైనటువంటి చికిత్సలుంటాయి, ఎట్లా నివారించవచ్చు అన్న అంశాలను ఇప్పుడు విందాం. గొర్రెలు మేకలలో మశూచి వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి వి సురేష్తో ముచ్చట విందాం. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్.
4: నమస్కారం డాక్టర్ సురేష్ గారు.
5: నమస్కారం.
4: మరి ముందుగా చెప్పండి, ఈ మచూచి అంటే అమ్మవారు అంటారు కొన్ని ప్రాంతాల్లో, మన పట్టెలను అయితే పోచమ్మంటారు, ఈ రోగం అనేది ఏ విధంగా వస్తుంది అసలు?
5: ముఖ్యంగా మన రైతుల దగ్గర ఉన్నటువంటి గొర్రెల్లో మేకల్లో ఈ మశూచి వ్యాధి అనేటువంటిది ప్రబలడం అనేటువంటిది చాలా సార్లు చూస్తుంటాము. ఈ వ్యాధి అనేటువంటిది వైరస్ వల్ల వస్తుంటది. వైరస్ అనేటువంటిది చాలా సూక్ష్మంగా ఉంటది, మనకు కనిపించదు. ఈ వైరస్ మనము అమ్మవారు అని కూడా అంటుంటాం, అమ్మవారు వచ్చింది, పొచ్చమ్మ వచ్చింది గొర్రెలకు అని అంటుంటాం. ఈ వైరస్ అనేటువంటిది హెర్పిస్ వైరస్ జాతికి చెందినటువంటి వైరస్ వలన వస్తుంది. ఈ వైరస్ తొందరగా ప్రబలుతుంది, అంటే ఒక గొర్రె నుంచి ఇంకో గొర్రెకు ఒకదానికి వస్తే మంద మొత్తం కూడా, గొర్రెలు గాని మేకలు గాని, మంద మొత్తానికి

0: వచ్చేస్తుంది.
1: ఇది అంటువ్యాధి. ఈ వ్యాధి ఎంత వ్యాప్తి చెందుతుంది?
0: అంటువ్యాధి ఇది దగ్గర ఉంటే మేత ద్వారా, నీరు ద్వారా, అదేవిధంగా తలగడం, ఒకదానికొకటి కాంటాక్ట్ కావడము, ఒకదానికొకటి పక్క పక్కన ఉండడం వల్ల కూడా ఈ వ్యాధి అనేటువంటిది వస్తుంది. అంటే దగ్గరలో ఒకే కుట్టంలో ఉండడం వల్ల కూడా వ్యాధి అనేటువంటిది గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది ఆ కుట్టంలో. ఈ వైరస్ అనేటువంటిది అంటే మందలో ఉన్నటువంటి 90% గొర్రెలు మేకలు కూడా ఎఫెక్ట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది.
1: ఒక్కదానికి వచ్చేస్తే
0: మొత్తం అన్నిటికి కూడా వచ్చేస్తుంది వ్యాధి అనేది.
1: మరి ఫలానా గొర్రెకు గాని మేకకు గాని ఈ మచూచి రోగం వచ్చిందని మనకు ఏ లక్షణాలు కనిపిస్తాయి బయటకు?
0: ముఖ్యంగా ఈ వ్యాధి లక్షణాలు అనేటువంటివి రెండు విధాలుగా ఉంటాయి గొర్రెల్లో మేకల్లో. ముఖ్యంగా దీంట్లో క్యూటేనియస్ ఫామ్ అనేటువంటిది ఒకటి ఉంటది, అంటే చర్మానికే వస్తుంది ఈ వ్యాధి. దద్దులు రావడము, పొక్కులు రావడం అనేటువంటిది చర్మం మొత్తం కూడా వస్తుంటది. అదొకటి విజరల్ ఫామ్ అనేటువంటిది ఉంటది, అంటే లోపల ఏవైతే ఊపిరితిత్తులు, తర్వాత పెద్ద పేగు, చిన్న పేగు, జీర్ణాశయము, అదేవిధంగా ఈ గుండెకు, వీటికి రావడం అనేటువంటిది ఒక విధంగా ఉంటుంది. ఈ రెండు రూపాలలో వస్తుంది కాబట్టి వీటి లక్షణాలు అనేటువంటివి రెండు విధాలుగా ఉంటాయి. ముఖ్యంగా చర్మం సంబంధించినటువంటి ఈ పాక్స్ వచ్చినప్పుడు దద్దులు రావడం, జ్వరం అనేటువంటిది విపరీతంగా జ్వరం ఉంటుంది. 104-105 డిగ్రీల ఫారెన్హీట్స్ వరకు జ్వరం ఉంటుంది. అదేవిధంగా ఈ కళ్ళ నుండి నీళ్లు గారడం అనేటువంటిది మనం గమనిస్తుంటాం. పొక్కులు రావడం అనేటువంటిది చెవులకు, అదేవిధంగా మొత్తం చర్మం అంతా దద్దులు రావడం అనేటువంటిది గమనిస్తుంటాం. అది మేత తినకుండా ఉండడము, ఒక 1 వారం రోజుల వరకు దాని యొక్క బరువు అనేటువంటిది 5-10 కేజీల వరకు తగ్గిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ బరువు తగ్గడం అనేటువంటిది దీంట్లో చాలా ముఖ్యమైనటువంటి లక్షణము. ఈ బరువు తగ్గడం వల్ల ఆర్థికంగా నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో మరణాల రేటు అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది మశూచిలో. క్యూటేనియస్ ఫామ్ లో చాలా తక్కువ ఉంటుంది మశూచిలో. క్యూటేనియస్ ఫామ్ వచ్చినప్పుడు మనము మామూలుగా అమ్మవారు వచ్చినప్పుడు ఇంజక్షన్ల రూపంలో ఏమి ఇయ్యము, వీటికి స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఇంజక్షన్లు ఇవ్వడం అనేటువంటిది దీంట్లో అవాయిడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ క్యూటేనియస్ ఫామ్ వచ్చినప్పుడు మనకు రైతులు దీన్ని గుర్తిస్తారు, అమ్మవారు వచ్చింది అని తెలుసుకుంటారు, తెలుసుకోవచ్చు. కానీ ఏదైతే మనం లోపలి భాగాలలో మశూచి వచ్చినప్పుడు మాత్రం రైతులకు తెలియదు. ఈ వ్యాధి లక్షణాలు గమనిస్తే మనము ఈ గొర్రెలకు మేకల్లో లోపల ఊపిరితిత్తుల పైన పొక్కులు వస్తుంటాయి. ఊపిరితిత్తుల పైన వస్తాయి, గుండె పైన వస్తాయి, అదేవిధంగా జీర్ణాశయంలో కూడా పొక్కులు వస్తాయి. లోపల వచ్చినప్పుడు ఏమైతుందంటే ముక్కు నుండి చీమిడి గారడం జరుగుతుంది. ఈ చీమిడి అనేటువంటిది ఎర్ర చీమిడి వస్తుంది, అంటే రక్తంతో కలిసిన చీమిడి అనేటువంటిది వస్తుంటది. ఈ లక్షణం అనేటువంటిది మనకు గొర్రెల్లో మేకల్లో ఇది గమనిస్తే మనము ఈ మశూచి వచ్చింది అనేటువంటిది నిర్ధారించుకోవచ్చు. దీని ద్వారా మనము చికిత్స చేసుకుంటే దాన్ని మనం రక్షించుకోవచ్చు. లేకపోతే మనకు 2-3 రోజుల తర్వాత గొర్రెలు మేకలు అనేటువంటివి ఈ వ్యాధి వచ్చినప్పుడు 10% గొర్రెలు చనిపోవడం జరుగుతుంది. ఏదైతే ఈ విజరల్ ఫామ్ అన్నాం కదా, ఊపిరితిత్తులకు, అదేవిధంగా గుండెకు, జీర్ణాశయంకు మశూచి వచ్చినప్పుడు గొర్రెలు మేకలు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దీనికి మనం వెంటనే చికిత్స అనేటువంటిది చేసుకోవాలి.
1: మరి ఈ మచూచి వ్యాధితో పోల్చినట్లయితే అంటే మనం చూస్తూ ఉంటాం గొర్రెలకు మేకలకు వేరే పుండ్లు కూడా అయితే ఉంటాయి కదా,
0: అవును,
1: మరి అవిటికి వీటికి తేడా ఏమిటి, వాటిని ఎట్లా గుర్తించాలి, మరి ఈ మచూచి అని ఎట్లా గుర్తించాలంటారు?
0: ఈ మశూచి వ్యాధి అనేటువంటిది ఏదైతే మనం విజరల్ ఫామ్ అన్నామో, అంటే లోపల ఊపిరితిత్తులో వచ్చేటువంటి మశూచి వ్యాధి, వేరే వ్యాధులతో పోలిక ఉంటది. వేరే వ్యాధులు చూసుకున్నట్లయితే నీలి నాలుక వ్యాధి, అదేవిధంగా పిపిఆర్ వ్యాధి, ఈ వ్యాధులతోని పోలిక ఉంటుంది. ఎందుకంటే షీమిట్ కారడం అనేటువంటిది బ్లూటంగ్, నీలి నాలుక వ్యాధిలో వస్తుంది, పీపీఆర్ లో కూడా వస్తుంది. కానీ దీన్ని మనం నిర్ధారించుకోవడానికి ఎర్ర చీమిడి అనేటువంటిది ఏదైతే రక్తంతో కూడినటువంటి ఈ చీమిడి ఉంటుందో అది మశూచిగా మనము గుర్తుపెట్టుకొని దానికి తగినటువంటి చికిత్స చేసుకోవాలి. దీంట్లో మెయిన్ మనకు గమనించాల్సింది చీమిడి అనేటువంటిది ఏ విధంగా ఉంది. ఎర్ర చీమిడి వస్తున్నది అంటే మశూచి అనుకోవాలా? మామూలుగా పసుపచ్చగా వైట్ గా వచ్చేటువంటిది పీపీఆర్ లో గానీ నీలి నాలుక వ్యాధిలో వస్తుంటది.
1: మరి ఈ వ్యాధితోనైతే మరణాలు అనేటువంటివి చాలా తక్కువ ఉంటాయి అన్నారు.
0: అవును.
1: మరి ఈ అనుకోకుండా ఈ వ్యాధి వచ్చింది అనుకోండి, ఈ మచూచి లేక పోచమ వ్యాధి వచ్చింది అనుకోండి, మరి చికిత్స ఇలాజ్ ఏమేం చేయాల్సి ఉంటది?
0: ముఖ్యంగా ఈ క్యూటేనియస్ ఫామ్ ఏదైతే చర్మానికి వస్తుందో, చర్మానికి వచ్చినప్పుడు వీటికి దద్దులు రావడం అనేటువంటిది జరుగుతుంది. దద్దులు వచ్చిన తర్వాత వాటిలలో చీము వచ్చి పగిలిపోయి మొత్తం బాడీ అంతా పుండు పుండుగా తయారవుతుంటది. దీంతో జ్వరం అనేటువంటిది వస్తుంది. తర్వాత బాడీ వెయిట్ ఏదైతే బరువు అంటదో బరువు అనేటువంటిది తగ్గిపోతుంటది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి మందులు ఏదైతే ఎలర్జీకి సంబంధించినటువంటి మందుల్ని యాంటీ హిస్టమిన్స్ అంటుంటాం. ఆ యాంటీ హిస్టమిన్ మందుల్ని మనం ఒక 5 రోజులు, అదేవిధంగా స్టెప్టోపెన్సిలిన్ ఈ చీమ్ పోయకుండా స్టెప్టోపెన్సిలిన్ మందుల్ని ఒక 5 రోజుల వరకు మనం వాడుకున్నట్లయితే ఈ దద్దుల్ని అదేవిధంగా పుండ్లని తగ్గించుకోవచ్చు.
1: మరి ఈ మచ్చుచి రోగం కానీ ఈ పోచమ్మ రోగం రాకుండా ఉండాలంటే ముందుగా మనం ఏ విధంగా నివారించుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మరి
0: ముఖ్యంగా ఈ చీమిడి అనేటువంటిది, ఈ ఎర్ర చీమిడి అనేటువంటిది గమనించిన వెంటనే మనం టీకాలు అనేటువంటివి మన దగ్గర ఉన్న రైతులు చాలా మంది చేపించుకుంటారు, టీకా అనేటువంటిది వేయించుకోవాలి అనుకుంటారు. కానీ అది తప్పు. మనము ఈ ఎర్ర చీమిడి అదే ఈ మశూచి అనేటువంటిది రాకుండా ఉండాలంటే 1 నెల ముందు నుంచే మనము దీన్ని టీకాని వేయించుకోవాలి. పాక్స్ టీకా అనేటువంటిది ఉంటది. దీంట్లో 2 రకాలు ఉంటాయి, గోట్ పాక్స్, షీప్ పాక్స్. అంటే గొర్రెలకిచ్చే మశూచి టీకా, మేకలకిచ్చే మశూచి టీకా వేరే వేరే ఉంటది. వాటిని మనము ఈ చెవుల దగ్గర ఇస్తుంటాం, చెవులకు గాని లేకపోతే తోక దగ్గర ఇస్తుంటాం ఈ టీకాని. ఇచ్చినప్పుడు ఏమైతుంది అంటే దీంట్లో ఒక పొక్కు లాగా వస్తుంది, చౌకు పొక్కు వస్తుంది. అదే విధంగా అది ఒక హోల్ లాగా, ఒక రంధ్రం లాగా తయారైతుంటది. అది పొక్కు వచ్చినప్పుడే ఇది పనిచేసింది అని మనకు తెలుస్తుంది. ఇది లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్ కాబట్టి ఆ విధంగా పొక్కు రావడం జరుగుతుంది. ఈ పొక్కు వచ్చిన తర్వాత దానికి రోగ నిరోధక శక్తి అనేటువంటిది పెరుగుతుంది. ఈ రోగ నిరోధక శక్తి అనేటువంటిది మనం టీకా ఇచ్చిన తర్వాత 15 రోజుల నుంచి మనకు రోగ నిరోధక శక్తి అనేటువంటిది మొదలైతుంది. 1 సంవత్సరం వరకు కూడా మశూచి రాకుండా దాన్ని కాపాడుకోవచ్చు, గొర్రెలకు గాని మేకలకు గాని.
1: చాలా మంచిదండి డాక్టర్ సురేష్ గారు, ఈ గొర్రెలలో మేకలలో మచూచి అంటే అమ్మవారు లేక పోచమ్మ లక్షణాలు, మరి ఇది ఎట్లా వస్తుంది, దీన్ని ఎట్లా నివారణ చేసుకోవాలా, మరి రాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా చెప్పినారు. మరి గొర్రెల మేకల పెంపకందారులు ఈ సూచనలన్నింటినీ విని తమ పశువుల్ని ఈ రోగం నుంచి కాపాడుకోవాలని ఆశిస్తూ ఇన్ని ముచ్చట్లు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదములు.
2: ఇంతవరకు ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో గొర్రెలు మేకలలో మశూచి వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి వి సురేష్తో ముచ్చట విన్నరు. వీరితో ముచ్చట పెట్టినరు పి అశోక్. శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన ఈ ముచ్చట్లను ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్నది మా యూట్యూబ్ ఛానల్లా. మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మళ్ళా వినాలనుకున్నా శ్రోతల సౌలభ్యం కోసం అన్ని కార్యక్రమాలను మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఈ కార్యక్రమాలను మీరు విన్న తర్వాత మీ దోస్తులకు చుట్టాలకు వినిపించండి. మీరందరిన్నాక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుడు మరకుండ్రీ.

రాత్రి 7:15 ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 7:15 ఇల్లు ఎవసం ఎవసందారుల కార్యక్రమంలో బంతి సాగులో యాజమాన్య పద్ధతులు గురించి ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్. ఆ తర్వాత రైతు అంతరంగంలో పత్తి వరి పంటల సాగు అనుభవాలు గురించి నిర్మల్ జిల్లా దిలవార్పూర్కు చెందిన కోడి శ్రీనివాస్తో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. దిల్ పసంద్ హిందీ సినీ గీతాల కార్యక్రమం. ఇవలటి ఈ కార్యక్రమంలో ముందుగల విందాం దిల్ చలే చిత్రం కోసం ఈ పాట.
1: తేరా జహర్ బహుత్ ఖూబ్సూరత్ హై మేరే దోస్త్.
2: లాలే క్యా బతాఊ యార్, వో జిస్ జమీన్ పే పైర్ రఖతీ హై వో జమీన్ మహకనే లగతీ హై, ఔర్ అగర్ వో అప్నే లంబే బాలో కో ఖుల్లా ఛోడ్ దే తో యే కుదరత్ మహకనే లగతీ హై.

ఈ పాటతో ఇలటి దిల్ పసంద్ హిందీ సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

ఉషారు, ఇది సినిమా పాటల జోరు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందర్నీ ఉర్రు తలుగించే జోరైన పాటల తీరు. శ్రోతలు, మరి ఆలస్యమెందుకు? మీ మనసుకు నచ్చిన హుషారైన పాటలు నినతందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? నేను మీకు ఇన్పేతందుకు సిద్ధంగా ఉన్నా. మరి ఇంకా ఆలస్యం చేయకుండా 0873 కోను జత చేసి 295081 ఇంకొక నంబర్ 2300081 ఈ నంబర్లకు ఫోన్ చేసి పాటల్ని కోరి ఇనుండ్రి. అట్లనే మీకు తెలిసిన కొత్త విషయాలను, సరదా ముచ్చట్లను శ్రోతలతో పంచుకోవచ్చు ఈ పాటల నడుమ. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లను కొత్త శ్రోతల కోసం మరొకసారి చెప్తున్నా. 0873 కోను జత చేసి 295081 ఇంకొక నంబర్ 2300081. ఉషారు కార్యక్రమంలో ముందుగానైతే నేను మీకు తెలుసా చిత్రం కోసం గీతామాధురి ఆలపించిన ఈ గీతం విందాం. సంగీతం అచ్చు, సాహిత్యం వేటూరి సుందర్రామ్మూర్తి.

0: ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. ఇప్పుడు మనతో మాట్లాడడానికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులైనటువంటి అజరామర అలిశెట్టి అవార్డు, ఇంకా సరోజిని నాయుడు ఎక్సలెన్స్ అవార్డుల గ్రహీత కవి రచయిత్రి ఉపాధ్యాయురాలు అయిత అనిత గారు జగిత్యాల నుండి మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో.
1: హలో అండి.
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి.
0: ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా?
1: బాగున్నాం, మంచిగా ఉన్నాం.
0: ఓకే.
1: పాటలు వింటుంటూ చాలా సరదాగా ఉన్నాం.
0: ధన్యవాదాలండి. మీకు ముందుగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
1: థ్యాంక్ యూ, సేమ్ టు యూ అండి.
0: ధన్యవాదాలండి మీకు కూడా. చెప్పండి, మరి మీరు ఉపాధ్యాయురాలు, తర్వాత రచయిత్రి, కవయిత్రి అని చాలా విన్నాను. మరి చెప్పండి.
1: అవునండి.
0: అయితే మాకివల్ల స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీ కాల్ కలిసినందుకు మా కూడా చాలా సంతోషంగా ఉంది. చెప్పండి మరి, మీరు ఏ సబ్జెక్టును బోధిస్తారండి?
1: తెలుగు మేడం, తెలుగు చెప్తానండి నేను.
0: ఓకే.
1: ప్రైమరీ స్కూల్లో టీచర్గా చేస్తాను, తిప్పన్నపేట స్కూల్లో.
0: ఓకే.
1: తెలుగు సబ్జెక్టు వీళ్ళకి చెప్తూ ఉంటాను విద్యార్థులకు, వేవే మెథడ్ ద్వారా, కృత్యాల ద్వారా, యాక్టివిటీస్ ద్వారా తెలుగు పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ, ఎందుకంటే ఈ కాలంలో ఇంగ్లీష్ పైన ఎక్కువగా ఫోకస్ ఉండి ఇంగ్లీష్ ఎక్కువ చదువుతున్నారు. మన మాతృభాష కాబట్టి మాతృభాష పైన మక్కువతో తెలుగు ఎక్కువగా నేర్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటానండి.
0: చాలా మంచిదండి, చక్కగా బోధిస్తున్నారు మరి అయితే పిల్లలకు తెలుగు విషయం పైన. మరి మీ పిల్లలకు మీకు ఉన్నటువంటి బంధం గురించి కొంచెం ఏదైనా చెప్పండి. అంటే పిల్లలు ఇప్పుడు ప్రైమరీ స్కూల్ అంటే కొంచెం చిన్న పిల్లలు కదా, మరి మిమ్మల్ని అర్థం చేసుకొని మీరు చెప్పేది కూడా చాలా చక్కగా వింటారా అల్లరి చేయకుండా, ఎట్లా ఉంటుంది మీ బంధం అనేది?
1: చాలా బాగుంటది మేడం. మనం ఎప్పుడైతే ఆ పిల్లలకు ఒక అమ్మ అనే ఫీలింగ్ కలిగిస్తాము, వాళ్ళు అమ్మ అని మనల్ని నమ్మినప్పుడు మనం ఏది చెప్పినా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు.
0: అవును.
1: మరి చిన్న పిల్లలకు మనం ఏం చేయాలి అంటే స్నేహపూర్వకమైన

0: వాతావరణాన్ని మనం మన పాఠశాలలో కల్పించాలి.
1: అవును,
0: భయం లేని చదువు నేర్పడం ద్వారా, మన పైన నమ్మకం ద్వారా ఏది నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళను రాయడం చదవడం అని ఇట్లా ఎక్కువగా మైండ్ స్ట్రెస్ లేకుండా ఆట పాటల ద్వారా అట్లా నేర్పడం వల్ల మనకు ఎక్కువగా వాళ్ళు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది మేడం.
1: చాలా చక్కటి విషయం అండి. మరి అయితే అనిత గారు, మీరు కవయిత్రి అన్నది విన్నాను, తర్వాత మీరు అవార్డులు కూడా చాలా అవార్డులు, ఈ రెండే కాకుండా నేను రెండు మాత్రమే చెప్పాను, అజరామర్ అలిశెట్టి అవార్డు అని ఒకటి, ఇంకోటి సరోజిని నాయుడు ఎక్సలెన్స్ అవార్డు అని ఒకటి, రెండు చెప్పాను, కానీ మీరు చాలా అందుకున్నారని విన్నాను. అయితే ఓకే, మీకు ఏం చెప్పాలి, మీకు మీరు అవార్డులు అందుకున్నందుకు మీకు కంగ్రాచులేషన్స్. ఇంకా అయితే మీరు కవి కాబట్టి, కవయిత్రి కాబట్టి, మీరు కొంచెం శ్రోతల కోసం ఇవాళ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఏదైనా పద్యమే గానీ ఒక కవితనే గానీ ఏదైనా మీకు తోచింది ఏదన్నా మా శ్రోతలకు వినిపిస్తారని ఆశిస్తున్నాను.
0: తప్పకుండా మేడం. అయితే స్నేహితుల దినోత్సవం అంటే ఓన్లీ స్నేహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు మనసుల మధ్య మాత్రమే కాదు. నా స్నేహము నేను ఎలా అంటే అక్షరాలతో స్నేహం చేస్తాను.
1: ఓకే,
0: కాబట్టి నా కవితా శీర్షిక అక్షర నేస్తం.
1: ఓకే,
0: చదివే ధ్యేయంగా అమాయకత్వంతో సాగుతున్న ఒక జీవితానికి ఒక తోడయ్యింది అక్షరం. సరదాగా పట్టిన కలం సందేశాత్మకతను చూపిస్తూ మార్గదర్శకమయ్యింది ఓ అక్షరం. రెతల చీకట్లను చీల్చి సాంత్వనా కిరణాలను వదివే వేకువ పాటయ్యింది ఓ అక్షరం. లోకం పోకడ తెలిపే సాహిత్య చెలిమయ్యింది అక్షర గవాక్షమై, సమాజ రీతుల్ని దర్శింపజేసి మానవత్వ మొలకలను కృతి క్షేత్రాన నాటమని నాకొక బాధ్యతను భుజాన వేసింది అక్షరం. అలా అక్షరంతో నాకు బాధైన సంతోషమైన ఏ రకమైన అనుభూతి అయినా కూడా నేను అక్షరాలతో చెప్పుకుంటూ అక్షర రూపంలో రాస్తూ సాంత్వన పొందుతాను మేడం.
1: ఓకేనండి, మీకు ధన్యవాదాలు. మా శ్రోతల కోసం చాలా చక్కటి కవితనైతే వినిపించిండ్రు, అక్షరం పైన అది కూడా, ఎందుకంటే ఉపాధ్యాయులు ముందుగా గుర్తుకొచ్చేది అక్షరాలే కదా మీకు. చాలా చక్కగా వివరించిండ్రండి. సరేనండి, చెప్పండి, ఇంకా మీరేమన్నా శ్రోతలకు చెప్పదలుచుకున్నారా?
0: చదువు అనేది జీవితంలో మనల్ని ముందుకు నడిపే ఒక జ్ఞాన రేఖ.
1: ఓకే,
0: మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా చదువు మనకు అండదండగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల, ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకొని కాళ్ళపైన వాళ్ళ నిలబడాలి, జాగృతం అవ్వాలి అనేది నాకు ఒక ఆశయం. ఆ ఆశయంతో నేను ఎక్కువగా మహిళా సాధికారతకు సంబంధించి, మహిళా సమస్యలకు సంబంధించిన కవితలు రాస్తూ ఉంటానండి.
1: ఓకేనండి. అయితే అనిత గారు మీకు ధన్యవాదాలు, చాలా చక్కగా మాట్లాడినరు, మా శ్రోతలను అలరించిండ్రనే నేను అనుకుంటున్నా మరి మీ కవితతోని. సరేనండి, ఇవాళ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మరి ఏదైనా పాట వింటారా మీరు?
0: వింటా మేడం.
1: చెప్పండి, ఏ పాట?
0: నాకు చాలా ఇష్టమైన పాట హ్యాపీ డేస్ చిత్రం నుండి ఓ మై ఫ్రెండ్. పాదమిటు పోతున్నా పైనమేందా, ఆ పాట వేయండి మేడం.
1: తప్పకుండా, మీకోసం మీరు కోరిన పాట వినిపిస్తా. మరోసారి మీకు ధన్యవాదాలు, మరోసారి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ మేడం.
1: ధన్యవాదాలు.

0: ఇది తెలంగాణ యాసాభాసలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. మరో పాట వినతందుకు మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: నమస్తే
0: మేడం. నమస్తే, మీ పేరు? దత్తు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తలమడుగు నుంచా? ఏం చేస్తుంటారు దత్తు?
1: నేను గొర్రె మేపుతా.
0: గొర్రె మేపుతావు? పోయొచ్చినావు మరి అలా గొర్రం తీసుకొని? మేపుకొని వచ్చినావు అయితే. ఎన్ని గొర్రెలు ఉన్నాయి మరి?
1: 20
0: ఉన్నాయి. నీయేనావన్నీ? మస్తు ఉన్నాయి మరి నీకు గొర్రెలు. ఇంకా జమ అయితాయి కదా, ఇంకా బాగా అవుతాయి కదా మళ్ళా. సరే మరి ఇక్కడ అక్కడ తలమలు కూడా ఇలా వర్షం పడ్డదా? మొన్న అయితే వర్షాలు పడ్డాయి కదా, 2 రోజులు 3 రోజులు అవును కదా. ఎందుకంటే ఇంకా సరిపోతలేవు మనకు ఆదిలాబాద్ జిల్లాలో, అయితే వర్షం అసలు సరిపోతలేదు పడ్డా కూడా కదా.

0: లేదు లేదు కరెక్టే. కొంచెం 2 రోజులు వర్షాలు పడి మళ్ళీ తెల్లారి ఎండ వెళ్ళింది అనుకో, మళ్ళా వేడి అవుతున్నది కదా. అవును తిన్నావా మరి దత్తు, అన్నం తిన్నావా?
1: ఇంకా తినలేదు మేడం.
0: తినలేవా? హుషారు ఇన్నాక తింటావా మరిగా? హుషారు ఒక బుక్ ఎక్కబోతుంది ఏమో కదా ఇంకా. అవును ఓకే, ధన్యవాదాలు దత్తు. సరే మరి ఏ పాట వింటావు ఇవాళ? పాటనా?
1: తప్పకుండా.
0: అవును ఇయ్యాల స్నేహితుల దినోత్సవం. ఎవరి
1: కోసం?
0: మీ ఏమైతాడు నీకు?
1: నాకు బావ అవుతాడు మేడం.
0: ఈ పాట ఇప్పుడు మీ బావ కోసం అంతేనా?
1: మా బావ కోసం ఈ పాట.
0: ఓకే తప్పకుండా, మరి పాట వస్తుంది మరి విందామా దత్తు?
1: సరే మేడం.
0: సరే.

0: ఇది నాలుగు జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, కొమరంభీం, మాసేబాద్. ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు?
1: మేడం, కర్నూలు జిల్లా ఆసుపేట మండలం తంగరడ, మీకు డైరెక్టర్ గారికి ఆకాశవాణి స్టాఫ్ కూడా నమస్కారాలు. ప్రత్యేకంగా
0: మీకు కూడా ధన్యవాదాలు.
1: ఫ్రెండ్షిప్
0: ఆదిలాబాద్ యాస ఇంకా బాగుంటది అంటారా?
1: ఎందుకంటే ఏ స్టేషన్ లో ఉండదు మేడం.
0: అవునా? ఓకేనండి, ధన్యవాదాలు.
1: ఓకే మేడం,
0: సరేనండి, పాట విందామా మరి.
1: రైట్ మేడం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి.

0: ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది తెలంగాణ యాసాభాసులకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో జోరిన పాటల్ని. అయితే శ్రోతలు, ఈ కార్యక్రమం 8:45 నిమిషాల దాకా ఉంటుంది. ఈ నడుమల మీరు ఫోన్లు చేయొచ్చు, పాటల్ని కోరొచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0873 కోను జత చేసి 2950081, ఇంకొక నంబర్ 2300081. కార్యక్రమంలో ఇప్పుడైతే స్టూడెంట్ నంబర్ 1 చిత్రం నుంచి ఈ పాట విందాం.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో
1: నమస్కారం మేడం.
0: నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతుండ్రు?
1: సంగారెడ్డి జిల్లా సిద్ధులగారం నుంచి.
0: ఓ, సంగారెడ్డి నుంచి ఫోన్ చేసిండ్రు మీరు అయితే. మీకు ముందుగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు. మీ పేరు చెప్పండి. దొడ్ల దుర్గేష్. చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు దుర్గేష్? గ్రానైటా?
1: గ్రానైట్.
0: అదే వాయిస్ మీది సరిగ్గా వినిపిస్తుంది. చెప్పండి చెప్పండి చెప్పండి. అంత బాగానే. భోజనం కాలేదు, ఇంకా హుషారైపోయిన తర్వాత చెయ్యాలా. మీద అయిందా మరి? అవునా, ఓకే. మీరు కూడా హుషారు అనుకుంటా ఇనుకుంటా తింటలేరా మరి? ఇంతకు ముందు ఒక శ్రోత అదే చెప్పిండు, హుషారు ఇనుకుంటా హుషారుగా తింటున్నా మేడం అని. బాగుంటుందా? అవును, ఇది ఒకటే కాదు, అన్ని ప్రోగ్రాంలు కూడా మనవి మంచిగా ఉంటాయి రైతుల కోసం కూడా. మీరు ఏం చేస్తా అన్నారు? అవునా, అదే రైతుల కోసం కూడా మంచి మంచి ముచ్చట్లు వస్తాయి ఏడుంబావుకు. రోజు రోజు రాత్రి ఏడుంబావు. అదే మరి, అన్ని ముచ్చట్లు కూడా మంచిగా ఉంటాయి, ఇది ఒకటే కాదు అన్ని బాగుంటాయి అంటున్నా.
1: సరే
0: ఓకే, సరే దుర్గేష్. మరి ఏ పాట వింటారు?
1: ప్రాణ స్నేహితులు
0: తప్పకుండా పాట విందాం మరి.
1: ఈ పాట వినిపించాడు మీకు.
0: ఓకేనండి, ధన్యవాదాలు.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఇంతటితో ఇలాంటి హుషారు కార్యక్రమం సమాప్తం. ఇలా రాత్రి 10:30 మధురిమలో హాయిన పాటలు కూడా విను. రేపు రాత్రి 8 గంటల హుషారులో మరిన్ని కోరిన పాటల్ని వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8:45. మరికొంచెం సేపట్లో సమాచార సంధ్య. 9 గంటలకు న్యూస్ ఎట్ 9, 9:00 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.
7: మన భారీ హై ఆర్ కోయి రాస్తా నజర్ నహీ ఆ రహా, యాద్ రఖే సమాధాన్ ఆప్కే పాస్ హై. టెలిమానస్ కే నిశుల్క్ నంబర్ 14416 పర్ కాల్ కరే. కహీ సే భీ కభీ భీ 24 ఘంటే యే సువిధా ఉపలబ్ధ హై. యహాన్ ఆప్కీ బాత్ సునీ జాతీ హై, సమ్జీ జాతీ హై ఔర్ ఆప్కో సహీ దిశా దీ జాతీ హై. ఆప్ అకేలే నహీ హై, మదద్ బస్ ఏక్ కాల్ దూర్ హై.
8: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార సంధ్యా కే సాథ్ మై సర్ ఫిరోజీ. प्रधानमंत्री नरेंद्र मोदी ने 100 सप्ताह के राष्ट्रव्यापी नशा विरोधी अभियान का शुभारंभ किया. कहा, नशा मुक्त युवा विकसित भारत के लिए महत्वपूर्ण. एसबीआई रिसर्च ने चालू वित्त वर्ष की पहली तिमाही में भारत की जीडीपी

మొదలు పెట్టగానే వాన కొట్టే, దాన్ని కూడా మేము పూర్తిగా నేర్వకపోతిమి. అది అట్లా ఇచ్చుకపాయే, ఎవల పనుల మీద వాళ్ళు పడితే కదా. ఇక అట్లా నడుతుండగా ఏంటంటే రోని కారితే వచ్చింది, మొత్తం కలుపుకోదు. ఇక వానలు పడనట్టే లెక్క. పునాస పంటలు వేసిన వాళ్ళు వాన కోసం ఎదురు చూస్తున్నారు, చేతుల మీద పని లేదు. మొలిసిన మొలకలు వాన లేక అట్లే మాడిపోతున్నాయి. అందరికీ వానలు పంటలు యాదికత్తే మా మామకు మాత్రం భాగవతం యాదికొచ్చింది. చెప్పిన కదా మేం గుణసుందరి సగం నేర్చి ఆడకుండానే విడిచిపెట్టి, మీకు నేర్పించిన పేరు లేకపోయా, మాకు నేర్చుకున్న పేరు లేపాయా. మమ్మల్ని ఏమంటే అనని గాని ఊర్లే అందరు మిమ్మల్ని ఇక పంతులేంది నాగంపేట పంతులు అత్తదారాదా ఆయనకు అనుకుంటాడా పెద్ద మనిషేనా ఏమనుకున్నాడో. తెల్లారేసరికి మా ఊర్లోకొచ్చిండు. 2 రోజులు రిహార్సల్ అయ్యిండ్రి, నాటకం ఎత్తాం అని అందరినీ కలిసి చెప్పిపోయాడు. ఇక మాకు పనేం లేదు కదా, అందరు రిహార్సల్ మొదలు పెట్టారు. ఓయ్ కొండా, ఏందిరా ఇది, నాకు లేని పని పెట్టినావు, ఇల్లంతా దుక్కిలు దుక్కిలు అవుతోంది, రోజు తట్టెడు కరుకు బీడీలు ఎత్తిపోయలేక సత్తున్నా. ఈ మేళ్ళ మా ఇంట్లో తగది, నువ్వు ఎక్కడన్నా పెట్టుకో, మా ఇంట్లో అద్దే అద్దు అని మా అమ్మ యాష్టపడ్డది. పైకి అట్లా అన్నది కానీ మేళ్ళం మా ఇంట్లోకి వచ్చినాక వాళ్ళంతా మా ఇంట్లో మనసులో అయిపోయినరు. ఏ పని ఎవరికి చెప్పినా కాదన్నారు. ఎప్పుడు ఇంటికి ఎవరో ఒకరు అత్తనే ఉన్నారు, ఆపదకి సంపదకి నిలబడదనే ఉన్నారు. కోతలు మూతల మీదనైతే కైకిలు లేకుండానే మా పని అవుతుంది. అందుకని మా అమ్మ మీద మీద అట్లా అన్నది కానీ లోపల మాత్రం మా ఇంట్లోనే రిహార్సల్స్ జరగాలని ఉంది. ఇక ఇటువంటి బంగ్లా మాకు దొరకదని ఏదో అందరికి దగ్గర ఉంటుందని ఇడబెట్టుకున్నా. రేపటెల్లుండి ఆటెత్తున్నాం కదా, తర్వాత నువ్వు రమ్మన్నా రామ్తీ, మనుషులే మనుషులు బీడీలు దాగారా అని మా కొండయ్య మామ అన్నాడు. మా మామ కూడా పైకి అట్లా అన్నాడు గాని అంత సౌలత్ బయట ఎక్కడ దొరకది. అర్ధరాత్రి దాకా తలుపులు తెరవెట్టాలి, అందరు పోయినాకనే మూసుకోవాలి. మంచోళ్ళు అత్తరు, షెడ్డోళ్ళు అత్తరు, ఎవరు ఏమనరాదు, ఎవరు నువ్వు వద్దనరాదు, వీళ్ళు రిహార్సల్కి అత్తుండ్రని ముందుగానే తిని కూసోవాలి. సప్పుడుకు అర్ధరాత్రి దాకా నిద్ర పట్టది, మళ్ళా మబ్బుతోనే నిద్రలేవాలి. మట్టి నేల కాబట్టి వాటికనే పొక్కిలు పొక్కిలు అవుతుంది. 3 రోజులకు ఒక్కసారి అయినా ఇల్లాలు కాలే. ఇట్లా ఏ ఇంట్లో కుదరదని మా మామకు కూడా తెలుసు. ఎందుకంటే మా మామకు అట్లా తెలుసు, మా అమ్మకి ఇట్లా తెలుసు. కాబట్టి ఎవలకొకలు అనుకుంటున్నా కానీ మనసులు ఇంకో మాట ఉన్నది. ఎవల బంగ్లు ఎందుకు, నీకుంది కదా లంకాంతిల్లు, నీ ఇంట్లో పెట్టుకో, నా ఇంటికి రాకు, నన్ను బదనాం చెప్పి. మా మామకి ఏంటంటే మా అమ్మ అన్నంత పని చేస్తుందని తెలుసు, మాట మాట్లాడితే కట్టపుల్లు ఇరిచినట్టే ఉంటుంది. అందుకే సంధాయించుతున్నట్టు ఏ అక్క జరాగే, ఆట ఆడితే ఇక మాల్యమే ఇచ్చిపోతుంది. ఆట నేర్పే పంతులే లేకపోయా, రోజు కష్టపడి అగో నాగంపేట నుంచి ఇంత దూరం దాకా వట్టుకత్తే ఆ పంతులు ఓనాడు వచ్చే ఓనాడు రాకపోయా సగం ఆటనే నేర్పాయ, ఆ ఆట ఆడకనే పోతుంది. ఇక ఇప్పుడు ఇది కొనముడుతుందో లేదో ఇది కానీ అయినాక నీ ఇంట్లోకి అడిగే పెట్టము అన్నాడు మామ. అనుకున్నట్టు అందరికీ తొందర తొందరగానే ఉంది, ఎందుకంటే నడి వానకాలం కదా, వానలు లేక గానీ ఇప్పుడు చేసుకున్నంత పని ఏదో కథకథలు ఎల్లదీయాలి అయిపోయా అనుకుంటారు. అన్నట్టుగానే కషీర్ దగ్గర స్టే చేసినాం. పంతులు పరదాసాటుకుండి పాటలు అందిస్తానన్నాడు. మొదట నాగంపేట పంతులకు ఎంతో ఉత్సాహం ఉండే వచ్చినప్పుడు, హార్మోన్ తేవాలి, పల్లీలేయాలి, మైకు తేవాలి, ఇట్లా ఏదేదో చెప్పిండు. 4 రోజుల నాడే చల్లబడ్డాడు. రోజు అచ్చుడు పోవుడుకు ఎవరికైనా యాష్టనే కదా. అక్కడికి కొనేమామ అంటనే ఉన్నాడు, మీకు ఎందుకు పంతులు, మీరు ఊహానుండ్రి, నేను రోజు సైకిల్ మీద తీసుకొస్తా తీసుకుపోతా అని. పంతులే ఒప్పుకుంటలేడు, ఊళ్ళేనైతే వేరు, ఇంకో ఊరు ముచ్చట కదా, ఆడికెళ్ళి ఇడికి అచ్చుడు, ఇడికెళ్ళి అటు పోవుడు, పంతులకైనా ఇబ్బందే కదా. ఇక రిహార్సల్ మా ఇంట్లోనే కాబట్టి అచ్చు పుస్తకం ఉంటుంది కదా మేము నేర్చుకునేది, ఆ అచ్చు పుస్తకము తబులా, తాళాలు, పరదాలు, బొంగులు ఇట్లా సామాన్లన్నీ మా ఇంట్లోనే ఉంటాయి. ఇక నేనే వాటిని తీసి దాచిపెట్టాలి, అడిగినప్పుడు అడిగిన వాళ్ళకి ఇయ్యాలి. ఇట్లా గుణసుందరి నాటకం పుస్తకం నా బ్యాగులనే ఉంటుండే. నాటకంలో నాకు చిన్న పాత్ర కూడా ఇచ్చారు. స్కూల్లో పిల్లలు పుస్తకాన్ని తీసుకొని పాటలు రాసుకుందరు, అందుకని నేను రోజు ఆ పుస్తకాన్ని స్కూల్కు తీసుకుపోతుంటే మళ్ళా ఇంటికి తీసుకొస్తుంటే, స్కూల్కు తీసుకుపోతుంటే ఇంటికి తీసుకొస్తుంటే. ఇక

0: డెకోలం రవిగాడు ఉన్నాడు కదా, వాడు నాకు బాగా దోస్తు. వాళ్ళ నాయనకు నెత్తి మీద ఒక్కే ఇంటికి ఉండదు, మొత్తం పట్టకుండే ఉంటుంది. అందరూ వాళ్ళ నాయనను డెకోలం బాలనర్సు అంటారు. ఇక మేం కూడా రవి గానికి అదే పేరు పెట్టినాం, డెకోలం రవి అంటాం. వాడు ఒకనాడు ఏం చేసిండంటే పుస్తకం తీసుకుపోయిండు. అదే రోజు మేము ఆట ఆడేది. వాడు పగటిపూట బడికి రాలే. వాళ్ళ తాతచ్చి వాడిని పట్నం తోలుకపోయిండట. పోతు పోతూ వాడు పుస్తకం ఎక్కడో పెట్టిపోయిండు. వాళ్ళ అవ్వని అడిగితే ఇల్లంతా వడగోసి లేదు అని చెప్పింది. ఇక చూడు నా గుండెల రాయిపడ్డట్టు అయింది. ఎందుకంటే చెప్పినా కదా మేము అదే రోజు ఆట ఆడాలి. ఆ ఆటల పాటలు ఎవలకు నోటికి రావు కదా, నేర్చుకునేటప్పుడే సగం నేర్చి ఇచ్చిపెట్టారు. ఈ రెండు రోజులు రిహార్సల్లో ఏమవుతుంది, పుస్తకం పట్టుకొని పాటల మొదటి చరణం మా పంతులు అందియాలి, అందితే వీళ్ళు చదవాలి. అట్లా పుస్తకం ఉంటేనే సాధ్యమవుతుంది, పుస్తకం లేకపోతే ఏమందిస్తాడు, వాళ్ళు ఏం చదువుతుంది. ఇక నాకు భయం పట్టుకుంది. పొద్దు గూకింది. రవిగాని ఇల్లంతా వడగోసిన, అస్సలే దొరకలే. స్టేజ్ దగ్గరికి వచ్చిన, రెండు దిక్కుల రెండు పెట్రమాక్స్ లైట్లు పెట్టిండ్రు. వెనుకొకటి ఉంది బజార్ లైటు, వెళ్తురే మస్తుగుంది. ఏషకాళ్ళు ఏషాలెత్తుండ్రు. పంతులు నన్ను చూసి లోపలగా పుస్తకం దేపో అన్నాడు. నేను మెల్లగా అది దొరకలేదు పంతులు అని చెప్పిన. పంతులు నోరు తెరిచిండు, దబదబ మా ఇంటికి వచ్చిండు. నేనేదో గమ్మతి కంటున్నా అని ఇల్లంతా వెతికి చూసిండు. ఆయనకు కూడా సల్ల చెమటలు పుట్టినాయి. తీరా సమయానికి ఆటను వద్దన రాదా, అందుకని ఇకేం చేస్తాడు, నాదొక పుస్తకాన్ని మలిసి చేతిలో పట్టుకొని గులుక్కుంటా గులుక్కుంటా నన్ను తిట్టుకుంటా పోయిండు. సూపుకు పుస్తకం లెక్కుంటుంది కానీ పాటనా పద్యమా, అది నా పుస్తకమేనే, 8వ తరగతి తెలుగు పుస్తకం. ఎవరికి పాటలు నోటికి రావు కాబట్టి ఆట అసలే సాగదని నాకు తెలుసు. అందుకే నేను కూడా ఈ ఎట్లాడుతారో చూద్దామని భయపడుకుంటూనే స్టేజ్ దగ్గరికి పోయినా. అసలు విషయం పంతులు కూడా ఎవలకు చెప్తలేడు, నేను కూడా ఎవలకు చెప్తలేను. వాళ్ళకేం తెలుసు, మంచి మురుపం మీద మా పంతులే పద్యాలు అందిస్తాడు, పాటలు అందిస్తాడని ఏషాలేసుకొని కూర్చున్నారు. ఇక ఆట మొదలైంది. పంతులు పరదసాటుకు నిలబడ్డాడు. తనకు నోటికచ్చిన పాటను అందిస్తోండు, నోటికి రాని పాటకు నోరు తెరుతోండు. వేషకాళ్ళకు తెలియదు కదా వాళ్ళేమనుకుంటున్నారంటే, పంతులు కావాలనే పాట అందిస్తలేడు, మమ్మల్ని పేలు చేయాలని చూస్తుండని వాళ్ళు కన్నెర్ర చేస్తారు. నీ అవ ఈ పంతులు మొదటి నుంచి ఇంతే, మనల్ని పేలు చేయాలనే చూస్తుండు, పుస్తకం తెరతలేడు, పాట అందిస్తలేడు, చూసినావా అని మా కొండయ్య మామ ముఖం ముంగట్నే అన్నాడు. పంతులు ఇని కూడా ఇననట్టే ఉన్నాడు. ఎవరు సరిగ్గా పాటలు వాడతలేరు. ఆట మొదలే ఫెయిల్ అయింది. అచ్చినోళ్ళంతా తిట్టుడే కాదు, తునీ ఆట పీసినే కూడదు అని ముఖం ముందే ఊంచి లేచిపోతుండ్రు. మా కొండయ్య మామ కోపం వచ్చింది. పంతులు చేతుల్లోంచి పుస్తకం గుంజి ఇక నా చేతిలో పెట్టాడు. అరే నువ్వనే చెప్పరా, ఆ పంతులు చెప్పడు గాని అన్నాడు. నేను పుస్తకం తీసిన, ఏం పుస్తకం అది, నా తెలుగు పుస్తకమేనే, నేనేమందిస్తా. నేను కూడా అట్లే నోరు తెరిచి నిలబడ్డా. ఓయ్ నీకేం పుట్టిందిరా, పాట మొదలైందో చెప్పురా, గుణసుందరి యేషకాడు తిడుతూ అన్నాను నన్ను. ఏదో ఒకటి పాడు, రాకపోతే వసనం చెప్పు, బీరిపోకు, ఆట నడువని అంటున్నా నేను. వాడు అర్థం చేసుకుంటలేడు. పాటరా, పాట చెప్పురా, పాట మొదలు చెప్పురా అంటున్నాడు. నేను నోరు తెరిచి చూస్తున్నా. ఆట మొత్తం ఆగిపోయింది. మందిలోంచి ఎవలో లేచిరు. ఓ భోషుడికే పాటలు రాంది ఎందుకు ఆడుతున్నారా, నీ ఆట పీసిన కూడదు, అట్టిగా నిద్ర చెడగొడుతురి అనుకుంటా వాడు లేచిపోయాడు. అప్పటికే పావు మందం ఆట కూడా సాగలేదు. నీ అవ తన్నుర్రి ఒక్కొక్కని వట్టిగా నిద్రపాడు చేసిన, ఏమాట పాడైంది, పాటలే వాడతలేదు అని ఇంకెవలో అన్నారు. సగం మంది తిట్టుకుంటా లేచి వెళ్ళిపోయారు. ఇక మా దాసి నాయన కోపం వచ్చి నా చేతుల నుంచి పుస్తకం గుంజుకొని తెరిచిండు. ఏముంటుంది అందులో, పాటలు పద్యాలు ప్రశ్నలు జవాబులు సందులు సమాసాలు, అది నా తెలుగు పుస్తకమే కదా, తునీ అవ ఇది పుస్తకమే కాదు అని ఆయన తీసిరు కొట్టాడు. ఆగో, అప్పుడు మా దగ్గర అసలు పుస్తకం లేదని ఏషకాళ్ళందరికీ తెలిసిపోయింది. పంతులు నేను మొఖాలు చూసుకున్నాం. ఇక అక్కడనే ఉంటే మమ్మల్ని ఏం చేస్తారో అని భయపడి మెల్లగా తప్పించుకొని బయటకు వచ్చినాం. ఎప్పుడైతే అసలు విషయం తెలిసిపోయిందో వేషకాళ్లకు, ఇక ఎవలకు వాళ్ళే చదువుకున్నారు. వచ్చిందొకటి రాందొకటి ఇన్నదొకటి ఇనందొకటి, ఏది బుద్ధి పుడుతుంది ఏది యాదికత్తది, పొట్టు పొట్టు చదివినరు. ఆట బ్రహ్మాండంగా నడిచింది. పోయినోళ్ళు పోయినరు కానీ ఉన్నోళ్ళు మాత్రం తెల్లారదాకా లేవలేదు, అరే ఏమాట ఆడినరా అన్నారు. తర్వాత ఈ అవ ఏమో అనుకున్నాం గాని ఎంత పసందుగా ఆడినరా, ఏం పుట్టిందో గాని ఆట మొదలే వాడగొట్టినరా, అసలు ఆ ఆట మొదటి నుంచి ఇట్లాడితే ఇంకెంత మంచుకుంటూ మూత మోగుతుండే. ఆ కర్రపంతులు స్టేజ్ మీద ఉన్నంతసేపు ఆట గమ్మలే, వాళ్ళు బయటకు వచ్చినాక మంచిగా గమ్మిందిరా అన్నారు. ఇది మేము ఊహించలేదు. మొదలే పుస్తకం లేదంటే భయపడి పాటలు మర్చిపోతారు అనుకున్నాం కానీ అసలు పుస్తకం లేదంటే ఇట్లా దుమ్ము లేపుతారని తెలిస్తే మొదలే చెప్పేది ఉంటే. ఇదంతా జరిగినాక తెల్లారేమైంది ఎరికేనా, ఈ రవిగాని నాయన ఉన్నాడు కదా, అదే డెకోలం బార్నర్స్, పొద్దున్నే మా ఇంటికి వచ్చి ఇగో మావాడు బుక్కుల మీద పెట్టిండు, ఇగో నేనే బాయికాడికి తీసుకుపోయినా ఈ బుక్కు మీదేనట కదా, రాత్రి దేవులాడినట కదా అని పుస్తకం నా చేతిలో పెట్టిండు. నీ అవ్వ నాకు అరికాలు మంట నెత్తికెక్కింది, ఏమంటాం, ఏమన్నా లాభం లేదని నోరు మూసుకున్నా. ఇగో ఇట్లా జరిగిన విషయం కూడా ఎవ్వలకు తెలియకూడదా, తెలిస్తే నన్ను మేళంలోకి రానియరు, ఎందుకంటే పుస్తకం నేను మాయం చేసినా అని అంతదాకా ఎవ్వలకు తెలియదు. ఇక మా కొండయమావనైతే తననే తంతాడు, అందుకే ఎవ్వలకు చెప్పకమని రవిగా నాయనకు బతిలాడి చెప్పిన, జర నువ్వు ఎవలకు చెప్పకు, ఈ పుస్తకం నేను ఇచ్చినట్టు నువ్వు కొండబోయినట్టు అని. ఇక నేను చేసిన తప్ప అదే అయింది, గుర్రం మూతి బట్ట కట్టినట్టు అయింది. ఒక్కటే రోజుల ఈ డెకోలం బాలనర్స్ ఊరందరికీ చెప్పారు. నన్ను ఎంతమంది తిడతారో అనుకున్నా కానీ ఎవరు తిట్టలేదు. ఓగా నా ఊడు కాదనుకో, ఆగో అట్లా అచ్చు పుస్తకం కథ ముగిసింది.
1: ఇప్పటిదాకా కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు కథల సంపుటి నుండి అచ్చు పుస్తకం పోయింది కథ విన్నారు. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు కథల సంపుటి నుండి కొత్త పంతులు వచ్చిండు కథ వింటారు. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా ఇగైనున్రి. ఇయాల్టి కార్యక్రమంలో ప్రముఖ కథారచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డితో ముచ్చట 2వ భాగం విందాము. వీరితో ముచ్చట పెడతారు వి గోపీచంద్. ప్రముఖ తెలుగు కథారచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డి 1959 వరంగల్ జిల్లాలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఈయన గోదావరి కని బొగ్గుగనుల్లో 27 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూనే అర్థవంతమైన కథలను కూడా రచించారు. ఈయన కథలు ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి. మొదటిది ఉత్తమ తెలంగాణ ప్రజా పోరాటాలు ఉద్యమ నేపథ్య చిత్రణ గురించి ఉంటాయి. తర్వాత 2వది వర్ధమాన సమాజంలో విచ్ఛిన్నమవుతున్న మానవీయ విలువలు మానవ బంధాల చిత్రణ గురించి ఉంటాయి. రఘోత్తమరెడ్డి సాహిత్య కృషి కోసం ఎన్నో పురస్కారాలను కూడా అందుకున్నారు. తుమ్మేటి రఘోత్తమరెడ్డి రాసిన నిర్దిష్ట కథలు లేదా ఆయన కథా సంపుటాల గురించి ఈ రచనల గురించి కూడా ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. ఇప్పుడు విందాం ప్రముఖ కథారచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డితో ముచ్చట 2వ భాగం. వీరితో ముచ్చట పెడతారు వి గోపీచంద్.
2: నమస్కారం రఘోత్తమరెడ్డి గారు.
3: నమస్తే అండి.
2: ఈ 81 నుంచి 97 దాకా మిమ్మల్ని మీరు అభిమానించిన కథకులు అయితే మిమ్మల్ని ప్రభావితం చేసిన కథారచయితలు?
3: నేను బొగ్గుగనుల్లో 1981లో చేరి మొదటి కథ రాసిన తర్వాత మరొక సంవత్సరం తర్వాత నాకు కాళీపట్నం రామారావు గారు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు, కోడవటి గంటి కుటుంబరావు గారు వీళ్ళ పుస్తకాలు కొన్ని పరిచయం అయినాయి నాకు. అందుచేత ముఖ్యంగా యజ్ఞం కథ, రామారావు మాస్టర్, కాళీపట్నం రామారావు మాస్టర్ రాసిన యజ్ఞం కథ నన్ను బాగా ఆలోచింపజేసిందండి. వ్యవసాయ రంగ సంక్షోభం ఏమిటి, నేను ఏ వ్యవసాయ రంగ సంక్షోభంలోంచి అయితే బొగ్గుగనుల్లోకి రావాల్సి వచ్చిందో ఆ నేపథ్యాన్ని కొంత నాకు అర్థం చేయించింది యజ్ఞం కథ. నేనేమి రాయగలను అనేది కూడా ఒక ప్రశ్న. అంటే మనకంటే ముందున్న వాళ్ళు రాసిన వాటిని మనం రాయలేము, మనం రాయకూడదు. వాళ్ళ కాలాన్ని వాళ్ళు ఎనాలిసిస్ చేశారు. మరి ఇప్పుడు నాకు మిగిలింది ఏమిటి, నేనేం రాయవలసి ఉంటుంది అనే ప్రశ్న కూడా యజ్ఞం కథ, వారిదే కుట్ర కథ, పారిశ్రామిక రంగపు కథ, అది మీకు తెలిసి ఉంటుంది. ఇంకా మీరు ట్రేడ్ యూనియన్తో మీకు తెలుసు కనుక. అందుచేత అటు పారిశ్రామిక రంగ జీవితం, ఇటు వ్యవసాయ రంగ జీవితం, ఇటు కుటుంబాల జీవితం, వ్యక్తుల మధ్య జరుగుతున్న సంఘర్షణ, వ్యక్తి లోపల జరుగుతున్న సంఘర్షణ. నేను కథలు అంటే 1990 వచ్చేసరికి మన తెలుగునాట, ముఖ్యంగా తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో సామాజిక సంఘర్షణ చాలా తీవ్రంగా జరుగుతూ ఉంది. అప్పుడు మనిషి లోపల సంఘర్షణ, మనుషుల మధ్య సంఘర్షణ, కుటుంబం లోపల వ్యక్తుల మధ్య సంఘర్షణ, బయట సామాజిక జీవితంలో కూడా కార్మికులకి, యాజమాన్యాలకి అలాగే చాలా సంఘర్షణలు జరుగుతున్నాయి. సో అందుచేత అనివార్యంగా నేను ఆ నేపథ్యాన్ని తీసుకోవాల్సి వచ్చింది. చాలామంది ఏమనుకుంటారంటే కథల్లో కనపడే నేపథ్యమే లిటరేచర్ అనుకుంటారు. కాదు, ఆ నేపథ్యాన్ని మనం, ఆ నేపథ్యం ద్వారా ఏమి డిస్కస్ చేస్తున్నామో అది లిటరేచర్ అని నేను అనుకుంటాను. అంచేత అది నాకేదో కొంత అర్థమైన తర్వాత జీవితం ఇలా ఉంటుంది. అంచేత ఆ రచయితలు నలుగురు, ముఖ్యంగా శ్రీశ్రీ కూడా నేను చదివాను, కానీ ముఖ్యంగా ఈ ముగ్గురు కుటుంబరావు గారు ఆలోచనాపరంగా అంటే సాహిత్య సమాజ వివేచన ఎట్లుంటుంది అనేది ఆయన ద్వారా కొంత అర్థమైంది. రావిశాస్త్రి గారి పర్స్పెక్టివ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, తార్కికంగా ఆయన చాలా బాగా రాస్తూ ఉంటాడు. రామారావు మాస్టర్ నిదానంగా ఒక కథ ఎట్లా చెప్పాలి, ఎట్లా రాయాలి అనేది రామారావు మాస్టర్ వల్ల. నేను అనుకుంటాను ఈ ముగ్గురు తెలుగు సాహిత్యంలో నన్ను కొంత ప్రభావితం చేశారు అనుకుంటాను. టాల్స్టాయ్ ఇంకా మొదట్లోనే నాకు పరిచయం అవటం, నేను ఇప్పటికి కూడా టాల్స్టాయ్ పట్ల ప్రత్యేకంగా ఇంకెక్కువ, టాల్స్టాయ్ ఎక్కువ ఆయన ధోరణి నన్ను నాకు ఉపయోగపడింది అని నేను అనుకుంటానండి. ఇది రచయితలుగా వాళ్ళ ప్రభావము ఎంతో కొంత నా మీద, అంటే పుట్టుకతో వచ్చిన గుణానికి తోడు పెరుగుతున్నప్పుడు అలవాడు ఆలోచన ధోరణికి వీళ్ళు నలుగురి ఆలోచన ధోరణులు నాకు కొంత ఉపయోగపడ్డాయని నేను అనుకుంటాను. అంటే ముగ్గురు రచయితలు వాళ్ళు, కుటుంబరావు, రావిశాస్త్రి, రామారావు మాస్టర్, టాల్స్టాయ్, ఈ నలుగురు ప్రభావం ఉందని నేను అనుకుంటాను సార్.
2: ఇంకోటి ప్రధానంగా మీరు 97 తర్వాత కథలకు తాత్కాలికంగా విరామం ప్రకటించిన మీ స్వభావ రీత్యా మీరు అర్థం చేసుకున్న పందాలు, ఇటీవల కాలంలో చూస్తే మీరు నగరానికి వచ్చిన తర్వాత మిద్దె తోట వైపు లేదా పర్యావరణం వైపు దృష్టి కేంద్రీకరించి దాని మీద మిద్దె తోట మీద మీరు పుస్తకం తీసుకురావటం, అది ప్రజాదరణ పొందటం కూడా జరిగింది. అయితే ఈ మిద్దె తోట కూడా తెలుగు సాహిత్యంలో దాని మీద కూడా ఆ నేపథ్యంలో కథలు రావాలని, నవలలు రావాలని, దాని మీద కూడా విరివిగా సాహిత్యం రావాలనే దానికోసం అభిలాష మీలో కనపడతా ఉంది. ఆ దిశకే ఎంతవరకు వచ్చారు?
3: నేను అంటే మిద్దెతోటలోకి రావటానికి, ప్రచారం చేయడానికి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది సార్. నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లోనే రామగుండం ఎరువుల కర్మాగారంలో మా అక్కగారికి క్వార్టర్లు, వాళ్ళు ఉన్న క్వార్టర్లో ఇంటి చుట్టూ నేను కూరగాయలు పండించేవాడిని. కూరగాయలు పండించడానికి కూడా కారణం ఏమిటంటే మనం సొంతంగా ఎందుకు పండించాలనుకోవడం అంటే, నేను వ్యవసాయం చేసిన 16 ఏట వరకు నేను వ్యవసాయ రంగంతో సంబంధం ఉంది నాకు. అప్పుడే పురుగు మందులు ప్రవేశించినాయి గ్రామాల్లో. అది ప్రశ్న నాకు, పురుగులు చచ్చిపోయేటట్టు అయితే నిజమే అయితే ఇది మనుషులకు ప్రమాదం కాదనేది అక్కడ వచ్చిన ప్రశ్న, నా 16 ఏట వచ్చిన ప్రశ్న వ్యవసాయంలో. నేను వెంటనే బొగ్గు గనుల పారిశ్రామిక ప్రాంతానికి మారటం వల్ల ఈ కూరగాయలు మనం ఆ పెస్టిసైడ్ కూరగాయలకు ప్రత్యామ్నాయంగా పండించుకోవాలన్న ఆలోచన అప్పుడు వచ్చింది. అప్పుడు అదే ఒక అంశం మనసులో ఉండేది. పెస్టిసైడ్స్ దుష్ప్రభావాలు అప్పుడు తెలిసేవి కావు, కానీ మంచిది కాదని మటుకు ఒక స్పృహ వచ్చింది. అంచేత ఇంటర్మీడియట్ చదివే 2 ఏళ్ళు వాళ్లకు నేను పెరటి తోట చేశాను. నేను ఉద్యోగంలో మరి 2 ఏళ్ళకు నేను సింగరేణి బొగ్గు గనుల్లో ఉద్యోగంలోకి చేరిన తర్వాత కూడా నాకు, నేను ఏ క్వార్టర్లో, సింగరేణి క్వార్టర్లో ఉన్నా కూడా ఇంటి చుట్టూ పెరటి తోటకు అవకాశం ఉండేది. నేను 1981 నుంచి కూడా మళ్ళీ ఉద్యోగం చేస్తూ రోజు 1 గంట నేను తోట పని చేసి నా కూరగాయలు పండ్లు నేను పండించుకునేవాడిని. అట్లా ఒక 27 ఏళ్ళు ఉద్యోగ జీవితంతో పాటు పెరటి తోట సేద్యం చేసుకున్నాను.

0: నేను ముందుగానే 13 ఏళ్ళు ముందుగా విఆర్ఎస్ తీసుకుని హైదరాబాద్కు వచ్చి స్థిరపడదాం మా అబ్బాయి భవిష్యత్ కోసం అనుకున్నప్పుడు ఇక్కడ పెరటి తోట చేయడానికి అవకాశం లేదు అని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ భూమి కొనాలంటే చాలా లక్షల వ్యవహారం, ఇంటి స్థలం కొనడానికే మిడిల్ క్లాస్ వాళ్ళకి
1: కష్టంగా
0: కష్టం అవుతుంది, ఇల్లు కట్టేసరికి అప్పులు మిగులుతాయి. కనుక పెరటి తోటకు కూడా కొంత స్థలం కొనుక్కోవాలనుకునేది నాకు సాధ్యం కాలేదు. అప్పుడు ఏం చేశానంటే హైదరాబాద్లోనే నేను అంతకుముందు నాకు 45 ఏళ్ళుగా హైదరాబాద్తో పరిచయం ఉంది, రాకపోకల పరిచయం. నేను కొన్ని మేడల మీదకి ఎక్కి చూసినప్పుడు స్త్రీలు పూల మొక్కలు పెంచుకునేవాళ్ళు, ఓ కుండీలల్లో సిమెంటు మట్టి కుండీలల్లో పగిలిపోయిన రంజన్లోనో ప్లాస్టిక్ బకెట్లోనో గులాబీ కనకాంబరం ఇట్లాంటివి పెట్టుకునేవాళ్ళు. 1900 ఇప్పుడు 2010లో ఇక్కడ హైదరాబాద్ నారపల్లిలో నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నాకు ఎట్లాగా పెరటి తోట లేకపోతే నాకు కష్టము, మానసికంగా కష్టము, వ్యాపకం అది ఒక ఆక్సిజన్ లాగా నాకు అది వ్యాపకం కూడా. ఏం చేయడం అంటే అప్పుడు ఆ స్త్రీల ప్రయత్నం, మిద్దెల మీద పూల మొక్కల పెంపక ప్రయత్నం నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ కాన్సెప్టును మనం ఒక కాన్సెప్ట్ లాగా తీసుకుని మొత్తం మిద్దె తోట ఎందుకు చేయకూడదన్న ఆలోచన 2010లో ఇల్లు కడుతున్నప్పుడే వచ్చింది. మా బిల్డరు ఆయన సివిల్ ఇంజనీరు, నేను ఆయన్ని అడిగాను. అంటే అప్పటికి పూర్తి స్థాయిలో మిద్దె తోటలు ఎక్కడ హైదరాబాద్లో లేవు, నేనైతే చూడలేదు, చూసింది పూల మొక్కల సేద్యమే కొంచెం కొంచెం. అప్పుడు నేను ఆయన్ని ఈడ టెరెస్ గార్డెన్ చేసుకోవాలనుకుంటున్నాను, చేసుకోవచ్చునా అని ఆయన నేను అడిగాను. గోపిశంకర్ అని ఆయన బిల్డర్, హైదరాబాద్ వాడే. అడిగితే మీరు చేసుకోవాలనుకుంటున్న టెరెస్ గార్డెన్ ఏ విధంగా ఉంటుంది అని ఆయన అడిగాను. నన్ను అంటే నేను చెప్పాను, ఇలా 4 ఫీట్ల పొడవు వెడల్పుతో 1 ఫీట్ లోతుతో నేను ఇటుకలతో మడులు కట్టుకుంటాను, అలాంటివి కట్టుకోవచ్చా అని నేను అడిగాను. ఆయన ఊహించి చూశాడు, నేను చెప్పిన ప్రమాణం కలిగిన మడులను ఊహించి చూసి కట్టుకోవచ్చు, అంతకంటే పెద్ద వాటర్ ట్యాంకును మేము ఒక భీము మీద కడుతూ ఉన్నాం, 2 పిల్లర్ల మధ్య ఒక భీము మీద మేము పెద్ద వాటర్ ట్యాంక్ కడుతున్నప్పుడు అంతకంటే తక్కువ బరువే మీ మడులు మీరు చెప్తున్న దాన్ని బట్టి, కనుక మీరు వరుసగా భీముల మీద మడులు కట్టుకోండి, భయపడాల్సిన అవసరం లేదు, బరువు కూడా ఆ భీములు ఏదైనా తీసుకుంటాయి, కనుక మీరు కట్టుకోవాల్సిన అతను అన్నాడు 2010లో ఇది ప్రారంభంలోనే. సో అట్లా నేను పెరటి తోటకు స్థలం లేక మిద్దె తోటలోకి వచ్చిన, వ్యవసాయ రంగంలో పురుగు మందుల ప్రవేశం వల్ల ప్రత్యామ్నాయంగా మనం ఈ కేవలం సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండ్లైనా పండించుకోవాలని అనుకోవటం వల్ల, ఈ 2 కారణాల వల్ల మిద్దె తోట సేద్యంలోకి వచ్చిన పట్టణాల వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడే అది. అయితే మొదట్లో 2010లోనే మిద్దె తోట ప్రారంభించిన కానీ హైదరాబాద్ లోపలి నుంచి నా దగ్గరికి కవులు, జర్నలిస్టులు, రచయితలు అందరూ వచ్చేవాళ్ళు, తోటలో కూర్చుని మిద్దె తోటలో కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళు, కానీ దాన్ని ఏమని వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు. అంచేత 2015 వచ్చేసరికి దాన్ని కొంచెం పట్టించుకునే ధోరణి ప్రారంభమైంది. సాహిత్య సభల్లోనే ఇద్దరు, కొండెపూడి నిర్మలమ్మను, వి ప్రతిమాని నాయుడుపేట వారు, కథా రచయితలు వాళ్ళిద్దరు వాళ్ళు అడిగారు ఒక సాహిత్య సభలో 2015 డిసెంబర్లో నన్ను అడిగారు, మీకు మంచి టెరెస్ గార్డెన్ ఉందట, అంత దూరం మేము వచ్చి చూడలేము. నిజానికి ఆశ్చర్యం, స్త్రీల పూల మొక్కల ప్రయత్నంలోంచి నేను ప్రేరణ పొందాను, దాన్ని ఒక కాన్సెప్ట్గా తీసుకున్నాను. నన్ను మళ్ళీ అడిగింది స్త్రీలే, చూడండి మీకు మీకు టెరెస్ గార్డెన్ ఉందట. అదొక అప్పటికి నేను 2015 డిసెంబర్లో నేను ఫేస్బుక్లోకి ఎంటర్ అయ్యాను, అప్పటిదాకా నేను ఫేస్బుక్లోకి రాలేదు. ఫేస్బుక్లోకి ఎంటర్ అవటం అప్పుడే

0: కొద్దిగా ఆగి ఆలోచించుకున్నాను. దీన్ని ఇప్పుడు గుర్తిస్తున్నట్టున్నారు దీని అవసరాన్ని. నేను ఖాళీగా ఉన్నాను, ఉద్యోగం మానేసి నాకు కొంత 4,000 పెన్షన్ వస్తుంది నెలకు. దీన్ని బాధ్యతగా ప్రచారం చేయవలసిన అవసరం ఉన్నట్టుందని నేను అప్పుడు అనుకున్నాను. అనుకుని రోజు మిద్దె తోటలో ఏదో పని చేస్తాను, ఆ పనికి సంబంధించి ఒక ఫోటో పెట్టి ఆ 4 మాటలు రాస్తే బాగుంటుందని అప్పుడు అనుకున్నాను నేను. అట్లా మిద్దె తోట ప్రచారం ప్రారంభమైంది. అచ్చా 2016లో ఆ సంవత్సరం రాసిన పోస్టులన్నీ కూడా ఇంటి పంట అని పుస్తకం వేశాడు క్రాంతిరెడ్డి. వెంటనే 2016లోనే మీ మూలంగానే ఉన్నట్టుంది, నాకు ఇప్పటికీ తెలియదు. రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారు వారు సత్కారం వల్ల రైతు నేస్తం పురస్కారం కూడా మిద్దె తోట రైతుగా నన్ను చేర్చారు. అట్లా మిద్దె తోట కొంచెం ఎక్స్పోజ్ అయింది. 2000 ఈ రెండు కార ఇటు పుస్తకం వేయటం వల్ల, ఇటు వీరు రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారు సత్కారం చేయటం వల్ల కొంత ప్రచారంలోకి వచ్చింది. మా ఇంటికి ఒకరోజు రచయిత్రుల బృందం వచ్చింది హైదరాబాద్ లోపల నుంచి. తాయమ్మ కరుణ, తర్వాత డాక్టర్ నళిని, శివలక్ష్మి, ఆ తర్వాత సమత రోషిణి డాక్టర్, వీళ్ళందరూ సద్దులు ఇక్కడి నుంచే వాళ్ళు సద్దులు కట్టుకుని మా మిద్దె తోటలోకి వచ్చి మధ్యాహ్నం పూట మిద్దె తోటలోనే చెట్ల కింద కూర్చొని సద్దులు తిన్నారు. నేను ఆ రోజు లేను, నేను లేనన్నా కూడా మీరు లేకపోతే మాకు మరీ మంచిదని వచ్చిన వాళ్ళు వచ్చి వాళ్ళు పాపం ఫేస్బుక్ వాల్స్ మీద వాళ్ళు టామ్ టామ్ ప్రచారం చేశారు. దాంతో 10 టీవీ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. దాంతో ఇక అది ఇక నేను ఒక 3-4 ఏళ్ళు ప్రతిరోజు మిద్దె తోట ఒక షూటింగ్ స్పాట్ లాగా జరిగిపోయింది. అంచేత ఆ రచనలను కూడా బాధ్యతగా నేను రైటర్ను అవటం వల్ల, ప్రచారం యొక్క ప్రాధాన్యతను గుర్తెరిగిన వాడిని అవటం వల్ల నాకు సోషల్ మీడియా ఫేస్బుక్ ఒక వేదికలాగా దొరికింది కనుక, ఆ ప్రచార మాధ్యమంలాగా దొరికింది కనుక రాయటం ప్రచారం చేయటం అవసరమని నేను కూడా బాధ్యతగా ప్రచారం చేశాను. నేను రాయటమే కాకుండా మొదటి నుంచి కూడా గత ఇప్పుడు 8వ సంవత్సరం నేను ఫేస్బుక్లోకి ఎంటర్ అయ్యి 8వ సంవత్సరం అండి. నేను రాయటమే కాకుండా రాయగల వాళ్ళను గుర్తించి అటు లిటరేచర్ రాయించటం, ఇటు మిద్దె తోట లిటరేచర్ని కూడా రాయించడానికి నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగా శాంతి ధీరజు ఒక తన అనుభవాలను, మిద్దె తోట అనుభవాలను ఒక పుస్తకంగా రాసింది. దాన్ని వెంకటేశ్వరరావు గారే మన రైతు నేస్తం గారు ఒక పుస్తకంగా వేశారు. తర్వాత లతా కృష్ణమూర్తి గారు కూడా ఒక పుస్తకంగా మిద్దె తోట అనుభవాలు రాశారు. వారి పుస్తకాన్ని కూడా వెంకటేశ్వరరావు గారు వేశారు. అట్లాగా తెలుగు సాహిత్యంలో 125 ఏళ్ల తెలుగు ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో మిద్దె తోటల సాహిత్యం కూడా ఒక పాయలాగా వచ్చి కలవాలి, అది కొనసాగాలని అనుకుంటూ ఉన్నాను. కనుక మిద్దె తోటల మీద కూడా, మిద్దె తోటల లిటరేచర్ మీద కూడా నేను రాయటం కాకుండా ఇతరులు రాయటానికి కూడా నా వాళ్ళ మీదనే వాళ్లకు అవకాశాలు ఇస్తూ వెంకటేశ్వరరావు గారి సహాయంతో వాటిని పుస్తకాలు వేయటానికి కూడా నేను ప్రయత్నం చేస్తున్నానండి. ఇది మిద్దె తోట సాహిత్యానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్.
1: ఏదేమైనా రఘోత్తమ రెడ్డి గారు కథా రచయితగా, అంటే వ్యవసాయ కుటుంబం నుంచి, వ్యవసాయం నుంచి తొలినాళ్లలోనే కథకుడుగా మారి, ఆ తర్వాత మీ ఉద్యోగ జీవితం వల్ల ఆనాటి సంఘర్షణ నుంచి కథలు రాస్తూ, ఇప్పుడు మీరు అనుకున్నట్లు ఈ నగరానికి అవసరమైన మిద్దె తోటల సాహిత్యాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ కృషి నిరంతరం సాగాలని కోరుకుంటున్నాం. నమస్కారం అండి గౌతమ్ రెడ్డి గారు.
0: నమస్తే అండి. మీకు కూడా ఆల్ ఇండియా రేడియో వారికి, మీకు గోపిచంద్ గారికి, అందరికి, మీ అందరికి కూడా నన్ను పిలిచినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు సార్. నమస్కారం.
2: ఇంతవరకు ఇక ఈ నుండి కార్యక్రమంలో ప్రముఖ కథా రచయిత తుమ్మేటి రఘుత్తమరెడ్డితో ముచ్చట 2వ భాగం విన్నారు. వీరితో ముచ్చట పెట్టినరు వి గోపీచంద్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో తల్లిపాల వారోత్సవాలు ప్రాముఖ్యత గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. ఆకాశవాణి ఆదిలాబాద్.

0: 100.2 FM మనస్సు నిండా రేడియో మాణిక్యాలు. ఇవాల్టి కార్యక్రమంలో వరవిక్రయం శ్రావ్య నాటకం మొదటి భాగం వింటారు. రచన కాళ్ళకూరి నారాయణరావు, రేడియో అనుసరణ నిర్వహణ బందా కనకలింగేశ్వరరావు. ఈయన బందా కనకలింగేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరము మండలము మత్స్యపురి గ్రామంలో 1871 ఏప్రిల్ 28న జన్మించిన్రు. తండ్రి బంగారరాజు, తల్లి అన్నపూర్ణమ్మ. సంఘంలో వేలూనిన పలు దురాచారాలను ఎలుగెత్తి ఖండించారు ఈయన. వీరు రచించినటువంటి నాటకాలలో చింతామణి, వరవిక్రయం, మధుసేవ ఇవి బాగా ప్రసిద్ధి చెందినవి. ఇప్పుడు విందాం రేడియో నాటకం రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో వరవిక్రయం శ్రావ్య నాటకం మొదటి భాగం.
1: అమ్మా, అమ్మా, చేతిలో నూనె చేతిలోనే ఉందంటే
2: ఏమిటోనే కాళింగి, ఈ పూట నా దృష్టి పని మీద లేదు. మీ నాన్నగారు మిల్లిగరిటెడు కాఫీ నీళ్లు గొంతులో పోసుకుని పొద్దున పోయిన పోక ఇంతవరకు ఇంటికి రాలేదు. 12 కొట్టేప్పుడే 1/2 గంట అయింది. ఎక్కడికి వెళ్ళారో ఏం పని మీద ఉన్నారో తెలియదు.
1: నాన్నగారికి ఇప్పుడు ఇంకేం పని ఉంది? అహర్నిసులు అల్లుళ్ళను వెతకటానికి సరిపోతుంది.
2: ఏం చేయమంటావమ్మా, ఆడపిల్లలు కన్నవాళ్ళ అవస్థ ఇప్పుడు ఈ స్థితికి వచ్చింది.
1: ఊరుకోండి కమల, నాన్నగారు వస్తున్నారు.
2: కాళింది, నాన్నగారికి మంచి నీళ్లు తీసుకురా. ఇదేమిటండి ఈ వేళ ఇంతసేపు ఉన్నారు, భోజనానికి ప్రొద్దు పోలేదు?
3: ఎక్కడి భోజనం, ఎక్కడి లోకం! ప్రతి నిమిషం అమ్మాయిల పెళ్లిళ్ళు ఎలా చేయాలనే చింతతోనే సరిపోతుంటే ఇంకెక్కడి భోజనం! ఈడొచ్చిన కంజలింట్లో ఉంటే ఆ తండ్రి దురవస్థ భగవంతుడికే తెలియాలి.
2: ఇంతకీ ఇప్పుడు ఏం చేసుకొచ్చినట్లు?
3: కాళ్ళరిగేలా కాలేజీ అంత గాలించి వెతికాను, అయితే చిన్న మెత్తు పని కూడా కాలేదు.
2: అదేమిటండి, కాలేజీ అంతా వెతికినా పెళ్లి గాని కుర్రాళ్ళు ఎక్కడా కనిపించనే లేదా? ఏ
3: కనిపించకే, కావలసినంత మంది కానీ ఏం లాభం? గవ్వకు కొరగాని వాడు కూడా కాసుల వెలలో ఉన్నాడు. ఒక్కటే లెక్క, స్కూల్ ఫైనల్ వాడికి 2,000, ఇంటర్ వాడికి 3, బిఏ వాడికి 4. దీనికి తోడు ఏమైనా ఆస్తి ఉంటే ఇంతకు రెట్టింపు. ఈ విధంగా రైలు తరగతుల రేట్లులాగా ధరలు ఏర్పడి ఉన్నాయి.
2: ఇంతకు చివరికి ఏ నిర్ణయించుకొచ్చారు?
3: అదే పాలుకోవటం లేదు. దారిలో దైవికంగా పెళ్లిళ్ళ పేరయ్య ఎదురు పడితే మా ఇంటికి ఒకసారి రమ్మని మాత్రం మరీ మరీ చెప్పి వచ్చాను.
2: అమ్మయ్యో, అప్పుడే 1 గంట అయింది, లేండి స్నానానికి.
3: వంటావిడితో వడ్డించమని చెప్పు, నేను క్షణంలో స్నానం చేసి వస్తాను. అమ్మాయి కాలింది, పేరయ్య వస్తే కూర్చోమని చెప్పమ్మా.
1: చెల్లి కమల, విన్నావా వాళ్ళ సంభాషణ? ఆ మాటలు వింటుంటే నీకెలా ఉంది చెప్పమంటావా అక్క? తండ్రులకేమో కట్నాల బాధ, అమ్మాయి అత్తారింటికి వెళ్ళిపోతుందనే వియోగ బాధ తల్లులకి, ఇంకో ఇంటికెళ్ళి దాస్యం చేయాల్సిన బాధ మనకి. చిచ్చి, ఆడపుట్టకంత దరిద్రం ఇంకోటి లేదక్క. ఎవరో వస్తున్నారు, ఊరుకో.
4: అమ్మా, పంతులు గారు ఏం చేస్తున్నారు?
1: మీ పేరేంటండి?
4: నా పేరా? నా పేరు ఒక విధంగా గడిచొచ్చిందా. చిన్నప్పుడు పేరాడని, పేరిగాడని అనేవారు. కాస్త ముదిరినాక పేరన్నని, పేరయ్యని అంటూ వచ్చేవారు. ఇప్పుడిప్పుడు పేరు శాస్త్రులని, పేరింభట్లని, పేరావధానులని, పేరు చేయులని అంటున్నారు. ఇక ముందేమంటారో ఈశ్వరుడికే తెలియాలి.
1: నాన్నగారు భోంచేస్తున్నారు, అలా కుర్చీలో కూర్చోండి.
4: అయ్యో నా ఇల్లు బంగారం గారు, అప్పటి నుంచి ఇప్పటిదాకా భోజనమే చేస్తున్నారా? అయితే మీ పేర్లేమిటమ్మా?
1: నా పేరు కాళింది, మా చెల్లి పేరు కమల.
4: ఏం చదువుకుంటున్నారు?
1: ఇది వరకు ఇంగ్లీష్, తెలుగు చదివేవాళ్ళం, ఇప్పుడు హిందీ, సంస్కృతం చదువుతున్నాం.
4: ఓ అబ్బో, నా ఇల్లు బంగారం అయితే 4 భాషలే. అయితే 6 మోయనం ఏమైనా వాయిస్తారా?
1: 6 మోయనయం? ఓహో, హార్మోనియం కాబోలు. వాయించగలం.
4: అల్లికా కుట్టు ఏమైనా చేతవునా? ఇదిగో ఈ బ్రాహ్మణేమిటి ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాడని అనుకుంటారేమో. ఈ రోజుల్లో పెళ్లి కుమార్తెలకు కావలసిన లక్షణాలు ఇవే. అందుకోసం

0: అడుగుతున్నాను. హరుగా పంతులు గారు వస్తున్నారు. చిట్టి గడి పొడుం పీల్చుకుని సిద్ధంగా ఉంటాను.
1: కారయ్య గారు ఎండలోనే వచ్చారే, రావంతసేపు పండుకొని గాని రారనుకున్నాను.
0: సరే సరే, ఎంత మాట, తమ సెలవైనాక తక్షణం చేతులు కట్టుకుని వచ్చి వాళ్తాను గాని నిద్రపోతానా?
1: అమ్మాయిల్ని చూశారుగా, వీరికే ఇప్పుడు వివాహాలు కావలసింది. అమ్మా, మీరిక భోజనానికి వెళ్ళి మీ అమ్మను ఒకసారి ఇటు పంపండి.
0: తమ గోత్రం ఏమిటి?
1: కౌశికస గోత్రం. వచ్చావా?
2: ఎందుకండి పిలిచారు?
1: ఇరుగో, ఈయనే ప్యారయ్య గారు. పాపం నా మాట మీద పడగ్గూడా మానసక్క వచ్చారు.
2: ఇంతకు సంబంధాలు ఎక్కడన్నా సానుకూల పడతాయన్నారా?
0: అమ్మా, సంబంధాలకేం లోటు? కో అంటే కోటి సంబంధాలు. అయితే సరే, వేలు పెట్టి చూపడానికి వీల్లేని వెల్తి లేని సంబంధం సందర్భపడాలి. ఏ బాబు ఏమంటారు?
1: అంతేలేండి, కానీ అసలు సంగతి మీతో చెప్పలేదు. నేను వరశుల్కం సుదూష్యమనే వాదనలోని వాడిని.
0: తెలిసింది బాబు, తెలిసింది. ఇంతెందుకు? పెద్ద పెద్దలు ఇప్పుడు బేరాలతో పని లేకుండా రేట్లు రాయించి ఇళ్లకు బల్లలు తగిలిస్తున్నారు. వెలగలేటి వారు 1116, రేటూరి వారు 2000, ముందులూరి వారు 3000, నందిరాజు వారు 4000, అయ్యంకి వారయ్యా 5000, చింతలూరి వారి చిన్నవాడు తూగినన్ని రూపాయలు. ఎవరి మటుకు వారు ఈ విధంగా ఏర్పాట్లు చేసి కూర్చున్నారు. ముందు ముందు చీట్ల మీద రేట్లు రాసి షాపుల్లో వస్తువులు గంటించినట్లు పెళ్లి కుమారుల మొహాలు గంటిస్తారని కూడా అనుకుంటారు.
1: రామ రామ, రాను రాను దేశమే స్థితిలోకి వచ్చింది
0: అయ్యా.
2: సరే కాని సంబంధాలు ఏమున్నాయో అసలు సంగతి చెప్పారే. కరే
0: చెబుతాను బా, చెబుతా. ఇద్దరికి ఈ సంవత్సరమే చేయదలుచుకున్నారా?
2: సంబంధాలు కుదిరితే ఇద్దరికి ఈ సంవత్సరమే చేయాలని ఉంది. అయినా కాళింది మాట ముందు ఆలోచించండి.
0: అమ్మా, మీ మాటలు నాకు అరటి పండులిచి చేతిలో పెట్టినట్టున్నాయి. కాని కలిగిన వారి కోసం చూస్తే కట్నం కాస్త హెచ్చు కాక మాందే. నిన్నగాక మొన్న నీళ్ల కావిళ్ల నీలకంఠంగాడి కొడుకు 1116 రొక్కం, వెండి కంచం, వెండి జంబులు, బంగారపు బటువు, పట్టు తాబిత, రిస్టు వాచి, సిగరెట్ల కేసు, ఇంకా ఏమిటో వాటి పేరు నాకు తినగారావు. బియాక్టట, సెల్ఫ్ సేవింగ్ రేజర్ అట, పాకెట్టు టాయిలెట్ బాక్స్ అట, వ్యాసలైన సీసాట, వల్లకాడట, ఇన్నిస్తే పుస్తే ముడేశాడు. గొప్పవారి మాట ఇక చెప్పవలసింది ఉంది.
2: సరే కానివ్వండి, సమయానుకూలంగా నడవక తప్పుతుందా మరి?
0: అయితే ఇంకే ఆ పాటి ధైర్యం ఇచ్చారంటే కొండ మీద కోతిని తేగలను. ఇగో ఇప్పుడు యువత వినండి. మంత్రి ప్రగడ మాధవరావు గారి పిల్లవాడికి మాన్యాల మీద 2000 వస్తాయి. మాట్లాడమంటారా?
2: నిజమే అనుకోండి, కాని ఆ పిల్లవాడిది కొంచెం అడ్డతలండి.
0: అది పోనివ్వండి. పచ్చమట్ట బాపిరాజు గారి పిల్లవాడికి 1200 వస్తాయి. ప్రైమరీ పాస్ అయ్యాడు. కుదరతరా?
2: రంగు
0: రంగుకే రాజా రంగు. అంత ఎరుపు కాదు, అంత నలుపు కాదు, చాకని సామన్ ఛాయ.
2: సామన్ ఛాయ బొత్తుగా ఇప్పుడు వారికి నచ్చటం లేదండి.
0: అలాగైతే నా తెల్లవారి పిల్లవాడు మీ నాడానికి అవుతాడు. పచ్చగా పనస పండు. 4 అన్నదమ్ములు, 4 4500, 2000 వస్తాయి.
2: అబ్బెబ్బే, ఈ రోజుల్లో 500 ఒక ఆదాయం ఉటండి.
0: అయితే ముంజులూరి ముత్తయ్య గారి దత్తపుత్రుడికి 3000 వస్తాయి. ముఖం చంద్రబింబంలో అని అలా దాన్ని మించి ఉంటుందనుకోండి.
2: అవును, కాని అతడు మా పిల్ల కంటే 6 అంగుళాలు పొట్టి అని విన్నట్లు.
1: ఎంచుబడి ఆటగలియా, ఈ విధంగా ఎంచటానికి మొదలు పెడితే లోపం లేని వాడు లోకంలో ఉంటాడా
0: బాబు? ఇంకా ఏం చూశారు? ఇతరులతో పోల్చి చూస్తే ఈ అమ్మ చాలా మెరుగు. ఒక్కొక్క ఇల్లాలి సంగతి చూస్తే ఒళ్ళు మండిపోతుంది. సర్వ విధాలా నచ్చిన సంబంధమై వచ్చి అడిగినప్పుడు వంకలు పెట్టడం, మించిపోయాక మెనగడం.
2: చూడండి అయ్యా, ఆడు పిల్లలకు కావలసిన హంగులు మగవారికి ఏం తెలుస్తాయి చెప్పండి? ఆడుబిడ్డ పెళ్ళంటే మగవారికి అప్పు తీర్చుకోవడం అని అభిప్రాయపడతారు.
0: అవునమ్మా, అవును, అవశ్యం ఆలోచించవలసిందే. కానీ మీ మాటను బట్టి మీ మనస్సులో ఏదో సంబంధం తగిలే ఉన్నట్టు తట్టుతోంది. అంటే మమ్మల్ని చంపక అదేమిటో చెప్పిదిరా బతుకులో.
2: చెప్పమంటారా? ఏది సింగరాజు లింగరాజు గారి దత్తపుత్రుడు. నా మనస్సుకి అతను రవంత నచ్చాడండి.

0: ఆ పిల్లవాడిని గురించి ఆలోచించాల్సిందే. స్కూల్ ఫైనల్ చదువుతున్నాడు, సూపరే. నడత కూడా నాణ్యమైంది అని విన్నాను. కాని రెండు సందేహాలున్నాయి. మొదటిది, 50వ పళ్ళు 3వ పెళ్లి చేసుకున్న మూఢినితో సంబంధం చేయనా అని. ఇక రెండవది, పిల్లవాడికి 16 ఏళ్లకు పైనుండవు, వరహీనమవుతుందేమోనని.
1: అయ్యా, మీ రెండు సందేహాలు మినహాయించదగ్గవే. ఏమంటారా, దీపం పెట్టే దిక్కులేనప్పుడు ఏ గడ్డి కరవక ఏం చేస్తారు? ఇక వరహీనమంటారా, ఆ పిల్లవాడికి మన పెద్దమ్మాయికి 1 కాదు 2 కాదు 3 ఏళ్లు తేడా.
2: అన్నట్లు మర్చిపోయాను, వారికి నాకు 3 ఏళ్లే తేడా.
1: అవునా, మరి ఇంకేమంటి బదులు?
0: సరే, ఇక నా సందేహాల మాట విడిచిపెట్టి ఆ సంబంధం పెద్దమ్మాయికి ఆలోచించండి. అయితే తిరిగి మీ దర్శనం ఎప్పుడు?
1: రేపు దుర్ముహూర్తం తప్పగానే లింగరాజు గారింటికి వెళ్ళి సంగతి సందర్భాలు చూసుకొని సాయంకాలంలోగా సభ దగ్గరికి వస్తాను.
2: ఏమో ఏం చేసుకొస్తారో మరి, పిల్లల వివాహ భారం మీది, మిమ్మల్ని సంతోష పెట్టే భారం మాది.
1: అమ్మా, ఆ మాట మీరు వేరే సెలవివ్వాలా? కార్యమైందాక కన్ను మూస్తే ఇది గాయత్రి కాదు. సెలవు
2: చూస్తాను,
1: లింగరాజు గారి ఇంటికి వెళ్తాను.
3: పిడకలు, వంటకట్టెలు, పీటలు, చేటలు లెక్క చూసి, బొగ్గులు కొలిచి, ఏ ఏ పాదుకి ఎన్నెన్ని కాయలున్నాయో లెక్క చూసి, దూడ పాలెక్కువకూడవకుండా చూచి, కొబ్బరి చెట్టుకి ఎన్ని కాయలున్నాయో లెక్క పెట్టి ఇప్పటికి తెలి ఇంట్లో పడ్డాను. అమ్మాయ్యా, ఇహ స్థిమితంగా కూర్చొని ఈ పూటతో కాలదోషం పట్టే కాగితాలు ఏవైనా ఉన్నాయేమో చూసుకోవాలి. వాయిదాలైన పత్రాలకు వడ్డీలు పంపని వారికి వణుకు పుట్టేటట్లు నోటీసులు వ్రాయాలి. ఈ పూట కోర్టులో హీరింగ్లే ఉన్నాయో చూడాలి. లేని పట్ల రవంత ఎవరినా దెబ్బతినక తప్పదు. అవసరమైతే ప్రాణాలైనా వదిలిపెట్టచ్చు, కానీ పైసొమ్ము మాత్రం పోనీయకూడదు. ప్రాణాల్లో ఏముంది, వట్టే గాలి తప్పితే. సొమ్మంటే అట్లాంటిదా? ప్రపంచమంతా దాంట్లోనే ఉన్నది కనుకనే ధనమూల మిదంజగత్తు అన్నారు. కానీ వడ్డీలు పెరగటానికి వాటమైన సాధనం ఒక్కళ్ళు చూడరు. వాస్తవానికి వడ్డీకి సాట్ అయింది ఇంకోటి ఉందా? నిజం కంటే అబద్ధం అతి తీయ ఉంటుంది. సొంత బిడ్డ మీద కంటే కొడుకు బిడ్డ మీద మక్కువ ఎక్కువ. జీతం కంటే లంచం తీపి, మొదల కంటే వడ్డీ తీపి. అయ్యయ్యయ్యో, ఎన్నడూ లేంది ఈ పూట ప్రాతకాల లక్ష్మీ ప్రార్థన మాట పరాకుపడ్డాను కదా. అపరాధం, అపరాధం, అదపరాధం. ఇదిగో ఎన్న పెట్టే
4: భగవతి భాగ్యలక్ష్మి ప్రణామం. నీ దాసానుదాసుండ నీ పాద భక్తుండ నీ దివ్య రూపం బెనిత్యంబు భావింతు, నీ దివ్య నామం బెనిక్కంబుగా నిద్రలో కూడా చింతింతు. నా దిక్కు నా మృక్కు నా ఎండ నాదండ నీవేసుమా, భార్యయున్ గీర్యయున్ బిడ్డలున్ గిడ్డలున్ దేవుడున్ గీవుడున్ మోక్షమున్ గీక్షమున్ సర్వమున్ నీవే. సత్యంబు సత్యంబు నీకై నిరాహారినయ్యుందు, నీకై నిశల్ నిద్ర మాన్కుందు, నీకై శరీరాభిమానంబు వర్జింతు, నీకై అసత్య ప్రమాణంబు లెందేని గావింతు. నీ ఆన ఈ పెట్టియే నీ పవిత్రాలయంబు, నేనే నీ అర్చకుండన్ యదార్థంబుగా, నాదు ప్రాణంబులే నీదు పూజాసుమంబుల్. శరీరం బె నైవేద్య కుంభంబు నా ఇంట నేయుండి నా పూజలంగొంచు, నే ఏ ఇంటి కంపినంబోయి ఆ ఇల్లు నేల మట్టంబు గావించి, నా ఇంటి కిందెచ్చి నాకింతుండంగే తన్న తల్లి. నమస్తే నమస్తే నమ.
5: బాబు, 10 వచ్చింది, వంట సామాన్ ఇస్తారా?
3: నీ వంట వల్లకాడుగాను గంటయ్యా, నీకింత తిండి యావయ్య విట్రా. ధనుర్మాసం దప్పడానికి ఎవరైనా పిలుస్తారేమో, కాంతసేపు కనిపి

0: పెట్టకూడదు.
1: సరే మీ ఇష్టం, రాత్రి పొద్దులు రాసుకుంటారా?
0: అది ఆ మాట అన్నావు సరే. ఒరేయ్ ఏది చెప్పు, ఆ బిజ్జం ఎన్ని?
1: మణికెడు తక్కువ మానెడు.
0: వంటకట్టెలు?
1: మూడు.
0: పిడకలు?
1: రెండు.
0: నిప్పు పుల్ల?
1: నిన్న మధ్యాహ్నం చీల్చిన పుల్లలో నిలవ బాపతు సగం.
0: ఉండు ఉండు రాసుకోరీరా. ఉప్పు?
1: ఉద్దరణుడు.
0: చింతపండు?
1: నిన్న మధ్యాహ్నం పులుసు కోసం పిసగ్గా నిలవున్న తుక్కు.
0: ఉట్లేం చేశావు?
1: ఉంచాను బాబు ఈ పూటకి.
0: మిరపకాయలు?
1: మూడు.
0: మాగాయ?
1: అమ్మగారికో టెంక, అబ్బాయి గారికో ముక్క.
0: గంజో?
1: గరిటెడు మీకు, అరగరిటెడు అబ్బాయి గారికి పోసేశానండి.
0: మిగిలింది?
1: సద్దనాల్లో సరిపెట్టాను.
0: నీవు?
1: బజార్లోంచి బంగాళదుంపలు కూర
0: తెచ్చుకోవాలి. ఒరే ఎన్నడూ ఇలాంటివి ఇక ఇంటికి తీసుకురాకు. ఆ వాసన తగిలి అబ్బాయి కూడా పడవుతాడు తెలుసుందా? ఇదిగో కరివేప చెట్టు మీద కాకి గూడు పెట్టింది. ఇంతలో దొంతన కర్రతో దాన్ని పడేసి ఈ పూట పొయ్యిలోకి సిద్ధం చేసుకో. ఒరే కరివేప మంద రాలితే కడుపు చీల్చేస్తాను సుమా.
1: రామరామా, పచ్చిగూడు పడగొట్టడం పాపం కదండి.
0: కర సంవత్సరంలో మా ఇంటి వంటంతా కాకిగూళ్లతోనే వెళ్ళిపోయింది.
1: ఇదేమిటండి ఇంత ఘోరం, ఎక్కడా చూడలేదు. ఇలాంటి పనులు మాత్రం ఇంకెప్పుడు చెప్పకండి. అసలు
0: దరిద్రమకం కలకు ధర్మ పన్నాలు ఎక్కువట. ఆ వాజ వండెల విసిరి కర్రవటం వల్ల వంటకు కళ్ళు పెట్టుకోక తప్పటం లేదు.
2: మదైశ్వర్యాభివృద్ధి రస్తు, మనోవాంఛాఫల సిద్ధి రస్తు, రాజద్వారే రాజభవనే రాజసభే రాజసమీపే సర్వదా దిగ్విజయ వస్తు.
0: ఏమిటి పేరయ్యే? ఏదో పని మీద వచ్చినట్టున్నావే.
2: ప్రభు అన్నట్టు అడగటం మర్చాను. అబ్బాయికి ఇంకా వివాహం చేశారు గారు, సమయం కాకనా సంబంధాలు రాక?
0: సంబంధాలు రాకే సమాధానం చెప్పలేక చూస్తున్నా అన్నట్టు. పేరయ్యా, నువ్వు పెళ్లిళ్ళ బేరగాడవు కదా, నీ ఎరుకలో చక్కటి సంబంధం ఏదైనా ఉంది?
2: చక్కందో ఇక్కందో నాకు తెలియదు. మీకు సానుకూల పడుతుందో లేదో అంతకంటే తెలీదు. పడితే మాత్రం బంగారానికి ఎత్తుకెత్తైన సంబంధం ఒకటి సర్వసిద్ధంగా ఉన్నది.
0: ఎవరు వారు?
2: పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు గారి.
0: పురుషోత్తమరావు?
2: పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు గారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు 13వ ఏడు, పక్వానికి వచ్చిన పండు. ముఖం ఉద్దులొలుకుతూ ఉంటుంది, కళ్ళు చూస్తే కడుపు నిండవలసిందే. చక్కగా చదువుకుంది.
0: సరే కానీ ఇదిగో పేరయ్యా,
2: అయ్యా
0: కన్యకు కావలసినవి చదువు చక్కదనం కావు.
1: చిత్తం
0: ఏ ఒక డొక్క ఎలితిగా తిండి తినాలి.
1: అయ్యో
0: ఏ చెప్పకుండానే ఇంటి పనులన్నీ చేసుకుపోవాలి. అవునా? ఉత పుణ్యానికి ఒక దెబ్బ కొట్టినా పడి ఉండాలి.
1: చిత్తం
0: ఇలాంటి కన్యలను వేతికి పట్టితే గానే దొరకడం కష్టమా పేరయ్యా?
2: అలాగైతే మీరు చెప్పిన లక్షణాలన్నీ అచ్చంగా ఆ పిల్ల వద్దనే ఉన్నాయి. 3 మెతుకుల కట్టే ముట్టదు, లేచింది మొదలు పరుండే వరకు లేడి పిల్లలాగా పనిచేస్తుంది.
0: ఇంతకీ కట్నం ఏ పాటి ఇవ్వగలరు?
2: అదిగో అక్కడే ఉంది తంట. ఆ పిల్లలిద్దరికీ వంటిని 1000 రూపాయల బాలతొడుగులున్నాయి, తాతగారిచ్చిన మాన్యాలున్నాయి. అందుకని కట్నం లేకుండా చేసుకుంటామని కావలసినంత మంది కాళ్ళకాడికి వచ్చి తిరిగిపోతున్నారు.
0: అయితే పేరయ్యా,
1: అయ్యా
0: ఆ పిల్ల ఒంటిని అచ్చంగా బంగారపు తొడుకుండనీగాక, 60 పూట్ల మాన్యం ఉండనీగాక, గౌరవం గడ్డలు కావాలనుకునేవాడు ఎవడైనా కట్నం లేకుండా చేసుకుంటానికి ఇష్టపడతాట?
2: అలాగైతే గౌరవార్థమని మెడలు విరిచి కాస్తో కూస్తో ఇచ్చేలాగా చూడాలి. ఏమాత్రం అనమంటారు?
0: అసలు ఆయనకున్న ఆస్తి ఏమిటో చెప్పావు.
2: ఆయనకున్న ఆస్తి ఏమిటో అందరూ ఎరిగిందే, 1 మేడ 10 ఎకరాల భూమి.
0: అలాగైతే అలాంటి పెద్ద మనుషుల్ని మనం ఇంత ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు. ఆ మేడ వారుచుకొని అది ఆ 10 ఎకరాల పొలం మనకు రాసిచ్చాయి. మనం ఏదో లాంఛనప్రాయంగా
3: అందం కోసం 1116

0: రొక్కం, వెండి చెంబు, వెండి కంచం, వెండి పావుకోళ్ళు, 5 రోజులు 5 పట్టు తాబితాలు, ఇటువంటి మాత్రం ఇమ్మను. నా భారీతనం బాగుందంట.
1: బాగేమిటి, బంగారం తొరకలాగుంది. కాకపోతే కార్యమైన మర్నాటి నుంచి వారు అన్నమో రామచంద్ర అని ఆ వీధి ఈ వీధి తిరిగి అడుక్కు తినాల్సి మాత్రం ఉంటుంది. బాబు, మీ బేరం కుదిరే బేరం కాదు, సెలవు.
0: ఆగవోయ్, ఆగు, అన్నిటికీ ఒకటే తొందర, నీ అభిప్రాయం ఎవడో చదువు.
1: అలా అన్నారు గనక అసలు సంగతి మనవి చేస్తాను, వినండి. ఆయన కట్నం లేని సంబంధం చెయ్యాలని ఆలోచిస్తున్నారు. నా బలవంతం మీద మహా పెడితే 2000 కంటే పెట్టరు. అంచేత మనం కొంచెం మారుత్రవ తొక్కాలి. ఆయనతో కట్నం మాట ఏమి ఖచ్చితంగా చెప్పకుండా మంచి రోజు చూచి మాట్లాడే నిమిత్తం మన ఇంటికి తీసుకొస్తాను. సరిగ్గా ఆ సమయానికే వివాహాల వీరయ్యగాడు వచ్చి వేలం పాటలకు దించేలాగూ ఏర్పాటు చేస్తాను. ఆ పాటలో పంతులు గారికి ఆవేశం ఎక్కించి 3000 వరకు పాటిస్తాను. వీరయ్యాది గొడవ విపరీతంగా ఉంది. 3000 అని ఇక్కడ 30 సార్లు అన్నావు. ముష్టి 3000 మీరే కానీ మేము ఇవ్వలేము అనుకున్నారా లింగరాజు గారు? ఆ మొత్తం మేమే ఇస్తాం, మా కింద ఖాయం.
2: అదేమన్నమాట పేరయ్య, మీరు అధికంగా అన్నదేముంది?
3: అలా అయితే ఇంకొక 500 అధికంగా ఇస్తాం.
2: మా పంతులు గారు మరో 500.
1: యాభయో వీరయ్య, వద్దు సుమా వద్దు. మా పురుషోత్తం పంతులు గారి సంగతి తెలియక మా జోరుగా వస్తున్నావు, మాట దక్క సుమా.
2: ఇదిగో పేరయ్య, నీ బెదిరింపులకి నేను దడిసేవాడిని కాదు. మా పంతులు గారు పెట్టమన్నంత వరకు మొత్తం పెట్టి పెట్టి మరీ తీరుతాం.
3: సరే కాని 4400.
2: 500.
3: 6 రావయ్య, ఎంతవరకు రాగలవో చూద్దాం.
2: ఆ రాక విడిచిపెడతానా? 700.
3: 8
0: వీరయ్య, వీరి కింద ఖాయపడిపోవచ్చునా?
2: అప్పుడేనా 5000.
1: బాబు, ఈ బేరం మన కుదిరేది కాదులేండి.
3: అయ్యా, సెలవు తీసుకోమంటారా?
0: సందర్భములన్నీ తమరు స్వయంగా చిత్తగించుతూ నన్ను నెపబెట్టడం న్యాయమా అని.
3: సరే మీ చిత్తం, వెళ్ళొస్తాను మరి.
2: అయ్యా లింగరాజు గారు, కొంప తీసి బేరం గోవిందా కొట్టదు కదా.
0: వెర్రివాడా, పేరయ్యంత పెయ్యం అనుకున్నావుటో.
2: మరి నన్ను మెచ్చుకోరేమిటండి, నేను నా పాఠం ఎలా ఒప్పగించాలంటారు?
0: కోర్టుపక్షం ఉండా కొడుకు నీకు లెక్క.
1: ఆ ఈనాటి శరీముండా కొడుకు లేకపోతే ఎంత చక్కగా ఫైసలయ్యేది. చెడపడానికి చేట పెయ్య చాలు, నిజానికి నిలువెట్టు ధనం ఇచ్చినా ఈ పాటి పిల్లవాడు సందర్భపడ్డు.
3: పోనీ, ఇంకా రవంత దూరం పోయి చూద్దామంటారా?
1: పోవడానికి ఏం పోవచ్చు, ఆ సులువు బలువులు ఆలోచించుకోవలసిన వారు మీరు. అమ్మగారితో ఆలోచిస్తామంటే అవకాశం లేదు. మనం మళ్ళీ వచ్చేసరికి ముండా కొడుకు మంగళం పాడేస్తాడు.
3: అనవసరంగా ఆలస్యం చేయడమే గాని అది మాత్రం ఏం చెబుతుంది? ఇంకో మాట అనుచూద్దారండి.
1: అయితే ఒక పని చేయండి, ఆ విధవతో వేలం పాట నాకు ఇష్టం లేదు, ఆఖరు మాటని ఇంకో 500 అమాంతంగా పెట్టండి. దాంతో దిమ్మ తిరిగిందా తిరుగుతుంది, తిరక్కపోతే తిన్నగా ఇంటికి చక్కా పోదాం. ఏం సెలవు?
3: సరే రండి, లోపలికి పోదాం. లింగరాజు గారు, మరో మాట కూడా అనిపోదామని మళ్ళీ వచ్చాను. ఇంకో 500 ఇస్తాను, ఇష్టం ఉంటే మా క్రింద స్థిరపరచండి, లేదా ఇంతటితో మాకు సెలవు.
0: మూర్తిరాజు గారి క్రింద స్థిరపరిచినట్టు ఉత్తరం రాయటానికి మొదలు పెట్టాను మరి. సరే, సమాప్తి కాలేదు గనక దోషం లేదు. ఏం వీరయ్యా?
2: అయ్యా,
0: వీరి క్రింద స్థిరపరపవచ్చునా?
2: వారు నాకు ఇచ్చిన వడ్డీ ఎంతవరకు అంతవరకు నేను పాడాను. అయ్యా, కాస్త టెలిగ్రాఫ్ ఇచ్చి తిరిగి జవాబు వచ్చిందాకన్నా ఉండండి.
0: అదేమన్నమాట, 5 నిమిషాలు కూడా ఆగను. ఆహా, పెద్ద మనుషులు కాడ పేచీలు పనికిరావు. అయ్యా, తమ క్రింద ఖాయం.
1: తదాస్తు పంతులు గారు, తమ వద్ద 10 రూపాయలుంటే ప్రస్తుతం బజానా కింద జమ కట్టించండి.
3: ఇగో లింగరాజు గారు, 10 రూపాయలు బజానాగా ఉంచండి.
1: తవరు కాస్త రసీదు ముక్క రాసిప్పించండి.
0: అభ్యంతరం ఏమీ లేదు, తబిషీళ్ళంతా వ్రాసే ఉంచాను. ఎటొచ్చి పేరు డబ్బు వగైరాలు పూర్తి చేయటమే తరువాయి. ఇదిగో చదువుతున్నా. బ్రహ్మశ్రీ పుణ్యమూర్తులు పురుషోత్తమరావు పంతులు గారికి సింగరాజు లింగరాజు వ్రాసిచ్చిన రసీదు. మీ కుమార్తె చీసౌకాలిందని నా కుమారుడు చీ బసవరాజు నాకు చేసుకున్నట్టుకున్ను. అందులోకై మీరు మాకు కట్నం క్రింద 5500 రూపాయల రొక్కము, రవ్వల ఉంగరము, వెండి చెంబులు, వెండి కంచం, వెండి పావుకోళ్ళు, పట్టు జాబితాలు, బియ్యపురాలు, బియ్యంకుల లాంఛనాలు యథావిధిగా ఇచ్చుటకున్ను. ఏమండి, ప్రతి పూట పెండ్లి వారి నిభ్యాండుతో పిలుచుటకుండు రాకపోకలకు బండ్లు రాత్రులు దివిటీ.

0: ఏర్పాటు చేయుటకును రెండు సార్లు పిండి వంటలతో భోజనములు మూడు సార్లు కాఫీ సోడా ఉప్మా ఇడ్డను దోశ రవ్వ లడ్డు కాదా మైసూరు పాకాలతో పలహారాలు చొప్పున మా ఇష్టానుసారము ఐదు రోజులు మమ్ము గౌరవించుటకును. ఏమండి అంపగాల నాడు మాకు పట్టుబట్టలు మాతో వచ్చు వారికి ఉప్పు ఆడబట్టలు ఇచ్చుటకును నిర్ణయించుకుని భజనా క్రింద 10 రూపాయలు ఇచ్చినారు గనక ముట్టినవి అమ్మయ్య. ఏమండి బాబు ఇట్లు సింగరాజు లింగరాజు రాలు చాలునా?
1: చాలు బాబు చాలు. మచ్చు కోసం దాచిపెట్టి తేవలసిన మతలకు పురుషోత్తమ రావుపతులు గారు ఆ రసీదు పుచ్చుకోండి.
2: బాబు గారు మాకు ఇంకా సెలవా?
0: చిత్తం
3: అమ్మాయి కాళింది, ఈ పూట నీవు అన్నానికి రాలేదేమి?
4: ఆకలేదమ్మా.
3: అదేమిటే ఏ పూటక ఆ పూట ఆకలేదని మొదలెట్టావు? పెండ్లి తలపెట్టగానే చక్కగా పెండ్లి కూతురికి ఎక్కడ లేని కళ వస్తుంది కదా, నువ్వేమిటి ఇట్లా నీళ్లు గారిపోతున్నావు?
4: అమ్మా అడుగుతున్నావు కనుక చెప్తున్నాను, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదమ్మా.
3: అదేమి ఆ పెళ్లి కొడుకు నీకు నచ్చలా నచ్చలేనిదా?
4: పెళ్లి కొడుకు కాదు, పెళ్ళే నచ్చలేదు అమ్మా. మీకు కులం తక్కువ, మాకు అందం తక్కువ, ఎందుకమ్మా ఇంత అవస్థ? కట్నం ఇచ్చి పెళ్లి కొడుకును కొనుక్కునే కంటే చిన్నతనం ఇంకోటి ఉందా అమ్మా?
3: హోసిపిచ్చేదానా? ఇంతే కదా ఈ దురవస్థ ఇప్పుడు మనకే పట్టిందా తల్లి? లోకమంతా అలాగే ఉంది, కాకపోతే చేయాల్సింది ఏముంది? తెలివి మాలిందాన, నీకు లోకం పొకడ బొత్తిగా తెలియక అలా మాట్లాడుతున్నావు కానీ పిండి బొమ్మకైనా సరే పిల్లనిస్తామనగానే కట్నం కోసం చేయజేస్తుంది. ఇహ పెళ్లి కొడుకు కట్నం ఇయ్యకపోతే పుస్తె కట్టుతాడటే తెలివేరి తల్లి.
4: పోని లోకమంతా గొడ్డుపోయినప్పుడు ఈ లొచ్చు పని కంటే వివాహాన్ని మానేయకూడదా?
3: అవివాహిత ఆడబిడ్డ ఇంట్లో ఉంటే ఆ తల్లిదండ్రులు పడే అవస్థ నీకిప్పుడు ఏం తెలియదులే తల్లి.
4: అమ్మా ఇన్ని బాధలు పడి పెంచిన బిడ్డను ఇలాంటి లంచగొండులకు కట్టబెట్టడం కంటే అవమానం ఇంకేముందమ్మా?
3: లంచం పుచ్చుకునే వారికి అవమానం గాని మనకేమిటి? సరే గాని ఇక ఊరుకో, మీ నాన్నగారు కాబోలు తలుపు తడుకున్నారు.
4: నాన్న మీకు నిజంగా ప్రేమ ఉంటే నన్ను కూతురు అనుకుని పరాయి వాళ్ళ చేతిలో పెట్టకుండా కొడుకును అనుకుని కొంపలోనే ఉండనివ్వండి. నన్ను పెంచడం మీకు భారం అనిపిస్తే నేను కష్టపడి సంపాదించి మిమ్మల్ని పెంచుతాను.
2: వెర్రి తల్లి, పరాయి వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన ప్రేమ లేకుండా పోతుందమ్మా. ఏనాటికైనా ఆడుబిడ్డ మరో అయ్య సొత్తు అవటం వల్ల ఆ సొత్తును ఆ అయ్యకు పంపించే భారం తండ్రి పైనుంటుంది. ఆ సమయంలో ఆ తండ్రి తన గుండెనెంతగా రాయి చేసుకుంటాడో నీకెలా తెలుస్తుంది?
4: కట్నపు సొమ్ము కాళ్ళ దగ్గరికి పంపిన తర్వాత ఇంకా నేను చేయగలిగిందేముంది? ఓ ఈ భగవంతుడా, ఎంత చెప్పినా ఏడ్చినా మొత్తుకున్నా ఈ పని తప్పన అమ్మకు తెలియకపోయింది. తెలిసిన నాన్నగారు చల్లగా క్రింద మెట్లకు దిగజారారు. ఎందుకయ్యా నన్ను ఇట్లా చెల్లని డబ్బుగా చేసి పెట్టావు? ఆ దేవుడు చావమనే పుట్టిస్తాడు, అలాంటప్పుడు ఎప్పటికైనా చావు తప్పదు కదా. అంతరాత్మకిష్టం లేని పని చేసేకంటే చావటం చాలా ఉత్తమం.
5: అలాంటి సాహసం అందరికీ ఎక్కడలబడుతుంది? అమ్మ అన్నానికి పిలుస్తుంది, పోదాం రాక్క.
4: నాకు ఆకలి కావటం లేదు, నువ్వు వెళ్ళి తిను.
5: అయ్యో నీ ఆకలి అక్షయంగాను. ఇప్పుడు ఎంత పొద్దయిందో తెలుసా? నాన్నగారు భోంచేసి నారాయణ దాస్ గారి హరగతికి వెళ్ళారు. అమ్మ మన కోసం కనిపెట్టు కూర్చుంది.
4: సరే కానీ ఒక్క మాట, ఇంట్లో ఇప్పుడు సొమ్మేవి లేదు కదా, ఈ కట్నపు సొమ్ము ఎట్లా వచ్చిందో నీకేమైనా తెలుసా?
5: మన పోతునూరు పొలం అమ్మేశారక్క.
4: శ్రీరామరామ.
3: అన్నానికి రారటే మీరు?
4: అదిగో అమ్మ పిలుస్తుంది పదా.
5: నువ్వు కూడా రా అక్క.
4: బా నాకు ఆకలి కావటం లేదని చెప్పలా? తలనొప్పి కూడా వచ్చింది, వెంటనే పడుకుంటే గాని తగ్గదు, నువ్వు వెళ్ళు.
5: సరే నీ ఇష్టం, నేను పోతున్నాను.
4: హరహర, ఆ 10 ఎకరాలు అమ్మేసి అల్లుడికి చెల్లిస్తున్నారు కదా, ముందు వీరి గతేం కాను. మా ప్రాణాలకు సూరమంటూ మలమల మాడవలసిందేనా? ఈ మాట వినికిడు, నేను ఈ దుర్నయానికి ఎలా సిద్ధపడతాను? పరమేశ్వర నాకేమీ దారి చూపవా? అన్నట్లు దారి లేకపోవటమే. అపురూపమైన ఆ ఓరుగంటి యువతి ఏర్పరిచి వెళ్ళిపోయింది కదా, ఆ దారిని నేను ఎందుకు పోకూడదు? భగవంతుడు నా ముఖాన అలానే వ్రాసి ఉంటాడు, లేకపోతే ఈ పూటనే ఈ వార్త నా చెవునెందుకు పడుతుంది? అమ్మకి నాన్నకి ఒక

0: రాసి అవమానకరమైన ఈ ఆడముంది నింతటితో విడిచిపెడతాను. ఇదిగో పెద్ద నుయ్యి. అమ్మా గంగాభవాని, నన్ను నీ కడుపులో పెట్టుకో తల్లి.
1: ఇప్పటిదాకా రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో వర విక్రయం శ్రావ్య నాటకం మొదటి భాగం విన్నారు. రచన కాళ్ళకూరి నారాయణరావు, రేడియో అనుసరణ నిర్వహణ బందా కనకలింగేశ్వరరావు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 10 గంటలకు కర్ణాటక సంగీతంలో ఆర్కే నారాయణ సూర్యనారాయణ గాయత్రి వీణావాదనం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మధురిమ. అలసిన మనసుకు ఉల్లాసాన్ని హాయిని కలిగించే కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా భక్త కన్నప్ప చిత్రం కోసం సత్యం స్వరకల్పనలో వివి రామకృష్ణ, పి సుశీల ఆలపించిన ఈ గీతం విందాం. సాహిత్యం వేటూరి సుందర రామూర్తి.

ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింద. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో మధురమైన పాటల్ని. 1971లో విడుదలైన ఒక తెలుగు కుటుంబ కథా చిత్రం చెల్లెలి కాపురం. గొప్ప అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక ఈ చిత్రం. ఇందులో శోభన్ బాబు తన చెల్లెలి భవిష్యత్తు కోసం తన కలలను ఆశయాలను త్యాగం చేస్తాడు. ఇది కుటుంబ సంబంధాలలోని లోతును త్యాగాలను చూపించే ఒక చక్కటి కుటుంబ కథ. ఈ చిత్రం నుంచి కెవి మహాదేవన్ స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన ఈ గీతం విందాం. గీతరచన సి నారాయణరెడ్డి.

ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. మీరు వింటున్నారు మధురిమలో హాయిన పాత కొత్త పాటల్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పెళ్లి పుస్తకం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన ఈ గీతం విందాం. సంగీతం కెవి మహాదేవన్, సాహిత్యం ఆరుద్ర.

ఇది నాలుగు జిల్లాలు ఆదిలాబాద్, మంచిర్యాల్, నిర్మల్, కొమరం భీమాసేబాద్. ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్న మధురిమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం. 2011లో రామాయణంలోని రాముడు సీత లవకుశల కథను పౌరాణిక నేపథ్యంలో చిత్రీకరించబడిన చిత్రం శ్రీరామరాజ్యం. ప్రధాన పాత్రల్లో నందమూరి బాలకృష్ణ రాముడిగాను, నయనతార సీతగా, అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకిగా నటించిన ఈ అద్భుతమైన చిత్రాన్ని యలమంచి సాయిబాబా నిర్మించిండ్రు. ఈ చిత్రంలోంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రేయా ఘోషాల్ ఒక అపురూపమైన పాటను ఆలపించిండ్రు. ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా. ఇప్పుడు ఆ పాట విందాము.

ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. మీరు వింటున్న మధురిమా కార్యక్రమంలో చివరిగా విందాం అభినందన చిత్రం నుంచి ఈ పాట.

ఈ పాటతో ఇయలటి మధురిమ కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 10:30 మధురిమలో మరిన్ని హాయైన పాటల్ని వినిపిస్తారు. మా రేడియో నేస్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. వాతావరణం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల వాతావరణం ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నది. అట్లనే కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం కూడా ఉన్నది. గాలిలో తేమ 71%గాను గాలి గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. గడిచిన 24 గంటలల్లా నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్గాను కనిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇక అచ్చే 24 గంటలల్లా ఆకాశం మేఘావృతమై పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నది. ఏక ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గాను తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశమున్నది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నారు. ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

రేపటి కొన్ని ముఖ్యాంశాలు. రేపొదుగల్లా 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం, వెల్లకిలా పడుకొని చేసే యోగాసనాలు గురించి యోగా శిక్షకులు పి తిరుపతిరెడ్డి ప్రసంగం, ఇంకా చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో సమస్య పరిష్కార నైపుణ్యాలు, కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డి లక్ష్మీనరసింహం ప్రసంగం వింటారు. పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 41వ భాగం వింటారు. అంశం వీరభద్రుడు. రేపొద్దుగల 8:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు, కథల సంపుటి నుండి కోతిమూతి ఎల్లయ్య కథ వింటారు. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. రేపొజామట్టు 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా లక్ష్మీపేటకు చెందిన సాయి శిరీషతో ముచ్చట ఉంటది పాటల నడుమ, వీరితో ముచ్చట పెడతారు జీ జ్యోతి. రేపొజామట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన కాతిలి శ్రీధర్ బృందం పాడిన గోండి భజన పాటలు 4వ భాగం, ఇంకా నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన డోల్కీ పాటలు మొదటి భాగం వింటారు. రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో బంతి సాగులో యాజమాన్య పద్దతులు గురించి ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట ప్రసారమవుతుంది, వీరితో ముచ్చట పెడతారు కేలినిన్. ఆ తర్వాత పత్తి వరి పంటల సాగు అనుభవాలు గురించి నిర్మల్ జిల్లా దిలవార్పూర్కు చెందిన కోడి శ్రీనివాస్తో ముచ్చట ఉంటుంది, వీరితో ముచ్చట పెడతారు కేలినిన్. రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి కొత్త పంతులు వచ్చిండు కథ వింటారు. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఇంకా ముచ్చట కార్యక్రమంలో తల్లిపాల వారోత్సవాలు ప్రాముఖ్యత గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చట ఉంటుంది, వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. ఈ కార్యక్రమం రేపు రాత్రి 9:45 ప్రసారమవుతుంది. రాత్రి 10:00 కర్ణాటక సంగీతంలో ఆర్కే సూర్యనారాయణ్ గాయత్రి వీణావాదనం వింటారు. ఇక రాత్రి 10:30 మధురిమలో హాయన పాటలు కూడా వింటారు.

ఇవి రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి సమయం 11:02 అవుతుంది. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల్లా 5:55 ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై, ఇంకా న్యూజ్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు.

నాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల్లా 5:55 ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై, ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జైహింద్.